Thank you.

0: అధిక భాషించు సూరత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: Ee naati vidyarthulaku paristhiti chaala ayomaya sthitilo untunnadi.
0: The present day plight of the students is highly confused.
1: Maataadetunti vaadu chadavaledu. Chadiveetunti vaadu maataadadu.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: Deenini appudappudu nenu hechchiristuntanu. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: Manavata viluvalu yinadu marugu padipothunnavi.
0: Human values have vanished today.
1: అసలు మానవునిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: వాట్ హీ థింక్స్ ఇస్ వన్ థింగ్, వాట్ హీ డిక్లేర్స్ అనదర్, అండ్ హిస్ యాక్షన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు.
0: బై టాకింగ్ టూ మచ్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: హీస్ లూజింగ్ దిస్ డివైన్ పవర్ అండ్ ద శాంక్చిటీ గివెన్ టు హిమ్.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: వీ టాక్ మోర్ అండ్ మోర్ వీ లూజ్ అవర్ మెమరీ పవర్.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకోవడను క్షీణించిపోతున్నది.
0: ది కాన్సన్ట్రేషన్ ఆల్సో విల్ డిక్రీజ్.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: హీ ఆల్సో లూజెస్ ది డివైన్ ఎనర్జీ గివెన్ టు హిమ్.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: బై టాకింగ్ టూ మచ్ హీ ఇస్ మోర్ అండ్ మోర్ హంగ్రీ.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: యాజ్ హీ ఇస్ మోర్ అండ్ మోర్ హంగ్రీ హీ ఈట్స్ మోర్.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: బై ఈటింగ్ టూ మచ్ హీ బికమ్స్ లేజీ.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: బీయింగ్ ఏ డన్స్ హీ విల్ నాట్ బి సిన్సియర్ ఇన్ ఎనీ టాస్క్.
1: ఎట్టి సేవలు ఎందుకు తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు రెండర్ సర్వీస్ ఇన్ ఎనీ ఫార్మ్.
1: కనుకనే ఈనాటి యువకులు ఎందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్న మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by వల్లభాయ్.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: నాట్ ఓన్లీ దిస్ హీ డిడ్ ఆల్ హిస్ వర్క్.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: ఎవ్రీవన్ కాల్ హిమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్.
1: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: విదురు ఆల్సో సెట్ బై అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ హ్యావ్ ద పవర్.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌన ముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: బికాస్ ఆఫ్ నర్వస్నెస్ హీ లూజెస్ దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ వాట్ ఈస్ టు బి టాక్డ్ అండ్ వాట్ ఈస్ నాట్ టు బి టాక్డ్.
1: ఎంత మితముగా మనం మాట్లాడితే అంత సేవలు మనం ఆచరించవచ్చు.
0: ఇఫ్ వి టాక్ లెస్ వి కెన్ సర్వ్ మోర్.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవచ్చు.
0: త్రూ సర్వీస్ వి కెన్ డెవలప్ ఫ్రెండ్షిప్.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitrivi.
0: It's not greeting each other by saying hello.
1: Anni samalemiyandu అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattunandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude a good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi saprayojanam anetundidi lakshyam nandinchukoni itharunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka, yetti saprayojanamu leka, preminchetuvanti vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: Yetti tatphaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukovatam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatuvanti yokka paddhatulanu sariyainatuvanti nadatalanu sariyainatuvanti gunamulanu మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ సచ్ సార్ట్ ఆఫ్ డివినిటీ వీ షుడ్ హ్యావ్ టు అడాప్ట్ ప్రాపర్ ప్రొసీజర్స్ ద కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: దేర్ ఇస్ అ వైడ్ స్కోప్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్ రిగార్డింగ్ ది ప్రెసెన్స్ ఆఫ్.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: ఇఫ్ యు ఆస్క్ యువర్ ఫ్రెండ్ వేర్ ఆర్ యూ, హీ విల్ సే ఐ యామ్ ప్రెసెంట్ అట్ సచ్ సర్టన్ ప్లేస్ ఇన్ ఏ హోటల్ ఆర్ హిస్ ఓన్ రెసిడెన్స్.
1: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ స్టేస్ దేర్ ఇన్ దట్ హోటల్?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ స్టేస్ దేర్ ఇన్ ద హోటల్.
1: కానీ దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmalanu thanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: So what is, where is his residence? Love.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరి అయినటువంటి యొక్క ప్రవర్తన చేతను సరి అయినటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kuda nu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachunu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shiridi lo untunnappudu baba,
0: at one time when baba was there in shiridi,
1: das gan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name das gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: కానీ నీవు కూడాను ఇక్కడ నివసించొచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years, he came, Bhagavan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani, dhanam kosam kaani, leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get
1: this
0: promotion?
1: Taam promotion andisthe tappaga ikkade vachi ninchipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ, హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
0: 1-2 ఇయర్స్ పాస్డ్.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామనవమి మొహరం.
1: మర్చావా నీవు ఇచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్ దాస్ గారు, హ్యావ్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్ యూ హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి,
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: Sare pommannadu.
0: He said, okay, go.
1: Taanu tirigi vachi cheretappudiki aa station lopala,
0: by the time he returned there at the station,
1: ekkado konni dongilinchinatundi oka vastuvulanni kudunu bangaru vastuvulu police station lo untunnayi.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్. ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్, వితౌట్ యువర్ పర్మిషన్ హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంక దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులు మీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చర్యలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country. It is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: Man blames everyone responsible for his own position and plight.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్డ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ధర్మజుడు అర్జునుడు భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ అర్జున భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానము చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు, వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్ దే ఆర్ రెడీ టు.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్

0: మా భావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడా కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడా హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కురచ
0: బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణనిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజతలు లీల.
1: వై షుడ్ యు త్రో ది జాస్మిన్?
0: నుష్కరుని బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ టు ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దిస్?
0: సాలిక
1: ఎనఫ్.
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: బీ రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేసేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుడికి సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిటీ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్ though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికి మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharintu tettulo.
1: How to bear the suffering killing everybody all relatives.
0: Krishna na kannulu tiruguchunnavika kalamu gadupaka kadalu mintikin kalamu gadupaka kadalu mintikin.
1: My eyes are reeling, head is reeling. Let's go back.
0: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering killing the relations, brothers, the children of the teachers? How to bear it?
0: Puramanta kuda veellu bandhu mitrulu kaadan teliyada athaniki bandhu mitrulani teliyada?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratvam anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadu.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: The stage of youth comes in between and passes off.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టడం ఎందుకు?
1: Why do you pride yourself of this youth?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైం వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధం లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: The commander-in-chief, Bhishma, was age 112.
0: Alanti 112 years age vadu, commander-in-chief ga untunnadu.
1: Bhishma, age 112, served as commander-in-chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati ahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for that strength.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమున కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: The student becomes the one of the pleasure, having sought admission into an institution.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: A student should remain as a student.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: He should not have any kind.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనమవుతుంది.
1: Then you will spoil your education.
0: యా అనగా ప్రకాశము. ఏది?
1: యా
0: అనగా ప్రకాశము.
1: Which means
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: That which gives this brilliance, light, is vidya.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: Therefore he should seek the light of knowledge, nothing else.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: The modern student by talking too much losing his power.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడాను జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: The power given to the student which is to be spent throughout his lifetime is spoiled by the time he reaches 20.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: Therefore everyone should preserve this power, energy given to us.
0: చూపును కూడాను చక్కగా మనం కాపాడుకోవాలి.
1: We should also preserve.
0: ఈనాటి చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: Even youngsters, very young boys, they put on glasses.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: Even youngsters have got hearing aids.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: What's responsible for
0: all this? కలి ప్రభావమా?
1: Is the effect of Kali?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: It's not possible to think so.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: Your own weakness is the cause.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ. దీనికి
0: రూపం వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్, ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్.
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి ఒక కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్, సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్?
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: అండ్ యువర్
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: They are mean, so low, no value.
0: ఇలాంటి విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క క్షమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: అని చెప్పాను. పీ పీ పీ
1: భగవాన్ రిఫర్ టు 3 P's.
0: పీ ప్యూరిటీ.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంత మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్ డిటర్మినేషన్.
0: ప్రతి దానికి ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్. దేనికి? వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడి.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడి.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యు షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: Where and how, in what way we should make of this use
0: ee vicharana chesinappudu mana pattudala sakramaina margamlo praveshistundi.
1: When inquiring this direction, determination
0: kaani
1: will be correct.
0: Kaani ee yuvakulaku ee aavesham vachinanta tachaname ee pattudalanu vadal petti andulo karya roopamlo praveshistuntaru.
1: The modern youth, the moment they are agitated, emotional, they give up the determination is not to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్, స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్
0: ఇన్ ది కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్
0: విట్నెస్.
1: దట్ ఇస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాది.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్, చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ ది చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్స్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలిగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలిగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్.
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక కాన్షియస్ మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagavan tells
0: F,
1: us. Four
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanka ni conscience ni follow chey.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యర్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యర్ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattedo pattane pattitiri pattune gedudaka atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, taluputiredudo kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke cheludaka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: అడిగినదేదియు అడగనే అడిగితిరి అడిగినదిడుదాక విడువకుండు.
1: హ్యావింగ్ ఆస్క్ డోంట్ డ్రాప్ డోంట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: He has to confer grace out of disgust.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you should ask falling unconscious.
0: అంతియే కాని నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
0: అది ఏ డిటర్మినేషన్?
1: That is determination.
0: అది ఏ పట్టుదల?
1: That determination.
0: ఆ పట్టుదల దేనిపైన ఉండాలి?
1: What is it?
0: పవిత్రమైనటువంటి దానిపైన.
1: You should.
0: పరోపకార సంబంధమైనటువంటి దానిపైన. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: You should determine to do sacred things and to render
0: service. ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: You should never determine to harm others. That would not help you either.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: Students should determine in this direction.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: You should develop proper friendship for this.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: What is that friendship?
0: అది ఏ దైవం.
1: Friend is God.
0: రియల్ మిత్రుడు దైవమే.
1: The real friend is only God.
0: శ్రుత్ శ్రుత్ అని చెప్పింది గీత.
1: గీత
0: అనగా ఏమిటి? ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా.
1: Without expecting anything in return.
0: ఏ దానిని కూడా నీ నుంచి ఆశించకుండా.
1: Does not expect anything from you.
0: నిన్ను ఏ విధమైనటువంటి దాన్ని కోరకుండా.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో.
1: With total renunciation.
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: It is the divine hand that helps you in every task that you undertake.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: At all periods of time everywhere.
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: God's hand is always a helping hand.
0: కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: That help we should always desire for.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: What is the use of other sorts of help?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
1: You may have number of dogs, they can all never be equal to a tiger.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: The modern students with the courage, they determined.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: This is the weakness in this modern age.
0: Okanadu.
1: One day.
0: Adavi lopala undinatanti jinkalanni cheri.
1: All the deer over there in the forest.
0: Oka conference jarukunnayata.
1: They held a conference.
0: Ee conference lopala.
1: There in the conference of the deer.
0: Aa deer kanta kodana oka adhyakshudainatanti vaadu oka vidhamainatanti pratigna chesadata.
1: The president of the conference of the deer has vowed there.
0: My dears. ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్.
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారము.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడా నువ్వు ప్రేమిస్తుంటాడు.
1: God loves deer.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: We have so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడా నువ్వు ప్రేమిస్తుంటాడు.
1: God loves deer.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యములు

0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది, తప్పక మేము అందరూ చేస్తాము చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All leaders were ready, passing the resolution unanimously.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: Listening to the voice, one dog there in the forest barked loudly.
0: కుక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: It's one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసును చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred time.
0: కాలమును ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad
0: company. ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్.
0: ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
0: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: ఎగ్జామినేషన్ ర్యాంక్, లైఫ్ ఇస్ బ్లాంక్.
0: ఉంటుంటాది.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ నౌ.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ.
0: ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్ ఎనీ టైమ్.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతిభాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వి డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye.
1: Goodbye. That's all.
0: Amitanga maatadakoodu.
1: You should not talk too much.
0: Amitanga maatadutupothe yeme mostayo inka manu nunchi.
1: By talking too much you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాము.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైన భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెడుతుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేని మాటలన్నీ వస్తుంటాయి.
1: ద గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ద వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీ వన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking too much is more. The action is less and less. Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు.
1: వి షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: ఎ స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫర్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్స్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యు షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ది మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ది లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం
1: ఫస్ట్, బ్రహ్మచర్యం
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థం,
1: వానప్రస్థ
0: సన్యాసం
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీ.

0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము, విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a student.
0: Manchi peru sampadinchali.
1: You should get a good name.
0: Intilo bayata kuda manchi peru techukovali.
1: At home and outside you should get good name.
0: Putrotsaham unadu. Putrotsaham puttina dachaname chakara panchukovatam kada putrotsahamu.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: Putrotsahamandiki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsahamu naadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivaadu manchivaadu ante appudu aa tandiki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: Andukosamane putrudu kavalani aashistuntaru talidandrulu.
1: Therefore parents want a son for this reason.
0: Endukosam?
1: Why?
0: Vaari yokka vruddhapyam lopala ee pavitramainatundi perunu sampadinchi vaaru aanandanni cheyalani vaaru korutuntaru.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: Ante kaani vaariki chedda peru kavalani edo putrudu purthe chalani aa vidhanga vaaru koraru. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: లెట్ మీ బి ఎ బ్యాడ్ సన్ బట్ దే నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నాడు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. నీ శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యూఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈజ్ గాడ్.
1: సో సైలెన్స్ ఈజ్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: ఎంక్వైర్ క్లియర్.
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is brahma.
0: Kanukani shabdam.

0: none of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి,
0: పగలంతా
1: పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: ఇంద్రియములు విశ్రాంతి రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can be rest.
1: నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలకు అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క, విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల, సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపజేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ఇస్ ద గ్రాస్ ద సటిల్, ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము, తుర్యావస్థ, అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్యా, విచ్ ఇస్ అల్టిమేట్,
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ పవర్,
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియా.
1: జాగ్రత్త,
0: వేకింగ్,
1: స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థ, నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్, ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియా.
1: కనుక మనము తుర్యావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియా.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: వి స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 pages.
1: ఏం ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 pages చదివావు,
0: యూ హావ్ గాన్ త్రూ 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 page ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో,
0: స్లీప్
1: అర్లీ, గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు అవసరం చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టం.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ అవుట్ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రీసౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను, చేతల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాటలు మాట్లాడుకోండి.
0: Talk what is
1: subject necessary. సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters related to the subject.
1: హలో అంది, హలో అని అంతే.
0: Always restrict yourself.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: Regard the relationship by spending naya paisa. You cannot give it up even spending 4,000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితో విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంతకాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్, వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: కాలం వ్యర్థము,
0: యూఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము, ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: అన్ని
1: వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైనా వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వి షుడ్ సీ దట్ వి విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: హితముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యు టాక్ లెస్ యు విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి లేనిటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వి షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikam and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం త్రిదళాకారం త్రినత్తం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu, Atmaninu, Vyavaharikamu, Ahankaramaniyu, Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma, Aham, idi pratyekinchinatuvantivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee Aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the till seeds,
1: charakunandu rasamu chakkara teyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: There may be a father without his son, there cannot be the son without the father.
1: అది ఏ విధంగానే పారమార్థికం లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: Likewise, without paramarthikam, vyavaharikam cannot exist.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: So God is called భావాయ.
1: ఇది వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమంతా కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం. ఈ జగత్తు,
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and co-establishes the harmony and the principle of oneness.
1: Chakkani rangulato pinchamulato koodinatvanti nemali ee vidhanga andanga untundo.
0: Just as the peacock with varied colors on his feathers is
1: so manavatvanni cherchukunnatvanti okka divyattamainatvanti okka vishnutvamu anta sundaranga untuntadi.
0: So also the nature of Vishnu is so beautiful with the entire ingredient divine quality latent in
1: him. Dini vedamu sahasra shirsha purushah sahasraksha sahasrapat aneka sirasulato kudinatvanti ee vishwam.
0: This universe has so many heads.
1: Aneka netramulato kudinatvanti ee vishwam.
0: This vishwa has so many
1: aneka
0: eyes.
1: Aneka padamulato kudinatvanti ee vishwam.
0: So many feet over there.
1: Dinini పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడా విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moodinti yokka ekattvam ye vidhanga untundado, divyattvamlo undinatvanti yokka srishti sthitala emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Anta kudanu sachidananda samudra sagaram nundi erpadinatuntive.
0: Everything emanates out of this ocean of sachidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatvanti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola karanamu sachit అనేటువంటిది ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటాడు.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea.
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమనేటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్, సత్ అనగా బీయింగ్, మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతుంటుంది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈజ్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈజ్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈజ్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిదే.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా ఈ జగత్తులో దేనికి రాణింపేలేదు.
2: Without this atma being, there is nothing like life everywhere.
1: Super special power oka anitundi oka paper okku undali. Who's super special paper?
2: There is a paper by name super special paper.
1: Chaala viluvainatundi paper.
2: Highly valuable paper.
1: Dani paina aksharamulu chuste chakkani andanga undetundi aksharamulu.
2: On super special paper, beautiful letters.
1: Aa letters kuda etlu untunnayi?
2: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
2: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల తృంచి మానోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీబో చోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంతకు అందంగా ఉంటుంటాది. మేటియో త్రికూటపీట సాటియ వినేటి రాజుపేట నేలు చిన్న కప్త నాటక ధర. ఆటల పాటల మృదు మాటల చె భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
2: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు.
2: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
2: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
2: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
2: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ ప్యూర్.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
2: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
2: Poetry has its own
1: అక్షరములకు విలువ ఉంటుండాలి.
2: లెటర్స్ టూ హెడ్స్
1: కవర్కు విలువ ఉంటుండాలి.
2: కవర్ హెస్ వాల్యూ.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
2: పేపర్ హెస్ వాల్యూ.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
2: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
2: But it is not read. It has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
2: Why?
1: స్టాంప్ లేదు.
2: Because there is no stamp on the envelope.
1: అది అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
2: వీ డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
2: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
2: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్,
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
2: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి. స్టాంప్ లేదు.
2: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
2: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
2: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ద సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసములకు తగినటువంటి ప్రేమ
2: And the third aspect is love.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
2: When once there is love, there will be steadfastness. When once there is steadfastness, there will be confidence.
1: శ్రద్ధ ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
2: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒక్కటైపోయిందో,
2: just as the foam and the wave and ocean are one and the same,
1: ఈ విధంగా శ్రద్ధ విశ్వాసము ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
2: వి ఆల్సో ఫైండ్ ద సేమ్ ఐడెంటిటీ ఇన్ ద యూనిటీ ఇన్ ఫెయిత్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ లవ్.
1: మనకు సరి అయినటువంటి యొక్క ఆధారము.
2: దిస్ ఈస్ ది ట్రూ బేసిస్ ఫార్ వేదాంత.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ పరచ్ఛ వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ,
1: ఇచ్ఛ పరచ్ఛ అవేచ్ఛ.
2: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ,
1: ఈ మూడింటి ఎందు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ,
2: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
2: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ,
1: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ,
2: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
2: వాట్ యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
2: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము,
2: ఇట్ ఈస్ నాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ,
2: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
2: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ,
2: ఆత్మ,
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
2: వి హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
2: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ,
1: నేను,
2: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
2: ఇట్ ఇస్ సెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
2: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత ఎందు కూడాను పరధర్మ స్వధర్మ అన్నాడు.
2: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inkoru vaishya dharmamo, edo ilantivi jati mata kulamula edamulaku sambandhinchinatundi danni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
2: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not so.
1: Swa, atma.
2: స్వ ఆత్మ,
1: ఆత్మ ధర్మమే స్వధర్మము.
2: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
2: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
2: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
2: One is one lettered I.
1: One letter I.
2: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
2: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I. Dehamu.
2: E, Y, E, I is the body.
1: Yekacharam I, Atma.
2: One lettered I is Atma.
1: Dehamu lekapote Atma anetvati manam telusukolemu.
2: Without the body you cannot realize Atma.
1: Atmane lekapote Deham anetvati dani undadaniki veelu kaadu.
2: Without Atma the body cannot exist.
1: Kabatti Dehatma Jeevatattvam moodinti oka ekatvame Triputi.
2: Therefore the unity of the body
1: Trikutamu
2: and Atma and the spirit is Trikuta.
1: Moodinti oka ekatvamu.
2: It is unity of the three.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ స్వయిచ్ఛనగా స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రము విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి దీనిని వరించి దీనిని ప్రవర్తించాను.
2: స్వయిచ్ఛ, వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హింసెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
2: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని ఆనందం కాని అది నా యొక్క రైట్.
2: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
2: ఐఎమ్ బౌండ్ టు సఫర్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: వెనుకంజ వేయకూడదు.
2: ఐ విల్ నెవర్ గో బ్యాక్
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
2: And action done with such a faith is swechha.
1: Inka parecha.
2: The second parecha.
1: Parecha naga itarla valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
2: By force or compulsion or encouragement by outsiders, you do an act.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలం చేత.
2: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్.
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత.
2: బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్
1: కర్మను నువ్వు ఆచరించావు.
2: యూ డూ ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
2: Even then you should not be worried that you have done it, because you are forced to do that out of pressure from outside.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
2: Truly speaking, if you don't want to do, how can others force you to do?
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉన్నప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
2: Therefore this willingness to do that is there and is encouraged by force from outside.
1: ఉత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
2: Therefore though I am encouraged, prompted to do by others, I should be prepared to face the consequence.
1: Aicha.
2: Third one, aicha.
1: ఇది ప్రోత్సాహంది నేను, ప్రోత్సాహం వారిది.
2: Even then you should not be worried that you have done it, because you are forced to do that out of pressure from outside.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే

0: ప్రోత్సాహము కాదు.
1: ఇట్స్ నాట్
0: లేక నా ససంకల్పము కాదు.
1: ఇట్స్ నాట్ బై ఫోర్స్ ఫ్రమ్ అదర్స్ నార్ ఆన్ మై ఓన్.
0: కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
1: ఇట్ హెస్ కమ్ టు మీ యాజ్
0: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
1: ఎవ్రీథింగ్ హెస్ కమ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్. ఐఎమ్ రెడీ టు ఫేస్.
0: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
1: ఇట్స్ నాట్ ద ఫోర్స్ ఫ్రమ్ అవుట్
0: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంచే.
1: నార్ ఆఫ్ మై ఓన్.
0: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
1: ఇట్స్ ఆల్ ద డివైన్ విల్.
0: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచిగా జరుగుతుంటాలి.
1: వాట్ ఎవర్ దట్ కమ్స్ టు అస్ అవుట్ ఆఫ్ ద డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బీయింగ్ ప్రాంప్టెడ్ బై ద డివైన్ ఆర్ వాట్ యు కాల్ డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్, సేక్రెడ్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ విల్ బి గివెన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ బ్రాడ్ మైండెడ్ స్పిరిట్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్.
0: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
1: హీ డజంట్ వాంట్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ సిన్ఫుల్ డీడ్స్.
0: పాప ఫలం వద్దంటున్నాడే కానీ పాప కార్యం చేస్తున్నాడు.
1: హీ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ బట్ హీ కమిట్స్ ఎ సిన్.
0: పాప కార్యం ఫలితం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
1: ఇఫ్ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ వై షుడ్
0: హీ కమిట్ ది సిన్? పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచి మానవః. పుణ్య ఫలం కావాలని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
0: కానీ పుణ్య కర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ యుల్ నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
0: ఎందుకు?
1: వై?
0: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము.
1: యూ డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
0: కనుక నీ యొక్క ఆశలు పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
0: పాప ఫలం నీ వద్దనకూడదు.
1: You cannot deny.
0: నేను చేశాను, తప్పక రావాల్సిందే అది.
1: I committed a sin.
0: Result.
1: Therefore, results you must face.
0: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని నిన్ను కాలుస్తుందే కానీ అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
1: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
0: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని, నీ కర్మ ఫలం నీవు అనుభవించే తీరాలి.
1: Whether you like it or not, you must face the music, the consequence.
0: ఇది వ్యావహారిక సత్యం.
1: This is వ్యావహారిక సత్యం.
0: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
1: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
0: అగ్ని ఉండినప్పటికీ,
1: దో దేర్ ఇస్ ఫైర్,
0: నీవు దానిని ముట్టినప్పటికీ,
1: యు మే టచ్ ఇట్,
0: అది నిన్ను కాల్చకుండా ఉంటాది.
1: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: అనగా
1: మీనింగ్
0: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
1: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
0: కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
1: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
0: ఈ పంచభూతంలో అగ్ని కూడా ఒకటి.
1: అమంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
0: కనుక ప్రతి ఒక్కదాని ఎందు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
0: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి.
1: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
1: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
1: What is it, the progeny to this aham?
0: Sankalpam puttindi.
1: The thought is born to this aham.
0: Ee sankalpam nunchi edi puttindi?
1: What is it next?
0: Kevalam vaaku puttindi.
1: It is the word or the speech faculty.
0: Kabatti vaaku sankalpam nunchi puttindi.
1: Therefore word is born to sankalpa.
0: Sankalpamu aham nunchi puttindi.
1: And sankalpa is born to this
0: aham. Aham atma nunchi puttindi.
1: And aham is born to this atma.
0: Ee vidhanga teeskunte idi e triputi.
1: So this is what you call trinity or triputi.
0: ఈ యొక్క కర్మ అనేటి వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty
0: మునిమనవడు
1: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
0: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
1: Therefore, the thought is the grandson.
0: అహం అనేటువంటిది సన్.
1: అహం ఇస్ ద సన్.
0: ఆత్మకు అహం సన్.
1: Therefore, అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
1: Thought is the grandson.
0: Word అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
1: Word is the great grandson.
0: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
1: So it all belongs to one family.
0: గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు, సన్ కూడాను ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
1: Therefore, great grandson, grandson, son have got the rights on the property of the father.
0: ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమి?

0: What is property of Atma?
1: Sat Chit Anandamu.
0: The property of Atma is Sat Chit Ananda.
1: Karuku ee Sat Chit Anandam anetundi son ku, grandson ku, great grandson ku.
0: So this
1: property.
0: So the legal heirs to the Sat Chit Ananda are the son, grandson, and
1: great grandson.
0: So no one should think that there is no Ananda within one's own self. It is your right.
1: Chusava? ఇంకా నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడిగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు.
0: దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇస్ యువర్ రైట్.
1: ఇంకా పవిత్రమైనటువంటి ఒక ఆనందము చిత్ అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ చిత్?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: దట్ ఈస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఆ ప్రజ్ఞానం నీ యందే ఉంటుండాలి.
0: దట్ ప్రజ్ఞాన ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ సత్ చిత్ ఆనంద.
1: నీ యందే ఉంటుండాలి ఈ సచ్చిదానందము.
0: దిస్ సచ్చిదానంద ఇస్ విత్ ఇన్ యూ.
1: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
0: సిన్స్ యూ డు నాట్ నో యు ఆర్ విక్టిమైజ్డ్ by this ignorance.
1: Vidyarthulara,
0: students,
1: neenu oka chinna katha untundali.
0: For this a small story.
1: Oka marriage jarugutundali.
0: Marriage was taking place.
1: Oka kanya vaipana varu oka intindo unnaru.
0: Bride's party were staying at one residence.
1: Baludu yokka idi inkoka intilo untunnaru.
0: Bridegroom's party at another place.
1: Madhya lopala oka sambhashana jarapadaniki oka sambandhi erpaddadu.
0: A person was there who will arrange a talk on both sides.
1: Kanya vaipana velutunnadu pratisari prati paryayamu varini dabaistunnadu.
0: Every time he goes to bride's party and commands them.
1: Emtandi meer vela velakanta maaku tiffin coffee ilantunta supply cheyatam ledu mee vivaham anetundi em inta grand ga chestar anukunnanu meer sariga cheyatam lede baayi vishayam lopala em maatrame meer sadda pattukovatam lede ani vaadistunnadu.
0: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you'll perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
1: Maroka paryayamu bai vaipuna ostunnadu.
0: Next time he visits the bridegroom's party.
1: Emi chesi pettina enni paryayalu pichina meer raavatam lede vantalanta chalabadi pothunnayi meer tappaka randi taraga ani vaadanu pedda jabardast chestunnadu.
0: Another hand he visits the bridegroom's property and say party and says, why don't you come, sir? Come on. All things are ready. Why don't you come?
1: Side vachi jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
0: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
1: Ee girl side vachi jabardast chestunnappudu veellu evaro boy side yajamanidiga untunnadu ani veeru talchukuntunnaru.
0: The bride's party felt that he is a very VIP representing the
1: groom's party. పెచ్చి పెరిగిపోయింది.
0: And he was so independent banging both sides.
1: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్లకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
0: Both the parties were vexed ultimately with him.
1: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు ఎవరండి ఇతను.
0: Then they started inquiring, who is this man?
1: Boy side varu chi girl side evarandi itanu annada maakem teliyadandi ani veer annaru.
0: Boy side people came and asked, who is this man? They said, we don't know.
1: Girl side ochcharu tirigi evarandi itanu annaru maakem teliyadu annaru.
0: Girls party came and said, who is this man? Boy side said, they don't know.
1: Iruvuru kodalu inquiry prarambham chestapudike veedu palayanu.
0: Then both the parties came there and started inquiring about this man. He ran away.
1: మన గుట్టు బట్ట బయట పోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
0: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవేశించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకు జబర్దస్త్ చేస్తుంటారు.
0: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards Atma at one time, moves towards nature at another time, and just plays the mystery.
1: Atma anatma yokka sambandham ayinattu discrimination vicharana saripinappude enquiry saripinappudu ee ajnanam ayinattu antardhanam ayipothu.
0: When once we make enquiry in depth of these two things, Atma and the nature, this ignorance will run away.
1: Adi ee naadu manamu jarapatam ledu.
0: That we are not doing.
1: Ee naadu atti enquiry jarapatam ledu.
0: No enquiry is present today.
1: Idi atmana anatmana.
0: Is it this Atma or that which is not Atma?
1: Idi prakrutamainatundi da parathamainatundi da?
0: Is that world or worldly or spiritual?
1: Aneetundi vicharana manam cheyakunda povatam chetane idi manamulu aneka vidhamuluga kudanu peedistu untundadi.
0: As we don't inquire this way, we are put to trouble.
1: Kanukune enquiry cheseetundi dantu naalugu margamulu untundayi.
0: There are four paths of inquiry.
1: Ee naadu vidyavantulu meeku andariki telisina baga.
0: You know, you're all educated, you know pretty well.
1: Idantha mee endu untinatundi naaku kudanu bookish knowledge.
0: What all you have is bookish knowledge.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ బుకిష్ నాలెడ్జ్ టర్న్స్ ఇంటూ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
0: దేర్ ఆఫ్టర్ యూ గెట్ ద జనరల్ నాలెడ్జ్.
1: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
0: దెన్ యూ హ్యావ్ టు possess this discrimination knowledge.
1: ఆ డిస్క్రిమినేషన్ కూడా నువ్వు ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
1: Practical knowledge vastundi.
0: Finally, you get practical knowledge.
1: Ee practical knowledge ne satyamainatundi.
0: This practical knowledge is truth.
1: అది అతి సత్యం వరకు కూడా మనం ప్రయాణం అవుతూనే పోవాలి.
0: We have to travel till we reach that point of truth.
1: వన్ ఆఫ్టర్ వన్, అన్ని ఒకదాని తర్వాత దాన్ని మనం విచారం చేస్తూ పోవాలి.
0: వన్ ఆఫ్టర్ వన్, వన్ స్టెప్ ఆఫ్టర్ దర్ స్టెప్ వీ షుడ్ కంటిన్యూ టు ట్రావెల్.
1: ఈ విధంగా ఎంక్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా మనకు తెలుస్తుంది.
0: వెన్ వన్స్ వీ ఎంక్వైర్ ఇన్ దిస్ ప్రొసీజర్ యు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుకనే విదేహముక్తి,
0: విదేహ
1: విదేహముక్తి
0: విదేహముక్తి
1: జీవన్ముక్తి అని రెండు ఉంటున్నాయి.
0: There are two, videhamukti,
1: jivanmukti, videhamukti. ఈ రెండు కూడా వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి.
0: ఇన్ వేదాంత దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్, జీవన్ముక్తి విదేహముక్తి.
1: జీవన్ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ జీవన్ముక్తి?
1: అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి
0: విత్ దిస్ బాడీ టు హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డివైన్.
1: ఇదంతా కూడా పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఏకత్వమే.
0: దట్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
1: మూడు వృక్షంగా ఉంటున్నది.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: దాని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
0: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెసెంట్.
1: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షము ట్రీ,
0: ఇన్ ద పాస్ట్
1: ఫ్యూచర్ ట్రీ, ప్రెసెంట్ సీడ్.
0: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
1: మూడింటి యొక్క ఏకత్వం ఒకటే.
0: But actually all the three stand.
1: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
0: Without the tree you don't get
1: ఈ సీడ్ లేకుండా మరి ట్రీ రాదు.
0: Without the present day seed you don't get future tree. This is
1: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటి విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
0: The one who understood this unity of these three,
1: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూచేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: The one who maintains equanimity in times of pleasure and pain is జీవన్ ముక్త.
1: మంచివారు వర్ణించినప్పటికీ చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటినీ కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్ ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్ దిస్
1: ట్రూత్. అతనికి విచారం అనేటువంటిదే ఉండదు.
0: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుండాలి.
0: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
0: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
1: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
1: ఇవి కూడా విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
0: ఈవెన్ విదేహ హ్యాస్ దీస్ ట్రేట్స్.
1: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
0: The difference lies, one has the body, the other has no body.
1: Deham lenatunti vaadu.
0: Videhi, the one without the body.
1: Deham ledante emti? Deham undi.
0: What does it mean?
1: Kaani, there is deham paina concentrate cheyatam ledu.
0: There is body, but he doesn't concentrate on the body.
1: Aakali tappulu anetunti ve athani e maatram kudanu erugadu.
0: He doesn't know the hunger or appetite or thirst.
1: Ilanti jeevan mukti anetunti tattvam lopala videha mukti anetundi dani pratibimbame.
0: Therefore, in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి అది ఆబ్జెక్ట్. అండ్
1: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
0: దశరథ
1: జనక,
0: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
1: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
0: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
0: సో హీస్ కాల్డ్ విదేహ.
1: దేహం అనేటువంటిది ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
1: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
0: వెన్ వన్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్. అమనస్కము, దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. There is no mind.
1: Mind లేనిటువంటి వాడికి థాట్స్ ఎక్కడ నుంచి వస్తాయి?
0: And there is no mind. How
1: thoughts
0: do you
1: mind?
0: The mind is the one with thoughts.
1: ఇది వస్త్రము.
0: This cloth.
1: ఇది వస్త్రానికి దారం ఉండాలి.
0: It must possess the threads.
1: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
0: The threads need cotton.
1: ప్రతి దారమైంది.
0: Cotton becomes
1: thread. దారమే వస్త్రమైంది.
0: The thread yarn into the cloth.
1: అసలు ప్రతి లేకపోతే
0: without the cotton
1: ఈ ద్వారం
0: you don't get thread.
1: దారమే లేకపోతే
0: without the thread
1: వస్త్రమే లేదు.
0: You don't find the
1: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
0: So first the cotton is the thought.
1: థ్రెడ్ అదే డిజైర్స్.
0: The threads represent desire.
1: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
0: And therefore the combination, the threads, the desires are interwoven.
1: Bundle of desires is mind. Bundle of desires is mind.
0: Mind is the bundle of desires.
1: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండే లేదు అక్కడ.
0: When there are no desires, there is no mind.
1: అందువల్లనే అమనస్కము అన్నారు.
0: Therefore it's called అమనస్కము, withdrawal of the mind.
1: మాయకు లోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ
0: one becomes a victim maya to this
1: maya.
0: He becomes maya.
1: Maya 25 mantramulaya.
0: And this maya becomes 25
1: mantras.
0: What are these 25 mantras?
1: Aidu karmendriyamulu,
0: the five,
1: aidu pranamulu, aidu kosamulu, aidu elements,
0: the five bhutamulu, elements,
1: aidu bhutamulu,
0: five elements,
1: ee nalugu
0: five cognitive, five cognitive senses. They make a total of 20.
1: మనసు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది.
0: ద మైండ్ ది ఇంటెలెక్ట్ అహంకార చిత్త ఫోర్ ఈగో
1: ఈ నాలుగైంది. తర్వాత జీవతత్వము ఇవి అన్ని చేర్చి 25 అయిపోయింది.
0: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
1: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
0: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
1: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
0: దిస్ బాడీ ఈజ్ పిండము.
1: అండ పిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
0: అండము మీన్స్ ది ఎగ్.
1: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూంబ్ ఈజ్ పిండము.
1: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండము అన్నారు.
0: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుక మన దేహమునందు ఈ మూడు కూడాను ఉంటున్నాయి.
0: సో ఇన్ అవర్ బాడీ
1: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
0: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ
1: కూటమి అదే త్రికూటమి.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ
1: చేరటము.
0: కూటమి జాయినింగ్.
1: శ్రీరామచంద్రుడు
0: శ్రీరామచంద్ర
1: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
0: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత మౌంటెన్.
1: ఎక్కడ అది కూటము?
0: వేర్ ఇస్ దట్ కూట?
1: జీవ ఈశ్వర ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటము అక్కడ.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
1: రామతత్వం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
1: రా మా
0: రా మా
1: రా అనగా ఆత్మ.
0: రామ మీన్స్ ఆత్మ.
1: మా అనగా మాయా.
0: మా ఈజ్ మాయా.
1: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
0: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ ఇట్ బికమ్స్
1: రామ. జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతు ఆత్మతో ఏకం కావాలి.
0: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
1: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
0: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
1: తారక తత్వము.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
1: అందువల్లనే
0: సో
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్
1: ఎరుకు మరుపు అనుకుండా
0: వితౌట్ ఎనీ మెమరీ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్
1: సుషుప్తి శక్తిలో
0: ది వేకింగ్ స్టేట్ ది
1: అరమరలు డ్రీమింగ్
0: ఆర్ వేకింగ్ ఆర్
1: తరచుగా జీవాత్మ చదివిడి తారకం.
0: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ ది వేకింగ్ ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తిని అందు కూడా ఏకత్వమైనటువంటి తత్వము.
0: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
0: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక
1: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
1: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
0: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
1: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
0: You brought the sugar on hand.
1: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: And there's tumbler full
1: of
0: water.
1: పోసావు.
0: You have
1: కానీ బాగా కలిపావు.
0: And you have mixed it well.
1: కానీ తర్వాత చూస్తే
0: later
1: చేతితో తెచ్చావు.
0: యు బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
1: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
0: బట్ వెన్ వన్స్ యూ వాంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యు కాంట్ డు ఇట్.
1: చూచావు,
0: యు సా ది షుగర్.
1: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్, యు కాంట్ సీ దట్.
1: పోయింది.
0: వాట్ హ్యాపెన్ టు ఇట్?
1: నీ చేతితోనే తెచ్చావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ బ్రాట్
1: ఇట్. నీ కనుతోనే చూచావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ సా విత్ యువర్ ఐ.
1: ఆ చక్కెర చేతికి చిక్కడం లేదు, కంటికి కనిపించడం లేదు.
0: ద వెరీ సేమ్ షుగర్ యూ బ్రాట్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ద షుగర్ దట్ యూ సా విత్ యువర్ ఐ, యూ కాంట్.
1: చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
0: హౌ డు యూ నో దట్ దేర్ ఇస్ షుగర్ హియర్?
1: ఆ వాటర్ ను నీవు టంగ్ పైన వేసుకుని నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
0: దెన్ వన్స్ యూ కీప్ వాటర్ ఆన్ యువర్ టంగ్, యూ విల్ నో ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్.
1: పిల్లలకు
0: another example,
1: ఇది కప్పు.
0: దిస్ ఇస్ కప్.
1: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
0: సపోజ్
1: పండరసం పోసాము.
0: యు గాట్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్సైడ్.
1: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ద కప్.
1: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
0: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: తను నిండుకు నింపుకుంది.
0: It has got fruit juice in it.
1: కానీ దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
0: But the cup does not know the taste of the fruit juice.
1: స్ట్రా వేసావు.
0: So you have put a straw there.
1: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
0: And you draw the juice with the help of
1: ఈ
0: straw.
1: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: Though you just draw the juice with the straw does not know the taste.
1: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
0: When once it reaches the tongue finds the taste.
1: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
0: వెర్ డు యు ఫైండ్ దిస్ టేస్ట్?
1: టంగ్ పైన తెలుస్తుండది.
0: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక కప్పు.
0: ద బాడీ ఈస్ ద కప్.
1: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుంది. రసో వయస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుండాలి.
0: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ, దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
1: ఇది దేహానికి తెలియటం లేదు.
0: బాడీ ఇస్ నాట్ అండర్స్టాండింగ్.
1: మన సెన్సెస్ ఇదే స్ట్రాస్.
0: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
1: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: సెన్సెస్. వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
0: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
1: బుద్ధి అదే టంగ్.
0: దిస్ ఇంటెలెక్ట్ ఇస్ ది టంగ్.
1: ఆ టంగుకు మాత్రం తెలుస్తుండాలి.
0: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
1: బుద్ధికి తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాలి కానీ అది అనుభవించటం లేదు.
0: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
0: ఇట్ పాసెస్ ఆన్ టు ది స్టమక్.
1: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
0: ఈవెన్ ది స్టమక్ డజంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: జీర్ణం చేస్తుండాది.
0: ఇట్ డైజెస్ట్ ఇట్.
1: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాది.
0: ద వేస్ట్ మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
1: పవిత్రమైన నిర్మలమైన జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుండాది.
0: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఈస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ది బాడీ.
1: జఠరాగ్ని.
0: That is called the fire, jatragni in the stomach.
1: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అహం వైశ్వానరో భూత్వ ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుడుగా, నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికంతా సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను.
0: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెజెంట్ యూ నో స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్, ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
1: వేదాంత విషయాన్ని చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడుపు తేలేది ఒక్కటే.
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యూ అరైవ్ ఎట్ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one, it is interpreted in different ways.
1: Not two, only one.
0: Truth is only one, not two.
1: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
0: సో వేదాంత టెల్స్
1: నాట్ టూ,
0: వేదాంత
1: ఓన్లీ వన్.
0: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
1: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
0: ఇట్ డజంట్ సే ఇన్ ఎ వీక్ వే ఓన్లీ వన్.
1: నేను ఒక్కటే ఒకటి రెండు కాదు అని గట్టిగా చెప్తుండాలి.
0: ఓన్లీ వన్ నాట్ టూ,
1: అంత
0: ఎంఫాటిక్ డిక్లరేషన్.
1: గంట కొట్టినట్టుగా చెప్తుంటుండాలి, ప్రబోధిస్తుండాలి, ప్రచారం చేస్తుండాలి ప్రపంచానికి.
0: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: Allah kuda okkade.
0: Allah is one.
1: Jesus okkade.
0: Jesus one.
1: Ramudu okkade.
0: Rama is one.
1: Ishwar okkade.
0: Ishwar
1: okkade.
0: Krishna is one.
1: Jarasthi okkade.
0: Jarasthi is one.
1: Anta okkade.
0: Everything is one. God is one.
1: కొంతమంది జొరాస్ట్రియన్ వేరు వేరని జొరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
0: జొరాస్ట్రియన్స్ పర్షియన్స్ సే ద జొరాస్ట్రియన్ ఇస్ సెపరేట్.
1: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తూ ఉంటుంటారు సిక్కులు.
0: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
1: రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు.
0: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామా
1: కృష్ణుడు వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
0: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
1: పోతుందది కానీ.
0: So they go on spending like this thinking.
1: Kani daivam okkade.
0: But God is one.
1: నామములు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: నీ జిహ్వ చాపల్యం చేతనే.
0: డిపెండింగ్ అపాన్ యువర్ చాయిస్ అండ్
1: ప్రిఫరెన్స్. కావాలి నాకు జిలేబీ, కావాలి నాకు బర్ఫీ, కావాలి నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలో, మిఠాయిలు, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్విప్రాభవదావదంతి.
0: టేస్ట్ డిఫర్. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
1: Chikpachapaljimle inni minute yokka taste nu aasistundadi.
0: They are all your choices and preferences, that's all.
1: Ye neemaina ye pereyana chudandi.
0: Any name for that matter.
1: Ye roopamaina nivu chintinchandi.
0: Any form you can meditate.
1: Gamyam okkate.
0: But the goal is one.
1: Goal is one, God is one.
0: Goal is one, God is one.
1: Kanaka ye daanni kudunu manam vimarsinchakoddu.
0: We should not criticize any particular.
1: Yedi kudunu veru veru kaadu.
0: We should not observe differences.
1: అంతా చేరి ఒక్కటే.
0: ఎవ్రీథింగ్ ఇస్ వన్ అల్టిమేట్లీ.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ, యూ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్
1: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ,
0: బీయింగ్స్ ఆర్ మెనీ,
1: బట్ బ్రెత్ ఈజ్ వన్,
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: Stars are many.
0: Stars are many.
1: Sky is one.
0: Sky is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా విభజించకూడదు.
0: You should not classify basing on your likes and dislikes.
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
0: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you
1: reach the goal. I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
0: You start doing everything with the feeling that I am God, I am God.
1: Become God.
0: Then you become God.
1: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
0: As is the thought, so is the form you get later.
1: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
0: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
1: అనవసరమైన మాట్లాడకూడదు.
0: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
1: ఇతరుల మనసును బాధించకూడదు.
0: డోంట్,
1: ఇతరులకు ఏమి శ్రమ ఇవ్వకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: రేపటి నుండి,
0: ఫ్రమ్ టుమారో,
1: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
0: Students have examinations commencing from 5th.
1: కొన్ని దినములు,
0: for a couple of days,
1: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
0: If the series of discourses are discontinued, students will have freedom.
1: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
0: You should also study.
1: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
0: When once you study well, the task for which you have come will be fulfilled.
1: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
0: Your parents have sent you here with high hopes. Your parents have sent you here with high hopes.
1: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
0: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
0: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
0: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందము.
0: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
1: కానీ రూముల్లో
0: స్వామి విల్ బి హ్యాపీ.
1: మాట్లాడకుండా,
0: but don't talk in your room.
1: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండ,
0: don't be in unnecessary matters.
1: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
0: కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీ.
1: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
0: సెక్యూర్ ఓ గ్రేడ్.
1: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు కూడా నువ్వు వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
0: యూ ఆల్సో ఫుల్ఫిల్ ద పర్పస్ ఫర్ విచ్ యు హావ్ కమ్ అండ్ గో అండ్ రిటర్న్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: that if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter,
1: inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antey kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jaruguchundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusive.
1: Ivi appatiki appatiki maatrame satyamuga gocharistayi.
0: It appears to be all truth at that particular moment of time.
1: Maya yanaga unna daarini lenattu leni daarini unnattu kalpincheetundi yokka tattvamunake maya ani peru.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త అవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందుకు మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Deni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame,
0: it is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ కారణము ప్రతిబింబము మహాకారణమే పరతత్వము.
0: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి నందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వములో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: దీస్ ఆర్ ద ఇండికేషన్స్ విచ్ విల్ మేక్ అస్ అండర్స్టాండ్ దట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ ద 3 స్టేట్స్ ఆర్ ప్రెజెంట్.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజేషన్ మైండ్ ఇవన్నీ కూడా ఇందులోనే ఇమిడుకున్నవి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఆర్ ప్రెసెంట్, ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్ యాజ్ వెల్.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టైమ్ అలోన్.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడా అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reached Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యూ హ్యావ్ ది ఇఫెక్ట్స్ ఆల్ ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఇఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్లా పోయావు? రైల్లో పోయావు.
0: హౌ డిడ్ యూ గో? యూ బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యూ టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యూ రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: Bombay cheravu.
0: You reached Bombay.
1: Ee cheradaniki kaaranam emiti?
0: What is the reason for reaching?
1: Akkada edo oka office lo pani jarigindi.
0: You have got some work in the office.
1: Kaalamu,
0: time,
1: karma,
0: action,
1: kartavyamu,
0: responsibility,
1: kaaranamu
0: and cause.
1: Ee naalugu cherinatundide manasu.
0: The combination of all the four is the mind.
1: Ratri neeku swapnam vachindi.
0: You dream in the night.
1: Aa swapnam lo neevu Bombay cheravu.
0: In the dream you reached Bombay.
1: Anni drishyamulanu chuchavu.
0: You have seen that.
1: Aanandinchavu.
0: You delighted.
1: Kaani indulo kaalamu, karma, kaaranamu, kartavyamu naalugu ledu.
0: Here in the dream there's no cause, there's no time, there's no result.
1: Ee swapnamulo etta neevu vellinavu?
0: In dream how did you go travel?
1: Ye kaalamulo vellinavu?
0: What time you went?
1: Ye kaaranamto vellavu?
0: What is the reason?
1: Em ekkada jarigindi?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని ఒక 5 నిమిషం లోపల జరిగిపోయింది.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్ విద్ ఇన్ 5 మినిట్స్ ఆఫ్ టైమ్.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: దిస్ ఇస్ మిస్టరీ అండ్ ద పెక్యులారిటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద మైండ్ దట్ షేప్స్.
1: దీనినే సూపర్ మైండ్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The supermind has no such factors like the time, the space, the cause.
1: Chitrambulu.
0: Peculiar.
1: Trailokya pavitrambulu.
0: They are sacred for all the world.
1: Vrajalala vittambulu. Sanmitrambulu. Muni jana pautrambulu. Vishnu devu charitrambulu. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
1: నలవది సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 25 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుని విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్
1: కాల్. తిరిగి 3:05 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: that which happens in 2 minutes in dream,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: It just becomes a moment in the causal state.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: So the dreaming state is called super mind.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
0: ద 3rd one ఈజ్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారమనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్, సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యు వేక్ అప్ అండ్ యు సే దట్ ఐ హాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving any experience,
1: kevalam sukhanantamunu chekurustundi.
0: It confers all the happiness of sound sleep.
1: Kevalam sukhamu anantamu indriyatheetamainatundi, manasuku atheetamainatundi.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and
1: ee gaadha nidra yandu jariginatundi kevalam pranam unnadi.
0: In deep sleep state there is life.
1: Gaadha nidralo manasu ledu.
0: In deep sleep there is no mind.
1: Manasu lenappudu sukadukkamulu levu.
0: When there is no mind there is neither pleasure nor pain.
1: Lenappudu prapanchame ledu.
0: When there is no pleasure and pain there is no world.
1: Kevalam okka aanandam maatrame untundi.
0: Only bliss remains.
1: Meeku telusunu.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: In a state of deep sleep, you do not know what is pleasure.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: What is the reason? There is no world there.
1: ఎప్పుడు మనం ప్రపంచం గోచరిస్తుంది?
0: When do you find the world?
1: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
0: When do you experience pleasure and pain?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: When you have the mind, the pleasure, pain, world will follow you.
1: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
0: So in deep sleep there is no mind.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: As it is beyond the mind, it is called higher mind.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
0: This higher mind relates to the causal body.
1: ఇది కారణము.
0: This is the cause.
1: కానీ
0: but
1: కర్త ఒకడున్నాడు.
0: But there is one doer.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: There is cause.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: There is reason.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The entire world is the relationship between the cause and the effect.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: Cause is divinity, the effect is the universe.
1: ఈ కారణము ఎవరు?
0: Cause.
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: That is the divinity.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
0: This main cause, the divinity, is responsible for all the activity.
1: దీనిని illuminated mind అన్నారు.
0: This is called illuminated mind.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టూ.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్ ఐ?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ దిస్ సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: కుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాక సిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుమ్ అనగా పురుషత్వం.
0: పుమ్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్డ్వెలర్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ ఎదర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్టర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావము కూడాను ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కామ క్రోధ లోభ మోహముల వాత్సల్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
1: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
1: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
1: దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను
0: దిస్ ఎంటైర్ వరల్డ్
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the ground.
1: గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: At the time of misery, one may cry loudly, one may cry within.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రం

0: The entire world is merely the reflection of the gross, subtle and causal body.
1: కనుక కారకుడు పరమాత్ముడే.
0: The main cause is God himself.
1: కార్యమే ఈ ప్రపంచము.
0: This entire cause is this
1: world. ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
0: The effect, the relationship between cause and effect is universal.
1: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
0: These are present in the daily experience of every man.
1: పంచభూతములు,
0: the five elements,
1: పంచకోశములు,
0: five sheets,
1: పంచేంద్రియములు,
0: the five senses,
1: పంచప్రాణములు,
0: the five life,
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము,
0: the mind, the intellect,
1: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
0: All this comes to 24.
1: ఈ 24 తత్వములతో సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
0: In all the 24 aspects, the one that dwells is all divinity.
1: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: So human body has got all these 24 aspects of divinity.
1: ఈ దేహములో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
1: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: We do not understand the secrets of this delusion and hence we suffer.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: This what Ramdas said.
1: పాటు అయినది చెట్టురా,
0: it is the tree that's decayed.
1: పట్టు అయినది కొమ్మరా,
0: it is the branch that you hold on.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: If you just leave that hole, you will certainly reach Brahman.
1: సారమైనది చమురురా,
0: the essence is oil.
1: సత్యమైనది ఒత్తిరా,
0: the truth is the wick.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: When the light is put off, nobody will follow you.
1: కోట ఏడు చుట్టురా,
0: there is fort all around.
1: కోట లోపల తోటరా,
0: there is a thief within.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: How to reach that? How do you know that path?
1: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: In the waking state, we see, we listen, we experience.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: In sleeping state, in the dream, you dream there.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the truth?
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: This is a day dream, that is a night dream.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకానొక సమయంలో,
0: ఎట్ వన్ టైమ్,
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
0: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాషన్,
1: దేహభ్రాంతి లేనిటువంటి వాడు,
0: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
1: రాత్రి భుజించి,
0: after taking food in the night,
1: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
0: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
1: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
0: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
1: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
0: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
1: కొంతసేపటికి అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: లేచాడు.
0: హీ గాట్ అప్.
1: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
0: హీ స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
0: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true, is this true.
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి

0: మంత్రులను పిలిపించారు.
1: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్.
0: ఎవరేమి ప్రశ్నించినప్పటికి నో రిప్లై. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హి హాడ్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ? ఇస్ దిస్ ట్రూ? దట్స్ ద థింగ్ హి రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: With the thought that she might reply, the queen was asked to appear there.
0: Chakravarti, yeviti mee vichitramu enduku ee vidhanga antunnaru edi anni meer chucharu ani aneka prashnalu vesindi paapam rani garu.
1: The queen started questioning emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu right kaadu evvaru ochina ee jawabu ledu adi nijama idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi vasishtha maharishini pilipincharu.
1: Then saint vasishtha was to come there.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: హి జస్ట్ విజువలైజ్డ్.
0: అతను జవాబు చెప్పాడు మహారాజా.
1: దెన్ హి గేవ్ రిప్లై.
0: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
1: హి సెడ్ ఓ కింగ్ దట్ ఇస్ నాట్ ట్రూ దిస్ ఇస్ నాట్ ట్రూ బట్ యు ఆర్ ట్రూ.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది డ్రీమ్.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: In that waking state there is no dream.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: In dream there is no waking
0: state. జాగ్రత్తలో నీవున్నావు స్వప్నంలో నీవున్నావు. You are truth.
1: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం రెండు ఇంటి ఎందుకు అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్ని ప్రజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపరల్.
0: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్ దే ఆల్ డిస్క్రైబ్.
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో బట్ హిస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: అండ్ ఇండివిజువల్ మే అకాంప్లిష్ మెనీ పవర్స్ అండ్ మే లెర్న్ మెనీ
0: విద్యలంత ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travel?
0: నేను నా కుటుంబము నేను నా కుటుంబము ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions.
0: కనుక ఈ రెండు కూడా స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledhu.
1: We are not traveling up to the position of society.
0: Kanukane manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Aspire world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Aspire the welfare of the world.
0: దేనికోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రపంచం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం అంతకు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ ఫార్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద
0: సొసైటీ. ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్ ఆఫ్ నందు
0: లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యూ హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానమైనటువంటి ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There's wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత,
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు,
1: హీ గెట్స్ మ్యారేజ్,
0: ఇద్దరు అవుతారు,
1: దే బికమ్ టూ.
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ త్రీ. కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: దెన్ అనదర్ సన్ ఫోర్.
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: వెన్ హీ గెట్స్ మ్యారేడ్ హిస్ డాటర్.
0: వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ద సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishattu yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి ఇది అద్వైతం.
1: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
0: Aham brahmasmi.
1: I am the Brahma.
0: Idi advaitamu antunnamu.
1: We say it is non-duality.
0: Idi chala murkhatvamu, advaitam kadidi.
1: It is foolishness.
0: Idi dvaitame.
1: It is dualism.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
0: I am Brahma. నేనే బ్రహ్మను.
1: You say, I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
1: Now here there are two, I and Brahma, not one.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వెరీ ఇన్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్.
0: ఇది ఏ దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దెర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దెర్ ఆర్ నన్ టు లిసన్
0: టు ద భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్ అమంగ్.
0: మీ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతం చర్చించుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivitoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture which is so broad,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
0: ధార్మిక పరిణామము,
1: ద ప్రోగ్రెస్,
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
0: ఈనాడు మనము
1: టుడే
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will
0: be protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteous
0: actions. నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: Kaadu
1: is not the bulb that illuminates.
0: Current
1: it ఇస్ ది కరెంట్.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
0: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ ద బేసిస్, వాటర్ ఇస్ ఆధేయ.
0: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
1: సో గాడ్ ఇస్ ఆధార, ద జగత్ ఇస్ ఆధేయ.
0: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపుడే.
1: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
0: విశ్వ స్వరూపమే.
1: The entire universe is the form of
0: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle of unison between the individual.
0: అనేక జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
1: Over many long births previously we have been developing
0: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, ప్రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Palamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee palame repadi dinu oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Palamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ee ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్.
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: Neeru daati tappa nippulo badaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: Neeru daatin tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
1: The moment you cross the boat, you put on the, you put
0: the boat in fire.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరులు కూడా ఆ విధంగా దాటిస్తుంది. ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude,
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education.
0: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యువర్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్. దేని
0: నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ ఐ గాట్ బై గో బ్యాక్ టు మై ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికి నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస, though he didn't have any formal education,
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్క తూలి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: Truth is the harmony between thought, word and deed.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: It is the very form of falsehood when there is difference between thought, word and deed.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: Today man is not unifying.
0: దీని ఆంగ్లంలో కూడాను the proper study of mankind is man అన్నాడు.
1: This in English it is said, the proper study of mankind.
0: ఆకారం man మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ man లేనే లేడు.
1: He is just a man in form but not in practice.
0: కనుకనే ఆచరణ man గా మనం తయారు కావాలి.
1: So we should be a human being in practice.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: We should reach that supreme stage.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: It's very easy to reach the
0: supreme stage. నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: Believe it or not, Swami make it very easy, but yet you can experience.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses you go to the supreme court.
0: ఎన్ని కేసులు ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: For what for should you go to the
0: supreme court? ఎన్ని పాపం చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: What profit will it give you?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: So we should reach a supreme stage but not supreme court.
0: అదియే ది divine self, supreme divine self.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: in every human being,
0: ఈ సహజ మైండ్స్,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఎలిమినేటెడ్ మైండ్,
1: ఎలిమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: When you are just 5 feet high, how do you expect universe in you?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: నీవు విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంటుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి said that the entire universe is a
0: mirror. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: The whole universe can be watched in a mirror.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: So heart is a mirror.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: We can see the universe there.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: This knowledge is the true eye of every human being.
0: Nasti satya samam tapa. Satyamunaku minchina tapasu marokati kanaradu.
1: There is nothing more than the truth, which is the penance.
0: Anna paanadulu vadali aakulalamule mesi adavulu sancharinchinanta maatramana తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ది ట్రూ పెనెన్స్.
0: నాస్తి రాగ సమం దుఃఖం. మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka korikalanu adupulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adupulo ninchukonakunna deenikante mirinta dukham marakati ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగం కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vid anu dhatu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vid.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం,
1: ఇట్ హస్ టూ హియర్, వన్ జ్ఞాన,
0: జ్ఞానము నా కాదు, ఇది నిజమైన జ్ఞానము కాదు అని జ్ఞానం చెబుతున్నది.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్, నా మీన్స్ నెగేషన్, ఇట్స్ నాట్ ట్రూ విజ్డమ్.
0: త్రికాల జ్ఞానము జ్ఞానము,
1: which is indivisible in all the three times, is wisdom.
0: Advaita jnanamu jnanam.
1: Non-dualism is wisdom.
0: Iti jnanamu okka daivame.
1: That wisdom is just the divine.
0: Aa daivame satyamuto koodina vaadu.
1: The divine is all truth.
0: Idiye anantamainatundi.
1: That is infinite.
0: Kanukane satya jnanam anantam brahmaanna.
1: That's for that reason the Brahma is defined as the truth, wisdom and infinite.
0: Manavuni jeevitamulo tana yokka paripurnatanu pondataku vedamu aneka vidhamuluga todpadutu unnadi.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: Vedamulaga kevalam konni mantramulato kudinatundi swaroopamani bhavinchavachchu.
1: We may consider that Veda is a form of mantras.
0: Anadi mantra drashtalainatundi mahaniyulu aavirbhavinchinatundi aavishkarinchinatundi satyavakya swaroopame Vedam.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: Itti satyavak swaroopamainatundi ee Vedamu త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: దిస్ వేద ఇమాన్సిపేట్స్ ద హ్యూమన్ రేస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగింపజేస్తున్నది.
1: ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ ద వరల్డ్.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: ఇట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ the peace and the truth to society.
0: Manavuni ishtamulanu nerveerchukunutakai aishtamulanu tedinchutaku ee vedamu aneka vidhamulainatundi upayamunu nerputunnadi.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: Manavuni sukhamulaku dukhamulaku vedame moola karanam.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: Manavulaku ketayinchina ayu pramanamu alpamauta cheta ee ananta vedamulanu adhyayanam cheyatam deenike kaalamu chalakapoyinadi.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: Vedamunu adhyayanam chesinanta matramana chaladu.
1: It's not enough. If we learn Veda,
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated ruks from Veda and called it ruk samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This ruk samhita is the one that separated out rukkulu.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజుస్ సంహిత and called it యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: హీ క్లాసిఫైడ్ అండ్ సెగ్రిగేటెడ్ ద సామ ఆస్పెక్ట్ ఆల్సో.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: ఆల్ మంత్రాస్ ఆఫ్ అధర్వణ ఆర్ సెపరేటెడ్ అవుట్ అండ్ కాల్డ్ అధర్వణ సంహిత.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము, శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: దో వేదాస్ ఆర్ ఫోర్, దిస్ యజుర్వేద హ్యాస్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఇస్ శుక్ల యజుర్వేద.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: హీ క్లాసిఫైడ్ ఎవరీ సంహిత ఇంటూ త్రీ పార్ట్స్.
0: దీని బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని.
1: దీస్ త్రీ ఆర్ బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగం అంతా కూడాను మంత్రముతో కూడినటువంటిది.
1: ద ఫస్ట్ పార్ట్ బ్రాహ్మణ ఈస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: దీస్ మంత్రస్ విల్ ఇండికేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రిచువల్స్.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: ఇట్ ఆల్సో హెల్ప్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: మంత్ర ఇస్ ద వన్ విచ్ హెస్ గాట్ దిస్ లైఫ్ ఫోర్స్ బిహైండ్ రికాపిచులేషన్ అండ్ రిపిటేషన్.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: దట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది కంప్లీట్ మీనింగ్ ఇస్ మంత్ర.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంహితమైనటువంటి మంత్రములు.
1: ఆల్ దిస్ మంత్రస్ రిలేట్ టు ద డివైన్.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: హావింగ్ స్పెంట్ ద స్టేట్ ఆఫ్ హౌస్ హోల్డర్, హావింగ్ టేకెన్ ద స్టేట్ ఆఫ్ రిక్లూజ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ కన్స్యూమింగ్ ఆల్ రూట్స్, హీ లర్న్స్ దిస్ పార్ట్ ఆఫ్ వేద ఆరణ్యక.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ రిచువలిస్టిక్ ఆస్పెక్ట్.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలకుడును ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం చే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: ఇట్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ మంత్ర ద రిపిటేషన్ అండ్ ఆల్సో ద కర్మ ద యాక్టివిటీ.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: జస్ట్ అస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ రిజల్ట్స్ వీ గెట్ అవుట్ ఆఫ్ లిసనింగ్ అండ్ రికాపిచులేషన్ అండ్ ప్రాక్టీస్, వీల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ అవుట్ ఆఫ్ దిస్ యాక్షన్ అండ్ మంత్ర.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: బై మియర్లీ లిసనింగ్ వీ కెనాట్ క్లెయిమ్ టు హ్యావ్ ఎంజాయ్డ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: When sweet is actually consumed, partaken, you will know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: By merely reciting, it amounts to mere listening only.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: When it is practiced, it amounts to eating.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
0: నిరుపేద వారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty will ever leave by merely listening to the finance and economy?
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దాన్ని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: Learning a Veda is a royal road that will take you to the destination.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
0: ప్రతి మానవునికి కూడాను గమ్యము అత్యవసరము.
1: Destination is essential for everyone.
0: చేరక తప్పదు.
1: One must reach someday.
0: మానవుని యొక్క లక్ష్యమే అది.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ లిసన్ టు వేద, చాంటింగ్ అ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
1: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారము.
1: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్దబ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపంలో ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి, మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన, నిత్యమైన, సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుకనే వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రెపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సీక్రెట్ చాంటింగ్ హియర్ ది ఎవ్రీథింగ్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 గంటకు ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు.
1: దే ఆర్ ఇన్ ఢిల్లీ అట్ 5:30 దేర్ ఇస్ రేడియో ప్రోగ్రామ్.
0: కానీ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: యూ కెన్ లిసన్ టు దట్ ప్రోగ్రామ్ ఈవెన్ హియర్ ఇన్
0: బెంగళూరులో కూడా వినిపిస్తుంది.
1: ఆల్సో యూ లిసన్
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: ఇట్ కెన్ బి లిసన్
0: అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్ దేర్ ఇన్ అమెరికా అండ్ జపాన్.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది?
1: హౌ డస్ ద సౌండ్ ట్రావెల్?
0: విద్యుత్ తరంగములతో చేరి,
1: హావింగ్ బిన్ మిక్స్డ్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్,
0: అతి శీఘ్రముగా వ్యాపింపచేస్తుండాలి.
1: ద స్ప్రెడ్ వెరీ ఫాస్ట్.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: ద వే హౌ ది స్ప్రెడ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద లైట్.
0: అదే విధముగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకము గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాము.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకని ఆనాటి మంత్రద్రష్టలైన మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: For this reason the visionaries and saints spent the time in the forest and recited, learnt Veda.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: Vedas which are really sacred are made today unsacred.
0: నిజముగా భారతీయులు వేదము యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: Had they realized, they wouldn't have left it so easily like this.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: ముద్ద ఖర్జూరం తిన్నటువంటి వాడికి చింతపండు రుచి.
1: The one who relishes that kind of the grape which is all sweet will never accept the tamarind.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదము యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటి వేదం అనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: They have not realized the fact that having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: ముద్ద ఖర్జూరం తిన్నటువంటి వాడికి చింతపండు రుచి.
1: The one who relishes that kind of the grape which is all sweet will never accept the tamarind.

0: అర్థం చేసుకోవటం లేదు.
1: దే హ్యావ్ నాట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఇస్ మెంట్ ఫర్ లైఫ్, నాట్ టు క్యారీ ఆన్ ఎ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ది డిజైర్, ది లిబరేషన్.
0: వేదములు ద్వైతము,
1: వేద ఇస్ డ్యూయలిజం,
0: వేదాంతము అద్వైతం.
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: ఇస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటినీ మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kodanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: are paravidya.
1: Liberation is only paravidya.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: వేదములకు తొమ్మిది పేర్లున్నాయి.
1: వేద హ్యాస్ నైన్ నేమ్స్.
0: ఒకటి శృతి,
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం,
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి,
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము,
1: ఫోర్త్ వన్ ఆమ్నాయం.
0: ఐదవది సమామ్నాయము,
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు,
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం,
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం,
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం,
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ తొమ్మిది రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ నైన్ అట్రిబ్యూట్స్. ద నేమ్
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్లుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: శృతి మెంట్ ఇస్ అన్ అసోసియేషన్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్. ది డిసైపుల్ ఫాలోస్ ద రిథమ్ అండ్ ద మీటర్ యాజ్ రివీల్డ్ టు హిమ్ బై ద ప్రిసెప్టర్.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కానీ, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కానీ, గ్రామ్ఫోన్ ప్లేట్లు కానీ ఉండేటువంటివి కాదు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో టెక్స్ట్ నార్ గ్రామ్ఫోన్ ప్లేట్ నార్ టేప్ రికార్డర్.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: ద వర్డ్స్ దెర్ మే బి సమ్ డిస్లొకేషన్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: Kanukane guru yokka uchcharanam sakramanga sahetuga taanu uchcharinchi nerchukunnatundi kabatti deeniki vini nerchukunnadi kanukane shruti anusravam ani peru vachchadi.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called shruti anuswara.
0: Inga trayi,
1: the next one trayi.
0: ఆనాడు మూడు వేదములకునే ఎక్కువ ప్రధానత ఇస్తూ వచ్చారు.
1: ఇన్ దోస్ టైమ్స్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు త్రీ వేదాస్.
0: అథర్వణ వేదానికి ఎవరు పాటించలేదు.
1: నోబడి టుక్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ అథర్వణ.
0: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే

0: ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఈస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషమే దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటి దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలం నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tanrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agam.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీనివల్ల ఏర్పడినటువంటిది కనుకనే ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagama.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేద స్వరూపములు.
1: The inhalation and exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.
0: So,

0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందో చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్, నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్, అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం అసి.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతూ ఉండాలి.
1: దిస్ సోహం వి డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: వాట్ ఈస్ ది లెసన్ దట్ ఇస్ టాట్?
0: సోహం సోహం, ఐఆమ్ దట్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, నేనే గాడు, నేనే దైవము అనేటువంటిది ఉచ్చరిస్తుంటుండాలి.
1: ద లెసన్ టాట్ బై దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: కనుక దైవం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే కాదు, సరిమానవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను సక్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఉచ్చరిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్లీ ది బ్రెత్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్, ఇట్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఈజ్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈజ్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా
1: వితౌట్ ద నేమ్స్ ఆఫ్ రామకృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు? ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్ సాల్యుటేషన్.
0: సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ద వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్. అంధకారం అనేటువంటి అజ్ఞానమునకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to senses.
0: Indriyulanu anusarinchadame tamassu.
1: Following senses is darkness.
0: Anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasah parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: ఈ విధంగా ప్రతి వేదములందు కూడాను అతి సులభంగా కూడాను బోధిస్తూ వచ్చింది.
1: Like this, many things are taught easily in Veda.
0: ఇంకా వేదము భేదములంతా బోధించిందని చెప్తుంటారు.
1: Some say that Veda taught different.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ ద బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనాభవతు, ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదమును ఎట్టి భేదము లేదు.
1: If you understand it clearly, there are no differences in Veda at all.
0: Vedamu unnadi, Vedamu kaadu.
1: It is no Veda if it entertains differences.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move about together.
0: Kalasi melasi telisukunna telivini pochinchudam.
1: Let us develop the intelligence which we have learned.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam anindi.
1: Let us live together without any conflict.
0: కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ ఇస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ కాన్ఫ్లిక్ట్.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: విత్ ఆల్ వాస్ట్నెస్, బ్రాడ్ మైండెడ్నెస్ ఇట్ టాట్.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద మీనింగ్ ఫస్ట్.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: Is enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మసూక్ష్మమైనటువంటి విషయంలో కూడా సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హ్యావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వి కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: Sacred Bharat is the land of penance, is the land of action, is the land of all sacredness.
0: ఇలాంటి త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి అనేటువంటి భారతదేశాన్ని భోగ భూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: భోగమును ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: భోగము కాదు మన జీవితము, యోగం.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: కనుక వేద విద్యలనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
0: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: All countries in all world sustain up
0: ఇతర దేశస్తులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: The foreigners may not be aware of this Veda, but they are spread by way of.
0: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
0: ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
0: Ah, Newton anetunti vaadu daniki pratyekamainatunti sadhana chesi dani kanipettadu.
1: Newton discovered with special device.
0: Ante kaani sadhana chesina vaadiki prati vaadiki idi sadhyam avutundi.
1: The one who takes to practice can accomplish.
0: Adi vidhamgane Bharat desham lopala maharshulandaru kodaru ee veda shabda tarangamulanu vaaru sadhana chesi dani sadhincharu.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: వీరు సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానం సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కాని శక్తి సర్వత్రా ఒకటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: Truth is beyond all the three times.
0: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
1: It is changeless in all the three times.
0: అట్టి సత్య స్వరూపము వేదము.
1: Veda is the very form of truth.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: Today we are neglecting that Veda.
0: హాస్యం చేస్తున్నాము.
1: We are making fun of it.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రంలే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: We have no faith in it. We take it as the one repeated just verbally.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter if you don't know letters.
0: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకి అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద బ్లెస్.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: దట్ లిసనింగ్ హ్యాస్
0: నిత్యాసగా రూపొందుతుంది.
1: అండ్ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ప్రాక్టీస్.
0: కనుక శ్రవణంలో కూడా ఎంతో ఆనందం ఉంటుండాలి.
1: దట్స్ గ్రేట్ బ్లిస్ ఇన్ లిసనింగ్.
0: అది ఒక నాదము.
1: ఇట్ ఇస్ ఎ సౌండ్.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
1: వి హావ్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
0: పోయిన వారంతా ఒకసారి గంట అట్ట కొడతారు.
1: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
0: ఎందుకోసం గంటలు పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు, అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ ద మెన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేత వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్,
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara ukara.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా స్వీట్గా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. మీరు నిత్యం వింటారు పట్టణం వాసులు. ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: Many the urban people know as the plane lands.
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: As it is nearer, you can hear louder.
0: తిరిగి పోయే సమయంలో తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: As it leaves, takes off, you can gain this sound.

0: ఇది తక్కువగా పైకి పోవాల, మరి ఇది నిజమైనటువంటి ఒక స్వరం.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ అసెండ్ అండ్ రీచ్ అండ్ గ్రాడ్యువల్లీ స్లో డౌన్.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద స్పెల్లింగ్
0: GOD పెట్టే గాడ్ అంటున్నాము.
1: ఇఫ్ ది స్పెల్లింగ్ ఇస్ GOD గాడ్
0: అదే విధంగా ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: సిమిలర్లీ త్రూ త్రీ లెటర్స్ అకార ఉకార మకార
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పిక్ అప్ ది స్పెల్లింగ్.
0: ఓంకారంలో స్పెల్లింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు, ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవల్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సే
0: కనుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పొట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: వేదం వేదం వేదం.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహం లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ee vedaktaanu sakramaina pratitilo prachara prabodhalu salpatam cheta salpalekapovatam cheta,
1: because it's not publicized in the proper way,
0: vedam dinidinaniki tarigipothuntundali.
1: Veda is declining day by day.
0: Kanuka ee unna konni sekaralaina kudanu దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ విల్ సర్టన్లీ అప్హోల్డ్ అండ్ ప్రిజర్వ్ ద ఫస్ట్ ద లిమిటెడ్ సస్టైనింగ్ బ్రాంచెస్ ఆఫ్ వేద.
0: మా విద్యా సంస్థలో,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: దెర్ ఆర్ 1700 స్టూడెంట్స్.
0: ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, వీళ్ళందరికీ తెలుసు నీ వేదం.
1: ఆల్ స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, ఆల్ స్టూడెంట్స్ నో వేద.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు, 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: యూ మస్ట్ హావ్ సీన్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఏజ్డ్ 5, హౌ క్లియర్లీ దే చాంట్ వేద.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning in education. Learning a Veda is compulsory.
0: Idi balavantam kaadu.
1: It's not out of force.
0: Pillale aanandanga vachi nerchukuntunnaru.
1: Children are learning with pleasure.
0: Migita Veda paathashalle meeku 50 rupayalu istamu, 500 rupayalu istam nerchukunte teeskuntaru vellipothunnaru.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees. They receive money and get out.
0: Kaaram enti vallaku aa abhruchini vallaku bodhinchatam ledhu.
1: What is the reason?
0: Dantlo unnatundi madhurjani vallaku andinchatam ledhu.
1: They are not motivated. They don't recognize the sweetness.
0: Kanukane ikkadi ee pillalu mem nerchukovali ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేద ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఈస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేద దట్ హెస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేద. దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్దను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: Inka vedamlo ento viluvaina ratnalanta untunnayi.
1: In Veda there are many valuable precious gems.
0: Repati nunchi
1: from tomorrow
0: ee veda saramainatundi
1: the essence of Veda,
0: upanishadulu,
1: the upanishads.
0: Ee upanishadulunu gurinchi manam kontha varaku vinnappudu ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we'll understand that Upanishad is our very life.
0: మహాభారతం ఇది.
1: It's మహాభారత.
0: భారత దేశం ఇది.
1: This is
0: మహాభారతంలో అనేటువంటి మధ్యలో ఉండేటువంటి యొక్క నాభి వంటిది భగవద్గీత.
1: The Bhagavad Gita is a novel in this Mahabharata.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్ దేర్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గమును అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్తులు.
0: 8 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి. కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి
1: but we have to sum up them.
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: And there are 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: the first of them,
0: ఈశావాస్యోపనిషత్తు
1: is ఈశావాస్యోపనిషత్తు.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది. అది
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు. ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కాని మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which is really a force of culture, gives all kinds of
0: reply. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: సంస్కరింప చేసేటువంటిది సంస్కారము.
1: That which refines is culture.
0: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: ఇట్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇట్ ఎ నోబుల్ వన్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వీ షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి.

Thank you.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 22nd of November 2001 during the 20th convocation of the Sri Satya Sai Institute of Higher Learning. In this discourse, Bhagavan emphatically declares the sign of a truly educated person. A truly educated person is the one who remains happy himself, makes others happy, and invariably possesses good character and humility.
1: Sarve Vedam Vidasura Sarve Lokaika Sarve Sarvalokaika Mangalam Sarve ज्ञानोपसंहरणः सर्वे समुदिता गुणैः सर्वे वेद विदसरूरा ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజములో వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
2: యు మే అక్వైర్ నాలెడ్జ్, యు మే రిసీవ్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ put to use in society, it is all useless.
1: ee chaduvunu vini anubhavinchi varu atanni preminchali.
2: People have got to know your value, make use of your services and be happy with you.
1: Sarvo loka hitairatah lokulanni ikkudunu dinni anubhavinchi ఆనందించేటువంటి చదువులుగా మనం చదవాలి.
2: వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు మేక్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ ఎడ్యుకేషన్.
1: సర్వో జ్ఞానోప సంపన్న, ఈ చదువు చదివినంత మాత్రమే చాలదు, జ్ఞానసిద్ధుడు కావాలి.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ if you acquire knowledge, you should have wisdom.
1: Sarve samudita gunaihi nalavu maatrame undina chaladu atani yendu samasta sadgunamulu kudanu aavarinchali.
2: It's not enough if there's wisdom, you should also have virtues.
1: Chadavunaku moodu lakshanalu untunnavi.
2: The education has three qualities.
1: Sarve veda vidasarupam sarve lokaika vandanam.

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుగుడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంప్లరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of your education.
0: ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: kaani manavuniki avasaramainatvanti di gunaseelata.
1: But what man needs is character.
0: కేవలం భౌతికమైన విద్యను అభ్యసించినంత మాత్రమున మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై అక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: We can call him a true student if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ఈ నాటి విద్యార్థి అనంత వైజ్ఞానమును ఆశ్రయించి తానెవరో అనేటువంటి విషయాన్ని, తన దేహతత్వాన్ని, తన మనోవికారాన్ని గుర్తింపజేస్తూ ఉన్నాడు.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైనా లౌకికమైనా ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Kaani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taan evaru telusukotame nijamainatvanti yokka positive.
1: ద The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడాను గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: What all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతి అందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కావు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
0: Sakala vidyalu nerchi sabha jayinchagavachu purnudai ranamandu poravachu raja rajai putti rajyamelagavachu hema గోదానము ఇయ్యవచ్చు గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: One may acquire all the knowledge and be admired in any assembly. One may be a great warrior and win, be victorious. And one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: Manavudu bhashyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamugala varninchavachunu.
1: Man make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kodanu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon, and describe his journey.
0: Kani chandramandalam veltaniki maatrame thaniki daari ganukunnadu kani arayinchi thana antaraatmaku povadeyatvanti daniki ee maatramu daari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మ్యాన్ టుడే ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ టు నో ద ట్రూత్ఫుల్ నేచర్ విచ్ ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
0: వాల్మీకి రామాయణము రాశాడు.
1: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
0: కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు.
1: రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ సేమ్ యాజ్ రామ.
0: రావణుడు కూడాను సామాన్యమైనటువంటి వాడు కాదు, సకల విద్యలు కూడాను నేర్చినటువంటి వాడు.
1: రావణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్, హి హస్ లెర్న్డ్ ఆల్ నాలెడ్జ్.
0: కానీ వాల్మీకి ఏమన్నాడు?
1: వాట్ డిడ్ వాల్మీకి?
0: రావణో నామ మూర్ఖ అన్నాడు. రావణుడు ఒట్టి మూర్ఖుడు.
1: హి సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: రాములే జ్ఞాని.
1: రామ ఇస్ వైజ్.
0: కనుక చదివినటువంటి చదువుల లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
1: హీ కాల్డ్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఆల్ దట్ హీ హ్యాస్ లెర్న్డ్ అండ్ హీ లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్ and he shared all the knowledge with the rest of the people in society.
0: Kani indriyamulaku lorudai indriyamulaku vasudai kevalam chaduvuni chaduvunu e maatramu gurtinchukonaka kevalam jeevitam antai kodunu indriya sambandhamaina jeevitanni gadaputu kattakalapatiki tana dehanni tana rajyanni tana sarvasthani kodunu basmam gaavinchukunnadu రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హి హస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately, he died. He lost his kingdom and
0: ruined his plan. మన దేహమునందున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education is not meant to make your senses happy, satisfied.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
0: ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: This is most essential for modern students today.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ది అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
1: But the student today is not thinking in this direction.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: యూ షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: నిత్య సత్య సృక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
1: ద డైలీ ప్రాక్టీసెస్, ద థియోరీస్, ద చేంజ్ డే బై డే.
0: పవిత్ర ప్రకృతి ప్రతిదినమును ప్రజల వీడి పోవుచుండే.
1: దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
0: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండే.
1: The righteousness is compassion have not been used, utilized.
0: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: The ancient scriptures have not been studied, have not been gone through.
0: ఇది ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
1: This is the contradictory education.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కానీ ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: All this we learn today will increase the sickness but will never alleviate suffering.
0: విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి,
1: the procedure that confers peace in the universe,
0: సంకుచిత భావములనెల్ల సమయ చేసి,
1: cutting off all the narrow mindedness,
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి,
1: and man should put an end to narrow mindedness,
0: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: And he should be an ideal to the entire world.
0: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
1: This is the help that you can render to this country.
0: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాం, దేశానికి సేవలు కల్పుతున్నామంటున్నాం, కానీ ఏ సేవలు చేస్తున్నాం?
1: You say that you serve your country, you are helping your country. What sort of help you render?
0: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: If he examines and inquires, truly speaking, from top to toe, he is full of selfishness.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: Aithe ee aasha ee vastulu nimittamai aashisthunnada?
1: In fact, does he want, does he desire?
0: Kaadu kaadu kaadu kaadu. Tara nimittamai ee vastulu aashisthunnadu.
1: He wants to be satisfied within himself, so he wants objects.
0: Ee kerchief nenu aashisthunnanu.
1: I want this kerchief.
0: Acche kerchief yokka nimittamai nenu deeni kerchief nu aashinchatam ledhu.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
0: అదే విధంగానే సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: Man wants to experience, enjoy through senses.
0: కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
1: He doesn't want them for merely
0: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
1: He wants his own innate satisfaction.
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
1: So he has become a slave to senses.
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
1: Because he has become a victim to his senses.
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియమును తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
1: Having been educated, if you exercise control your senses, then you can call yourself educated.
0: కానీ మనసుకు తోచినట్టంతా కూడా నువ్వు ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: Modern student has been acting as he likes.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: Just think of the qualities expected of a student.
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good mind,
0: satyanirati,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramasiccha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty.
0: Aa indriyamulu thanna vasam gavinchukuntundali.
1: Because he has become a victim to his senses.
0: Taanu chadivina chadivutoda aa indriyamulu thanna vasam gavinchukunnappudu appude taanu

0: ఏర్పునది విద్య
1: డ్యూటీస్ ది ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్
0: విద్యార్థి నేర్వబలయు
1: స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ఆల్
0: ఇది మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటివి
1: దిస్ వాట్ వీ హావ్ టు లర్న్ పిక్ అప్ టుడే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మీరందరూ ఎంతో గుణవంతుడు
1: యువర్ ఆల్ రియలీ గుడ్
0: ఎంతో తెలివితేటలు గలవారు
1: యువర్ హైలీ ఇంటెలిజెంట్
0: ఎంతో పవిత్రమైనటువంటి హృదయం కలవారు
1: సీక్రెట్ నో
0: కానీ ఆ పవిత్రమైన హృదయానికి తగినటువంటి యొక్క పదార్థాన్ని మనం అందించడం లేదు
1: యు ఆర్ నాట్ సప్లాయింగ్ టు యువర్ హోలీ హార్ట్ ద మెటీరియల్
0: చాలా పరిశుద్ధమైనటువంటిది
1: అండ్ ద హార్ట్ ఈస్ సో ప్యూర్
0: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించటకు వీలు కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ థింగ్స్ అదర్ దాన్ కంపాషన్ అండ్ లవ్
0: కానీ ఈనాడు హృదయా ఆ కరుణ లేదు హృదయంలో
1: టుడే ఇన్ అవర్ హార్ట్స్ దేర్ ఇస్
0: నో ప్రేమ లేదు హృదయంలో
1: దేర్ ఇస్ నో లవ్ అట్ ఆల్
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి
1: దట్స్ వాట్ వీ ఫైండ్ టుడే ఈజ్ అ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్
0: కారణమేమిటి
1: వాయ్
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
0: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి
1: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కాని బయట నుండి చూసేటువంటిది కాదు
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్
0: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ త్రూ హియరింగ్ అండ్ ఆల్ దట్ వీ పార్టే
0: ఎంత విజ్ఞానం బోధించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ నాలెడ్జ్
0: ఎంతటి ఆధ్యాత్మిక శక్తులు బోధించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ టీచింగ్ ఇన్ స్పిరిచువల్ రియల్
0: మనకు తేలేది అణువులు
1: అల్టిమేట్లీ యూ విల్ నో దట్ ఇట్ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఆటమ్స్
0: ఏ విద్యావంతుడు కానీ ఏ సైంటిస్ట్ కానీ బోధించేదంతా అణువును గురించే బోధిస్తున్నారు
1: ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఏ సైంటిస్ట్ స్పీక్స్ ఆఫ్ దీస్ ఆటమ్స్ ఓన్లీ
0: అణువును గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్
0: మనం తినే తిండి అణువే
1: ద ఫుడ్ ఇస్ ఫుల్
0: పీల్చే గాలి అణువే
1: ది ఎయిర్ దట్ యు బ్రీత్
0: వినేటువంటి శబ్దం అణువే
1: ద సౌండ్ దట్ యు లిసన్
0: నడిచే నడక కూడాను అణువే
1: అండ్ ఎవ్రీ స్టెప్
0: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది
1: ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్
0: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువు గురించి నీవు తెలుసుకోనవసరం లేదు
1: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
0: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know that which is smaller than that of an atom.
0: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
1: That which is smaller than atom is the fundamental.
0: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
1: Everything arises out of this fundamental.
0: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచ్ బ్రాంచ్ బ్రాంచ్ కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము
1: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్
0: మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి
1: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్
0: అణువు కంటేను సూక్ష్మమై అణువునగుచు ఘనము కంటేను వేరైన ఘనమునగుచు సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి
1: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
0: పెద్దదాంట్లో పెద్దదిగా ఉంటుండాలి చిన్నదాంట్లో చిన్నదిగా ఉంటుండాలి
1: It's a gigantic form among the big ones.
0: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము
1: And there we find the combination of atoms too.
0: ఇక్కడ పుష్పం ఉంటుండాలి ఈ పుష్పం కూడా అణుస్వరూపమే
1: The flower here is also atomic.
0: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి
1: Atoms have come together and you find a flower.
0: ఇది ఒక బట్ట ఇది అంతా కూడా అణువే
1: The cloth is also full of
0: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు
1: In this world you don't find anything which is not made up of atoms.
0: సర్వము అణుమయమే
1: Everything is atoms.
0: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి
1: Why should you make every effort to know the nature of an atom?
0: చదువులు నీవు అణువే
1: All education.
0: సంకల్పములు అణువే
1: Thoughts.
0: దేహమంతయు అణువే
1: Whole body.
0: దేహి అణువే
1: And that
0: సర్వమును అణుమయమే
1: Everything is composed of atoms.
0: పుట్టుట ఒక అణువు
1: The birth.
0: భూమి నుండుట అణువు
1: Life on earth.
0: సంసారం అది అణువు
1: The family life.
0: చావు అణువు
1: Death.
0: ప్రతికూలన్నీ అణువు
1: The life.
0: భవబంధములు అణువు
1: The attachments.
0: అంతా అణువులే
1: Are full of atoms only.
0: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది
1: When once you try to know that, what is that you want to know?

0: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్
0: అది నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true
0: self. Fundamental yokku guttu.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
1: Along with the secular knowledge education, we need spiritual education also.
0: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
1: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
0: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వి హావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
0: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
0: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
0: ఒక జిలేబి కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
1: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
0: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగుకు చేరుతుండదా?
1: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
0: చేరటం లేదు.
1: నో,
0: దాన్ని ఒక్కతూరు తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
1: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్స్ స్వీట్నెస్.
0: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
0: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని, గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జ్ గా రూపొందుతుండదు.
1: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
0: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు.
1: Therefore, we don't have right people today in this world.
0: ఎంత మంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
1: In Bharat there are number of educated people.
0: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
1: We find highly educated people.
0: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
1: People with very high
0: ఇంత మంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
1: With all these people being here, what is that they are doing for?
0: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా?
1: Are they doing any activity that would be helpful?
0: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they making anybody happy through their actions?
0: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they providing any comforts, conveniences to the neighborhood?
0: ఏమాత్రం చేయటం లేదు.
1: No.
0: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
1: He is not making others happy nor is he happy.
0: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Then why should you learn?
0: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్నెరు కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: A mean man with all his education will never change his attitudes.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Education may help you to argue with
0: ఈ
1: others.
0: ఈ చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: With all this knowledge after all why should we die ultimately? We should learn to be mortal.
0: కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
0: పది మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి.
0: సమాజంలో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటుపడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: దేర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆల్ అరౌండ్ హూ వాంట్ టు బి హ్యాపీ.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
0: లేదు లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
0: లేక నీవైనా ఆనందించు.
1: అట్లీస్ట్ యూ బి హ్యాపీ.
0: నీవు కూడా ఆనందించడం లేదు.
1: అండ్ యూఆర్ నాట్ హ్యాపీ.
0: తాను ఆనందపడక, ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: Idantha chadu avutunda?
1: Can you call it education?
0: Idantha chettaga roopondutundali.
1: It is all waste of knowledge.
0: Vidyarthulara,
1: students,
0: mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi.
1: You have got very high degrees.
0: Okkoka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
1: There are students who have passed MSc, completed their MBA and also PhD.
0: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు?
1: యూ హావ్ సో మెనీ డిగ్రీస్ టు యువర్
0: కానీ ఇందులో ఏ కించిత్ అయినా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have learned?
0: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
1: You are not investigating single
0: point. మరి నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: We have not questioned ourselves the significance of
0: education.
1: What is the experience that we
0: చదువు
1: have
0: అంటే
1: had?
0: ఏమిటి?
1: What is education?
0: చదువు యొక్క రుచి ఏమిటి?
1: What is the taste of it?
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: What are the qualities?
0: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the features?
0: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of this education? No one is bothered about it.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
1: You are really educated indeed.
0: గొప్ప విద్యార్థులే.
1: You are very good
0: students. కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
1: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
1: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు.
1: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chaduvullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa pandit undinatundi vaadu,
1: there was a great scholar pandit,
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: అతని పేరే విద్యాసాగర్.
1: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
0: ఈ విద్యాసాగర్ ఏ విధమైన స్థితిలో వచ్చాడు?
1: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
0: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
1: He was born in a very poor family.
0: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
1: In fact, he could not afford even a light to read.
0: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
1: He used to study every day sitting under street lights.
0: తల్లి చాలా బాధపడేటువంటిది.
1: Mother felt very sad.
0: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
1: In fact, mother also had no money.
0: నాయనా విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఎట్ ది ఎండ్.
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై హిస్ మదర్.
0: అమ్మా, కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, if I work hard
0: na sukham lagate sukham, sukham nunchi naaku sukham chikkadu.
1: Happiness cannot be derived out of happiness.
0: Kashtapadinappude naaku ee sukham labhistundi.
1: You can be happy if only you work hard.
0: Kattagadapudiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
1: He could get a degree ultimately.
0: Adi teeskovatame kaakunda,
1: not only that,
0: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: వెనెవర్ హీ వాస్ టు గివ్ ఎ లెక్చర్, ఇట్ వాస్
0: అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
1: బికాజ్ హిస్ ఆరేషన్ వాస్ సో
0: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
1: అండ్ ఇట్ యూస్ టు డ్రా ఎవ్రీబడీ.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: సచ్ రిసోర్స్ఫుల్ హీ వాస్.
0: అంత సున్నితమంగా ఉండేటువంటిది.
1: అండ్ వాస్ సో సెన్సిటివ్.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: ఆల్ హిస్ లెక్చర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ది ఆడియన్స్.
0: ప్రక్క గ్రామానికి స్కూల్ కు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాస్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్ and travelling by a train.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలని ఆయన కూడా వెళుతున్నాడు.
1: One big officer, IAS officer, was also travelling in the same train.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: In those days it was ICS.
0: గొప్ప ICS అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: He was also travelling by the same train.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: Both of them got down.
0: ట్రైన్ దిగేటప్పటికి
1: at that time
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: He saw విద్యాసాగర్.
0: ఇతను ఎవరో ఒక కూలి మనిషి అనుకున్నాడు.
1: He thought that he is simply a coolie porter.
0: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
0: విద్యాసాగర్ ఆనందించాడు.
1: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హీ వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్
0: విద్యాసాగర్ నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
1: విద్యాసాగర్ స్మైల్
0: నేను ఎవరు అని తెలియదేని అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డస్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్.
0: తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్ అండ్ హీ గేవ్ హిమ్
0: బ్యాక్. అందించి తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు.
1: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
0: దేనికోసం మీరు ఇస్తున్నారు?
1: వై డూ యూ పే మీ?
0: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
1: బికాస్ యు ఆర్ క్యారింగ్ మై సూట్ కేస్
0: దానికోసం ఇస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
0: అయ్యా నేను కూలి కోసం రాలేదు నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
1: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
0: దయచేసి నన్ను క్షమించండి ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు వెళ్లిపోయాడు.
1: హీ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్.
0: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
0: అందరూ కాచుకొని ఉన్నారు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడని.
1: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
0: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతను స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
1: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
0: అందరూ అతన్ని ఖర్చుకొని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
1: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్.
0: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు మరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
1: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్ దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
0: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి.
1: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో
0: ప్రైడ్. ఎంత గర్వానికి గురి కావాలి.
1: ఇన్ఫాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
0: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
1: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
0: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
1: దేర్ ఆన్ ద డయస్
0: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
1: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required of humanity.
0: మిషన్ మిషన్ కొను గ్రాప్స్ వేస్తూ వచ్చారు.
1: హి వాస్ చీర్డ్ అండ్ లౌడ్లీ అప్లాడెడ్.
0: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకొని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
1: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ది ఎంటైర్ మ్యాన్.
0: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
1: హీ వాస్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్స్.
0: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
1: నాట్ మియర్లీ
0: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
1: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు.
1: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని పది మందికి పంచిపెట్టినప్పుడు పది మంది ఎంత ఆనందించారు.
1: And such an educated man shared his experience.
0: All
1: felt happy. Everybody rejoiced on the occasion.
0: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
1: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
0: ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ
0: హంబుల్. భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: పవిత్రమైనటువంటి భూమి.
1: ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయ గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
1: Having been born in the sacred land, if we do not understand what it is, what is of life,
0: పామరత్వం పట్టి,
1: we are fully ignorant because దైవ ప్రీతి లేని
0: దాని పట్టి,
1: and we don't have love for God,
0: మానవత్వం అనే మానవులందున,
1: and human quality is totally gone,
0: విశ్వశాంతికి ఇది విప్లవంబు,
1: and this is the cause for the revolution.
0: ఈ శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణము.
1: Why is there no peace in this world? This is the cause.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
0: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
1: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
0: ప్రాణము కంటెను మానమే ఘనము మన దేశ నీతిని మంట కలిపి.
1: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
0: నేటికిచ్చిన పరదేశ నీతి నరచి.
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
0: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే.
1: వీ ఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపీ ఇన్ ది ఫారిన్ కంట్రీస్.
0: ఏమందు భారత పాలనంబు?
1: వాట్ హాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
0: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
1: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్?
0: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
1: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ?
0: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
1: దిస్ ఇస్ ద ప్రజెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
1: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
0: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: pavitramaina Bharat desham yokka charitra okka tori meeru vismarinchi.
1: You have forgotten the history of this country.
0: Ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi.
1: You now you recapitulate, think of the glory of this land.
0: Ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodalu oka manaviniki upakaram chesi aanandanni anubhavinchandi.
1: Be happy at least by helping a single person.
0: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ నోబుల్ థాట్స్.
0: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ రంగూన్ వార్,
0: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
1: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
0: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
1: ద బాయ్ వాస్ సో యంగ్, ఏజ్ 10.
0: మద్రాస్ వచ్చి చేరారు.
1: దే రీచ్ మద్రాస్.
0: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
1: ద బాయ్ వాస్ హంగ్రీ.
0: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
1: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
0: నాయన నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
1: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
0: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
1: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
0: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
1: 2 డేస్, 3 డేస్ పాస్ లైక్ దట్.
0: ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
1: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
0: ఇవ్వలేదు.
1: నో,
0: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
1: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
0: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
0: కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది.
1: సో షీ ఫాస్ట్.
0: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
1: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
1: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
0: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
1: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
0: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
1: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
0: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
1: మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
0: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
1: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
0: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
1: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
0: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
1: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
0: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
1: ద బాయ్ వెంట్ టు హిస్ హౌస్.
0: చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హి వాస్ వెరీ వీక్.
0: మాటలు కూడా రావటం లేదు.
1: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
0: భవతి బిచ్చాం దేహి అని అడిగాడు.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
0: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసరు పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
1: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఏ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
1: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
0: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
1: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు,
0: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
1: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై, బట్ హి సెట్ దేర్.
0: కూర్చున్నప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
0: తినలేదు.
1: Well, the boy didn't
0: eat. ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
1: ద ఆఫీసర్ షౌటెడ్, యూ సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యూ ఈట్?
0: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
1: యూ సీమ్ టు బి థీఫ్.
0: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
1: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యూ ఈట్?
0: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
1: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
0: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
1: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్.
0: అబ్బాయి చెప్పాడు, మొదలు అమ్మకు.
1: And the boy said, food for mother.
0: మొదలు నేను తల్లికి అందించాలి.
1: The mother should have food first.
0: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: And then he died.
0: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
1: Such boys, such sons and mothers were there and served.
0: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికి మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
1: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
0: ఇలాంటి
1: పిల్లలు
0: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
1: Today, do you find any of that sort today?
0: కాని ఉన్నారు.
1: There are.
0: భారతదేశంలో లేకపోలేదు.
1: Not that there are none.
0: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
1: In this great land, there's no dearth of noble people.
0: కాని ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటి కనిపించకుండా పోతున్నారు.
1: But we are not able to see them quite frequently.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
1: First, develop compassion.
0: 10 మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు కార్చండి.
1: You shed tears watching the suffering of your parents.
0: వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
1: Make every effort to give them relief.
0: వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి.
1: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
0: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒక దానం చేయండి.
1: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ. త్యాగానికి
0: పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి, నా కర్మ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
0: నయా పైసలైనా ఇచ్చి వాడికి సహాయం చేయండి.
1: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ ఎట్ లీస్ట్ ఎ పిటెన్స్.
0: ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు.
1: రెండర్ హెల్ప్.
0: హస్తస్య భూషణం దానం.
1: And if a real jewel to the hand is charity.
0: భూషణము కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమునకు భూషణం.
1: అండ్ ది జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
0: మన కంఠము నెక్లెస్ కాదు భూషణము.
1: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
0: సత్యమే మన భూషణము.
1: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
0: చేతికి దానమే ఒక భూషణము.
1: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఇస్
0: చారిటీ. భూషణాలు ఉండినటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
1: వెన్ యు హావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్, వై డు యు వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్?
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
1: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
0: కాని మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
1: Brush aside anger, ego, hatred. They should not find a place in you.
0: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
1: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
0: అలాంటి దానం చేయకండి.
1: Don't do such things.
0: మీ దుర్గుణాలను బక్కర్ నెట్టేసేయండి.
1: Get rid of all bad qualities.
0: ప్రేమను పెంచుకోండి.
1: And develop compassion.
0: ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
1: And with love, share bliss with everybody.
0: అది ఏ మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
1: That is the significance, true meaning of education.
0: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
1: This sort of a service you should do.
0: గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
1: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
0: ఏది చేసినా ప్రేమతో చేయండి.
1: వాట్ ఎవర్ యు మే డూ, డూ ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ, మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: life anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ది ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటము, ఈ రెండింటికి నీ సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదే మానవుని యొక్క సుఖదుఃఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశమునందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: ద సెల్ఫ్ ద సైన్స్ ఆఫ్ అవేర్నెస్ ద సెల్ఫ్ ఇన్ ది షీత్ ఆఫ్ ఫుడ్
0: బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
1: ఈస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: మీనింగ్ ద సెల్ఫ్ షైన్స్ ఇన్ ద బాడీ ఆల్సో.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు బాడీలీ కాన్షియస్నెస్ అన్నారు.
1: దట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద షీత్ ఆఫ్ ది లైఫ్ షీత్ ఇస్ కాల్డ్ బాడీలీ కాన్షియస్నెస్.
0: దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ నర్వస్ కాన్షియస్నెస్.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి యొక్క చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెడుతూ వచ్చారు.
1: This has got two aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all-pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ది షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్స్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: యూ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
0: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో థై సెల్ఫ్.
0: నీవనగా ఎవరు?
1: హూ ఆర్ యు?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ ద సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద మైండ్, they are all external.
0: ivanni kudunu kevalamu elevation annaru. lopalu unnatundi yokka divya shakti yokka pratibimbamule.
1: all this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ilanti deenini manu satyamani gurtinchi satyamainatundi yokka divyatvanni vismarinchi manavattamu vyartham chesukuntunnadu.
1: man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: మనసే హేతు.
1: The mind is the reason.
0: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: మనసే ముక్తికి మూలము.
1: Mind is the cause for liberation.
0: మనసే నరకంబు తెచ్చు మై మరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యు ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడా దీని అర్థం కూడా ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: ఇది సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్, గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: Human being is the one who neither comes nor goes.
0: Dharinchina dehamu marpu chendavachunu.
1: The body that he has may change.
0: Cheeninchavachunu.
1: May decay.
0: Kani manavudu మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హి షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హి ఇస్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్ హీస్ హ్యూమన్ బీయింగ్ నర.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, Atma.
0: కనుకని మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: ద ఫస్ట్ ఈజ్ సూపర్ మైండ్.
0: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
1: ద సెకండ్ హైయర్ మైండ్.
0: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హీ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ మానవ, ద హ్యూమన్ బీయింగ్. సూపర్
0: మైండ్,
1: ద ఫస్ట్ సూపర్ మైండ్.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్,
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కానీ బయట కాదు.
1: ఆల్ ది ఎంక్వైరీ దట్ వి హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
0: ఇన్నర్ డివైన్,
1: దట్ ఈస్ ది ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: Body is inert.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, this sound, all these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిది.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na edutu vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: There's no second.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: Bodies may be different like bulbs.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది ఏ విద్యుత్ శక్తి.
1: That awareness, the electricity is one and the same in all.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు.
1: When we try to understand this we call it as cosmic divine.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫార్మ్, కాస్మిక్ ఫార్మ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: we can understand the human life in full.
0: కాని ఈనాటి పరిణామము, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
1: బట్ టుడే ఆల్ ద మెటీరియల్, ఆల్ ద థాట్స్ జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం ఇదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: Manasato vartinchenta varaku kudanu manavudugane untadu.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: Kani idi amanaskudu kavali.
1: But he should withdraw the mind, amanaska.
0: Amanaskudanaga emi, manasuku atheetamainatundi sthitiki povali.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: యు షుడ్ స్టెప్ ఇంటూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
1: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి ఏవీను లేక,
1: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, the mind, the ego are not present.
0: Kevalam chetana shaktirai untundadu.
1: Is just the awareness.
0: Deenikudunu atheetamainatundi karana dehanni manam praveshinchali.
1: But we should also step into that which is beyond this, the causal body.
0: Ee karana deham anetundi dani ende,
1: in this causal body
0: shariramu, manasu, indriyamulunu, buddhini anni kudunu control chese atundi power untundali.
1: This causal body has got that controlling power.

0: టుడై, మేధావంతుడై, వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
0: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: But these secular, physical, worldly things will never manifest, express
0: the self. They
1: only express, manifest the worldly powers.
0: కాని అంతర్శక్తులను ప్రకటించేటువంటి ఒక తత్వము ఒకటి అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: But the self, which is hidden, latent, which is hidden in secret, which cannot be expressed.
0: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
1: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
0: యూనివర్సల్ శక్తి.
1: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మనయందు, మనయందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ విత్ ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ ఇన్ అస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఆకారంను పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వి టేక్ ఇట్ యాస్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
0: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇంటూ ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
0: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
1: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
0: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారం అనేటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
1: వెన్ యూ బ్లో అప్ దిస్ బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బర్స్.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ this air which is so small and little would merge into the infinite air around.
0: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కాని మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self which is witness.
0: ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారములో భిన్నమే కాని,
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: Upanishads taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా,
1: సో హ్యూమన్ లైఫ్
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: సో హ్యూమానిటీ ఇస్ ఇన్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ డివినిటీ.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడా ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐఎమ్ గాడ్, ది యూనివర్స్ ఈస్ గాడ్, బోత్ ఆర్ వన్.
0: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
1: This is called divine universal form.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: How do you get this universal form?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: It's not out of difference.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: It's only of oneness, unity.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: So we should take this power as quality.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: We should take the body as quantity.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ ఆఫ్ ది చీఫ్.
0: అది ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: దిస్ కాన్షియస్నెస్
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనము గాలి తీసుకుంటున్నాము,
1: వీ బ్రీత్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీత్ దిస్ ఎయిర్.

0: ఈజ్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్.
1: ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
0: ద ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఈజ్ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
1: ఈ దేహమునకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
0: దట్ వీ బ్రీద్ ఇన్ టు అవర్ బాడీ వీ టేక్ ఇట్ యాజ్ లిమిటెడ్ కెపాసిటీ.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి అల్పంగా భావించి కేవలము తాను ఒక దీనుడుగా విశ్వసిస్తున్నాడు.
0: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్ ఈజ్ వెరీ సింపుల్.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు అనంతుడు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
1: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని
0: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే
0: because we limit to the body
1: ee divyatvamainatvanti oka visharatvanni manamu artham cheskolekapothunnam.
0: We are not able to understand this broad identity with the divinity.
1: Motta mota nee divyatvanni neevu gurtinchali.
0: The first instance, understand your divinity.
1: Nee evaru neevu artham cheskovali.
0: Understand who you are first.
1: Kaani ee naati vidya vidhanam lopala
0: but in the modern education
1: tanam taanu vadali
0: leaving one's own self
1: vishyanni gurtinchadaniki prayatnistunnadu.
0: They make an effort to understand universe.
1: Idiye pedda agnanam.
0: This is big ignorance.
1: Inaadu vijnanam enta periginado
0: today the science has progressed.
1: Enta vishalamainado
0: it is so vast.
1: Enta vijrambinchinado
0: it has spread far and wide.
1: Dani prakkalo agnanam kudanu anta vijrambinchitu vastundadi.
0: But in same hand along with that ignorance is also on the rise.
1: Ee agnanamunu chuttam ledu manavudu.
0: Man is not understanding this ignorance.
1: Taanu taanu gurtinchinatvanti oka vijnanamunu maatrame drushti andunchukuntunnadu.
0: He keeps in view all his achievements in the field of science.
1: Idi nijamaina vijnanamu kaadu.
0: This is no true wisdom.
1: Idi agnanamuloni oka bhagame.
0: Just a part of ignorance.
1: Enta varaku manavulaku bhedamulu bhinnatvamulu శరీరం యొక్క కృషులు ఉంటున్నావు అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్ ఈజ్ జస్ట్ ఇగ్నోరెంట్ బట్ నాట్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ఓవర్ మైండ్ ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: సో హీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఓవర్ మైండ్ ఫ్రమ్ ఫైనైట్ టు ఇన్ఫైనైట్.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: వన్ మే క్వశ్చన్ ఈజ్ దట్ పాసిబుల్?
1: తప్పక సాధ్యమే.
0: సర్టెన్లీ ఇట్ ఈస్ పాసిబుల్.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: హి డౌట్స్ ఇస్ దట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫైనైట్ విత్ దిస్ ఫైనైట్ బాడీ.
1: పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు అపరిమితుడు.
0: బాడీ ఇస్ లిమిటెడ్ బట్ యు ఆర్ లిమిట్లెస్.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: సో దిస్ ఐ ఇస్ ఇన్ఫినిట్ పవర్.
1: నేను అనేటువంటి అపరిమితమునకు
0: దిస్ ఐ విచ్ ఇస్ ఇన్ఫినిట్
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు
0: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్ సైడ్
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: బాడీ ఈజ్ లిమిటెడ్.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: ఐఎమ్ లిమిట్లెస్.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
1: కనుక మన బలహీనతలకు
0: For all our weaknesses.
1: మన సందేహములకు
0: ఫర్ డౌట్స్
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: ఫర్ ఆల్ అవర్ డౌట్స్ ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్ బాడీ ఇస్ ద కాజ్.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: బాడీ హెస్ గాట్ ఆల్ ద ఫైవ్.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: బాడీ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: బట్ ఇన్ వెలా
1: గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: ద ఇన్ వెలా హెస్ నో హెస్ నైదర్ బర్త్ నాట్ డెత్.
1: నిజము చూడ
0: ట్రూలీ
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indwella is verily God.
1: నీవు దేహివి కాని దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కాని శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: You are the knower but not the known.
1: కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: When you are not the knower, how do you get this name, the kshetra?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: Body is kshetra.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: How do you get this name, kshetra?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హ్యాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రి క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము,
0: బదరి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర,
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహము ఒక క్షేత్రము,
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఉండాలి కదా, క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ, ద
1: నోవర్. అతనే క్షేత్రజ్ఞుడు, అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈజ్ క్షేత్రజ్ఞ, ద నోవర్, ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ రిక్షన్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
0: వెన్ దే హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్.
1: ఏ కార్యము కూడా చేయలేడు.
0: హీ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self.
1: నాకు నా ఎదుట వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ తుంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుట వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది, అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
0: when we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ, వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ ద మైండ్, ద షీట్ ఆఫ్ ద లైఫ్, ద షీట్ ఆఫ్ ద బ్లిస్ అండ్ షీట్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్ మెస్ షర్ట్స్.
1: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: Kani ivanni ni dress le kani neevu kodavu kaadu.
0: They are merely your dress, but you are not that.
1: Karlo neevu prayanam chesinanta varakunu kaaru neevu avutava?
0: Simply because you travel by car, you cannot be the car.
1: Kaadu kaadu, kaaru rathamu, neevu rathikudu.
0: Car is the chariot, you are the charioteer.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఇస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు, సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్, మెనీ వర్డ్స్. హీ డస్ నాట్ మీన్
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ద డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుందది?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఈజ్ వెరీ హార్ట్.
1: అదియే నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుందని నీవు చక్కగా పరీక్ష చేస్తే,
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫార్మ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: One may become a human being by form.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: But he has to be a human being in practice.
1: ఈనాడు 99 మంది అంతకు ఆకార మానవులే కనిపిస్తున్నారు, కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form, but not in practice. We should become a human being in practice.
1: The proper study of mankind is man. Thoughts, words, action, wouldn't you have to do
0: it? This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడిందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality, are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: Binnattvam, binnattvam.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today the technological developments are in progress, rapid strides.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: There many surprising things going on in the field of atomic level electrons and computers.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: Man has accomplished in the realms of space.
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: He reached the state of excellence in discovering the atom bomb and hydrogen bomb.
1: ఇది ఒకవైపున పెరిగిపోతూ ఉంటుండాలి.
0: They are increasing day by day.
1: మరొక వైపున
0: on one hand
1: నైతికంగా
0: moral
1: భౌతికంగా
0: ఫిజికల్
1: ఆధ్యాత్మికంగా
0: స్పిరిచువల్
1: ధార్మికంగా
0: ధార్మిక్
1: దినదినములకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్ సిస్టమ్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు
0: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుకు ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting making use of this skill?
1: Mana knowledge mana vidyamtu telivitetalu kontha skill chesinappude idi kramakramina kudanu oka antarbhavanga roopondutundi.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: Ee shaktile manavudu yendu nalugu roopamulu dharisthu untundali.
0: All these four powers latent in man assume for
1: forms. Mottamodati knowledge.
0: The first one knowledge.
1: Rendavadi skill.
0: The second skill.
1: Moodavadi balance.
0: Third balance.
1: Nalugavadi insight.
0: Fourth insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జీ పెరుగుతుండాలి.
0: Among these four, the first one knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ni skill cheyatam ledu vidyarthulu knowledge ni kill chestunnaru.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ni kill cheyatam valle balance tappothundadi.
0: As they kill the knowledge, the balance is lost.
1: Ee balance tappipotam valle inside poi outlooks vastundadi.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: Ee yokka outlooks ku moola karanam ide.
0: This is responsible for all the outlooks externally.
1: మనం నిరంతరం కూడాను బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: Continuously we indulge in the external vision.
1: కాదు బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: The bird on hand appears the same in the bush there.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: Man today loses the bird on hand viewing the bird in the bush.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: Man has become such an ignorant one.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూమ్ సో యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యామ్ ఐ హూ రియల్లీ యు ఆర్.
1: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియం అంతఃకరణ ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వి గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: ఆర్ యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యు ఆర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ మై బుద్ధి మై చిత్తము మై ఇంద్రియము మై అంతఃకరణ ఈ మై అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say this is my house.
1: Neevevaru dehamane nenu ankovatam kalagada neevu abhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni karipisthe nuvu vaanto jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu.
0: How far you have
1: attached. Illu naadi naadi ane abhimanam undinanta varaku atanto neevu jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీ విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్ ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం, ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: Kaani nee paina neeku vishwasam leka
0: without faith in yourself,
1: inka migilina dannanta abhruthi padchalante idi asadhyamu asadhyam.
0: If you want to develop other aspects, it's impossible, impossible.
1: Adi nijamainatundi goppatanamu.
0: That's real greatness.
1: Nee paina neeku vishwasamu,
0: faith in yourself.
1: Atma paina vishwasamu,
0: faith in the self.
1: Faith in you, faith in God, this is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ee greatness manu telusukovali.
0: We should understand that greatness.
1: ee secret manam telichukuntam prayatninchatam ledu.
0: We are not making an effort to know that secret.
1: Vidyarthulara,
0: students,
1: samasta vishwamu kuda nu meelone untundali.
0: The entire universe is in you.
1: meeru kevalam alupulamani kaani,
0: you should not take consideration of me.
1: kevalam oka manava sharira darulu kaani bhavinchakoodadu.
0: You should not consider yourself the body.
1: Deharu kevalam water bubbles vantivi.
0: Bodies are merely water bubbles.
1: Din tarvata mind untadi, idi mad monkey vantidi.
0: Then comes the mind, which is mad monkey.
1: Kanuka monkey vanti mind nu,
0: the mind that's like a monkey,
1: water bubble vanti dehanni,
0: the body the water bubble,
1: vishwasinchavaddu.
0: You should never rely on that.
1: Nee vishwasinchavalsindi emti? Nee confidence.
0: What you should have faith is on conscience.
1: Ee aatma vishwasam kalagali.
0: You should have self confidence.
1: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
0: Without that there is no use in having faith in other aspects.
1: Sri chakkaga alankaranga untundali.
0: The body is highly decorated.
1: Kavalsinta nagalanta dharinchinamu.
0: You have got so much of jewelry.
1: Manchi manchi vastralu dharinchinamu.
0: You have got very good dress.
1: Kaani uchvasam vishwasam lekapothe deeniki emi vilugu untunda?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: Adi reetigane.
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body,
1: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందరే కానీ
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు మూడు తిరుగుతూ ఉంటుండాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనా?
0: Because the hands move, can you call it a life?
1: కీ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, because of the key.
1: క్లాక్ కు కీనే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: ఏ నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి.
0: How does that consciousness expresses?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్ హంస?
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is that?
0: ఈ గాయత్రి అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, ane prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటి.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో.
0: దానినే సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపం అనగా వేరు, పరదేశము లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: There should be change in our
0: పరిణామం అనేటువంటివి మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: You should purify with that awareness.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: What is this chit awareness?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరు అంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అవేర్నెస్?
0: పూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్, ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హి నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: Awareness ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోచారు.
1: That's why it is said సత్ and చిత్.
0: సత్తుకు పక్కలో చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The చిత్ is by the side of the సత్.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వీ అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటి అయినప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి యొక్క బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్, హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: గాడ్. గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
0: celibate. లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either as China.
0: సత్యం ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one alone.
0: Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవుణ్ణిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ ఆత్మ. నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి,
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ హార్మ్
0: ఎనీవన్. ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం ప్రోగు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇక యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి,
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి,
1: they should be ideal to the world.
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి,
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ,
0: ఇలాంటి విశాల భావంతో,
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తండ్రి కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself,
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: Heenu ni gudambu manaledu.
1: Mean man shall never change his
0: mind. Chadavu chadava.
1: With all the education.
0: Tarkavadame kani.
1: It's just argumentation.
0: Purna gnanam eppudu pondaledu.
1: You will never get comprehensive
0: chadavu chadavu chadivi chavanga netiki. Chavu leni chadavu chadavole.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: Emiti ee education.
1: What is your education?
0: Ee education ekku kaavatam valle education kuda ekku ayipothundi.
1: Because of education is more, there is more of agitation also.
0: Ee education lo elevation kavali manaku.
1: The education should lead to elevation.
0: Adi mane aadarshamu.
1: That is the ideal.
0: Adi nijamainatuvanti vidya.
1: That is the true education.
0: Adhyatma vidya vidyanam.
1: The spiritual education is the true education.
0: Ee laukika vidyalu kuda kavalsindi.
1: The world education is necessary.
0: Ee oddani cheppakoddu.
1: You should not say no.
0: Kaani tho paatu.
1: Along with that,
0: దీన్ని కూడా నువ్వు చేయాల్సింది.
1: యు షుడ్ డు దిస్ ఆల్సో.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: టు ఈట్ ఫుడ్ ఇస్
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: దట్ ఇస్ మెయిన్ వన్.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: దట్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్.
0: అయితే దానికి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉండాలి కదా, కొన్ని కలుపుకోవడానికి రుచికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యు నీడ్ పులుసు సాంబార్ రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమై ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలు అంతా కూడా మీ క్లాస్రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ డైలీ రొటీన్.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: బట్ దిస్ ఇస్ చీఫ్ వన్.
0: నదీనాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: ద రివర్స్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, దే ఫ్లో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: ఒక్కటే
1: ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతిగాని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: to the world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదమునకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వి కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థము.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధనలు సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalsindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, "O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy."
1: ee rendinti yendu edi uttamainatundi edi ghanamainatundi edi sariyainatundi aneetundi anni gurinchi naaku vellad cheyamannaru.
0: He said, "Please explain me which is nobler, which is greater, which is higher of the two."
1: Praveshinchinatundi panditulandaru kudanu medha shakti kante buddhi chaala sarvottushtamainatundi ani జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. Medhasaktiki buddhiki etti bhedamu ledani tane puramu visvesinchinadu.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: Kani medhasaktiki buddhiki undinatundi vyathyasam emito vivarinchamani kudanu tirigi Vikramadityudu panditulanu prarthinchadu.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: Buddhi ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ,
0: one steadfastness.
1: రెండవది రుతము,
0: రుతము.
1: మూడవది సత్యము,
0: the truth.
1: నాలుగవది యోగము,
0: యోగ.
1: ఐదవది మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నియూ సందేహములే.
0: ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హీ విల్ నాట్ హ్యావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణం కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated man.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people might
1: and అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent.
1: కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణం కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated man.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు

0: one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first shraddha, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: It has two meanings.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: Two aspects, one interest, other stability.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you have interest merely.
1: ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి.
0: You should have full faith in your interest.
1: కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎందు కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సాత్వికమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketuvanti oka palukike satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chuchindi chusinattuga, vinnadi vinnattuga, chesindi chesinattuga cheppadam, idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nijamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: Therefore, truth is the one which is expressed by word, the nature of rutam inne.
1: ఇక నాలుగవది.
0: The fourth.
1: యోగము.
0: యోగ.
1: యోగం అనగా ఏమిటి?
0: What is yoga?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: In this world, there are many forms of yoga.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకొని యోగః చిత్తవృత్తి నిరోధకః అని, అనగా సమస్త ఇంద్రియములను కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యము ద్వారా మాట్లాడాలి.
0: యు హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వి షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance if you argue on that.
1: ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు.
0: Because of this argument, hatred will increase.
1: కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
0: As you continue to argue, there will be scope for enmity.
1: కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ద కంట్రోల్ ఓవర్ సెన్స్.

0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్
0: దివ్యమైనటువంటి వయసు.
1: ఇట్స్ డివైన్.
0: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
1: ఇట్ లేస్ ఎ రాయల్ పాత్ ఫర్ ది
0: రాజమార్గమును నిర్మించేటువంటి వయసు.
1: ఇట్ బిల్డ్స్ ద రాయల్ పాత్.
0: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
1: యంగ్స్టర్స్ టుడే ఆర్ ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుకనే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
1: సో ఫర్ స్టూడెంట్స్ ద ఫస్ట్ లెసన్ ఈస్ ది సెన్స్ కంట్రోల్.
0: కనుక శ్రద్ధతో, వృతముతో, సత్యముతో, యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
1: Therefore, the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the mighty power.
0: భగవత్ స్వరూపమే మహత్తరమైన శక్తి.
1: The divine manifestation itself. అట్
0: భగవత్తరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి అందే ఈ రుతము త్రికరణ శుద్ధి ఉంటుంది.
1: ఇట్ ఇస్ దేర్ ఇన్ ది డివినిటీ యు ఫైండ్ దిస్ రుతం.
0: ఆ దివ్యత్వం పైన మహత్తరమైన శక్తి పైన సత్యము ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ద ట్రూత్ షైన్స్ బేస్డ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ట్రూత్ ఈస్ గాడ్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ ద ట్రూత్ ఈస్ గాడ్.
0: ఇంతే కాదు, శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
1: The steadfastness is also divine.
0: Endukalaga saddhavan labate gnanam, dani valane gnanam labistundi.
1: You can only acquire wisdom through shraddha.
0: Gnanam evaru daiva swaroopame.
1: Wisdom is God.
0: Satyam gnanam anantam brahma annaru.
1: God is truth satyam, God is infinite, God is wisdom.
0: కనుకనే సత్యం భైవ స్వరూపమే.
1: సో ట్రూత్ ఇస్ గాడ్.
0: రుతం భగవత్ స్వరూపమే.
1: రుతం ఇస్ గాడ్.
0: శ్రద్ధ భగవత్ స్వరూపమే.
1: శ్రద్ధ ఇస్ గాడ్.
0: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవత్ స్వరూపమే.
1: యోగ ఇస్
0: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైన పేర్లు.
1: గాడ్ హ్యాస్ సో మెనీ నేమ్స్.
0: కనుక ఈ యొక్క మూడింటికి, ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం.
1: ఆల్ దీస్ ఫైవ్ హ్యావ్ గాట్ అట్ దేర్ సెంటర్ ది
0: ఇంటెలెక్ట్. పరిష్కరించుకుని ఏ వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ ఇట్ ఇస్ వేద ఇట్ ఇస్ సెడ్ బుద్ధి గ్రాహ్యం
0: అతి ఇంద్రియము, ఇంద్రియాతీతమైనటువంటిది.
1: Intellect is transcendental, beyond senses.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
1: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
0: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Students should clearly understand the difference between intellect and intelligence.
0: తెలివితేటల చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చు.
1: Out with intelligence you can have okay.
0: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
1: You can also argue if you are intelligent.
0: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
1: You can also give nice talks.
0: ఇవన్నీ ఇప్పుడు లోక సంబంధమైనటువంటివే.
1: That's all worldly nature.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: It's all physical education.
0: ఇది ప్రవృత్తమైన మార్గములే.
1: It's outward path.
0: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
1: But intellect
0: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
0: అడుగు భాగములో ఉన్నది దేహము.
1: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
0: దేహములకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
1: అబౌవ్ ద బాడీ ఆర్ ద సెన్సెస్.
0: ఈ సెన్సెస్ పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
1: ఓవర్ ద సెన్సెస్ ఇస్
0: మైండ్. పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌవ్ దట్ ఇంటెలెక్ట్.
0: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
1: అబౌవ్ ద ఇంటెలెక్ట్.
0: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాది బుద్ధి.
1: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
0: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ షైన్స్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
0: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన, కృత్రిమమైన, ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కంపేర్ సచ్ ఎ సేక్రెడ్ ఇంటెలెక్ట్ విత్ ది వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
0: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
1: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ బౌండ్ బై సెన్సెస్ నాట్ బియాండ్.
0: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
1: ఇట్ ద వన్ విత్ సెన్సెస్.
0: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
1: బట్ ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ సెన్సెస్.
0: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో రిలేషన్.
0: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
1: ఇంటెలిజెన్స్ హెల్ప్స్ అస్ సో లాంగ్ వి హావ్ దిస్ బాడీ.
0: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
0: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
1: A rich man constructed a big mansion.
0: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
1: There he allotted a bedroom.
0: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
1: A bathroom by its
0: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
1: A dining hall.
0: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
1: A drawing room by its
0: దాని వెనుకలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
1: A kitchen separate.
0: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
1: There is store room by side of the kitchen.
0: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
1: There that building has so many rooms.
0: ఈ రూములకు వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie?
0: Dining room ku drawing room ku unnatundi vyathyasam emiti?
1: Where does the difference lie between the dining
0: bathroom
1: and the drawing room?
0: Bedroom ku unnatundi vyathyasam emiti?
1: Where does the difference lie between store bathroom and bedroom?
0: Kitchen room ku unni vyathyasam emiti?
1: What is the difference between store room and kitchen?
0: Deeniki madhya madhya godaluga nirminchatam chetane vidi vidi ainatundi roomulu ga tayarayine.
1: It's only because of the walls built in between is responsible for
0: dining hall ku drawing room ku madhyalo oka wall undi.
1: There is a wall between the dining room and drawing room.
0: ఈ వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది.
1: Remove the wall, both become one.
0: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
1: Similarly, if you remove all the walls, everything becomes one hall.
0: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
1: That is the blissful state, the spirit of unity.
0: మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాము.
1: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
0: ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ఎ మాస్టర్.
0: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
0: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
1: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాస్ మై డియర్ హస్బెండ్.
0: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
1: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
0: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
1: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
0: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
1: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
0: ఇంటి ఓనర్ ఒక్కడే.
1: బట్ ఓనర్ ఇస్ వన్.
0: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
1: Therefore these relationships apply to the body and the vesture we have put on but not the spirit.
0: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడాను అంతర్ధానమైపోతాయి.
1: Therefore when we go by this oneness principle of the spirit there will be no differences.
0: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
1: You don't need to undertake special practices to give a body feeling.
0: దేహం ఒక గోడ వంటిది.
1: Body is like a wall.
0: ఇది కేవలం ఒక నెగటివ్.
1: ఇట్ ఈస్ నెగటివ్.
0: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
1: దేర్ ఈస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
0: ఒక క్లాక్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద క్లాక్.
0: క్లాక్.
1: క్లాక్.
0: దాని కీ ఇచ్చేటప్పటికి ముళ్ళంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
0: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
0: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
1: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
0: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
1: for this body of clock
0: life anetunte key ivatam chetane
1: because the key of life given
0: ee key aadharam chetane chetulu kaallu kannulu mukku nooru anni tamatam panulu tam chestunnayi.
1: Basing on the key of life various limbs the legs and the hands act.
0: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
1: Bhagavan said the other day bhur bhuvasvaha.
0: Bhur anaga material entity sambandhamu dehamu.
1: The first one bhur which is the body materialization.
0: ee materialization anukunte body.
1: This is the body.
0: Idi otti negative.
1: It is negative.
0: Idi padarthamato ekamainatundi.
1: It is one of matter.
0: Ee deham etta venuku prarambhinchindi.
1: Where does it start?
0: Deeniki kontha iron cherali, sabbu cherali, sunnam cherali, noonu cherali, vetti cherali, velt cherali. Anni cherinchapudike idi oka deham tayaravutundi.
1: This body has got all the elements like iron, the lime and the lead, soap and so on.
0: Ee prarthamato
1: and phosphorus.
0: Phosphorus. ఇవి కూడా చేరాలి.
1: They should be there.
0: 4 lux soaps కూడా చేరాలి.
1: 4 lux soaps.
0: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
1: The body is the combination
0: of
1: these things.
0: 2 buckets of water, 1 bucket of sunnam. ఇది కూడా చేరాలి దీనికి.
1: 2 buckets of water and 1 bucket of sunnam. The lime should be there.
0: ఇవన్నీ చేరింది ఈ materialization దేహము.
1: The combination of all is the body.
0: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
1: సో ద ఫస్ట్ వన్ భూర్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్. దట్ ఈస్ ఎర్త్. భూలోకం.
0: భూవః. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
1: ద సెకండ్ వన్ ఇస్ భూవః. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్.
0: లైఫ్ సోర్స్.
1: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
0: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్. అదే ప్రజ్ఞానం.
1: The prajnana, the spiritual content is the one that make the other two work.
0: Deenini vedamu prajnanam brahma ani uchcharinchindi.
1: Veda calls prajnana as brahman.
0: Kanukane ee prajnanam anetundi radiation undatam cheta life anetundi yokka vibration undatam cheta మెటీరియలైజేషన్ అయినటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
1: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్
0: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ ఆల్ ది త్రీ భూలోక భూలోక సోలార్ నాట్ సెపరేట్ ఆల్ ది త్రీ ఆర్ విత్ ఇన్
0: సర్వము మన యందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అస్
0: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ విత్
0: దైవత్వం మన యందే ఉంటుండాలి.
1: డివినిటీ ఇస్
0: దానవత్వం మన యందే ఉంటుండాలి.
1: డెమోనిక్ క్వాలిటీ
0: మానవత్వం మన యందే ఉంటుండాలి.
1: మంకీ నేచర్
0: పశుత్వం కూడా మన యందే
1: ఈవెన్ ది యానిమల్ నేచర్
0: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
1: For all these things, our thoughts are the main cause.
0: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we should foster good thoughts.
0: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
1: Where from you get them?
0: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
1: You will have good thoughts out of the intellect.
0: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటప్పుడు మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా?
1: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
0: అనగ బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
1: The one without intellect is a dunce. బుద్ధి
0: గలవాడు మేధావి కాదు. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
1: The one with intellect is not intelligent. The one with purity.
0: దాని intelligence అని చెప్పకూడదు.
1: We cannot call it intelligence.
0: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
1: This intelligence is worldly.
0: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
1: It relates to the business transaction in the world.
0: దీని అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: But intellect is transcendent.
0: భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
1: Everything conducts as per the will and the discipline of God.
0: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
1: It's very good ideal to know this oneness of the spirit.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
1: Body sets an ideal.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
1: Body is correct example.
0: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
1: Body is a correct illustration.
0: ఎట్లా?
1: How?
0: మనసు సంకల్పించుకుంటుంది.
1: Mind thinks.
0: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
1: మైండ్ థింగ్స్ దిస్ వే ఐ షుడ్ గో దేర్.
0: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
0: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
1: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
0: తర్వాత నేను ఆ పని చేయాలి.
1: Then I should do that work.
0: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
1: The moment you think to do that, the hands start to work.
0: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
1: The moment you decide to see so and so, the eyes start staring.
0: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
1: The moment you decide to listen to a tape recorder, ears start to
0: listen. ఫలాని భోజనం నేను చేయాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
1: The moment you decide to eat certain food,
0: కాబట్టి చేతులు కాళ్ళు ముక్కు నోరు కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
1: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్ ద హ్యాండ్స్ ద ఇయర్స్ ద నోస్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
0: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
1: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
0: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు.
1: ద టంగ్ దట్ టాక్స్ డస్ నాట్
0: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
1: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
0: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
1: ఇయర్స్ ఓన్లీ హియర్.
0: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో అలాంగ్ ద రాంగ్ ట్రాక్ ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
0: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకనొక సమయం లోపల కొంతవరకు దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
1: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
0: Enno samala porchi enno samala padi inta madhuramainatri padarthamulu memu sampadisthe noru okkati maatrame tintu undadi maaku enduku ivvatam ledu.
1: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties. When we get this food, it's only mouth that eats.
0: Udinchedi neeva.
1: I earn and you eat, what's this?
0: సొమ్మును ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడట.
1: Actually the jewels belong to one, the style is of another.
0: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపచేశాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
1: అండ్ ద బాడీ డైడ్.
0: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టికులర్ యాక్టివిటీ.
0: లోకములు దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
1: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
0: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
1: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
0: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
1: Having declared it's bad, but to make do it again, is it proper?
0: కనుకనే మనస్తత్క్షణం అనేటువంటిది, మనస్సు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
1: The mind is a mad monkey.
0: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో,
1: when it bursts,
0: ఎప్పుడు పోతుందో,
1: when it will vanish.
0: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ డోంట్ ఫాలో ది మైండ్. ఫాలో ది కాన్షియన్స్. నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
1: దెన్ యూ లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
0: ఈనాటి మానవులు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
1: man today is not discharging his duty,
0: పెద్ద మార్గంలో ప్రవేశించడం చేతనే
1: treads along the wrong,
0: అనేక విధమైనటువంటి ఒక అశాంతికి గురి అయిపోతున్నారు.
1: That leads to all sorts of
0: problems. అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
1: The person is not only restless by himself,
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
1: So every person must discharge his duty.
0: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
1: That's called work is worship.
0: ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
1: Every work will be transformed into worship.
0: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
0: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
1: హీ సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
0: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అదే రుతం.
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ, దట్ ఇస్ ప్యూరిటీ.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: What he says, what he thinks, what he acts should be one. That the quality of noble soul.
0: బుద్ధి కుండినటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము అదే లాస్ట్.
1: That is the mighty power of the intellect, the last aspect.
0: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్ట వస్తుంది?
1: How does it acquire mighty
0: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
1: It's because in combination of the three it acquires mighty power.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
1: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
0: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ హెస్ గాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, రితం, ద ట్రూత్ అండ్ యోగ అండ్ ద మైటీ పవర్.
0: ఈ బుద్ధినే గాయత్రి మంత్రం నందు ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్. సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో, అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడాను దూరమైపోతుండాలి.
1: జస్ట్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
0: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
1: What is the basis for the light of our intellect?
0: విశ్వాసమే.
1: It is the self confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్,
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్డ్,
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యత్వాన్ని తాను విశ్వసించాలి.
1: You should have the feeling that I am the human being.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: Without self confidence you cannot achieve anything.
0: తనను కూడాను తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: Without self confidence you cannot.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: The whole life will be confused.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: Everything will be chaotic.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యత్వాన్ని తాను విశ్వసించాలి.
1: You should have the feeling that I am the human being, that he is divine.
0: సంస్కృతంలో మానవుడంటే లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
1: ఇన్ సంస్కృత్ అండ్ ఉపనిషత్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ మానవ దట్ ఇస్ ఫెయిత్,
0: నమ్మకం కలవాడు వ్యక్తి,
1: ద పర్సన్ విత్ ఫెయిత్.
0: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
1: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
0: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
1: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా అనుసరిస్తుంటాది.
1: ద డాగ్ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
0: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
1: మ్యాన్ హెస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్
0: మానవుడినే నమ్మినప్పుడు
1: బిలీఫ్ ఇన్ గాడ్
0: మాధవుని నమ్మడానికి అవకాశం అవుతుంది.
1: ఇఫ్ హెస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
1: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
1: హావ్ టు డెవలప్ దట్ సిన్సిరిటీ.
0: ఆ శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
1: దిస్ స్టెడ్ఫాస్ట్నెస్ హస్ టు
0: ఆసక్తి
1: ఇంట్రెస్ట్
0: స్థిరత్వము
1: స్టెబిలిటీ
0: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది
1: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ దిస్ స్టెడ్ఫాస్ట్నెస్
0: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది
1: యుల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్
0: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము నిశ్చలత్వం కావాలి
1: అండ్ యూ నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది
1: దెన్ యుల్ అటైన్ డివినిటీ
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
0: నేర్చుకోవలసినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్
0: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి
1: Understand the difference between intellect and intelligence.
0: అదే మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది
1: లైక్వైజ్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్
0: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే
1: మైండ్ ఇస్ లైక్ ఎ వైట్ క్లాత్
0: మైండ్ చాలా పవిత్రమైనటువంటిది
1: మైండ్ ఇస్ హైలీ సేక్రెడ్
0: కానీ ఈ దుస్సంకల్పముల చేతనే ఈ మైండ్ అపవిత్రమైపోతుంది
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ద మైండ్ బికమ్స్ డర్టీ
0: ఈ తెల్లగా ఉండినటువంటి సహజమైనటువంటి ఒక స్వరూపం ఇది
1: The whiteness is its natural quality.
0: దీన్ని మనం అనేక విధములుగా ఉపయోగపెట్టుకోవటం చేత ఇది నల్లగా మారిపోతుందని
1: As we make use of this white cloth,
0: ఈ నల్లగా మారినటువంటి వస్త్రమును మనం చాకలికి వేస్తున్నాము
1: We just put it to the washerman.
0: ఆ చాకలి తిరిగి దీనిని మళ్ళీ తీసుకుని వచ్చాడు
1: He will wash it and bring it back.
0: మనం ఏమంటున్నాం
1: What do we say?
0: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం
1: We say that washerman brought it white and bright.
0: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు వాణి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు
1: Washerman is not that capable as to make it white and bright.
0: తెలుపు దీని స్వభావమే
1: That whiteness is its
0: స్వరూపమే
1: its original form.
0: ఉన్న మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసాడు
1: He removed only the dirt.
0: అదే విధంగానే
1: Likewise.
0: మన మనస్సు పవిత్రమైనటువంటి ఒక శుద్ధమైనటువంటి ఒక తెలుపు వంటిది
1: సో అవర్ మైండ్ ఈస్ ప్యూర్ అండ్ హైలీ సేక్రెడ్
0: విషయవాసం చేత దీనిని మాలిన్యం చేసుకుంటున్నాము
1: ఇట్ ఈస్ డర్టీ బికాస్ ఆఫ్ వరల్డ్లీ సెన్సెస్
0: దైవ చింతన అనేటువంటి ఒక దీనికి రాతికి వేసుకుని కొట్టినప్పుడు ఇది మైండ్ వీడిపోతుంది
1: ఇఫ్ యూ జస్ట్ బీట్ ఇట్ అగేన్స్ ద స్టోన్ ఆఫ్ ది థాట్ ఆఫ్ ద లార్డ్
0: అది ఏ శ్రద్ధ
1: దట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్
0: ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి
1: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ యు హావ్ టు
0: డెవలప్ శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం
1: విత్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
0: దేనినైనా సాధించవచ్చు
1: బియాండ్ యు యు కెన్ అచీవ్ ఎనీథింగ్
0: చంద్రమండలం అయినా చేరవచ్చును
1: యు కెన్ గో టు
0: నక్షత్ర మండలం అయినా చేరవచ్చును
1: రీచ్
0: సూర్యమండలాన్ని కూడాను చేరవచ్చు
1: యు కెన్ గో టు ద సన్ ఈవెన్
0: ఏమిటి ఆ సూర్యమండలం
1: వాట్ ఇస్ దట్
0: ఎక్కడో ఉంటుంది ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు
1: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్
0: సోజాత చక్షో సూర్యో అజాయత సూర్యుడు అంటే ఎవరు
1: హూ ఇస్ దిస్ సన్
0: మన దృష్టి ఏ సూర్యుడు
1: అవర్ విజన్ ఇస్ సన్
0: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు
1: సో యూ కెన్ సడన్లీ రీచ్ దట్
0: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి
1: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్
0: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము
1: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
0: సుదర్శనము అని పేరు పెట్టారు దీనికి
1: ఇట్స్ కాల్డ్ సుదర్శన
0: సుదర్శనము
1: సుదర్శనము
0: అనగా మంచి దర్శనము
1: మీనింగ్ ఎ వెరీ గుడ్ దర్శన్
0: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకరి చేత చిక్కబడినటువంటి ఒక గజము ప్రార్థిస్తుంది నారాయణ్
1: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్
0: దప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమంబయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు
1: ఓ గాడ్ సేవ్ మీ ఐఎమ్ లాస్ట్ ఐఎమ్ టైర్డ్ ఐ స్ట్రగుల్ హార్డ్ ఓ గాడ్ కమ్
0: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు
1: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ
0: గజరాజ్ అంటే ఎవరు
1: హూ ఇస్ దిస్
0: ఎవరు గజము
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్
0: హియర్ ఏనుగు కాదు
1: ఇట్స్ నాట్ ఏ
0: మృగం కాదు మదమే గజము
1: యు ఆర్ ది ఎలిఫెంట్
0: మన మదమే మన గజము
1: అండ్ దట్ ఈగో ఇస్
0: మద గజము
1: దట్స్ మదగజ
0: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది
1: యాజ్ ఇట్స్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఈగో ఇట్ స్టార్టెడ్
0: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది అనగా ఏమిటి సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు సుదర్శనము భగవంతుడు అటువైపు చూచాడు అంతే చూపే ఒక చక్రంగా మారిపోయింది
1: వెన్ యూ సే గాడ్ హెస్ సెన్స్ సుదర్శన ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్ ఇట్స్ ద డివైన్ లుక్
0: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ
0: ఈ ప్రకాశము నేత్రములో లేదు
1: దట్ లైట్ ఇస్ నాట్ ఇన్ ది ఐ
0: చక్కగా తీసుకోండి చక్కగా అర్థమవుతుంది
1: యు అండర్స్టాండ్
0: ఈ నేత్రంలో కూడా నువ్వు రెండు చేరినాయి
1: దేర్ ఆర్ టూ దేర్
0: అంతర్బహిష్య సర్వవ్యాప్య నారాయణ సిధ పిల్లవాడు చెప్పాడు
1: ద బాయ్ ఆల్సో సెట్స్
0: లోపల వెలుపల రెండింటి యొక్క ప్రకాశమే మన యొక్క దృష్టి
1: ద లైట్ ఇస్ దేర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ దట్ ఇస్ ద విజన్
0: చూడు సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు
1: ది సన్ ఇస్ షైనింగ్ వెల్
0: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో ఏమీ కనిపించదు
1: Though there is sunlight, close your eyes, you don't see anything.
0: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
1: When you close your eyes, you don't see the sun there.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
1: Because the sun in you must be one with the sun outside.
0: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
1: Or else it can't be unity one.
0: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
1: But you sit in the dark room and open your eyes.
0: పదార్థాలు ఏమీ కనిపించవు.
1: You don't see any object.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
1: Because there in the dark room there is no sunlight.
0: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
1: And here in sunlight there is no light within you.
0: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
1: Therefore the light of your eye and the light of the sun should be one.
0: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
1: That sunlight is necessary and the light in you is needed.
0: సూర్య లైట్ మనకి అక్కర్లేదైనా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
1: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
0: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్సూర్య అంతర్సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
1: Therefore outer sun and inner sun must be one, so as to see well.
0: కలుకనే ధియో యోనో ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా,
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
0: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
1: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
0: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
1: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్
0: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
1: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
0: అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ఒక మనిషి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్.
0: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
1: But the dead body has eyes.
0: కాని చూడగలుగుతున్నాడు.
1: But can it see?
0: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
1: Dead body has ears.
0: కాని వినగలుగుతున్నాడు.
1: Can he hear?
0: లేదు. కారణం ఏమిటి?
1: What the reason?
0: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కాని లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
1: The dead body has all these senses, but there is no divine power vibration. Therefore, he is not able to see.
0: చెవులు కూడా నువ్వు వినలేకపోతున్నాడు.
1: Ears are there, can't hear.
0: కారణం ఏమిటి?
1: What the reason?
0: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
1: బికాస్ ది నేచర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇస్ చేంజ్ టోటలీ.
0: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
1: అట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
0: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
1: ఐ గివ్ యూ సైట్.
0: అప్పుడు చెప్పాడు సూరదాసు.
1: దెన్ సూరదాస్ సెడ్,
0: స్వామి కన్నులు ఉన్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
1: People have eyes, but are they able to see you?
0: Kallundi gruddulai kalyana karamaina nee roopu darshimpa nerarairi.
1: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
0: Chevi undi chevatulai.

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: Enduku ee chevuru?
0: What for are the ears?
1: Chatala vale untunnayi chevuru. Kaani nee murali gaanaanni vinagalugutunnara?
0: But are they able to hear your music?
1: Kannulu untunnayi.
0: They have eyes.
1: Kevalam pattikayala vale untunnayi.
0: They are like that of the cotton ball.
1: Kaani andaru ninnu chudagalugutunnara?
0: Are they able to see you?
1: Leedu.
0: No.
1: Ninnu chudagaligeetundi kannulu kavali.
0: I want the eyes that would be able to
1: see you. Nee velunadamunu vineetundi oka chevulu kavali.
0: I need the ears that would listen to your melodious music. Ante
1: kaani ee chachchulu annadi charma chachchulu naaku akkarledu.
0: Not the physical eye.
1: Adi ee nijamainatundi oka gnanamu.
0: That's the true wisdom.
1: Adi ee nijamainatundi vairagyamu.
0: That's the true renunciation.
1: Kanuka divyamainatundi bhavanni manam pondalanukunte mottamota బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది డివైన్ ఫీలింగ్ వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ఉపయోగించద్దు. అది డివైన్ విల్.
0: డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: అది సెల్ఫ్ విల్ అంటారు.
0: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ దైవశక్తిగా వారు విశ్వసించటం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు. సర్వశక్తులు ఎందుకు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్
1: ఆసక్తి
0: ఇంట్రెస్ట్
1: విశ్వాసము అనగా దివ్యమైన స్థిరత్వం
0: ద స్టెబిలిటీ
1: ఈ రెండింటినీ మొట్టమొదటి తీసుకోవాలి.
0: దీస్ టూ వీ షుడ్ నెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద
1: విండ్. గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్
1: ఆసిలేట్స్. ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యూ ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు. ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాస్ ఫుడ్ యూ హావ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము.
0: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వి మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
0: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వి టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్. ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: వెన్ వన్స్ వి ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు విల్ నో ది స్పెల్లింగ్.
1: కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను ఆ మీనింగ్ తెలిసేంత వరకును ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: దేర్ఫోర్ అంటిల్ యు నో ది స్పెల్లింగ్ ద మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they are never green, never fresh. Know that the novelty, uniqueness.
1: Gayatri mantram enni pariyayamlo cheppanu.
0: You repeat Gayatri mantra.
1: Kaani oka pariyayam cheppinatundi dani maroka pariyayam vyathasanga untadi.
0: But though thing is same stated again, there is difference.
1: Goppatanamu nichyanudanamainatundi yokka padamulu.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever green.
1: ఎప్పటికి అప్పటికి నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: అదే దైవత్వము, నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీ హృదయాల్లో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union.
0: Union.
1: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those
1: దైవ చింతన లేనటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వొచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటారు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవం అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేస్ చక్కగా కళకళలాడుతుంటది, కిలకిల నవ్వుతుంటది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో చిన్న ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంది.
0: Therefore you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: కలుపు ప్రకాశిస్తూ ఉంటాయి.
0: Therefore it shines.
1: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటిది నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటిది క్రింద బేసిక్ ఒక లేడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish anything.
1: Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulu endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu. Pattanamulo nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Gutta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: All in the deep sea.
1: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
2: భజన దినా సుఖ శాంతి నహి హరి భజన దినా సుఖ శాంతి నహి.

హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం కాయః

మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు.

0: We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word.
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పములను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వర్షిప్ గాడ్.
1: కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
0: హౌఎవర్ దీస్ ఫ్లవర్స్ దట్ ఆర్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ ఆఫ్ ద నేచర్ విచ్ ఆర్ జస్ట్ ట్రాన్సియంట్ అండ్ షార్ట్ లివ్డ్ విల్ గివ్ ద ఫ్రాగ్రెన్స్ for that moment only.
1: Kani vaadani maadani kinda kulani okka pushpam mana daggara untunnadi.
0: However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay.
1: Darini bhagavantudu angikaristadu.
0: That is accepted by God.
1: Hrudaya kamalamiva సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళల యందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక, కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ విత్ అస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఫ్రెగ్రెంట్ అరోమాటిక్ ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ చేంజ్ బట్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్ సచ్ ఫ్లవర్ మస్ట్ బి ఆఫర్ టు గాడ్.
1: అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం. ఈ అష్టపుష్పములు యందు సర్వభూత దయా పుష్పం ఎంత గొప్ప పుష్పం! సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this sarvabhuta daya pushpam, compassion to all living creatures.
1: భగవత్ అర్పితమైనటువంటి పుష్పము,
0: the flower of compassion.
1: సర్వభూతముల యందు కూడాను ఉండినటువంటిది ఒక్క భగవంతుడే.
0: Same God dwells in all.
1: రూపనామములు భిన్న భిన్నముగా ఉండినప్పటికీ ఈశ్వర సర్వభూతానాం ఉన్న ఒకే భగవంతుడు అందరి యందు.
0: The names and forms may vary, but the same God is present.
1: కనుకని అట్టి సర్వభూత దయా పుష్పము అది ఎంత విశాలమైనది, ఎంత సుగంధంతో కూడినటువంటిది.
0: Therefore, this flower of compassion is aromatic, fragrant, and highly precious.
1: కనుక మనము వాడిపోయి కాలిపోయి కూడిపోయి రాలిపోయేటువంటి యొక్క పుష్పములకై మనము తిరుగనక్కర్లేదు.
0: We don't need to go around in search of the flowers that fade away, that
1: కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు.
0: We don't need to waste time.
1: నయా పైసా ఖర్చు చెప్పనక్కర్లేదు.
0: We don't need to spend even one naya paisa.
1: ఇది మన దగ్గర శాశ్వతమై సత్యమై నిత్యమై ఉండినటువంటి యొక్క హృదయ పుష్పమే ఇది నిజమైన పుష్పం.
0: But there is one flower which is permanent, which is an eternal truth, the flower of compassion in our heart.
1: ఈ పుష్పం యొక్క రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమజ్ఞాని.
0: The one who knows the secret and the significance of such a flower is the one of supreme
1: wisdom. Samayamunandu Naradudu Sanat Kumaru daggariki velli Guruji naku sampurnamaina jnanamunu anugrahinchamani koraadu.
0: At one time Narada approached Sanat Kumara and prayed to him, Guruji, please give me, teach me the total wisdom.
1: Appudu Sanat Kumarudu Naradunni prashnistunnadu, Narada, నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కాని నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
0: సనత్ కుమార్ సే నారద, ఐ విల్ సర్టన్లీ యు సీ దట్ యు విల్ హ్యావ్ దిస్ టోటల్ విజ్డమ్, బట్ లెట్ మీ నో యువర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ.
1: 4 వేదములు 6 శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
0: ఐ హావ్ గాన్ త్రూ 4 వేదస్ and 6 sacred texts.
1: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
0: ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ దేర్.
1: ప్రతి కార్యాల యొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను.
0: ఐ నో ద సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ మెన్షన్.
1: కర్మాచరణ యందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను.
0: ఐ ఆల్సో నో ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ మెన్షన్ దేర్ ఇన్ వేదస్.
1: ఇది నా యొక్క అర్హతలు అన్నాడు.
0: దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్.
1: నారద, సర్వశాస్త్రములు, సర్వవేదములు, సర్వోపనిషత్తులు అన్నీ నీవు పఠించావు, నిజమే, కానీ ఎన్ని ఆచరణలో ఉంచావు?
0: సనత్ కుమార సెడ్ నారద, ఇట్స్ యూ దాట్ యూ హ్ గాన్ త్రూ ఆల్ వేదస్ ఉపనిషత్స్ అండ్ శాస్త్రస్, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హ్ ప్రాక్టీస్డ్?
1: నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండినా ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు.
0: Had you really practiced any one of them, you would have got this total wisdom.
1: 64 vidyalu arudaruga nerchinatti anaradude 64 vidyalu arudaruga nerchinatti anaradude nirvadika sukhamu ganugoni పరమానందమును నాడు పొందగలేడే.
0: నారద, బీయింగ్ ఎన్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, కుడ్ నాట్ ఎంజాయ్ దట్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: ఇన్ని విద్యను నేర్చి ఆనందం ఎందుకు నీవు అనుభవించలేదు?
0: హ్యావింగ్ లెర్న్డ్ సో మచ్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ?
1: ఆనందం విద్యని ఎందున్నదా? లేదు.
0: So, do you find happiness in education?
1: నేను పఠనం నందున్నదా? లేదు.
0: Or in the field of karma?
1: నేను చదవడం నందున్నదా? లేదు.
0: Or in the study? No.
1: దేని యందునది ఆనందము?
0: Where do you find this bliss?
1: ఆచరణ యందే ఉంటున్నది ఆనందము.
0: Bliss lies in practicing what we study.
1: జీవితమంతా చదవటమే కాలమునే వ్యర్థం చేసినా ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు?
0: If we go and spend our lifetime in merely going through so many books, when are you going to practice them? When are you going to enjoy the fruits of your
1: nirantaramu chadavatamu chadavatamu chadavatamu?
0: We go on reading and reading,
1: kani ee chadivina danini eppudu neevu aacharistunnavu?
0: When do you practice?
1: Ee aacharinchaka ee aanandam neeku etta labhyam avutundi?
0: Without practicing, how do you expect to be blissful?
1: Vandina vantanu tattalo unchukoni bhujinchinappude neevu jeerninchukunnappude ది వంట యొక్క పుష్టి సంతృష్టి నీకు లభ్యమవుతుంది.
0: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ మస్ట్ హావ్ గాట్ టు బి పార్టేకెన్, ఇట్ మస్ట్ బి డైజెస్టెడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
1: కనుకనే ఈనాటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం వరకు మాత్రమే నిలిచిపోతున్నది.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ కన్ఫైన్డ్ టు టెక్స్చువల్ నాలెడ్జ్.
1: ఇట్టి గ్రంథ పరిచయం మాత్రమే కలిగినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you are familiar with texts.
1: Practical experience kavali.
0: We should gain practical experience.
1: Swanubhuti jaragali.
0: We should realize it in our own experience.
1: Ye kinchiktaina kudunu manamu deenini aacharanalo pettali.
0: We should practice at least a fraction of what we read.
1: Appude deeni yokka aanandamanu manam chavi chudagalamu.
0: Then only you can taste the bliss.
1: Kanuka prati manavudu kudanu అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
0: Everyone goes through many spiritual books and texts.
1: అన్ని మతములు యందు ఉన్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
0: All religious texts advocate same principle of
1: Bible, Quran, Maharan, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
0: All religious texts like Bible, Quran, Bhagavad Gita teach good things.
1: ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది
0: ఆచరించారు
1: కనుక ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
0: ఎవ్రీవన్ గోస్ త్రూ మెనీ స్పిరిచువల్.

0: పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు.
1: టు వాట్ ఎక్స్టెండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలీజియన్స్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ మెన్షన్డ్ దేర్.
0: దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు.
1: సిన్స్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్
0: ఒకరినొకరు చంపుకుంటున్నారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ దే కిల్ ఈచ్ అదర్.
0: ఈ క్రోధము, ఈ ఆవేశము, ఈ అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ జెలసీ ఎమోషన్ అండ్ యాంగర్.
0: ఈ పవిత్ర గ్రంథములందు ఉన్నటువంటి ఒక మహాసారమునే నీవు అనుభవించి ఉండినా, ఈ క్రోధములు, ఈ అసూయలు, ఈ యొక్క ఆవరణములు ఎక్కడి నుంచి వస్తాయి?
1: హ్యాడ్ యూ రియలీ ఎక్స్పీరియన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది సీక్రెట్ టెస్ట్? వేర్ ఇస్ ది స్కోప్ టు హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ?
0: ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మనం గురి అవుతున్నాము.
1: Since we have not translated them into
0: action, we face
1: troubles. We are not able to know the inner significance.
0: కనుకని గ్రంథములు ఒక్కటి చదివిన కొడను చాలు, దానిలో ఉన్నటువంటి ఒక్క దానిని మనం ఆచరణలో పెడితే చాలు.
1: It's enough if we read one book and practice one principle at least.
0: గంగ గోము పాలు గంటెడైనను చాలు, కడవనైన నేల కరము పాలు.
1: A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
0: కనుకని మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
1: The practice amounts to an easy path.
0: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును, కర్మమును, కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారం అవుతాం.
1: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.
0: ee grandamulu yokka pradhanamaina saramu sarvabhoota daya pushpam, aa pushpanni bhagavantuniki andinchali.
1: The essence of all these sacred texts is the offering of the flower of compassion to God.
0: Sarvulayandu undinatundi yokka aatma tattvam okkatiye.
1: The same principle of atma is present everywhere.
0: Kaani atti anekatvamlo unnatundi ekatvanni gurtinchadame gnanam.
1: The true wisdom is the realization of unity in diversity.
0: Kaani ekatvanni anekatvanga viswasinchatame ajnanam.
1: Ignorance is to view multiplicity in unity.
0: Ee naadu ekatvanni anekatvanga vibhajinchetvanti okka medhavulu kavalsinta mandu unnaru.
1: Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity.
0: కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు.
1: Only one or two noble souls are there who experience unity in diversity.
0: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to recognize unity in diversity.
0: కార్యమందు కూడాను ఇందులో ఏ ఉంది? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి?
1: ఇన్ ఎనీ స్మాల్ వర్క్ దట్ వీ అండర్టేక్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ.
0: సైన్స్ పిల్లలకు బాగా తెలుసును.
1: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో వెల్.
0: ఈ ఆటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
1: ఆటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
0: ఇది లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ ఆటమ్.
0: సమస్త పదార్థములు ఎందుకు ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
1: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు వృత్తిస్తున్నావు, కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఐటమ్ అదియే.
1: ద మ్యాటర్ వేరీస్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్, బట్ ఇట్స్ ఆటమ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: దీనిని వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు.
1: He is an atom in an atom, minutest, smallest among the small, and the biggest among the big.
0: Kanukane ee anninti yendu kuda undinatuvanti okka ee anusvaroopamainatuvanti tattvanni manam gurtinchukunte annitini gurtinchina varam aipothamu.
1: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
0: Adiye Vedantam yokka mukhya sutram.
1: That is the main principle of Vedanta.
0: Chaduvu yokka sariyaina artham.
1: That is the true meaning of our learning.
0: Anni baatala yokka gamyamu adiye.
1: It is the goal of all paths.
0: Anni ragamula yokka suchra adiye.
1: It is only the sign of all kinds of paths.
0: Anni rasamula yokka saramu adiye.
1: It is the essence of all.
0: Adiye karuna rasam.
1: That is the essence.
0: Adiye prema rasamu. Adiye daya rasamu.
1: That is one of karuna, the mercy. One of prema, love, compassion.

0: దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకును దయా, దానిని కంపాషన్ అంటారు.
1: సో దిస్ కైండ్ ఆఫ్ దయా కంపాషన్ టువర్డ్స్ ఆల్
0: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్. It remains like so hard, tough like a stone.
0: ఎంతటి కఠినమైనటువంటి ఇనుమును నిన్ను కొట్టి మనం సాగదరకవచ్చు.
1: Perhaps you can just thrash out, beat, expand an iron.
0: కాని ఈ కఠినమైనటువంటి హృదయాన్ని ఎవ్వరు కూడా కరిగించలేకపోతున్నారు.
1: But no one is able to melt this hard heart.
0: అయితే దేంతో కరుగుతుంది ఇది?
1: How do you melt it then?
0: ప్రేమ చేత మాత్రమే ఇది కరిగిపోతుంది.
1: This heart melts because of love.
0: ప్రేమ కరిగించినటువంటి పదార్థం ఈ జగత్తులో లేనే లేదు.
1: There's nothing in this world that the love cannot melt.
0: ఈ ప్రేమ చేతనే ఏమైనా కూడాను సాధించవచ్చును.
1: With this love you can achieve anything in this world.
0: కనుకనే ప్రతి విద్యార్థి కాని ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి.
1: So every student or any person for that matter,
0: ఈ ప్రేమ కూడాను స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగించకూడదు.
1: యూ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ సెల్ఫిష్ పర్పస్.
0: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాయి.
1: దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మదర్స్.
0: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాయి.
1: ద లవ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫాదర్ ఆర్
0: భార్య భర్తల ప్రేమ ఎందు కూడాను ఏ కించిత్తైనా కూడాను స్వార్థం ఉంటుంటాయి.
1: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ ఇన్ లవ్.
0: భగవత్ ప్రేమనందు ఈ స్వార్థ స్వప్రయోజనకు ఎక్కడ కూడా కనిపించదు.
1: బట్ ఇన్ ద డివైన్ లవ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ షుడ్ వర్క్ హార్డ్ సో హాస్ టు డిజర్వ్ ద డివైన్ లవ్ ఆఫ్ గాడ్.
0: వర్షము కూర్చున్నా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైన లోపల ప్రవేశిస్తుంది.
1: There may be downpour of rain unless you keep this pot straight, you cannot collect water.
0: కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైన నీరు మనకు లభ్యం కాదు.
1: But if you keep the pot in the reverse way, turned upside down,
0: కాబట్టి భగవత్ అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
1: God's grace is like heavy downpour of rain.
0: ఉంటుండాలి.
1: It's there everywhere.
0: కానీ మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
1: But we are not keeping this pot of our heart straight.
0: మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: సమ్ టైమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
0: అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడిని కప్పివేస్తున్నాయి.
1: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
0: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండేందున్న పాచి నీరునే కప్పివేస్తుండాలి.
1: As the water is not used for a long time, the moss out of water will cover the very water itself.
0: కంటిలో పుట్టినటువంటి ఒక దృష్టి కొంత వయసు వచ్చేటప్పటికి అందులోనే క్యాట్రాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
1: At certain age, the vision is blurred because of cataract.
0: కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి.
1: It's born out of an eye. It covers the very vision of an eye.
0: నిప్పునందు పుట్టినటువంటి నివరు నిప్పునే కప్పివేస్తుండాలి.
1: Ash that comes out of the fire will cover the fire.
0: అదే విధంగానే ప్రతి మానవుని హృదయమునందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తరువాత దాని అందే పుట్టి ఈ యొక్క అజ్ఞానమైనటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
1: లైక్ వైజ్ ద కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ న్యాచురల్ స్టేట్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ డైరెక్ట్ ఇట్ ఇన్ రాంగ్ వే.
0: ఈ దయని ఈ కఠినంగా మార్చివేస్తుండాలి.
1: అండ్ ఇట్స్ దిస్ కంపాషన్ విచ్ ఇస్ సో సాఫ్ట్ బికమ్స్ టఫ్.
0: ఉంటుండాలి భగవంతునికి సగుణ సాకారము నిరాకారము.
1: There are two attributes. One is formful, another formless.
0: అయితే ఈ సాకారం నందే నిరాకారము నిరాకారం నందే సాకారం ఉంటుండాలి.
1: There is formful aspect in formless aspect and there is formless aspect in formful aspect.
0: నిర్గుణం నందే సగుణము ఉంటుండాలి.
1: There is the one of attributes at the same time beyond attributes.
0: ఐసు గడ్డ ఉంటుండాలి.
1: Here you have got ice ball.
0: అది సాకారం.
1: It has got a form.
0: కాని అందులోనే జలం నిరాకారంగా ఉంటుండాలి.
1: బట్ ది ఐస్ హెస్ గాట్ వాటర్ విత్ ఇన్ విచ్ హెస్ నో ఫామ్.
0: ఈ నిరాకారమైనటువంటి ఒక జలమే లేకపోతే ఐస్ గడ్డనే కాదు.
1: వాటర్ విచ్ హెస్ నో ఫామ్ దేర్ ఈస్ ద కాజ్ ఫర్
0: అనేక బిందువులకు ఏకత్వం కావడం చేతనే అందులో మంచి కఠినత్వం కూడా ప్రారంభమవుతుంది.
1: బికాస్ ఆల్ ఆఫ్ దమ్ గాట్ యూనిఫైడ్ ఈస్ సో స్ట్రాంగ్.
0: కనుక ఐస్ కు ఐస్ నీటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడా అట్టి వ్యత్యాసం ఉంటుంది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐస్ అండ్ ఐస్ వాటర్, సో ఆల్సో ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ విత్ ఎ ఫామ్ అండ్ గాడ్ హూ ఇస్ ఫామ్.
0: నూనె ఎందే నూనె ఉంటుండాలి.
1: The till seeds has got the oil.
0: కానీ ఆ నూనెను ఏ విధంగా మార్చినప్పుడు ఈ నూనె మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి.
1: యూ షుడ్ నో ది ప్రొసీజర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అవుట్ ఆఫ్ టిల్ సీడ్స్.
0: పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
1: బై మియర్ ఆస్కింగ్ ద షుగర్ కేన్ విల్ నాట్ గివ్ యూ ది జాగరే అన్లెస్ యూ థ్రాష్ ఇట్.
0: ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది.
1: There is juice in the sugar cane.
0: కానీ చెరుకా బెల్లం పెట్టంటే అది పెడుతుందా?
1: బట్ బియర్ బై మియర్ ఆస్కింగ్ ఇట్ వోంట్ గివ్ యూ.
0: దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాతనే రసము తీసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది.
1: యూ హావ్ టు క్రష్ ది షుగర్ కేన్, ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్, బాయిల్ ఇట్.
0: అయ్యో ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే 3 దినాల లోపల బెండు బారిపోతుంది.
1: On the other hand, if you keep the sugar cane full of compassion and neglect it, దానిలో ఉండినటువంటి
0: దయా ప్రేమ మాధుర్యం అనేటువంటిది కూడాను నిర్వీర్యమైపోతుంది.
1: That compassion, the sweetness is useless now. It won't stay there.
0: అదే విధంగానే మన దేహమే ఒక షుగర్ కేన్.
1: Likewise, our body is a sugar cane.
0: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటివి చక్కగా దీనికి కలిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము దయా ప్రేమ కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది.
1: ద బాడీ ఇస్ ద షుగర్ కేన్, అన్లెస్ ఇట్ ఇస్ క్రష్డ్ విత్ ఆల్ సఫరింగ్ అండ్ ప్రాబ్లమ్స్, యు గెట్ ది కంపాషన్.
0: సంస్కారము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సంస్కార.
0: దీన్ని సంస్కరింపచేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది.
1: అన్లెస్ దిస్ ఇస్ ప్రాసెస్డ్, ది కంపాషన్ స్వీట్నెస్ వుడ్ నాట్ ఎమనేట్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారమునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: Therefore, since ancient days, భారత్ has set an ideal to this culturing.
0: ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ఒక చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు?
1: If you take gold with you and give it to a goldsmith to make a chain, what does he do?
0: దానిని అగ్నిలో వేసి కాలుస్తాడు.
1: He'll put it in fire and burn it.
0: తిరిగి సుత్తితో వేసి కొడతాడు.
1: And he will hammer it.
0: తిరిగి మిషన్ లో పెట్టి సాగ పెరుకుతాడు.
1: And then he'll extend it, expand it.
0: తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దానిని చక్కగా వంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు.
1: He will bend it, put in a mold and make it a beautiful ornament.
0: బంగారు కంసాల చేతికి ఇచ్చి అయ్యా నా బంగారు నువ్వు నిప్పులో వేయకూడదు, సుత్తితో కట్టకూడదు, సాగ వెరగకూడదు, నాకు నగ తయారు కావాలంటే ఎట్ట తయారవుతుంది?
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వైల్ గివింగ్ గోల్డ్ టు ది గోల్డ్ స్మిత్ అండ్ యూ టెల్ హిమ్ డోంట్ పుట్ మై గోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్, డోంట్ హ్యామర్ ఇట్, డోంట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్, బట్ గివ్ మీ ది ఆర్నమెంట్. ఓ దేవుడా,
0: నా వంకర టింకరి హృదయాన్నంతా నీకు అందిస్తున్నాను.
1: వి సే ఓ గాడ్ ఐ యామ్ గివింగ్ మై హార్ట్.
0: చాలా వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, నిన్ను చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగ తయారు చేయమంటే తాను దాన్ని ఏం చేసుకుంటాడో తన ఇష్టం.
1: ఓ గాడ్, వీఆర్ గివింగ్ యూ, వీఆర్ సబ్మిటింగ్ ఆఫరింగ్ అవర్ మైండ్ విచ్ ఇస్ వేవరింగ్, విచ్ ఇస్ అన్స్టడీ.
0: కానీ ఈ కలి ప్రభావం అనేటువంటి దీంట్లో ఈనాడు భగవంతుడా నీకు నా యొక్క మనసును అందిస్తున్నాను, ఈ మనసుకు ఎట్టి బాధలు కలగకుండా ఎట్టి ఇక్కట్టు సంభవించకుండా దీన్ని చక్కని పరిశుద్ధమైన రీతిగా తయారు చేసి ఇవ్వమంటే ఏ దేవుడు ఇవ్వలేడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇఫ్ వి పాస్ ఆన్ సచ్ ఎ మైండ్ అండ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ నెవర్ పుట్ మై మైండ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సెట్ ఇట్ రైట్.
0: కనుకనే కష్టే ఫలి.
1: It's only difficulty that leads to fructification
0: of success.
1: You find the happiness out of
0: difficulty.
1: Unless it is hot, you don't buy a fan. Unless you are hungry, you don't want food even.
0: కనుకని ఈ కష్టమునందే ఒక సుఖం అందిస్తుంది మనకు.
1: It is only difficulty that gives you joy.
0: సుఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను.
1: In times of pleasure and comfort, people don't pray to me, but in difficult times, they want me.
0: కష్టాల సమయమునందు ఎవ్వరు కోరరు. ఏ విధమైన పిటిదా దీన్ని ఆశించరు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: అవి సుఖాలుగా మారిపోయినా అహంకారం పెరిగిపోతుంది.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ఆల్ ప్లెజర్ హీ టర్న్స్
0: ఈగోయిస్టిక్. కనుక మానవుని యొక్క నిజ స్వరూపం ఏమిటంటే, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్
0: రెండు బాధల మధ్య ఒక సుఖం ఉంటుంది.
1: దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే మొట్టమొదట ఈ కష్టాన్ని మనం భరించాలి.
1: Therefore have to
0: బాధలను భరించాలి, దుఃఖాన్ని సహించాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి ధైర్యము, సాహసము, ఆనందమైనటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
1: We have to bear all the suffering, all the sadness, grief and difficulties. Then only we will pick up the courage.
0: ఈ మనస్సు, హస్తము, వాక్కు మూడింటిని ఏకత్వం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: We should bring in a harmony between thought, word and deed.
0: అదియే మొదలు చెప్పినటువంటి శ్లోకము.
1: That's what Bhagavan said at the beginning.
0: ఆ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం తయారవుతుంది.
1: Because of unity in this trinity you find the human value.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ నిజమైనటువంటి ఒక తత్వాన్ని మనం విద్యార్థులు ఈనాటి నుంచినే తగిన కృషి చేయాలి.
1: Students should pick up such a knowledge.
0: మీ చదువులు మీరు చదవండి.
1: You study in your own way.
0: కాని దీంతో పాటు ఈ సంస్కారం అనే చదువును కూడా తోడు తీసుకోవాలి.
1: Along with your regular study, you should carry with you
0: చదువుకు
1: తగిన స్పిరిచువల్
0: సంస్కారం కూడా ఉండినప్పుడే మన చదువుకు ఒక విలువగా ఉంటుంది.
1: The study and the culture should go together so as to be
0: valued. రెండు రెక్కలు లేనటువంటి పచ్చి పైకి ఎగరలేదు.
1: A bird without two wings cannot fly.
0: రెండు చక్రాలు లేనటువంటి ఒక దీనిలో మనం ప్రయాణం చేయలేము.
1: You cannot travel in a vehicle without wheels.
0: Edo kontha practice chestu circus lo cheyachunu kani oka cycle chakramto eppudu nitya jeevithamlo mana oka chakramto prayanam cheyalemu.
1: You can just do it in a circus by riding a cycle with one wheel, but not in the ordinary way.
0: Chadavu samskaramu ee rendinti oka balance tone manam oka jeevithanni jarpali.
1: Therefore we should lead our life maintaining perfect balance between education and culture.
0: దుష్టతనమును దూరం చేయటము, సద్గుణాన్ని, మంచితనాన్ని ప్రవేశపెట్టుకోవటం.
1: ద రిఫైన్మెంట్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫాస్టరింగ్ గుడ్ క్వాలిటీ.
0: ఇదియే దీనిలో ఉండినటువంటి యొక్క ప్రధానమైన రహస్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద సీక్రెట్.
0: ఇది సత్య రహస్యాన్ని, నిత్య రహస్యాన్ని మనం గుర్తించినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనం బాధ పెట్టలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్. When once we know,
0: ఎలాంటి
1: కఠినమైనటువంటి
0: మనకు ఎదురు వచ్చినప్పటికి మనం ఏమాత్రం కూడా చెల్లించలేదు.
1: You may be facing severe hardships, but don't waver.
0: చెల్లించని మనసును, భ్రమించని దృష్టిని ఈ యువకులు ఈనాడు అభివృద్ధిగా ఉంచుకోవాలి.
1: You should develop one pointed vision and unwavering mind.
0: ఎప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి?
1: When do you get it?
0: గాఢమైన విశ్వాసంతో ఉండినప్పుడే మనకు ప్రాప్తిస్తాయి.
1: When once you have strong faith, you will have these two.
0: కనుక ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: So to develop faith.
0: దేనిపైన విశ్వాసము?
1: On what?
0: Faith in yourself, faith in God.
1: Faith in yourself, next faith in God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: ఈ గొప్పతనాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We should know the greatness of this.
0: నీవు నమ్మలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా నమ్మగలవు?
1: If you don't have faith in yourself, how do you develop faith in God?
0: భగవంతుడు అంటే ఎవరు?
1: Who is God?
0: నీవే భగవంతుడు.
1: You are God.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: This truth you are not able to know.
0: దేవుడు ఎక్కడంచు దేవుడు ఆడదిలేలా?
1: Why do you search for God elsewhere?
0: ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాం మనం.
1: You go on in search of him.
0: కాదు కాదు, దేవుడు అనగా తన దేహం ఉంది.
1: God is in you, in your own body.
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన.
1: Body is the temple, indweller is God.
0: ఈ టెంపుల్ కూడా నువ్వు ఎలాంటిది? ఈ టెంపుల్
1: What sort of temple is this body?
0: Moving temple.
1: Body is a moving temple.
0: నీవు ఎక్కడ పోతే అక్కడంతా కూడా నువ్వు వస్తుంటాడు దేవుడు కూడా.
1: It will follow you wherever you
0: with
1: go.
0: With you, in you, around you, beyond you.
1: God is in you, with you, around you, below you, above you.
0: కనుక ఇట్టి సత్యనిత్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం మొట్టమొదట విశ్వసించాలి.
1: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: మన కాన్షియన్స్ కు తప్పక తృప్తి కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి.
1: వీ హావ్ టు కండక్ట్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ లో, ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we have to practice everything that we learn.
0: మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో దీన్ని ఒకటి రెండైనా కూడా ఆచరణలో పెట్టండి.
1: You may learn many things in spiritual knowledge and path. Practice one or two at least.
0: విద్యార్థులారా,
1: students,
0: టన్నులు టన్నులు ఉపన్యాసం ఇచ్చేదానికంటే ఒక ఔన్సు ఒక మీరు అనుభవించటమిచ్చే చాలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లెక్చరింగ్ టన్స్ అండ్ టన్స్, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్.
0: ఒక ఔన్స్ చాలు.
1: ఎన్ ఔన్స్ ఇస్ ఎనఫ్.
0: అదే నీ రోగాన్ని నివారణ కావిస్తుంది.
1: దట్ విల్ క్యూర్ యువర్ డిజీజ్.
0: కనుక మన ఊరికి అనవసరంగా ఏమి లేని బుర్రలోనని ఏమైనా చేర్చవచ్చు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా కూడా మన బుర్రల్లో ప్రవేశపెడుతున్నాము.
1: యూ కెన్ స్టఫ్ యువర్ హెడ్ విత్ ఆల్ ది వరల్డ్లీ మ్యాటర్ అండ్ వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఏ అమెరికాలో, ఏ జర్మనీలో, ఏ జపాన్లో, ఏ రష్యాలో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెచ్చి మన బుర్రల్లో చేర్చుకుంటున్నాము.
1: వి ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ జపాన్, అమెరికా, రష్యా.
0: దేనిని చేర్చుకోవాలో మీకు ఏం తెలియటం లేదు.
1: But we don't know what is to be taken in.
0: Anavasaramainatvanni nenu chechukuntunnaru.
1: All unnecessary things are taken.
0: Avasaramainatvanniki nivu choti ivatam ledu lopala.
1: But give place for the necessary material.
0: కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి, మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటు ఇవ్వాలి.
1: Therefore in our head we should stuff that matter which would help us to lead a truthful life.
0: అది ఏ మన ఆదర్శ జీవితము.
1: దట్ ఈస్ అవర్ ఐడియల్ లైఫ్.
0: ఎంతమందో లోకంలో జన్మించారు.
1: సో మెనీ ఆర్ బోర్న్.
0: ఎన్ని మహానుభావులు జీవించారు.
1: మెనీ నోబుల్ సోల్స్.
0: ఎన్ని ప్రబోధల ప్రచారంలో సలిపారు.
1: దే థాట్.
0: కానీ
1: బట్
0: అందరి పేర్లు ఈ లోకంలో నిలవగడిందా?
1: డూ యూ ఫైండ్ దేర్ నేమ్ టుడే?
0: మీకు అందరికీ తెలుసును బాగా.
1: యూ ఆల్ నో ప్రిటీ వెల్.
0: కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్.
1: కలకత్తా ఇస్ వెరీ బిగ్ సిటీ.
0: అలాంటి టౌన్ లోపల
1: దేర్
0: లాలా లజపతిరాయి, బాల గంగాధర తిలకు, విపంచంద్రపాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, ఇంకా అరవింద్ ఘోషు వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్ గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ టైమ్ ఆర్ బోర్న్ దేర్ ఇన్ ది సిటీ ఆఫ్ కల్కత్తా.
0: కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి?
1: బట్ వేర్ డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
0: వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి.
1: యు ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ బుక్స్ ఓన్లీ.
0: ఏ చదువు చదవలేదు, ఏ ఏబీసీడీలు నేర్చుకోలేదు, ఏ ఓనామానుకుడము రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లో నిలిచిపోయింది.
1: వేరే రామకృష్ణ పరమహంస హూ డిడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, నాట్ ఈవెన్ ద నాలెడ్జ్ ఆఫ్
0: ఆల్ఫాబెట్. చదువుల పేర్లు పుస్తకాల్లో చేరిపోయినాయి.
1: And those that have learnt are confined to the books alone.
0: కానీ పవిత్రమైన హృదయం కలిగినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడా జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి.
1: Whereas the name of Ramakrishna Paramahamsa is imprinted on the heart of everybody.
0: అందరి హృదయాల్లో ప్రవేశించాలి గాని గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి?
1: Therefore we should enter into the heart and not into the book.
0: మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు.
1: అవర్ నేమ్స్ నీడ్ నాట్ బి దేర్ ఇన్ బుక్స్.
0: మన గ్రంథము గంధము మన హృదయమే.
1: గ్రంథ ద టెక్స్ట్ గంధ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ అవర్ హార్ట్.
0: అందులో ప్రవేశించాలి.
1: గెట్ ఇన్.
0: అందరూ కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంట్లో ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: యూ షుడ్ విన్ ఆల్ ది క్లెయిమ్ అండ్ ది ప్రైజ్ సో దట్ దే వుడ్ ఫాలో యూ లేటర్.
0: కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ దిస్ రిఫైన్మెంట్ ఈజ్ ఆల్సో నెసెసరీ.
0: ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ రిఫైన్మెంట్ ఈజ్.
0: ఎన్ని విధమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
1: దేర్ ఆర్ మెనీ హూ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్.
0: ఆ లీనేటి కూడా అన్ని సంస్కారాలని దీన్ని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది అని చెప్పి నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది.
1: Even Eliot also investigated, did lot of research on culture and could not arrive at
0: kaani culture ante way of life annadu.
1: Finally he concluded culture is the way of life.
0: Emiti way of life?
1: What is way of life?
0: Chedda margam kuda way of life.
1: A bad man has got his own way of life.
0: Kanuka ye way of life?
1: It's a way of life.
0: Direct aanandaniki cheriyatunte okka idi direct life kavali manaku.
1: You need a direct path of life, a way of life
0: that will take you to bliss.
1: When do you get it?
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Jnanamurtim.
1: Which is one of wisdom.
0: Dvandvatitam.
1: Non-dual.
0: Gaganasadusham.
1: Ethereal.
0: Tattvamasyadilachyam.
1: Identification of the spirit. One.
0: Nityam.
1: Eternal.
0: Vimalam.
1: Pure.
0: Achalam. సాక్షిభూతం.
1: విట్నెస్ టు ఆల్.
0: భావాతీతం.
1: బియాండ్ కాంప్రిహెన్షన్.
0: త్రిగుణరహితం.
1: అట్రిబ్యూట్లెస్.
0: త్రిగుణరహితం.
1: no attributes. God is beyond the attributes.
0: చెడు మార్గంలో ప్రవేశింపజేస్తుంది.
1: ది అట్రిబ్యూట్స్ గుణాస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: ప్రపంచమంతా గుణమయమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్స్
0: మన దేహమంతా గుణమయమే.
1: ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్స్
0: ఈ గుణము సత్వ రజో తమో గుణము.
1: ది త్రీ ఆర్ సత్వ పాయస రజస్ ఎమోషన్
0: మూడు వేల గుణాలను సృష్టిస్తుంటుంది.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ క్రియేట్ ఇన్ టర్న్ 3000.
0: వయలిన్ లోపల నాలుగు వైర్లు ఉన్నాయి.
1: వయలిన్ హ్యాస్ గాట్ ఫోర్ స్ట్రింగ్.
0: కానీ ఈ నాలుగు వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు.
1: యూ కెన్ ప్లే ఆన్ దీస్ ఫోర్ స్ట్రింగ్స్ ఆల్ tunes.
0: మన యందు ఉన్నటువంటి త్రిగుణములు యందే కూడాను ఎన్నో గుణములు సృష్టింపబడుతున్నాయి.
1: ఇన్ దీస్ త్రీ ఫండమెంటల్ అట్రిబ్యూట్స్ ద మెనీ ఆర్ ఒరిజినేటెడ్.
0: సైన్స్ పీపుల్ కూడా తెలుసును. సైన్స్
1: స్టూడెంట్స్ నో దిస్.
0: కలర్ ఉన్నది ఒక్కటే. ఇది అన్ని రంగుల్లోనూ చేరేసేసి అన్ని రకమైనటువంటి రంగులు చేరుతుంది.
1: యాక్చువల్లీ దేర్స్ ఓన్లీ వన్ కలర్.
0: ఇది ఏది ప్రధానమైనటువంటి? వైట్ కలర్.
1: వైట్ కలర్ ఇస్ ఇంపార్టెంట్.
0: అది ఏ ప్యూరిటీ.
1: White color is purity.
0: దీంతో కలవటమే యూనిటీ.
1: టు జాయిన్
0: డివినిటీ.
1: ద వన్ దట్ యు గెట్ దేర్ ఆఫ్టర్ ఇస్ డివినిటీ.
0: ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ను మనం తెలుసుకోవాలి.
1: దేర్ఫోర్ ప్యూరిటీ లీడ్స్ టు యూనిటీ, యూనిటీ లీడ్స్ టు
0: యూనిటీ. కానీ ఈనాడు
1: వి షుడ్ నో ప్యూరిటీ ఫస్ట్.
0: ఈ వైట్ వైట్ వైట్ వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం.
1: బట్ ప్యూరిటీ ఇస్ లిమిటెడ్ టు పుట్టింగ్ ఆన్ వైట్ షర్ట్.
0: హార్ట్, తెల్లని హృదయము, నిర్మల హృదయము, నిస్వార్థ హృదయమును మనం ధరించాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ వైట్ హార్ట్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ప్యూర్.
0: కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో వాట్ ఆల్ దట్ వీ వేర్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: బయట ఉన్నటువంటిదే లోపల కూడా ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి.
1: సో వాట్ ఆల్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్
0: సైడ్. వాట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ షుడ్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. లోపల మరొకటిగా ఉండినప్పుడు ఇది చీటింగ్ అవుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ వన్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ అనదర్ ఇట్ ఈస్ చీటింగ్.
0: కాదు కాదు. మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ బి
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ఫలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా నువ్వు మంచి పేరు నిలబెట్టాలి.
1: ఇఫ్ యూ గెట్ ఎ నేమ్ దట్ యూ బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్
0: తల్లిదండ్రులు కూడా నువ్వు మంచి కీర్తిని సంపాదింపజేయాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
1: I have a good, such a good son.
0: ఇలాంటి ఒక్క కొడుకు ఉంటే కూడా చాలు.
1: ఇస్ ఎన్ ఇఫ్ ఐ హావ్ వన్ సచ్ సన్.
0: కౌరవేంద్రు నకనేకు వారి నెగతి వడిసెం.
1: కౌరవాస్ ఆర్ 100 ఇన్ దేర్ నంబర్. వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాపెన్ టు దెం?
0: పుత్రులు లేని ఆసుకునకు పెంపొందనే దుర్గతు.
1: శుక హ్యాడ్ నో చిల్డ్రన్ బట్ డూ యూ థింక్ దట్ హీ హ్యాడ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ ఎనీ కొడుకు? హీ విల్ ఎఫెక్ట్ నో.
0: కాదు కాదు, ఒక్క కుమారుడైనా చాలు, వాడే జ్యోతి నిలబెట్టగలడు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ సన్ హూ విల్ బి ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ యు హావ్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ విల్ షైన్. ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒక మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది.
1: In a forest, if you find a jasmine creeper, what nice, good smell you get it out.
0: అదే విధంగానే మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదా సదాలోచనలు, సచ్చింతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should share with our people the sacred thoughts, sacred sentiments.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని కొంచెం అనుసరించకూడదు.
1: We should not follow anyone for that matter.
0: నీ కాన్షియన్స్ నీ ఫాలో చేయి.
1: Follow your own conscience.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంకా ఏ ముల్లోకములు కూడా ముమూర్తులు వచ్చినప్పుడు మనల్ని మార్చలేరు.
1: If you have these three fundamental principles with us, you will never change. Let all the three worlds unite. Nothing will happen.
0: ఈ మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి.
1: But you have to follow in full faith.
0: కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండులు మాదిరి అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఆసిలేట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పెండులం,
0: కట్టకడపటికీ ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పని నా మాట.
1: ఈవెన్ ఇట్ వర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ బీ ప్రిపేర్ టు
0: హరిశ్చంద్రుడు అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: హరిశ్చంద్ర విత్ స్టూడ్ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ఫోర్ వి ఫైండ్ హిస్ నేమ్ ఈవెన్ దిస్ డే.
0: మనకు ముఖ్యము
1: ఇస్ ద బాడీ దట్స్ ఇంపార్టెంట్.
0: మలినపు కొంప
1: It's dirty.
0: రోగముల మృగ్గెడు సేవక గంప.
1: It's full of affliction,
0: suffering. జాత సంచలనము పొందు దుంప.
1: It perishes life of life.
0: భవసాగర మీద గలేని కంప.
1: It cannot cross
0: అంబుల మన పెంపు దలంప.
1: It's full of bones.
0: నేను చలమని నమ్ము.

0: O mind, never think that this body is permanent. Surrender yourself to God. This body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind.
0: Don't follow the mind.
1: Don't follow the body.
0: Don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Adi mee atma sakshi.
0: That is your witness.
1: దాన్ని మీరు అనుసరించాలి.
0: Follow your witness, the conscience.
1: కానీ ఈనాటి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరు కూడాను ఈ మంకీ మైండ్.
0: The modern students are grown ups, adults for that matter.
1: కానీ
0: మంకీ మైండ్
1: కాదు ఇది, మ్యాడ్ మంకీ.
0: It's not merely mad monkey. It's not ordinary monkey, but it's mad
1: monkey.
0: So take some time.
1: Discrimination.
0: Discriminate.
1: Is it good or bad?
0: Discriminate.
1: Is it right or wrong?
0: Discriminate. Discriminate is right
1: don't
0: or wrong,
1: haste.
0: Good or bad.
1: Don't haste.
0: Don't haste.
1: Haste makes waste.
0: Haste makes waste.
1: Waste makes worry.
0: Waste makes worry.
1: Worry. So do not be in a hurry.
0: So don't be in a hurry.
1: కనుకని హేస్ట్ చేయకూడదు, తొందరపాటు పడకూడదు.
0: సో నెవర్ బీన్ హేస్ట్.
1: శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైట్ ఆ రాంగా, నేను నా వల్ల ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని నేను చింతించాలి.
0: ఆల్వేస్ రిమైన్ పీస్, మెయింటైన్ యువర్ కంపోజర్.
1: ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది.
0: వీ డోంట్ ఫైండ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ టుడే.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును, కానీ నన్నిచ్చిపెట్టి ఎవరిపైన పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు.
0: ఓ గాడ్, వీ ఫైండ్ ది ట్రేసెస్, ది సైన్స్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్, లెట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ టు అదర్స్ బట్ నాట్ టు మీ.
1: అది సరి అయినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: లోకక్షేమ, అందరి క్షేమాన్ని కోరాలి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ది గుడ్.
1: లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యము ప్రార్థన చేస్తున్నాం.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని దేశములు క్షేమంగా ఉండాలి. అన్ని మతములు క్షేమంగా ఉండాలి. అన్ని గంధములు పవిత్రమైనటువంటివి, అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: అన్ని మతములు కూడా ఒక్క మతం యొక్క గమ్యమే.
0: All religions lead to same goal.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనలో ద్వేషభావం దూరం చేసి,
0: గివ్ అప్ హేట్,
1: ప్రేమభావాన్ని పెంచుకుని,
0: డెవలప్ లవ్,
1: దయా హృదయాన్ని సర్వులకు అందించేటువంటి యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: షేర్ ది ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ కంపాషన్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

సర్వము సృష్టించే సత్యమునందునగే సర్వ సృష్టి

సత్యమహిమలేని తళమేది కనుగొన్నా శుద్ధ

0: சுத்த சத்தமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రెవియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: That must be the avowed duty of the youth.
0: Adiye mana matam.
1: And that must be our religion.
0: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakyata desha samakyatanu manam sadhinchalekapothunnam.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డూ నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడా సత్య ధర్మమునకే లొంగవలసినది. కానీ సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatvam.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nelina manavatvam kuda manam maruvakoodadu.
1: Whatever education and learning we acquire, oh, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
1: students of today have given up such a great magnificent culture.
0: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్ ఆర్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ రూయిన్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితమే లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: What is to be protected by the students today is not the nation.
0: Satya dharmamunu maatrame rakshinchali.
1: They have to protect and foster
0: satya dharmamune desamunu rakshistayi.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: Kevalam satya dharmamunu visvarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu.
1: Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself.
0: Vidyalu nechinanta maatramane vivekulu kaaru.
1: By merely book learning, people cannot become wise.
0: Kevalam jeevanopadi nimittamai vidyalanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristu unnaru.
1: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
0: Jeevita paramavadhini kuda nu lakshyam nanduchukovali.
1: It is necessary to remember the goal of life. జీవిత పరమావధి.
0: గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాని ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తి.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, రైటియస్నెస్.
0: చాతుర్విధ పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఈ చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామం మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్ మానవుడి
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ ఏన్షియంట్ కల్చర్.
0: అది ఏ భారతీయుని యొక్క ప్రాణము.
1: దట్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ భారతీయ.
0: ప్రాచీన కాలం నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడా ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు.
1: ద ప్రిన్సిపల్స్ ఆర్ జెమ్స్ ఆఫ్ భారతీయ విచ్ హ్యావ్ ఆఫర్డ్ దెమ్సెల్స్ అస్ ఎగ్జాంపుల్స్ నాట్ మెర్లీ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యావ్ డిజనరేటెడ్ ఇట్ సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్. దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ వర్ ఆన్ ది రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులయందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరొకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ఎ గ్రేట్ ఐడాల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్ టు
0: ఆచార విచారములు ఎందే కాక
1: నాట్ ఆల్సో మియర్లీ
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: ee yokka samskrutiye lekundina manava jeevitame ledu.
1: If there is no culture, there is no human life whatsoever.
0: It is a way of life.
1: It is a way of life.
0: ee vidhamainatti margamene manam dikkarinchi padamargamunu anusarinchu manam shanti bhadrata duram aipothunnam.
1: As we are giving up the way of life itself, we are going on the wrong path and we are losing both safety and also peace.
0: Sukham emito gurtinchaleinatundi vyaktulu aneka mandi untunnaru ee naadu bharata desamunandu.
1: In today's India there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: Ee yokka

0: సుఖమైనటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్, కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు నాలుగు పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 times a day,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ,
0: మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times either the cinemas or the television,
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: తినటము, త్రాగటము, నిద్రించడము, ప్రపంచాన్ని మర్చటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా?
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: పశుపక్షి మృగాదులు కూడాను తినటం లేదా, నిద్రించటం లేదా, ప్రపంచాన్ని మర్చటం లేదా?
1: Are not animals, birds and bees sleeping, eating, drinking?
0: ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: It is rare to get a human life.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such a sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం, సంస్కృతి,
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడా సంస్కరించి అనుభవించినటువంటిది సంస్కృతి.
1: Samskruti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
0: Chinna udaharanam.
1: Here is a small example.
0: Manam nityamu biyamunu bhujistunnam.
1: We partake rice every day.
0: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki purvam enni vidhamaina samskaramulu pondindi?
1: How many types of processes the rice had to undergo before it is
0: gaddinchinatvanti vaddanu వేరు చేయటము?
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్.
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్.
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక 100 వడ్లు ఉంటుంటే 100 rupees మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 rupees.
0: సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించగలిగినటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 mooda 600 rupees పెరుగుతూ ఉండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 rupees పర్ బ్యాగ్.
0: 1 mooda 100 rupees ఉండినటువంటి వడ్లు 1 mooda బియ్యంగా మారినప్పుడు 600 పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ from 100 rupees to 600 rupees
0: value?
1: It is an account of the transformation which this paddy is
0: undergoing. మన చేతి ఒక గడియారం కట్టుకుంటాం.
1: We wear a watch.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: If you burn it and transform it into stainless steel, it is worth this.
0: కానీ ఆ గడియారానికి 1000 rupees ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1000 rupees?
0: సంస్కారమే దీనికి కారణం.
1: ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్.
0: దీని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా సవరించడం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగడం.
1: ది ప్రాసెసింగ్ అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ మేడ్ ది ఆర్టికల్ సో వెరీ యూస్ఫుల్. ఇట్స్ వాల్యూ హ్యాస్ గ్రోన్ అండ్ ఇట్ ఈస్ 1000 rupees ఇన్ వన్.
0: ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరి

0: చేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయస్ యూజ్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూజ్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైన సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ యూ హావ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫారం.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హి వాస్ బోర్న్.
0: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డివినిటీ.
0: ఇలాంటి సంస్కారములకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: వివేకము
1: డిస్క్రిమినేషన్
0: వివేకంతో పాటు వినయము
1: హ్యూమిలిటీ
0: వినయంతో పాటు విచక్షణ
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్
0: ఉదాహరణ.
1: హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వీ సో ఏ సీడ్ ఇంటూ ఆర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈజ్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యుమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు
0: ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
1: వీ హావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్
0: భావాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హింసెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డు నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make efforts to learn this education along with it, the true Indian culture, and practice it.
0: ఈనాటి మానవత్వములో జగత్ ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: You know the state in which humanity is suffering today.
0: మానవుడు వేసే ప్రతి అడుగును ధర్మం తప్పుతున్నది.
1: Every step that man is undertaking is going away from righteousness.
0: ప్రతి పలుకులో కూడాను సత్యం సడలిపోతుందని.
1: Every word that he utters is far from truth.
0: ప్రతి ఆలోచన ఎందు కూడాను దురదృష్టి నశించిపోతుందది.
1: Every thought is confined to narrow mindedness.
0: ప్రతి దృష్టి ఎందు కూడాను ప్రేమ తరిగిపోతుందది.
1: There is no love in his vision.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: And progressive ideas are not to be seen.
0: ఆధ్యాత్మికం ఆశ్చర్యపదమైపోతుందది.
1: Spirituality is becoming ridiculous. It is being ridiculed.
0: కేవలం కులమత ద్వేషాలనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్
0: ప్రాంతీయ అభిమానములు
1: రీజనల్
0: ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని యందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్
0: సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంతా కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అనగా మానవులందున.
1: దేర్ ఫార్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: విశ్వ శాంతికి ఏ విప్లవం.
1: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ.
0: ఈనాడు విశ్వ శాంతికి అంత విప్లవం సంభవిస్తుండాలంటే కారణం ఏమిటి?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti daiva priti sangha niti ni kolupoyina.
1: We have given up fear of sin, love for God and societal morality.
0: Kevalam manavudu manavudani aakara manavatvamtone manam jeevisthunnamu.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: Itti aakara manavuni valla lokaniki emaatram kodunu manchi cheyaledu.
1: Human beings in form alone can never do any good for the world.
0: Achara manavudiga roopondali.
1: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
0: Vicharamulu leka akara manavuni valla vachetundi pramadame ee naadu prasthiti.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu loka samastha sukhino bhavantu andaru sukhamga undalanetundide mana bharatiyunu yokka aindava sampradayamu.
1: Our Indian tradition and culture is right from ancient days that everyone should be happy and have welfare.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్త్ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: వేదము
1: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేద ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
0: ధర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: Dharmo rakshate rakshitaha. Dharmame manam rakshinchetundi.
1: It is the righteousness which protects the people who follow that.
0: Ee dharmam ante emiti?
1: What do you mean by righteousness?
0: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
1: It is not these external habits and traditions.
0: Manasyekam vachasyekam karmanyekam. Ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought,
0: the
1: word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మూడింటిని ఏకత్వంగా గావించాలి.
1: There is a need for unifying these three things.
0: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
1: Then only there will be purity of three instruments of man.
0: త్రికరణ మన ధర్మం.
1: And that త్రికరణ శుద్ధి purity of three instruments is our dharma.
0: ఈనాడు మాటలు ఎందు వేరు తలంపులు ఎందు వేరు క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is, speak the truth, follow righteousness.
0: Satyanna pravadhatavyam. Elanti paristhitulu endaina kodanu, neevu satyanni vadalavaddu. Dharmanna pravadhatavyam. Anaga dharmanni neevu vadalapettavaddu.
1: Upanishads have declared that under any trying circumstances, do not give up speaking truth.
0: Elanti paristhitulu endu pranapayam sambhavinchina samayam nandu kani. ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ అండ్ అండర్ ఈవెన్ సచ్ సర్కంస్టాన్సెస్
0: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము,
1: దట్ ఈస్ ద వౌ విచ్ సత్య హరిశ్చంద్ర హాస్ అచీవ్డ్ అండ్ ప్రాక్టీస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
1: సేక్రెడ్ ఉపనిషత్ హావ్ టాట్ గ్రేట్ లెసన్స్ టు ద మ్యాన్.
0: సత్యమునకే విజయము అని,
1: ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
0: ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హావ్ దట్ కైండ్ ఆఫ్.
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర క్వశ్చన్ సంజయ.
0: సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: ఈ క్వశ్చన్ సంజయ. సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్, విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు.
1: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ,
0: నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్, హూ వుడ్ బి విక్టోరియస్?
0: సంజయుడు. సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హీ ఆల్సో టోల్డ్ that it is only the grace which can help this kind of truth.
1: Inka puranam em cheptu vachai,
0: what have the epics told?
1: Puranamulu kuda nu ee satya dharmamune prabodhistu vachai.
0: Epics also have expounded truth and righteousness.
1: Satyanna sti paro dharmaha, dharmam anetundi satyam paina aadharapadi untundali.
0: It is declared that righteousness depends upon truth.
1: Deenikante minchinatundi ledu.
0: There is nothing greater truth than this.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఏ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్నా, పలికి బొంకుట కన్న పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటిన్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under truth.
1: Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి తాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean name.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavuleni chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untundali.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో.
0: Whoever has followed the path,
1: ఎవరు యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకని ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మ is truth. As truth is permanent, ఆత్మ is permanent, that name is given to it.
1: సర్వులు యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common and
1: అన్ని మార్పు చెందినవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థము కాని కదిలిపోయే మేఘములే.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing changes.
1: చదవద్దని చెప్పని కాదు.
0: I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు.
0: How many people have
1: ఖ్యాతులు పొందలేదు.
0: So many people also have got great education. For how long did they have it?
1: Avanni kudunu chalabanguramainattivi.
0: They were all temporary and transient.
1: Dehame asthiramainattivi.
0: When the human body itself is
1: aithe deham nashinchina kudunu mana samskaramulu chiranjeeviga nilichi untayi.
0: Even after the fall of the body, our samskaras have a permanent place.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు షుడ్ లివ్ ఫర్ అన్ ఐడియల్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈగో. ఆదర్శం
1: శాశ్వతమైనటువంటిది.
0: ఐడియల్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్.
1: ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు.
0: బై యువర్ సెల్ఫ్ హోల్డింగ్ ఏ గుడ్ ఐడియల్, యు విల్ బి హెల్పింగ్ సో మెనీ పీపుల్ టు బికమ్ ఐడియల్స్.
1: ఈ వగుచు కలకాలము తిరుగక హంసమై చెడమే ఆడుముగా.
0: Instead of
1: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనకు చాలు.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానము అత్యవసరం.
0: If you want to really enjoy an ideal life, love for Atma and love of the nation are essential.
1: మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: What is my nation?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: How sacred,
1: ఎంత దివ్యమైన దేశము.
0: How divine my nation is.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము.
0: How ideal my nation is.
1: ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము.
0: How love filled my nation.
1: ఎంత విశాలమైన దేశము.
0: How broad my nation is.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు.
0: Every student should recognize this unique features about his own.
1: ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second rate country, we are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ee deshamlo kodanu ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina bharatiya.
0: Oh bharatiya, who must be having magnificent ideas.
1: Ee tattambu telisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyulay tulpanerarayiri.
0: Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great
1: intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్, or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
0: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu ee pavitramainatundi samskrutini aadhunikam yokka jeevithanni rendintini samanvayaparachi satya margamunu viduka dharma margamunu visarjinchaka న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
0: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ అథారిటీ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
0: Authority and power is something like a
1: దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
0: యూ షుడ్ నెవర్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సచ్ థింగ్స్.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవ్వనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవ్వనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: We should not ruin our own lives depending upon this youth and misusing that particular time in the wrong way.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: Youth is a very sacred time.
0: పవిత్రమైన కాలము.
1: Most sacred time this is.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: We should not waste our time.
0: వ్యర్థమైనటువంటి కాలము తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Even if we make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed.
0: విద్యార్థులారా,
1: we are students.
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: Develop faith in your own culture.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time. దేశ
0: కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: Indian culture transcends all the limitations of time.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: Mana vice chancellor Sarapu prarambhamlo andarni swagatinchetundi samayamlo shariramanu indriyamalanu manasunu aatma deeni nani identity yokka prabhavanni visishtatanu dani yokka swaroopanni vivarinchalani taanu prarthistu vachadu.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma.
0: ఈ నాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరం.
1: This is extremely necessary for the
0: student. తాను ఎవరో తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: Today a student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: Make effort to know who you really are in the first instance.
0: కనుక తన దేహమును, తన మనసును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగతిని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: A person who is living in this earth must first become a human being.
0: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukunta.
1: After knowing brahmagnana you will be able to also understand the aatmagnana.
0: Ee manava jeevitam nuvu raja baata.
1: This is the royal road to human life.
0: ee baatanu mottham mottham manam gurtinchali.
1: We have to recognize and identify.
0: ee baatanu manam nerchali.
1: We have to learn.
0: ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ee pavitramaina annintiki ni saramaitvanti veda ootanu manam golali.
1: We have to drink the nectarine sweetness and the root of everything in the veda.
0: ee pavitramainti kalamunu pavitramaina bhavamu cheta mana hrudayalu nimpukoni
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts. ee
0: vidyarthi vidyarthini andaru kodanu vishalamaina bharatadesamulandu deeni yokka prachara prabodhamulaku taginatanti krushi cheyali.
1: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
0: Annintikante mukhyamu bhakti, bhakti daiva bhakti atyavasaram.
1: Devotion is the most important thing and the very basis of
0: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
1: Without devotion to God you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam avriddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: Once you have self confidence everything will be added unto you.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, ఎన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు, చాలా మంది వేల కొలది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును, అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడు ఎవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యయంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దాట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యములు, అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషమును ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ అట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హు గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభం దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ,
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి చిరం వైపు చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది ఆరో ఎట్ వన్స్ అండ్ కుడ్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది ఆరో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరూ కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with the
0: door
1: bolted.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: నాయనా, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు.
1: They follow strictly.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: They went inside and did namaskar to her, giving her a promise they would certainly abide by her command.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: Since that time she is called Panchali.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: The meaning is she is the wife of five.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: How do you expect the world to accept this?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కానీ ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమునకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: Neelo unnatvanti panchabhutamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkagaani arikettina daru.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి, గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు. కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: On scrutiny she could understand this good and bad as well mixed in society.
0: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: She could also visualize good and bad in society, just as you find broad daylight and pitch darkness in night.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ, మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: She has been safeguarding, encouraging, giving all support to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: Karmanu manakandi.
1: Never give up your duties, karmas.
0: Kama managa mottamodardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: Kama means likes.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటే వేరువే అర్థంగా తీసుకుంటున్నారు.
1: But in the world today, we go by a different meaning for this word, kama.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: But in Vedantic parlance, it is desire.
0: Desire. ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise ceiling on desires.
0: ఏది మంచిది, ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం, చెడ్డను మాత్రం వదలటం, ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని, తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి, కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము, ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని, భార్య ఉండని, కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
0: పురుషులు చెప్పినట్టుగా దాన్ని నడుచుకోలేదు.
1: షీ హాజ్ నాట్ కండక్టెడ్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ మెన్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: యూ డూ యువర్ డ్యూటీ, ఐ విల్ అటెండ్ టు మై డ్యూటీస్.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: డూ నాట్ ఇంటర్ఫియర్ as I discharge my duties, I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అదే సత్యబోధాని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూత్ ధర్మం పుట్టిస్తుంది.
1: Then once we follow truthfully, that gives rise to this righteousness or dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: Where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను, ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది, సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.

0: claim your respect.
1: తనవారల కేడ చేయును.
0: And you'll be away from your near India.
1: జనులకు కోపము వలన సర్వము చెడిపోయును.
0: And people will ruin everything because of this anger.
1: కోపము కలిగిన వారికి
0: those with anger
1: ఏ పనియు ఫలింపకుండు
0: will never be successful in the task. They'll have problems, obstacles.
1: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
0: Therefore, in both the ways, you will ruin yourself because of this anger.
1: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
0: She could correct both these features and propagate, publicize in the community.
1: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
0: She started loving children.
1: బిడ్డలపై ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
0: You should love children. You should not be angry towards
1: them. విరోధి పైన కోపం ఉండొచ్చు కానీ బిడ్డల పైన ప్రేమ ఉండాలి.
0: You should naturally love your children. You may have some anger towards your enemy.
1: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
0: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
1: మూడవది ద్వేషము.
0: ద థర్డ్ వన్ ద్వేషం,
1: క్రోధ ద్వేషము.
0: ద్వేష హేట్రెడ్.
1: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
0: హూమ్ షుడ్ యు హేట్?
1: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
0: డూ యూ హేట్ ద వన్ హూమ్ యూ డిస్లైక్?
1: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
0: ఆర్ యూ గోయింగ్ టు హేట్ ఎ పర్సన్ హూ హార్మ్
1: యూ? లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
0: ఆర్ యూ గోయింగ్ టు హేట్ యువర్ ఎనిమీ?
1: కాదు కాదు కాదు.
0: నో.
1: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
0: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
1: Satya dharmamulu nevu dveshinchinatante nevu manavude kaadu.
0: If you hate satya and dharma, you are no human being.
1: కనుకని పశువచ్చుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ ద్వేషాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తించవచ్చింది.
0: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
1: అహింస.
0: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
1: ఎవరిని హింసించకూడదు.
0: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
1: మాటతో కానీ,
0: ఎదర్ బై వర్డ్,
1: పనితో కానీ,
0: ఆర్ డీడ్,
1: దేహంతో కానీ,
0: ఆర్ ఫిజికల్,
1: ఇంకే విధమైన థాట్స్ తో కానీ,
0: ఆర్ బై థాట్.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: అపకారం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
1: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
0: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
1: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
0: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
1: Damayanti satyamanu anusarinchinatundi.
0: Damayanti followed the path of truth.
1: Satyamanu anusarinchatam chedane Damayanti anetundi oka peru amaku kaligindi.
0: Because she followed the path of truth, she got the true name.
1: Damamulu sadhinchinatundi dai.
0: And she could achieve control, dama.
1: Ee control cheyatam valle manavudu enteyagudu abhirudhi kragaradu.
0: By exercising this dhamma control, you can be exalted, reach heights.
1: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించు.
0: And you find this dhamma control is noticed among ants.
1: చక్కగా విచారించి చూడండి, చీమలు పోతూ ఉంటాయి ఒక లైన్ గా.
0: Watch ants moving in a particular line.
1: ఒక లైన్ లోపల పోతుండేటువంటి చీమను ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమలు పలుకరించి దానికి ముద్దు పెట్టి నుంచి వెళ్లిపోతుంటాడు.
0: As you find these ants moving in one direction, in one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk.
1: కరుకు మీరు చీమలు చక్కగా చూడండి.
0: Watch ants clearly.
1: దాంట్లో కూడా దమం ఎంతో ఉంటుందని.
0: There lies this dhamma, the control.
1: చీమలు బ్రహ్మలో శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
1: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
0: Therefore, dhamma meaning exercising control over senses.
1: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.

0: The senses are wavered.
1: భగవంతుడు ఇచ్చిండేది చెవులు ఎందుకోసం?
0: Why God has gifted you ears?
1: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
0: Is it to listen to all gossip?
1: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
0: You should never listen to bad words.
1: కానీ మంచి మాటలు మాత్రం విను.
0: You should certainly pay attention to good words.
1: నాలుక ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
0: Why the tongue is gifted to you?
1: ముద్దలు నందించుకునే కోసమా?
0: Is it only to swallow morsels of food?
1: కాదు కాదు.
0: No.
1: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
0: The tongue is given to taste.
1: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
0: And that which is good and palatable is allowed to go in.
1: చెడ్డ రుచి అయిపోతే బయట తుమ్మేస్తుంది.
0: And if it doesn't taste good, it is just sent out.
1: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
0: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
1: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
0: We think God has given us bad times. God has given us good times. It's not so. God doesn't give anything in reality.
1: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక వారి ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు కానీ భగవంతుడు ఎందులోనా ప్రవేశించదు.
0: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
1: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
0: God is an eternal witness.
1: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
0: And he doesn't resort to any grief nor confer pleasure.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మలో పల వచ్చిన దోషములే.
0: The pain and pleasure are the results of or the consequences of actions.
1: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
0: If anyone talks so nicely and says, oh friend, how are you? You would get the same response.
1: కానీ ఏమిరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
0: But on the other hand, if we talk conversing in an arrogant way, you'll get arrogant reply.
1: కనుక మాటకు మాట చూపుకు చూపు.
0: Therefore, the word, the response, and the look will be based on the way you express.
1: కనుక మనం ఏ విధమైనటువంటి యాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
0: As is the action, so is the reaction.
1: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
0: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
1: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
0: Just as you act standing in front of the mirror, you find the reflection of
1: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్గా వస్తుంటుంది.
0: Therefore, whatever you speak in a congregation will come back to you by every sound.
1: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
0: The reflection means the thoughts that you have within will express out in a similar way.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
0: Therefore, what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
1: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
0: When one's mind decides it's bad, give it up immediately.
1: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే మీరంతా కూడా ముక్తులైనారు.
0: When once you proceed in a determined way, you'll be successful.
1: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
0: And you can be a devotee by such actions.
1: కనుక మన మాటలు గాని మన నడతలు గాని మన యొక్క పనులు కాని మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డ లేక ఫలితములే కాని మరొకటి కాదు.
0: Therefore, our words, our actions and deeds and thoughts are based on our actions.
1: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
0: One has to face one's own fate or destiny. None can escape from it.
1: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
0: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
1: రాములంతటి వాడు రమణి సీతని బాసి పామునిని వలె ఇచ్చెనన్నా.
0: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
1: అనగా ఏంటి సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: Rama cried because of his attachment towards Sita. being the concert. How can he say that she is his wife? The moment he got married to her, can you say that she is his wife? No.
1: అర్ధభాగమును అనుభవించినప్పుడు అర్ధభాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ హి విన్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ హిస్ బాడీ దెన్ హి కెన్ క్లెయిమ్ దట్ షీ ఇస్ హిస్.
1: అందుకోసమని అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. 5 మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ జస్ట్ టుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ 5 హస్బెండ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సార్,
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
0: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
1: వారి సేవలు చేయగా తీరదు.
0: షీ విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైమ్ టు సర్వ్ దెమ్.
1: తనకు నున్న దానికి తృప్తి కలుగుతుంది.
0: షీ గెట్ సాటిస్ఫైడ్ విత్ హర్ లాట్.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఉమెన్ ఈక్వల్ టు ద్రౌపది.
1: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని, ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
0: దేర్ఫోర్ నన్ ఆఫ్ దెమ్ may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these 3 qualities.
1: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
0: And she got herself satisfied with the lot she has.
1: 100 రూపాయలు జీతం వస్తుంటే 200 రూపాయలు చీర నాకు కావాలని ఆ కోరదు.
0: When the salary is 100 rupees, she would not ask for a sari worth about 300 rupees.
1: కాని విలువకు తగినటువంటి యొక్క ధరని ఇవ్వాల్సింది.
0: Therefore, the expenditure should be based on the income.
1: కనుక పతి యొక్క విషయాన్ని గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి పతివ్రత.
0: దేర్ఫోర్ ఎ పతివ్రత, ఎ వుమన్ ఆఫ్ చెస్టిటీ షుడ్ నో ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ మేనేజ్.
1: సతి యొక్క గుణమును తాను గుర్తించటము సరి అయినటువంటి పద్ధతిని తాను గుర్తించాలి.
0: అండ్ దేర్ఫోర్ ద క్వాలిటీస్ ఆఫ్ సతి ద వైఫ్ హ్యావ్ గాట్ టు బి నోటీస్డ్ వెరీ క్లియర్లీ.
1: అప్పుడు ఇతను కూడా గుణవంతుడు కావాలడు.
0: అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బి వర్చ్యువస్ అండ్ నోబుల్.
1: కనుక మంచి చెడ్డలంతా కూడా మన యొక్క మార్పుల్లో ఉన్నది, కానీ మరి దీంట్లో దేంట్లో లేదు.
0: Therefore, good and bad are based on our own feelings within and the changes thereafter.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: The good and bad are mixed.
1: దీని విడిది ఎవరి వశము కాదు.
0: It is impossible for anyone to separate them.
1: చెడ్డ అత్యేకముగా ఎందు చేరబోదు.
0: There is nothing like bad apart or separate.
1: మంచి వచ్చిందని చెడ్డది తన పాటికి తానే కలిగిపోవు.
0: ద మూమెంట్ గుడ్ డాన్స్ ద బ్యాడ్ డిసపియర్స్ వానిషెస్.
1: కనుక మనం చెడ్డను వేరే పెరిగిపారవలసిన అవసరం లేదు.
0: యు డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
1: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యు ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ దేర్ ఒరిజినేట్స్ గుడ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
0: This is the teaching that Bhagavan gives you all this day.
1: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని,
0: calling this a new year.
1: ఇది చాలా నూతనమైనటువంటి గుణములను అందిస్తుందని.
0: That it is going to give us something special.
1: మనం భావించరాదు.
0: You should never feel so.
1: మన గుణములే మనకు ప్రభిస్తుంటాయి.
0: All our qualities, virtues will come.
1: మన ప్రవర్తనలే మనకు ప్రభిస్తుంటాయి.
0: It's only our conduct that gives results.
1: మన యొక్క యోచనే మనకు రిసౌండ్ గా వస్తుంటాయి.
0: Therefore, our own thoughts will come back to us as resound.
1: ఒక పశువు కావాలి కాపరి.
0: And we are find
1: పశువులు తోలుకొని
0: cowherd.
1: పశువులు తోలుకొని ఒక 3 కొండల మధ్య లోపల పోయి చేరాడు.
0: He was rearing the cows and he has gotten into at the central place surrounded by mountains.
1: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
0: And there he could hear the resound.
1: అక్కడ పోయి కూర్చున్నాడు.
0: He sat there.
1: పాట పాడుకుంటూ వచ్చున్నాడు.
0: And he went on singing.
1: పాట ఏ విధమైన పాట?
0: What kind of song it is?
1: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
0: He was singing the hymn in praise of God.
1: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
0: But he could listen to the sound, the same song.
1: అబ్బాయి కోపం వచ్చింది.
0: The boy was very angry.
1: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా, మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
0: He was very much disturbed because he finds someone else singing the same song as he has been doing now. He was so upset and went home.
1: ఆనాడు భోజనమే చేయలేదు.
0: That day he didn't have his food.
1: తల్లి ప్రశ్నించింది, ఎందుకు రా నాయన ఈ విధంగా ఉన్నావు?
0: Mother asked, why boy, why are you like this?
1: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
0: The boy said, "Mother, today what happened was, I faced an enemy who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing."
1: Nayana, adi inkoka vyakti kadu. Ee sound ee niku reflection vachesindi.
0: The mother said, "There is no other person there. It is only your re-sound."
1: Nee sound ee.
0: It is your own sound.
1: Kaabatti nee sound ee niku viruddhanga vachindi gaani బయట వారి ఎవరు కూడా నీకు విరుద్ధంగా లేరు.
0: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ హస్ కమ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీసౌండ్, నాట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్.
1: ప్రతి వ్యక్తి కూడాను ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి, కానీ పరులు పరులు కాదు.
0: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
1: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
0: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
1: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ నువ్వు చేయనివి అందుకోవడానికి వీలు లేదు.
0: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
1: ఇది భగవంతు యొక్క నియమం.
0: దిస్ ఈస్ ద డివైన్ లా.
1: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
0: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
1: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
0: బట్ దోస్ హూ ఆర్ ఎనిమికల్ ఇన్ దేర్ యాటిట్యూడ్ దే ఫైండ్ ఎన్ ఎనిమీ.
1: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒకటే గాని రెండు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ అండ్ ఎనిమిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్, నాట్ డిఫరెంట్.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ మిక్స్డ్.
1: దీని విడది ఎవరి వశము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్.
1: చెడ్డ ప్రత్యేకముగా ఎందుకు చూడబోము.
0: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ బీయింగ్ అపార్ట్ సెపరేట్.
1: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డని చూడటం లేదు.
0: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సెపరేట్ లా.
1: మీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
1: నీ బిడ్డను చూచి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
0: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
0: Similar will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
1: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కాని ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: These are the qualities innate in man. They are not given by God.
1: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
0: God is eternal witness. He is blemishless, attributeless.
1: అతనిలో ఎట్టి చలనమో లేదు.
0: There is nothing, no mobility or motion.
1: ఎట్టి భావ మార్పులు లేదు.
0: And there is no change in idea.
1: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
0: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ప్రతి ఒక్కటి కూడాను మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: ఎవరో ఒక అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
0: యూ వాచ్ సంబడీ అండ్ సే దట్ హీఈస్ లాఫింగ్ ఎట్ మీ.
1: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు.
0: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో.
1: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
0: బట్ యూ థింక్ దట్ షీ హ్యాస్ లాఫ్డ్ ఎట్ యూ.
1: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
0: కింగ్ కాంగ్ వాస్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
1: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ అ వెండర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద స్ట్రీట్ సెల్లింగ్ ద మిల్క్ అండ్ కర్డ్.
1: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతున్నది అని భ్రమించి ఉంటాడు.
0: అండ్ కింగ్ కాంగ్ థాట్ దట్ దిస్ వెండర్ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్.
1: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా, నా బలం నీకు తెలుసునా.
0: Are you laughing at me? Are you aware of my physical strength?
1: Ayya, nee balamunu nenu gurinchi cheppaledu. Nee oka roopamunu chusi nenu cheppaledu. Naaku edo navvu vachindi nenu chesukunnanu.
0: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
1: Neevu unnadi chaala balamuga unnavu.
0: You are so strong.
1: Speed ga velle atvanti kaaru kodanu oka chetito aapagalugutunnavu.
0: You can also hold bring to a total halt even a running car at a high speed.
1: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
0: In fact, I feel humiliated if I laugh at such a person.
1: Excuse me, నన్ను క్షమించండి అని కోరుకుంటుంది.
0: And she said, pardon me, and she left there.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: So our notions like that are based upon our own feeling within.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world, there is no true human form.
1: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
0: There is no true human form.
1: Human formే కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
0: There is no form in reality.
1: ఆ ఫామ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ ద ట్రూ సెన్స్, వీ ఓన్లీ గివ్ ఎ నేమ్.
1: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజరీ.
1: ఇది కేవలం ఒక ముఠాలు యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
1: మనసుకు మనం సాక్షి.
0: అండ్ యు ఆర్ ద విట్నెస్ టు ద మైండ్.
1: మనసుకు మనము సాక్షి.
0: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు యువర్ మైండ్.
1: దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
1: మనసుకు మనము సాక్షి, దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
1: ముఠాడుకు మూర్ఖం సాక్షి. ముఠాడుకు మూర్ఖం సాక్షి.
0: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
1: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
0: All amounts to foolishness.
1: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కాని మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారవుతారు?
0: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
0: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
1: Nee satyanni nee gurtinchinatundi vaadu idar satyanni ee vidhanga gurtinchagalavu?
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: Kanuka mottamota mana doshanni manam gurtinchali.
0: First let us know our own mistakes within us.
1: Mana doshanni manam gurtinchidani vartinchukovadaniki tagina prayatnam chesinappude vaade mumuchchudu.
0: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
1: Kanuka manam mottamota manu devuni prarthinche danikante, devuni poojinche tundi danikante, mottamota mana yokka manasunu arigattukovadaniki prayatnam cheyali.
0: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: Manase ee yokka jagattukante kodanu moola kaaranamu.
0: It is the mind which is responsible for the
1: whole of the world.
0: Mind is responsible for bondage and liberation.
1: కనుక ఈ బంధమోక్షమునకు మనసే కారణం.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: మనసు నీవు అరిగట్టడానికి ప్రయత్నం చేయి.
0: Make every effort to control your mind.
1: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
0: You are bound to be great and noble.
1: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
0: You can be an ideal man.
1: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటేవి నీవు మొట్టమొదటి నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
1: తెలిసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
0: యూ మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: వెన్ వన్స్ యూ రిపెంట్, యూ విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
1: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First, find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మనిషి మనిషి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: నేను ఏ చెడ్డ చేసినా కానీ నేను దైవం కాదు.
0: దెర్ఫోర్ వాట్ ఎవర్ యు మే డూ యు ఆర్ డివైన్.
1: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవం కాదు.
0: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ బ్యాడ్ యు సీస్ టు బి డివైన్.
1: కనుకనే నీవు మొట్టమొదట నీవు మంచివారు కా.
0: ఫస్ట్ బీ గుడ్.
1: బీ గుడ్ డూ గుడ్ అండ్ సీ గుడ్.
0: సో బీ గుడ్ డూ గుడ్ అండ్ సీ గుడ్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: కనుక మొట్టమొదట మన దాన్ని మనం గుర్తించాలి.
0: దెర్ఫోర్ ఫస్ట్ వే టు రికగ్నైజ్ అవర్ ఓన్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులు
0: స్టూడెంట్స్
1: చాలా గుణవంతులే.
0: దే ఆర్ వర్చువస్.
1: కానీ చాలా కొన్ని గుణహీనులే.
0: దేర్ ఆర్ అట్ టైమ్స్ దే మే బి లూజింగ్ దోస్ వర్చ్యూస్.
1: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
0: అర్జున ఫాట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: హి కుడ్ ఆల్సో డెమాన్స్ట్రేట్ ద వరల్డ్ వాట్ చివల్రీ ఈజ్.
1: కాండవనాన్ని దహించాడు.
0: అండ్ హి కుడ్ ఆల్సో గెట్ ఎ ఫ్లేమ్ ది హోల్ కాండవన.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: దట్ అర్జున ద మైటీ,
1: చిన్న విషయంలో లోబడిపోయాడు.
0: ఇన్ ఎ స్మాల్ మ్యాటర్ హి హాస్ లాస్ట్ హిమ్సెల్ఫ్ కంట్రోల్.
1: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: యు హావ్ అరెస్టెడ్ మై బాడీ బట్ నాట్ ది రియాలిటీ.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు విల్ బి విక్టర్ ఇఫ్ ఓన్లీ అరెస్ట్ మై మైండ్ అండ్ నాట్ ద బాడీ.
1: సాధ్యం కాదని ప్రమేయం ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: అట్ దట్ మూమెంట్ యాజ్ దే ఫౌండ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్దర్, ప్రమీల ఆన్ వన్ సైడ్, అర్జున్ అదర్ సైడ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
0: అండ్ కృష్ణ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ.
1: అర్జున,
0: అర్జున,
1: ఈమె సామాన్యురాలు కాదు.
0: యు ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
1: ప్రమీల మహాబలవంతురాలు.
0: ప్రమీల ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: మహాగుణవంతురాలు.
0: షీఈస్ హైలీ వర్చువస్.
1: సరి అయినటువంటి యొక్క గుణము ఆమె అందే ఉంటున్నది.
0: షీ హాస్ గాట్ ద పర్ఫెక్ట్ నొబిలిటీ.
1: కనుక ఆమె నీవు పెండాలు.
0: అండ్ యూ మ్యారీ హర్
1: అని ఇరువురు చేతులు పట్టి.
0: అండ్ హీ బ్రాట్ బోత్ ది హ్యాండ్స్ టుగెదర్.
1: చేర్చాడు కృష్ణుడు.
0: అండ్ దెన్ హీ జాయిన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బోత్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: అర్జునుడు ప్రమీల,
0: అర్జున అండ్ ప్రమీల
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ద హస్బెండ్ అండ్ వైఫ్ రైట్ ఫ్రమ్ దట్
1: టైం. అదేవిధంగానే ఇరువురు భగవద్ భక్తులుగానే ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
0: ఇఫ్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ టెంపర్మెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హార్మనీ.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: యు మే రిజార్ట్ టు ఎనీ నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్. యు మే జస్ట్ ఇంప్రిజన్ ద బాడీ బట్ నాట్ ద మైండ్.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: దెర్ఫోర్ ఫస్ట్
1: హస్తంగతమైపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ యూ విల్ బి ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యంను, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తును భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
0: ఆఫ్టర్ ఆల్ యువర్ వెపన్స్ మే బి ఏబుల్ టు బర్న్ డౌన్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్ బట్ నాట్ ద మైండ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఓన్లీ.
1: అన్ని తానే చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
1: ఏదైనా చేయగలడు.
0: హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక
0: దేర్ఫోర్
1: నీవు భగవద్భక్తితో,
0: ఆల్ ద డివోషన్,
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
0: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్,
1: ఎందుకని అందుడేనని సందేహం వరదు.
0: Never doubt that God is here and doesn't exist over there.
1: Sarvabhagatunna nindu vetukutuchina andande karalu.
0: God is present everywhere. Wherever you search, you will find him there.
1: Kanuka meeru daiva bhaktini kaligi kattavaya karmalu aacharinchukuntu mee vidyanu meeru bodhinchukuntu mee vidyanu meeru aacharinchukuntu chakkaga manchi peru pondandi.
0: Therefore with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learned. And get a good name.
1: నేను చదువుకూడదు అని నేను చెప్పలేను.
0: భగవాన్ ఎవర్ సెడ్ డోంట్ స్టడీ.
1: చదవలసిందే.
0: యూ షుడ్
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్ స్టడీనెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నారు.
0: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యూ విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి going through the papers.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్ రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
1: కానీ నంబర్ చూసుకుంటుపోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
0: ఇఫ్ యూ గో ఆన్ వాంటింగ్ టు ఫైండ్ యువర్ ఓన్ నంబర్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్.
1: నంబర్ నువ్వు చూడనక్కర్లేదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ దట్ షుడ్ మైండ్ ఫుల్.
1: నీ యొక్క హృదయాన్ని విచారించి
0: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: నేను సరిగా రాశానా లేదా.
0: హ్యావ్ యూ రిటర్న్ వెల్ ఆర్ నాట్.
1: నేను సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
0: హ్యావ్ రిటర్న్ వెరీ వెల్, ఐఎమ్ బౌండ్ టు పాస్.
1: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
0: ఇఫ్ యూ ఆర్ నాట్ రిటర్న్ వెల్, ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ నంబర్ దేర్ ఆన్ ద రిజల్ట్స్ షీట్ యూ షుడ్ నాట్ బి డిలైటెడ్.
1: కనుక నేను నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
0: దేర్ఫోర్ డు నాట్ థింక్ ఆఫ్ ద నంబర్.
1: మంచి నంబర్, నంబర్ వన్ మ్యాన్ కావాలి.
0: ఇట్స్ నాట్ ద నంబర్, యూ షుడ్ బి నంబర్ వన్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఎందుకు పాడారు.
0: దే సింగ్ ఏ సాంగ్ దట్ దే ప్లే ద సన్ లైక్ రామ.
1: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
0: వన్ షుడ్ హ్యావ్ ఎ డాటర్ లైక్ సీత.
1: నిజమే, బిడ్డ వస్తుంది.
0: ఎస్ యు మే హ్యావ్ ఇట్.
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
0: యూ విల్ ఆల్సో హ్యావ్ సన్ లైక్ రామ.
1: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు శూర్పణక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
0: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ శూర్పణక సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
1: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి గుణములో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
1: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
1: కానీ రావణుడు వంటి ఒక బుద్ధి ఉంటుండి, రాక్షసి శూర్పణక వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో శూర్పణక, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత.
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము, శాంత అన్నీ కలుగుతాయి.
0: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
1: పీస్
0: పీస్
1: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
0: వెన్ డూ యూ గెట్ పీస్?
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
1: ఎవరైనా నేను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టలేదు అన్నారు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
0: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ, జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెడ్ ఇట్, దే డోంట్ రిలేట్ టు యూ.
1: నేను సపరేట్, తిట్టు సపరేట్.
0: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: నీవే నీవి ఆ తిట్టు నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
0: అనదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో ఆన్ రిసీవింగ్ ఆల్ ద చార్జెస్ అక్యుజేషన్స్ నేచురల్లీ యూ లూస్ ద బ్యాలెన్స్.
1: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు.
0: వన్ కమ్స్ అండ్ బీట్స్ యూ.
1: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
0: That body has beaten this body.
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
0: హెస్ బీటెన్ మై బాడీ బట్ నాట్.
1: నన్ను కొట్టేకి ఎవరు తలము కాదు.
0: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కనుక్కోదు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్ అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
1: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ. ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
1: కాన నన్ను నీవెందుకు రక్షించవు?
0: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
1: ఎందుకు నన్ను దయచూపు?
0: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
1: కనుక నాపైన దయచూపు అని చెప్పింది.
0: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా నిదానంగా శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బేరెన్స్ అండ్ పేషెన్స్.
1: త్యాగరాజ చెప్పాడు.
0: త్యాగరాజ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నా పైన దయ రాదు.
0: ఐ హావ్ బీన్ ప్రేయింగ్ టు యు మై లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ యు హావ్ నాట్ బీన్ కంపాషనేట్ టు మీ.
1: ఎందుకోసం నీకు దయ రాదు?
0: Why should it happen?
1: నేను ఏమి అర్పితం చేయలేదు.
0: What is that I have not?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: I have surrendered everything.
1: మదీయ ధనధానాది సర్వభార సమర్పితము ఆత్మానం శేషపుతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
1: కానీ అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: Though it is said verbally, he is yet to offer his heart.
1: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
0: Many students have many doubts.
1: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
0: Man has a name and form.
1: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
1: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ఫామ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
1: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
0: Then why should it exist?
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
0: Each person has a different name and form.
1: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
0: But in respect of ఆత్మ, everybody will develop faith.
1: నా ఆత్మనే నాకు సాక్షి.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visheshistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka namamulu untuntayi.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikkada roopame ledu.
0: But Atma has no form.
1: Naamame ledu.
0: It has no definite name.
1: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వం.
0: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫామ్లెస్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ వీ వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: Ram Ram Ram Ram.

0: Porque ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: అస్థిరం యవ్వనం ధనం. ఈ యవ్వనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరం, స్థిరములు కావు.
1: Youth and wealth as well are fleeting, they pass by like clouds.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ అట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: నాకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ అక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitamu adarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఈస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు తూగుతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశం నుండి పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew,
1: very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ బెల్ తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఉండేవాడు.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: Joseph belongs to that progeny.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: Joseph then is Joseph now.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్
0: ఈనాడు జోసఫ్ పనిగా మారిపోయింది.
1: యోసఫ్ దెన్ ఈజ్ జోసఫ్ నౌ.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత

0: మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసెఫ్ ఇస్ నౌ జోసెఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కుల గురువైనటువంటి యొక్క అబ్రహాం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ, దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చాడు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డెయిటీ అబ్రహాం అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 ఇయర్స్.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ద డివినిటీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ.
0: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టి అంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: మొదటి దినము,
1: first day,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: First day the brilliance, light is created.
0: రెండవ దినము, గాలి మేఘములను సృష్టించాడు.
1: Second day the wind and the cloud.
0: మూడవ దినము, సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము, భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: Fourth day earth and ocean are created.
0: ఐదవ దినము, చేపలను పక్షులను సృష్టించాడు.
1: Fifth day the fish and birds are created.
0: ఆరవ దినము, పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: Sixth day the animals and humans are created.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: గాడ్ టుక్ రెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్రూత ద 7th day.
0: దానిని సండే అని చెప్పారు.
1: దట్స్ కాల్డ్ సండే.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
0: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: సో క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది 7th day అండ్ ఆఫర్ ప్రేయర్స్.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోసెఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: యే మీన్స్ వన్.
0: సు అనగా పవిత్రము.
1: సు మీన్స్ సే దట్ విచ్ ఇస్
0: పవిత్రము. ఒక్కటే ఈ జగత్తునందు.
1: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: కానీ క్రమక్రమేణ యేసు యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సునందే తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయం చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: Service unto the parents is really ideal.
0: ఎందు నిమిత్తమై?
1: Why?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంతా తల్లిదండ్రులు.

0: యొక్క గిఫ్టే.
1: The blood, food and head are the gifts of the parents.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: Therefore, we should express our gratitude.
0: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సలుపుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
0: లేత వయస్సునందే 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 హి స్టెప్డ్ ఇన్ టు జెరూసలేం.
0: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: Violence was there.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములయందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: He prevented violence and thought that God dwells in everyone.
0: O prajalara,
1: O people,
0: meer upakaram cheyataku veelu kaanappatiki ooruku kurchondi ante kaani apakaram maatram cheyakoodadu.
1: He said so. O people, if it is not possible to help, keep quiet, never harm anybody.
0: Help ever, hurt never.
1: This was his message. Help ever, hurt never.
0: ఇది అన్ని మతముల యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: religions. సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick and
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయమును చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునప్పుడు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: Here at this moment there are two schools.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ ఇస్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: వారిని ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: This group is called Protestants.
0: Protestants ante dani edurukuneetundi varu ani dini artham.
1: As they protested, they are Protestants.
0: Kanukane dini yokka yudhu tattvam lopala rendu tegaluga maaripothu vachindi.
1: So among Jews these are the two groups.
0: Catholics Protestants.
1: Catholics and Protestants.
0: Ivi kramakramena perigi ee bhedamulu ee dveshamulu dinidina abhivruddhi pondutu vachayi.
1: The difference of opinion has increased day by day.
0: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో జెరూసలేంలో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
0: ఈ విధముగా మత కల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was ever on the rise.
0: Indulo konni 250 tagalaga maaripothu vachayi.
1: There were 250 schools of thought, divisions there.
0: Deenilo ee yokka konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
1: They also monopolized certain countries.
0: Yudhullo ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: కాథలిక్స్ ఒకవైపున,
1: కాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: లూథర్ ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురలీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాస్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: హి సెడ్ ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ మీ హియర్, ఆల్ ఆఫ్ యు ఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజరే.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: బట్ హి హస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ అండ్ మ్యాన్ కన్సిడర్స్ దట్ హి ఇస్ ది మాస్టర్ అండ్ హెడ్ టుడే.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: బట్ యేసు ప్రొపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: మొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద ఫస్ట్ డిక్లరేషన్ ఈస్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: The second statement is
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: The son of God indicates proximity.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: It only means there's intimate relationship between father and the son.
0: మరొక పర్యాయము సాధన సల్పుతూ సల్పుతూ I and my father are one అన్నాడు.
1: As he went on doing spiritual endeavor and practice, he declared I and my father are one.
0: తదుపరియే Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
1: These are the principles present in all religions.
0: అది హిందువులు యందు కూడాను, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism and non-dualism.
0: పర్సన్ దీంట్లో కూడాను I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పర్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions. And we completely ruin, burn to flame, the human value and the quality.
0: ee naati manavudu mahaneelu yokka janmadinotsavam maatrame jarupukuntunnaru kaani mahaneelu yokka aadeshalanu aacharanalo pettatam ledu.
1: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
0: Kaani manamu ee yokka janmotsavam jarupukotam goppatanam kaadu.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ ప్రాక్టీస్ దర్ టీచింగ్ అండ్ ఐడియల్స్.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరి అయినవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of the statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగు చేసుకుంటూ వచ్చారు.
1: దే కలెక్టెడ్ ఆల్ ద మ్యాటర్ దట్ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాజ్ కంపోజ్డ్ ఇంటూ వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్ గా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఎ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉందే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ద టైనీ బుక్ ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ దేర్.
0: ఇది ఆ బుక్.
1: దిస్ ఇస్ దట్ బుక్.
0: దిస్ ఇస్ ది బుక్.
1: దిస్ ఇస్ ద బుక్.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్ ఇస్ ద ప్రొసీజర్ టు ఎస్టాబ్లిష్ సింథసిస్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
0: ఈ గ్రంథంలో ఉండినటువంటివి ఏ యొక్క బైబుల్లో కూడా లేవు.
1: ఆల్ దట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద బైబుల్.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: దిస్ ఇస్ న్యూ బ్రాండ్ న్యూ స్టోరీ ఆఫ్ జీసస్.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: Aithe bhagavantuni yokka tattvam telusukovalante bhagavat bhavamne manendu aadirbhavinchali.
1: To know the divine, we should develop divine thoughts.
0: Indulo undinatvanti ee daram idi gurtu pettina daram lopala prathi matamnandu undinatvanti yokka samanvayanni bodhinchetvanti oka shlokam untundali.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాంజేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు.
1: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒకటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుని ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you.
0: దేహములు భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: బాడీస్ ఆర్ లైక్ బెలూన్.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: దే ఆర్ లైక్ బల్బ్స్.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: ద కరెంట్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ బల్బ్స్ ఇస్ వన్.
0: కలర్స్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ కలర్.
0: వోల్టేజ్ ఇస్ డిఫరెన్స్.
1: వోల్టేజ్ డిఫర్స్.
0: కానీ కరెంట్ ఒక్కటే. ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ద కరెంట్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక దైవమే సర్వులయందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: don't
1: monkey.
0: Don't follow the mind. Don't follow the body. Follow the conscience and not.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: సత్ చిత్ ఆనందం.
1: Three aspects. సత్ చిత్ ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియలీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంత మనయందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి అందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుకని అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహం యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధిబలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపై ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus. ఇప్పటికి
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: Practice is very important.
0: ప్రచారం చేయవచ్చును.
1: You can propagate.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice.
1: Through practice.
0: అది ఏ ప్రధానమైనటువంటి యొక్క ఇది.
1: That is the fundamental thing.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: When you practice and enjoy, others will follow you.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: You say something and act in a different way.
0: కనుకనే ఎవ్వరూ దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: So nobody would ever believe you.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: Doesn't matter even if you don't propagate, but practice it is enough.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఆర్ 5 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ద సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వుల యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటు పడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈస్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, హి హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థమనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుంటారు.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటివన్నీ అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవత్వం మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ ఎ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రిలీజియన్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ? హూ ఆమ్ ఐ? హూ ఆమ్ ఐ? హూ ఆమ్ ఐ?
1: యూ హావ్ టు రియలైజ్ వాట్ యు ఆర్. హూ ఆమ్ ఐ? హూ ఆమ్ ఐ?
0: నేను దేహమా?
1: ఆమ్ ఐ ద బాడీ?
0: కాదు.
1: నో.
0: నేను మనసా?
1: ఆమ్ ఐ ద మైండ్?
0: కాదు.
1: నో.
0: నేను బుద్ధియా?
1: ఆమ్ ఐ ద ఇంటెలెక్ట్?
0: కాదు.
1: నో.
0: నేను ఒక సెన్సెస్?
1: ఆమ్ ఐ ద సెన్సెస్? నో.
0: ఇవేవి కాదు.
1: నన్ ఆఫ్ దీస్.
0: నాది ఈ దేహము.
1: దిస్ బాడీ ఇస్ మై బాడీ.
0: మై బాడీ మీనింగ్ అనగా హూ ఇస్ దిస్ మై?
1: వెన్ యూ సే మై బాడీ దెన్ హూ ఇస్ దిస్ మై?
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: మై బాడీ మీన్స్ బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: వెన్ యూ సే మై బాడీ, బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ. దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడాను ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instruments.
0: Wife,
1: and you are the master.
0: Children, bandhavulu, mitru, antakunu madhyalo chetundi passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంత మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యు అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యు అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఇస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
1: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
0: ఆఫ్టర్ డెత్ ఇస్ లవ్.
1: ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ లవ్.
0: లివింగ్ టైమ్ ఇస్ లవ్.
1: డ్యూరింగ్ లైఫ్ టైమ్ దేర్ ఇస్ లవ్.
0: త్రికాల బాధ్యం సత్యం. దిస్ ఇస్ ఆమ్నిప్రెజెంట్ లవ్.
1: దిస్ లవ్ ఇస్ ఇండివిజిబుల్ దట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అలాంటి లవ్ మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఈ మధ్యలో కదిలిపోయే మేఘముల వంటి యొక్క ప్రేమను పెంచుకుని తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్.
0: అదే
1: లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
1: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ. దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్. నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings, do your duty. Do your duty sincerely.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సత్యాన్ని
0: గుర్తించినటువంటి వాడే యేసు.
1: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటి ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
0: తన్ని మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: హీ సాట్ దేర్ ఫర్ 12 డేస్.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's
0: Daivam
1: gift.
0: Daivam gift peace.
1: God's gift is peace.
0: Daivam gift truth.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: Ivanta madhyalo kadilipoyetundi meghamule.
1: All the rest are passing clouds.
0: Deenini Bhagavad Gita yandu mata nasti పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: నో వైఫ్, నో ఫ్యామిలీ, నో వెల్త్,
0: ఎవరు సన్ను, ఎవరు బిడ్డ, ఎవరు తల్లి, ఏ మాత్రము, దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother, అందరూ through mother నుంచి వచ్చిన వాళ్ళే, కానీ not from mother, from God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God.
0: క్రమక్రమేణా రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో సన్నుకు రైట్ వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవమునకు సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇట్స్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇట్స్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డు యు థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: కాబట్టి ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hridaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Trut daya. Daya galigina hridayame ee hridayamu.
1: Trut daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: టుడే వీ హావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love, love, love,
1: love,
0: love. Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లివ్ ఇన్ లవ్ కంటిన్యూస్లీ.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: హీస్ బిలవెడ్ టు గాడ్.
0: గోమద్ భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: అండ్ హియర్ దిస్ బుక్ కంటైన్స్ దట్ సేయింగ్ దట్ హీస్ బిలవెడ్ టు మీ, టు గాడ్.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: ద వన్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే, దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: మనీ ఉంది,
1: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది,
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
0: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్ లో మనీ లేదు,
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది,
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై, గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సే ఇవెన్ గుడ్ బై.
0: ఇదే మన ఫ్రెండ్షిప్.
1: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: So actually speaking, real friend is God.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: God is our permanent friend.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘంలో వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: మెనీ ఫారినర్స్ హావ్ కమ్ హియర్.
0: మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజెస్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈస్ ఎ చైల్డ్.
0: After 10 years, he is a boy.
1: After 10 years, we call him a boy.
0: After 30 years, he is a man.
1: After 30, he is a man.
0: After 75 years, he is a grandfather.
1: After 75 years, he is a grandfather.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: Adi fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person
0: atane
1: is present.
0: Atane child, atane boy, atane man, atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
0: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ. వెల్
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ,
1: ఏ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఫోర్
1: వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: ఫోర్త్ వైఫ్, మోడర్న్ వైఫ్.
1: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్.
0: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆయనకు.
1: షీఈ్ ఆఫ్టర్ మోడర్న్ ఫ్యాషన్, ఫ్యాషనబుల్ శారీస్, ఫ్యాషనబుల్ జ్యువెలరీ.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: This rich man went on a mission to America.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
0: ఇంకా పూర్తి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote four letters to his wives.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I am returning next week. Write to me what you want
0: facts
1: from me.
0: గా పంపించమన్నాడు.
1: He wanted the fax message to be sent immediately.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: The fourth wife, modern girl.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుంటురా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneeyulu yokka charitram emaina unte adi okati teeskunra andi anindi.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodo bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సేడ్,
0: నాకు ఏమి వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి, అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendava wife chesinaatundi aa grandhalanta teesukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
0: Moodava wife akkada aamiki taginaatundi mandulu teesukochi ichchadu.
1: And to third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైస్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడెందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైపులు ఉంటుంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ రామా బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈజ్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వారికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపమైపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు
0: ప్రే ఫర్ గాడ్. మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: బికాజ్ వీఆర్ ఫ్రమ్ గాడ్ వీ షుడ్ బి బ్యాక్ టు గాడ్.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: సో మెనీ అసెంబ్లెడ్ హియర్.
0: ఎక్కడి నుంచి వచ్చారు? జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ యొక్క అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: యూ బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ యూ ఆర్ హియర్.
0: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, when once the money is over you have to go back.
0: And visa aipoyetappudike velli povasthundi.
1: The moment visa expires you must return.
0: Kaani daggara undadaniki veelu kaadu.
1: It's not possible to be here always.
0: Ade reethigane
1: likewise
0: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
1: It's not like a temporary stay.
0: ఈ పర్మనెంట్ వీసా సంపాదించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
0: అది ఏ గ్రేస్.
1: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. Is permanent visa.
0: Love, love, love.
1: That you can get it through love, love and love alone.
0: Prema ni sampadinchukunte permanent ga aipothundi.
1: When once you have love, you'll have permanent visa.
0: Kanuka prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru endukunu prema untundali.
1: There is love in every one of you.
0: Prema ni abhivruddhi parchukondi.
1: Develop that love.
0: Aa prema ni 10 mandiki panchukondi.
1: Share it with the people.
0: Aa prema ni 10 mandiki tho anubhavinchandi.
1: You also experience with your fellow people.
0: Ee prema aneetvantidi.
1: This love.
0: One way traffic kaadu.
1: This love is not one way traffic.
0: Give and take. Give and take. Give and take.
1: It is just two way. Give and take.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్.
0: ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: మీ హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
1: యూ ఫాలో వన్ పాత్. హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయ్ అని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: The Alumni Association of Girls from Anantapur Campus, they rendered service with the feeling that service to man is service to God.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్ళినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni
0: ye pradeshamulo undinappudiki aa pradesham lopala ee saayi yokka samasthane abhivruddhi parichi aa sevallo veeru paalgontunnaru.
1: They may be anywhere, they participate in sai organizational activity.
0: Premaku okka hadde ledu.
1: Love has no limit.
0: Premaku okka birthday ledu.
1: Love has no birth.
0: Premaku okka death ledu.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుని లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: అది తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వర్డ్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు ఎందుకు కూడా అన్ని మతములు ఎందుకు ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏ మాత్రం మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్ రిలీజియన్ ఇస్
0: వన్. బి అలైక్ టు ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది
0: వరల్డ్. అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్నిదిరిపోతే చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inati Manavudu. Prapancham Nandantainu. అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ ద వేరీడ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్.
1: అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీథింగ్.
1: పరిశోధనలు లేనటువంటి ఒక పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయం నందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: investigated all,
1: oka vishayanni maatramu jagattunuku chaadutu vachadu,
0: started propagating one point,
1: man has conquered all,
0: man has conquered all,
1: but he has not conquered himself,
0: but he has not conquered himself.
1: Inaati manavudu

0: అన్నింటినీ చూడగలుగుతున్నాడు. తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is able to see everything all around, but he's not making an attempt to know his own self.
0: తానెవరు తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
1: If you don't know who you are, what is the use by investigating and knowing everything
0: else? యావత్ ప్రపంచమును కూడాను గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the whole world?
0: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
1: A person was searching for some object in a room.
0: కాని ఆ రూమ్ నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
1: He is able to see all the objects in that room.
0: కాని ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
1: One he is not able to see.
0: ఏది అది?
1: What's that?
0: ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
1: The person who sees everything is not able to see himself.
0: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
1: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
0: ఈనాటి ప్రపంచమునందు
1: in this modern world,
0: పవిత్రమైన జీవితాన్ని ధరించి
1: having taken upon oneself the sacred life,
0: పవిత్రమైనటువంటి మానవత్వాన్ని వహించి
1: having taken the sacred life of a human
0: being, పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక
1: if he doesn't sustain the sacred heart,
0: ee hrudayamulandu evi nivasistunnavi aneetuvanti vishayanni gurtinchaka,
1: if he doesn't recognize the divinity within the human heart,
0: kaani prakrutamaina bhautikamaina jeevithamulo tana yokka satyanni gurtinchukolekapothunnadu,
1: he is not able to recognize his own truth, the true self, in this fleeting ephemeral temporal world.
0: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు
1: at a place where pious cows live,
0: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి?
1: What will happen if tigers and wolves are to step in there?
0: Jackals
1: step in there.
0: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి ఒక సత్యము ధర్మము శాంతి ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల
1: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ పాయస్ కౌస్ సచ్ ఎస్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ ఫర్ బ్యారన్స్ సాక్రిఫైస్ అండ్ సో ఆన్
0: పులుల వంటి కోపములు తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
1: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
0: కనుకు ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
1: Because of these wicked thoughts and wicked feelings and sentiments within, he has lost all the pious qualities.
0: Manavudu tana yokka saatvikamainatundi gunamulnu pochinchukonavallanna kaapaadukonavallanna ee durmargamainatundi yokka bhavamunnu lopala praveshimpa cheyakoodadu.
1: In order to grow more and more pious, he should give up the wicked thoughts and wicked feelings immediately.
0: Inaati manavuniyandu అసూయ అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
1: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ హౌ డు ఎక్స్పెక్ట్ ద సీక్రెట్ క్వాలిటీస్ టు లివ్ ఇన్?
0: ఒకడు ఒక గృహము నిర్మించుకున్నాడు.
1: ఎ పర్సన్ హ్యాస్ బిల్ట్ ఎ హోమ్ ఫర్ హిమ్.
0: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
1: He has the main door also for his
0: ee simhadwaram ye nimittamai niminchadu.
1: Why the main door is kept?
0: Taanu tanaku ishtamainatundi varu tana bandhuvulu tana kutumbikulu andulo praveshinchadaniki ee door niminchukunnadu.
1: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
0: kaani bazaarlo poyetundi kukkalu nakkalu kotulu ni vetchadaniki veel kaadu.
1: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
0: కానీ అదే విధంగానే ఈ దేహము దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటి ఒక గృహమనందు,
1: ఇన్ దిస్ బాడీ ఎ హోమ్,
0: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
1: హీ హ్యాస్ మెనీ డోర్స్.
0: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడాను లోపల ప్రవేశపెట్టాడు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద డోర్స్ ఆర్ దేర్, హీ వుడ్ నాట్ అలౌ ఎనీ వే సైడ్ నిమల్స్ టు గెట్ ఇన్.
0: అయితే ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
1: ఈస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
0: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
1: వెన్ హేట్రెడ్, జెలసీ, ఈగో ఆర్ టు ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్, వాట్ విల్ హ్యాపన్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్, ద పైయస్ క్వాలిటీస్.
0: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
1: మ్యాన్ లివ్స్ ఆన్ అర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: స్వార్థ ప్రేమ ఒకటి.
1: One is selfish love.
0: Samasti prema okati.
1: Love of the community, social.
0: Parama prema marokati.
1: Third, supreme love.
0: Ee moodinti oka gunamul chetane bhagavantuni premistunnadu.
1: Man loves God in these three lines.
0: Swartha prema anaga emiti?
1: What do you mean by selfish love?
0: Tana yokka sukhamu, tana yokka aanandamu, tana yokka comfortu tana maatrame chusukuntunnadu.
1: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
0: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
1: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
0: Paraptha prema anaga లోకస్సమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు.
1: ద స్పిరిచువల్ లవ్ ఈజ్ ద లవ్ దట్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు ప్రే టు గాడ్ సచ్ దట్ ఎవ్రీబడీ వుడ్ బి హ్యాపీ అండ్ లివ్ ఇన్ పీస్.
0: ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది,
1: దిస్ సెల్ఫిష్ లవ్,
0: ఒక రూములో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది.
1: ఈజ్ లైక్ ఎ లైట్ ఇన్ ఎ రూమ్.
0: కానీ ఆ రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్ కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
1: లైట్ ఇన్ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
0: మరొక రూమ్ కు, మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
1: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
0: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
1: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
0: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
1: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్.
0: కానీ స్పష్టంగా కనిపించదు.
1: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
0: కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
0: త్రాడును చూచి పామని భావిస్తుంది.
1: A rope is mistaken as a serpent.
0: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
1: A wood is mistaken as a human.
0: లైట్ ఉంది కానీ
1: there is
0: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
1: లైట్ ఈస్ దేర్, ఇస్ నాట్ దట్ షైనింగ్.
0: ఇది అన్యోన్య ప్రేమ.
1: దిస్ ఇస్ అన్యోన్య ఆర్ మ్యూచువల్.
0: పరాత్మ ప్రేమ అనేటువంటిది సన్ లైట్.
1: ద స్పిరిచువల్ లవ్ ఈజ్ ద సన్ లైట్.
0: ఇది అన్ని వైపులా, అన్ని ప్రాంతములందు, అన్ని విధమైనటువంటి యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
1: The sunlight will make every object all over, everywhere, very clear and apparent.
0: Itti paratta premanu manam pondinappude ee swartha anyonya premalu cheta manam em maatramu baadha padanakkarundu.
1: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
0: Kaani duradrishtavashattu ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
1: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
0: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
1: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
0: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు గురి అవుతున్నాడు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
0: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
0: తాను, తన కుటుంబము, తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
0: ఎవరు బంధువులు,
1: హూ ఆర్ అవర్ రిలేటివ్స్,
0: ఎవరు తనవారు,
1: హూ బిలాంగ్ టు,
0: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
1: Really speaking, if you inquire,
0: అందరూ బంధువులే,
1: ఆల్ అవర్ ఆర్ అవర్ రిలేషన్స్,
0: అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
1: When once you understand the atmic principle, you will be convinced that all are our relations.
0: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ ను మనం ఏ మాత్రం గుర్తించుకొనక,
1: but we are not recognizing this atmic principle.
0: కేవలము తాను తనవారు అనేటువంటి ఒక దేహాభిమానమునకు లోబడిపోతున్నారు.
1: He submits himself to I and mind body feeling.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
1: For this a small example.
0: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉండదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ది డివైన్ విల్, యాజ్ పర్ ది డివైన్ కమాండ్.
0: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
1: An elderly person was traveling in a train along with his children.
0: కానీ పిల్లలకు చెప్పాడు.
1: He told his children,
0: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
1: I have with me all your tickets.
0: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
1: Don't get down anywhere at any station.
0: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
1: Oh children, you should get down where I get down.
0: దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి.
1: And be careful, he said.
0: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
1: So saying, he was journeying, proceeding.
0: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు, పదార్థములు చూస్తున్నారు.
1: చిల్డ్రన్ వర్ వాచింగ్ త్రూ ద విండోస్ ఎట్ ఎవ్రీ స్టేషన్ ఆల్ ద ఈటబుల్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
0: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
1: దే రియలీ వాంటెడ్ టు గెట్ డౌన్ ఎట్ ఎవ్రీ స్టేషన్ అండ్ బై ఆల్ ద ఈటబుల్స్.
0: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
1: బట్ నన్ ఆఫ్ ది చిల్డ్రన్ గాట్ డౌన్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫాదర్.
0: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు.
1: ద ఫాదర్ డిడ్ గెట్ డౌన్ ఫర్ లాంగ్ అండ్ చిల్డ్రన్ వర్ డిస్గస్టెడ్.
0: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
1: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్.
0: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు.
1: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
0: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
1: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్
0: టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి.
1: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్.
0: మన దగ్గర టికెట్ లేకుండా దిగిందంటే మనం చాలా కష్టములకు గురి అవుతాము.
1: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
0: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
1: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
0: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
1: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
0: భగవంతుడే తండ్రి.
1: గాడ్ ఈస్ ద ఫాదర్.
0: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
1: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
0: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణమవుతున్నారు.
1: దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
0: భగవంతుడు చెప్పాడు తండ్రి, ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
1: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
0: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగాలి.
1: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
0: శాసించాడు.
1: That was the command.
0: కాని ఈ శాసనను ఎవరు కూడాను శిరసావహించటం లేదు.
1: But no one is following his command.
0: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
1: They are behaving as per whims and fancies.
0: కానీ టికెట్ తల దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
1: As the ticket is with our father God, we are facing all the problems as we get down everywhere.
0: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
1: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీ.
0: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
1: వీ ఆల్సో ఫైన్ సెవెరల్ ఆఫ్ ది గూడ్స్ కంపార్ట్మెంట్.
0: గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
1: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
0: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
1: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు నెసెసర్లీ రిటర్న్.
0: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే.
1: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
0: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
1: Return is written there.
0: కాని రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
1: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
0: స్టేషన్ మాస్టర్ ఏ గాడ్.
1: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు.
1: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
0: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
1: responsible for
0: కానీ the మనం దానికి విచారణ చేస్తున్నాము.
1: But we worry about it.
0: దేనికోసము?
1: Why?
0: అజ్ఞానం చేత.
1: It's out of ignorance.
0: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
1: It's our weakness that we don't know who has the authority to do that.
0: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ, హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు,
0: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ బాడీ అటాచ్మెంట్,
0: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి,
1: gives scope for ego, feeling that I have done it, I have seen it.
0: కాని అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: And so he is put to troubles.
0: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
1: What we have to know today.
0: ఏది జరిగినా,
1: whatever happens,
0: ఏది చూచినా,
1: whatever that is seen,
0: ఏది అనుభవించినా,
1: whatever is experienced,
0: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
0: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ గాడ్స్ విల్.
0: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
1: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: కానీ నమ్మని వారి గతి అంతే.
1: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
0: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
1: Any tiniest, simplest thing cannot happen without God's will.
0: కదలదు నీదు సంకల్పము లేనిది గడ్డిపోచేయు.
1: Oh God, even grass blade cannot move without your will.
0: అది ఏనుంటన ననగనేలగ.
1: Why that and this?
0: విపిలకారి బ్రహ్మ పర్యంతము నీవి.
1: Right from ant to the cosmic Brahman, you are pervading.
0: అది ఎరుంగరు.
1: That is not known.
0: మది గలంగరు.
1: They don't understand.
0: ఉదవ జందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: Some people don't understand.
0: వివేకములకు వర్తించదని కడు విర్రవీగెదరు కాని కడకి ఏవతి ఎప్పుడు కలుగును.
1: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
0: కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
1: Everything happens as per God's will.
0: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
1: Those that have full understanding of this, దీనిని
0: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
1: They are really meritorious persons. దీనిని
0: ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
1: And those that transcend disobey are the sinners. And those that disobey
0: sukhamu dukkhamu anetundi mana yokka pravartana paina aadharapadi unnadi kaani bhagavantuni yokka sankalpamulu paina kaadu.
1: Pleasure and pain depend on our actions and nothing to do with God's will.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కారణం ఏమనగా,
1: వై
0: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
0: ee dushta gunamulu anni kudunu kevalam krura mrugamulu vantivi.
1: All wicked thoughts are wild animals.
0: itti krura mrugamulu cheta ee saatvikamainatundi yokka animals chikkite egati padtayi.
1: Because of these wild cruel animals, what will happen to the pious cows?
0: kaka itti durmarkamainatundi bhavamulu vachinappatikini danni praveshapettukunda chusukovali.
1: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
0: కాలమునే వ్యర్థం చేయకూడదు.
1: We shouldn't waste time.
0: ఆలస్యం చేయకూడదు.
1: We should not delay.
0: ఆలస్యం అమృతం విషం అన్నారు.
1: And if you delay, even nectar becomes a poison.
0: కనుక ఆలస్యం అనేటువంటిది దీనిలో ఏమాత్రమో పనికిరాదు.
1: We should never delay in these matters.
0: ఎప్పుడు దుష్ట భావన మనలో సంకల్పం ప్రారంభమైందో,
1: the moment the wicked thought arises,
0: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు,
1: immediately understand
0: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు, సద్గుణములు, సచ్చింతనలు భస్మం అయిపోతాయి.
1: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
0: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సత్కర్మలు.
1: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
0: Sat anaga trikala bhagyam sat.
1: Sat which is same in all the three periods of time.
0: Moodu kalamulu endukodunu marpu chendinatundide sat.
1: Sat is that which is changeless in all the periods of time. We should have such feelings within us.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual practice.
0: సాధనలు మాత్రం చేస్తూ
1: we do practice.
0: హృదయంలో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే ఇంకా సాధన చేసి ప్రయోజనం ఏమి?
1: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
0: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
1: ఆల్ అవర్ స్పిరిచువల్ పాత్స్ ఎండీవర్స్ పర్సూట్స్ విల్ బి టోటలీ రూయిన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
1: యు ఆర్ జస్ట్ వైండింగ్ ఎ థ్రెడ్.
0: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చెందుతుండాలి.
1: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
1: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
0: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
1: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్,
0: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
1: అండ్ దిస్ వుడ్ బి గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్.
0: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
1: బట్ బై నెగ్లెక్ట్, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
0: Aneka vidhamaitmenti oka deentlo loose aipothayi.
1: And all the thread windings which you have been doing, they get loose.
0: Okkate chuttedi.
1: But winding is one and the same.
0: Ani manchi jari poyindatanti aneka chuttlanta kuda vyattham aipothundi.
1: But when once you drop, they will be spread everywhere.
0: Karukone manam cheseetvanti sadhanalu chaala takkude.
1: What the spiritual practice we do is less.
0: Kaani దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
1: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
0: చేసినప్పటికీ సుఖదుఖీ సమే కృత్వ లాభోలాభిజయ ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈస్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
0: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించటం లేదు.
1: Today we find the politics without any sacrifice. And we don't find devotion with full of love. In order to be happy in this world, the secular knowledge. In order to be happy in the other world, the spiritual knowledge. A spiritual endeavor with full of love is advisable. It encourages the human spirit. And the politics which sacrifice is needed for the world.
0: జగత్తును బాగు చేయాలంటే
1: to correct the world,
0: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
1: We should step in with the spirit of sacrifice.
0: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
1: In order to work for liberation, we should have this devotion full of love.
0: త్యాగమే నిజమైన యోగము.
1: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగ స్పిరిచువల్.
0: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగ ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ హెల్ప్స్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్.
0: సుకర్మ కౌశలం.
1: యోగ ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్ ది డ్యూటీ విత్ ఆల్ ఎక్సలెన్స్.
0: కనుక ఈనాటి మానవుడు తనను తాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ టుడే షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ అండ్ నో ద రెస్ట్ నెక్స్ట్.
0: తనను తాను తెలుసుకొనక
1: వితౌట్ నోయింగ్ వన్స్ ఓన్
0: దైవం అనేటువంటి వాడిని వెతకడం కూర్చుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు?
1: How do you expect him to know God and attain, reach God?
0: Lukaru oka samayalo Anibisenti kuda cheppindi.
1: At one time Anibisent also said same.
0: Emani?
1: What did she say?
0: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
1: అనిబిసెంట్ సెడ్ లైక్ దిస్, ఎవ్రీ సీకర్ ఈజ్ సర్చింగ్ ఫర్ గాడ్, సర్చింగ్ ఫర్ గాడ్.
0: కాదు కాదు.
1: నో నో,
0: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
1: సీకర్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
1: వై
0: సర్వము దైవమయంగానే ఉంటుండాలి, ఇంక వెతికేది ఎక్కడ?
1: వై బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
0: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
0: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ గుడ్ డివోటీ?
0: సద్భావములు కలిగినటువంటి వాడే.
1: ద వన్ విత్ గుడ్
0: సదాచార సంపన్నుడే,
1: గుడ్ ప్రాక్టీస్,
0: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే,
1: గుడ్ థాట్స్,
0: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
1: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ ఈ సర్చ్డ్ బై గాడ్.
0: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
1: డివోటీ ఈజ్ నాట్ మియర్లీ ద వన్ హూ చాన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: టేప్ రికార్డ్ కూడా భజన చేస్తూ ఉండాలి.
1: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ.
0: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
1: సో ఆల్సో గ్రామోఫోన్ ప్లేట్.
0: ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
0: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి.
1: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ ద అవేర్నెస్,
0: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: హృదయమునంది ప్రేమమయమైనటువంటి ఒక రూపం ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
1: This love is called
0: ప్రేమకి బ్రహ్మ అని పేరు.
1: లవ్ ఇస్ బ్రహ్మ.
0: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
1: The whole cosmos is Brahman.
0: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
1: Many are in search of Brahma.
0: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
1: Where is Brahma?
0: తన యందే ఉన్నాడు.
1: He is within
0: you. తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
1: When God is within you, you want to search for him outside.
0: కనుక నీటి యందే పుట్టి,
1: having been born in water,
0: నీటి యందే నిలిచి,
1: standing in water,
0: నీటి యందు అణంగు నీటి బుడగ,
1: the water bubble subsides, merges back into water.
0: నరుడు బుద్బుదంబు,
1: human being is the bubble.
0: నారాయణుడు నీరు.
1: God is water.
0: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
1: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
0: మంచివారు కావాలని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్ మ్యాన్.
0: మంచివారైనప్పుడే మంచి లోప సర్వము మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
0: గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
1: A great man need not necessarily be good.
0: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటాయి.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
0: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
1: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
0: దీంతో ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి జీవి యందు కూడా,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: దైవత్వాన్ని చూసినటువంటి వాడు మంచివాడు.
1: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
0: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూసినటువంటి వాడు గొప్పవాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
1: వాచింగ్ రామా హూ
0: మానవుడు మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
1: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుని చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
1: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర.
0: కానీ నారాయణుడు అట్ట కాదు.
1: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
0: సర్వజీవులు ఎందుకు కూడాను నారాయణ చూస్తూ వచ్చాడు.
1: ఇన్ఫాక్ట్ రామా హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
0: సర్వజీవులు కూడా మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
1: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
0: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
1: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు.
1: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు,
1: సో గాడ్,
0: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
1: హ్యాస్ గివెన్ humanity the mirror of nature.
0: అచ్చం దేని కోసం అందించాడు?
1: Why the mirror of nature is given?
0: తన ముఖాన్ని చూచుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
1: The mirror is given so as to correct yourself watching your reflection
0: there. కానీ ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూచుకోవటం లేదు అద్దంలో.
1: Man today is not watching his face in the mirror.
0: ఈ అద్దానికి ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
1: In fact, he is keeping the mirror in front of another person.
0: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
1: Therefore, you find the reflection of the other man and not you.
0: కనుకనే అద్దమైన రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఒకానొక అమాయకుడు,
1: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
0: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
1: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
0: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
1: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్ద.
0: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
1: హీ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
0: ఈ పిల్లంగోయి ఊదటం చేత,
1: as he was playing on the
0: flute, ఎక్కడ నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
1: హీ వాజ్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
0: ఏమిట్రా నేను ఊదినటువంటి పిల్లకు ఇంకోటి ఊతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని పిచారం చేశాడు.
1: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
0: అతను పోయి పక్కన పెట్టాడు.
1: హి కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
0: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
1: హి సెడ్ హూ ఆర్ యు.
0: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
1: దెన్ హి హెర్డ్ ద సౌండ్ హూ ఆర్ యు.
0: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా.
1: Then he thought, oh, he is the other person fighting with me. And then he started accusing him.
0: తిరిగి వాడు కూడా ఇష్టమొచ్చినట్టుగా తిట్టాడు.
1: The other person also accused him.
0: విసుగుపొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
1: Out of utter disgust, he brought home all the cows.
0: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
1: He cried in front of his mother.
0: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావనే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
1: He complained to his mother. Mother, there's some other person who is speaking like me. Whatever I say, he started repeating
0: the same.
1: Whatever scolding I did, the other person also did. He's not a big man. Probably of my age. What right has he to scold me?
0: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ మై మదర్ యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
0: రేపటి దినం నీ వెంట నేను వస్తాను అయినా వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
1: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
0: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
1: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: మొట్టమొదట పిల్లంగొయ్యి ఊదాడు.
1: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
0: తిరిగి పిల్లంగొయ్యి రీసౌండ్ వచ్చింది.
1: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
0: చూడు, వాడు తిరిగి నావలనే ఊతున్నాడు.
1: ద బాయ్ సెడ్, మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
0: మరి వీడు కేక వేశాడు.
1: దెన్ ద బాయ్ షౌటెడ్.
0: తిరిగి మరొక కేక వినిపించింది.
1: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
0: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
1: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
0: తల్లి అంతా గుర్తించింది.
1: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
0: ఇది వేరు కాదు.
1: ఈస్ నాట్ సెపరేట్.
0: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిజౌండ్.
0: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
0: కొండంతా కూడా రాయిమయమే.
1: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
0: సముద్రం. అంతా జలమయమే.
1: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: అంతా కాష్టమయమే.
1: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్.
0: బ్రహ్మయమే.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
0: దేహం అంతా మాంసమయమే.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
1: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
0: ఈ ప్రకృతికి రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఉంటుండాలి.
1: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
0: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
1: And have a control on this nature.
0: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
1: And don't submit yourself a victim.
0: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అనింది.
1: Then you will be able to conquer.
0: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
1: Our body is nature, prakriti.
0: దేహానికి మనం వశం కాకూడదు.
1: We shouldn't submit ourselves to the body.
0: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
1: We have to exercise full control on the body.
0: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
1: when you control the body,
0: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
1: The mind also will come under control.
0: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
1: When mind is also under control, you will find ఆత్మ there.
0: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహం మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
1: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
0: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
1: On the other hand, we forget ఆత్మ, we go by the body and the mind. That is animal quality.
0: దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
1: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
0: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
1: And in fact, once you sacrifice the mind and the body,
0: దైవత్వం కావడానికి
1: divinity.
0: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
1: టు రీచ్ అటైన్ డివినిటీ, ఆత్మ ఈజ్ ఎనఫ్.
0: దేహము, మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ, గో బై ద బాడీ అండ్ ద మైండ్, ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: ఆత్మను, దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ, ఫాలో ద మైండ్, ఇట్ ఈస్ డెమోనిక్.
0: రాక్షసత్వము, పశుత్వము, మానవత్వము, దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయ తత్వం నందే ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్, we find all the three, the demonic, the bestial and the human temperament.
0: కనుక మొట్టమొదట మనం మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
1: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and
0: ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి.
1: Slowly, we have to give up this body feeling, develop the mind and ఆత్మ.
0: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
1: Then, the animal traits would run away from you.
0: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్, గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
0: దివ్యత్వంగా రూపొందుతాము.
1: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
0: ఏది జరిగినప్పటికీ
1: whatever might happen,
0: ఇదంతా దైవాజ్ఞని,
1: ఇట్స్ ఆల్ గాడ్స్
0: దైవ సంకల్పమే,
1: ఇట్స్ గాడ్స్
0: దైవ నిర్ణయమే,
1: ఇట్స్
0: అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
1: వెన్ వీ హ్యావ్ గాట్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్ అండ్ డివైన్ విల్, వీల్ బి ఏబుల్ టు ఫేస్ ఎవ్రీథింగ్. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్.
0: లైఫ్ ఇస్ ఎ గేమ్. Play it.
1: Life is a game. Play it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy
0: life
1: it.
0: Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
1: It is in this process we have to experience our life.
0: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
1: We should be prepared to meet the challenges of life.
0: ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
1: We should never be afraid of challenges. We should never waver.
0: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
1: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
0: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Never give scope for doubts there.
0: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
1: When once doubts are there, you will be utterly confused.
0: కన్ఫ్యూజన్ వచ్చినా,
1: when once confusion comes,
0: ఫ్యూజ్ అయిపోతుంది.
1: When once there is confusion, the fuse of the heart is gone.
0: కనుక నీ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
0: ఎక్కడ డౌట్ వస్తుంది?
1: వేర్ డూ యూ డౌట్?
0: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
1: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ది ట్రూత్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
1: వెన్ యూ నో ది ట్రూత్, యూ నెవర్ డౌట్.
0: పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
1: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
0: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
1: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
0: కనుకని ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్ డౌట్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగులు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది.
1: The meaning of all great things, the essence of all wonderful things lies in the central cardinal principle of law. This essence of all sacred texts.
0: Sarva margamulu yokka gamyamu.
1: It is the goal of all spiritual
0: paths. Sarva rasamulu yokka rasamu.
1: It is the essence of all juices.
0: Adi ye prema rasamu.
1: That is the juice of love.
0: Ee prema rasanni manam pondinamante,
1: then once you enjoy the essence of love,
0: anumanamulaku sandehamulaku avakasam undadu.
1: There will be no doubt and there will be no questioning either.
0: Kanaka prema chetane mana jeevitam sahatram gavinchukovali.
1: In fact, we can redeem our
0: prema chetane mana yokka jeevitam gamyanni varaku prayatnam cheyali.
1: By love we can reach the destination.
0: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: భావములు, దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటివి.
1: బికాస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: No evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good. This is the way to God.
0: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
1: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
0: నమ్మకాన్ని మొట్టమొదట బలపరచుకోవాలి.
1: We have to strengthen this faith.
0: నమ్మినటువంటి వారికి ఏ నాటికి నష్టం లేదు, కష్టం లేదు.
1: The one of full of faith, strong faith will never be put to loss.
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
1: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
0: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హు ఆర్ స్పాయిల్డ్.
0: నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ
1: దేర్ ఆర్ పీపుల్ ఆర్ రూయిన్డ్ హు ఆర్ ఫెయిత్లెస్.
0: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు
1: వితౌట్ ఫెయిత్.
0: కానీ నమ్మి చెడినట్టు వారే ఎక్కడా లేరు.
1: దేర్ ఆర్ పీపుల్ హు హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ బట్ దేర్ ఆర్ నన్ హు స్పాయిల్డ్ విత్
0: ఫెయిత్స్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విదిన్ హిమ్సెల్ఫ్.
0: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
0: భయానికి కూడా అవకాశం ఉండదు.
1: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: పరిపాటైపోయెను దుష్కృతం విలను. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్, ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheya, ujjogamulu cheya, nuditalandaru pova, gruhakrutyamunu teerchu గృహిణులెవరు.
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు?
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దర్ డైలీ ఆఫీస్ వర్క్, who will take care of children at home?

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saudhyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kaani ime grihalakshmi kaani office lakshmi kaadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Eemeki rendavo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: Evariki ardhangi? Patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Eemeki moodavo birudu illaru.
0: The third title of a woman is illaru.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant of the family, not to the office.
1: Dharmapatni nalugavadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi
0: Lakshmi.
1: Eemeki rendavo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: ఎవరికి అర్ధాంగి? పతికి అర్ధాంగి గాని.

0: పత్ని
1: సర్వధర్మములకు నిలయమైనటువంటిది గృహము.
0: ద హౌస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ధర్మ ఆర్ రైచువస్నెస్.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశమునందు ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: సత్య ధర్మమును మనం కాపాడినప్పుడు అవి ఏ దేశాన్ని కాపాడతాయి.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: కనుక మన గృహమునందు ధర్మావిర్భరణ చేయాలి.
0: Therefore in our home we should see there will be dharma.
1: గృహమనగా కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
0: A home is not an ordinary one.
1: వలదన్న సద్గ్రంథ పఠన కష్టము లేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: A home is a school where there will be learning of sacred texts.
1: శ్రమ లేక తమయంత సర్వంకు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: A home is the center of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantra shala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Patigruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana gruhamu oka aadarshamainatuvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa chesetuvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshinchetuvanti oka satya deepamu veligetuvantidi ee gruhamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini motta motta tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatvanti vidyarthulaku leka pasipapalaku మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: ఫర్ ఆల్ ది థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ద చిల్డ్రన్ దట్ గో టు స్కూల్స్ ఇస్ ద మదర్ హూ ఇస్ ద ఫస్ట్ టీచర్.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: ఇస్ ద మదర్ హూ ఇస్ ద ఫస్ట్ టీచర్ టు ఎవ్రీ చైల్డ్.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతిగా గలదు.
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: Bharatiya streeki pradhana kartavyamu mukhyamaina aadarshamu lakshyamu tama gruhamunu taanu chakkadiddukovatam.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: Yavat prapanchamunappudunu gruhamune aadharabhootamu.
0: It is the home which is the foundation for the entire world.
1: Illu baagapadte jagattanta baagapadutundi.
0: If the home is set right, the whole world would be perfect.
1: Ee drishyakalpitamaina jagattunandu enni saubhagyamulu enni santoshamulu enni aahladamulu enni aanandamulu anubhavinchinappatikini intilo aanandame lekapothe adi oka pedda narakam vale tostundi.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: Kanukane ille swargamu.
0: Therefore the home is the very heaven.
1: Mana gruhame kaivalyamu.
0: It is the very paradise.
1: Ilanti indunu motta motta saddittukotamu streela yokka pradhana kartavyamu.
0: So it is the responsibility of every woman to set her home right.
1: Anduvalane mana bharatiyallo andru cheptuntaru illu gelichi rachagalchamannaru.
0: Therefore in Andhras, they also say this, that one has to be well at home and then think of the

0: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మణుల వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
1: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
0: Gata jeevudagu patin bratikintiyemu gelche savitri bharata sadvikade.
1: Savitri, who brought her dead husband back to life, she is a woman of the sacred land.
0: Tana satya mahima che దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
1: బికాస్ ఆఫ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
0: కులసతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
1: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
0: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
1: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
0: Sattasagara veshti tashmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
1: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
0: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
1: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
0: ఉపాధ్యాయి కాదు.
1: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
0: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మం.
1: Therefore, it is the life of woman that's really redeemed, who maintains the sanctity and the reputation of the family.
0: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
1: The sacred Ganges is the very mother.
0: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharat desamu kada?
1: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
0: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desamunandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
1: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
0: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
1: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
0: మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: వాట్ ఈస్ దట్ నెక్టరైన్ ఫీలింగ్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ. దేర్ ఇస్ నో అదర్ థాట్ విచ్ ఇస్ బియాండ్ ద ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్ విచ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్ ఇన్ దిస్ ల్యాండ్.
0: మానము కంటెను ప్రాణంబే ఘనమను ప్రాణము కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
0: అనాది కాలమునుండి కూడాను భారతదేశము అన్ని దేశమునకును ఆధ్యాత్మిక ప్రభావ తత్వము చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
1: It is the sacred land of Bharat that has passed on, handed over the sacred teaching to the entire world.
0: కనుకని నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
1: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ then and now we pray for the welfare.
0: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టుటకై అనేక మంది ఆనాటి రాజులు ఆనాటి పతివ్రతామ తల్లులు ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
1: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
0: ఇట్టి అనాది అప్రమాణమైనటువంటి యొక్క ప్రమాణములను తాము విశ్వసించి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఈ భారతదేశంలో శ్రీధర్మాన్ని ఈనాడు మనము ఉద్ధరించుటకై కంకణం కట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
0: చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you are educated.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all high education knowledge, a foolish man does not know himself.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మనలేడు.
1: With all high learning, a mean man would never give up his habit or temperament.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
0: చదువు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు.
1: After all we study and die ultimately. We should study and learn in order to be immortal.
0: ఆధ్యాత్మిక చదువు.
1: That is the spiritual learning.
0: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
1: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
0: మనస్సు చమత్కారమైనటువంటిది.
1: Mind is mysterious.
0: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
1: ఇట్స్ ఫార్మ్ ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్.
0: దీని నిలయము మహా కీలకమైనటువంటిది.
1: అండ్ ఇట్ హెస్ గాట్ ఆల్ ద హిడెన్ సీక్రెట్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
0: దీని రూపము గుర్తించటకు వీలు కానిటువంటిది.
1: నో వన్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఫార్మ్.
0: అన్ని రూపములు తానే.
1: ఇట్ అస్యూమ్స్ ఆల్ ఫార్మ్స్.
0: తాను లేనటువంటి రూపం లేదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్ విదౌట్ ఇట్.
0: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద మైండ్ హీ విల్ బి అండర్స్టాండింగ్ ద డివినిటీ.
0: మనస్సుకు రూపము లేదు.
1: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
1: However, that which it associates, it will assume that form.
0: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
1: There in the mind, there is a combination, mixture of good and bad.
0: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
1: It is responsible for the merit and the sin.
0: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
1: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
0: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
1: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
0: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
1: ఇట్ విల్ మేక్ ఎ పాపర్ ఎ మిలియనేర్ అండ్ ఎ మిలియనేర్ ఎ పాపర్.
0: పిచ్చులు పట్టించు, పిచ్చిగో ఒట్టును.
1: ఇట్ విల్ మేక్ యూ మ్యాడ్ అండ్ ఆల్సో క్యూర్ యువర్ మ్యాడ్.
0: చేయనటువంటి పని లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇట్ కెనాట్ అకంప్లిష్.
0: ఈ మనసు అన్ని పనులు చేస్తుంది.
1: యువర్ మైండ్ డస్ ఎవ్రీథింగ్.
0: అయితే దీనిని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డలు.
1: హౌఎవర్ ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద వే యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యను కాదు ఆధారము.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
0: సంపదలు కాదు ఆధారము.
1: ఇట్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
0: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
0: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందనుకుంటున్నాం.
1: వీ థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఎన్నో చెడ్డ గుణములు లేవు.
1: దట్ ఆర్ నో.
0: ఉన్నది ఒక్కటే.
1: There are no many bad qualities. In fact, there is only one.
0: Adiye enta srimantunnaina kodanu okka thuri tanaku aneka vidhamaina vipattulu kaligistundi.
1: The very same factor is responsible for a millionaire to face all problems.
0: Enta tapasakti sampannudainappudiki atannini okka paryayam lopala maarchi vestundi.
1: He may be one of deep penance, but he will change in a moment of time.
0: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణము లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
1: A man with all the capacities and potentialities will ruin him.
0: దేశమునందు ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడాను వెనుకకు తిరిగి చూడాలి.
1: Everyone of this country should certainly go through the pages of the sacred texts like Ramayana, Bharata and Bhagavata.
0: Ravanuni yokka shakti ittidi attidani evaru kodanu gurtinchadaniki veelu kaadu.
1: The capacity of Ravana no one can estimate.
0: 64 vidyalu nechinatunti vaadu Ravanudu.
1: Ravana is an expert in all 16 forms.
0: Mahashakti sampannudu Ravanudu.
1: He is mighty one.
0: Tana sodarudainatunti yokka kuberuni yokka rathamunu kodanu laakkoni అతన్ని ఓడించినటువంటి వాడు.
1: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
0: మహాతపస్సత్వం సంపన్నుడు.
1: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్స్.
0: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణము లోపల అధోగతికి తొక్కివేసింది.
1: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
0: ఏది అది?
1: వాట్ ఈస్ దాట్?
0: ప్రలోపము అనగా దురాశ.
1: It's only meaning too much of desire, excessive desire.
0: Inni undinappatikini ee ravanudiki emi takkuva?
1: He has everything. What is that he runs short of?
0: Korani korikalu enduku koravalsi vachindi?
1: Why should he desire which he should not?
0: Itani gnanam ekkada poyindi?
1: What happened to his wisdom?
0: Itani tapasakti ekkada poyindi?
1: What happened to his penance?
0: కాని ఈ ప్రలోభము ఈ దురాశ ఉండటం చేతనే అతను అతపతనమైపోయాడు.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్
0: అతను మాత్రమే పతనం కావటమే కాకుండా అతను రాజ్యాన్ని కూడా భస్మం గావించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కింగ్డమ్ ఇస్ పుట్ టు ఫ్లేమ్స్.
0: ఇంకా హిరణ్యకశిపుడు.
1: దెన్ హిరణ్యకశిపు.
0: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్. మా
0: గొప్ప సైంటిస్ట్
1: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల వెయ్యింటి ఒక భాగమైన కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
1: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1000th ఆఫ్ హిరణ్యకశిపు.
0: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
1: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
0: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
1: సచ్ ఎ కేపబుల్ హిరణ్యకశిపు హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది డిజైర్.
0: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: అతనికి భుజబలము బుద్ధిబలము ధనబలము కావలసినంత ఉంటుండాలి.
1: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద విల్.
0: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
0: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
0: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
1: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
0: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: ఇట్ టీచెస్ యూ దట్ వన్ షుడ్ నాట్ ఎంటర్టైన్.
0: ఆశలు ఉండవలసినదే.
1: Yes, you should have.
0: అనుభవించవలసినదే.
1: You should experience.
0: ఆనందించవలసినదే.
1: You should be happy.
0: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
1: But if it is too much, it will turn you mad.
0: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధన చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
1: Husbands who have desires beyond all limits are put under check and control by women.
0: Bhakta durmargudai keedu vadayu veena. Bhakta durmargudai keedu vadayu veena.
1: When the husband is bad and turns to wicked activity,
0: mantri attula melkeellu manavijesi.
1: Like a minister, she teaches him,
0: పతికి హితమును గడపుగా పరతులెపుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
1: ఎవ్రీ వుమన్
0: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధన చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
1: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు హర్.
0: ఆమె సుబోధన వల్లనే అతను 10 నెలలు బ్రతకగలిగాడు.
1: because of her good teaching, Ravana could survive for 10 months.
0: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీమణులు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
1: Since ancient times, women have set up a sacred ideal and they have been protecting this country.
0: దివ్యాత్మ స్వరూపులైన నారీమణులారా,
1: women, the embodiments of divine soul and spirit,
0: మీరు ఈనాటి నుండి అయినా కూడాను మన గృహంలో సరైనటువంటి మార్గాన్ని అభివృద్ధిపరిచి ఆ దివ్యత్వమనేటువంటి యొక్క మొక్కను నాటి పవిత్రమనేటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే యూ సీ దట్ యూ ప్లాంట్ ద సాప్లింగ్ ఆఫ్ డివినిటీ అండ్ సీ దట్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్ హోమ్.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: నో ది ట్రెండ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
1: It's the mind that makes the man change into a demon.
0: దానవుని ఒక్క క్షణం లోపల పశువుగా మారుస్తుంది.
1: It makes a demon turn into an animal.
0: పశువుని ఒక్క క్షణం లోపల పశుపతిగా మారుస్తుంది.
1: The very animal పశు becomes పశుపతి the Lord.
0: ఇన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: It is the only mind, single mind, that moves about all over the body.
0: ఇట్టి మనసు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
0: హే మనసా,
1: ఓ మైండ్,
0: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
1: డోంట్ బిహేవ్ యాజ్ యూ థింక్.
0: నీవు ఎవరు?
1: ఓ యూ,
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
1: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: నీవు ఇంద్రుడు.
1: Your name is Indra, master of the senses.
0: మన చరిత్రలందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
1: We describe Indra in a very way.
0: ఇంద్రుడు అంటే ఏ లోకములోనో లేడు. మన ఇంద్రియములకంతా అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
1: Indra is not present in a separate world. Indra is the master of the senses.
0: కనుకని వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రస్య అగ్నిస్య. మన యొక్క ఇంద్రత్వం అనేటువంటిది మన యొక్క గుణమునందే ఉంటున్నది.
1: The position of Indra lies in our character and the quality.
0: కనుకనే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఈ మనసును మనం స్వాధీనం చేసుకోవాలి.
1: Therefore we should have control over this mind.
0: ఇట్టి ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
1: And Indra, the mind, should be under the control of the intellect.
0: ఈ బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
1: Intellect బుద్ధి is under the control of ఆత్మా, the soul.
0: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
1: With the feeling of the spirit you will have control over everything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
1: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్.
0: ఎక్కడ చూసినా ఎక్కడ విన్నప్పటికీ భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
1: వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ లిసన్ టు, యూ సర్టన్లీ కమ్ అక్రాస్. దీనికంతా
0: మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
0: మూలాధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
0: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
1: The absence of the knowledge of the nature of the mind is the main cause.
0: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
1: Too many desires are responsible.
0: దీనికి తగినట్టుగా స్వార్థము సప్రయోజనము చాలా అధికమైపోయింది.
1: Above all, selfishness and self-interest are on the rise.
0: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
1: The main cause that one has lost to self confidence.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
1: Self confidence is most essential.
0: అట్టి ఆత్మవిశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
1: Without self confidence you will face failures.
0: అన్ని మనకు అశాంతులే.
1: You will be in restlessness.
0: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ఇంకా ప్రపంచమే వానికి అక్కర్లేదు.
1: The one who is restless is not bothered of the world.
0: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
1: The one in peace and happiness needs this world.
0: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిత్తైనా కూడాను శాంతి కనిపించడం లేదు.
1: You think of any man, he has no peace at all.
0: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
1: టు హ్యావ్ పీస్ పీపుల్ లీవ్ దిస్ ఎర్త్ అండ్ ట్రై టు ట్రావెల్.
0: ఆ చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుండాలి కానీ మనసు వేడెక్కుతుండాలి.
1: ఈవెన్ ఇఫ్ ద రీచ్ ల్యాండ్ ఆన్ ద మూన్ ద బాడీ ఈస్ కూల్ బట్ ద మైండ్ ఈస్ హాట్.
0: హస్తమున అణుబాంబు నుంచుక.
1: They have atom bomb on hand.
0: అరచుచుందురు శాంతి శాంతని.
1: Yet they shout peace, peace.
0: ఏమిటిది, ఎక్కడ నుంచి వచ్చింది ఈ శాంతి, ఎక్కడ నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ పీస్?
0: చేతిలో ఉన్నది బాంబు,
1: యు హ్యావ్ అటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
0: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
1: విత్ ది అటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యు బి ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
0: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
1: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
0: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
0: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
1: యు హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్.
0: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హింసెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితి లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
0: నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
1: ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఎమినేట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
1: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
0: అప్పుడే మన పిల్లలు ఎందుకు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
1: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
0: ఈ పిల్లలే భారతోద్ధారకులు.
1: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్.
0: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ వే.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
0: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
1: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
0: కట్టగడపడికి ఏమైపోతుంది?
1: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
0: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
1: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother
0: dies. Karanamemiti talliki parichayame ledu ee bidda,
1: because she has no knowledge of the mother.
0: Kalpane prachina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లడు మహాగుణవంతులుగా మారుతుంటారు.
1: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ హెల్తీ.
0: కరవైపోయినది.
1: టుడే వాట్ హ్యాపెండ్?
0: తల్లిపాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
1: టుడే ద బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
0: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ను బుద్ధులే వస్తున్నాయి.
1: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్.
0: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
1: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
0: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ యుల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
0: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
0: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
1: టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ట్రూత్.
0: ధర్మం అంటే ఏమిటో పిల్లలకు బోధించు.
1: టీచ్ దెమ్ వాట్ ధర్మ ఈజ్.
0: మన ధర్మం ఏమిటో పిల్లలకు బోధించు.
1: టెల్ దెమ్ అవర్ ఓన్ ధర్మ.
0: మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా చక్కగా శ్రవణం చేయించు.
1: టెల్ దెమ్ ఆల్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్.
0: చిన్న పిల్లల టైం నుంచి కూడా ప్రాచీనుడైనటువంటి ముస్లిం వారు ఆ పిల్లలకు మంచి కథలు చెప్తూ ఉండేటువంటి వారు.
1: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద ఎల్డర్లీ పీపుల్ టాట్ గుడ్ స్టోరీస్ టు ద చిల్డ్రన్.
0: ఈనాటి పెద్దలు
1: వేర్ ఆర్ సచ్ ఎల్డర్స్?
0: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంతా కూడా వారిని పరిహసిస్తారు.
1: మోడర్న్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ సచ్ ఎల్డర్స్.
0: కాదు కాదు,
1: నాట్ సో.
0: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
1: సీడ్స్ సోన్ బై ఎల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ వీ ఫైండ్ ద ఫ్రూట్స్ టుడే ఇన్ విలేజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి అప్హెల్డ్ కెన్ బి రిజ్యువినేటెడ్ బై విమెన్ ఓన్లీ.
0: కనుక మహా విలువైనటువంటిది మన ప్రాచీన సంస్కృతి.
1: అవర్ భారత్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: తెల్లవారు లేచిన మొదలే భగవత్ యొక్క నామంతో ప్రారంభమైనటువంటిది.
1: వీ బిగిన్ అవర్ డే బై థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: కాశీ క్షేత్రం నందు కూడాను మరణించే సమయం లోపల శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే అని చెవుల్లో పలుకుతూ ఉంటారు.
1: దేర్ ఇన్ దట్ కాశీ బెనారస్ at the time of death they chant the name of God.
0: చేసినటువంటి స్మరణ అంత్యకాలములు ఆదరణ కోసమని.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ ద గాడ్స్ నేమ్ ఇస్ చాంటెడ్ అట్ ది ఎండ్ ఇట్ విల్ హెల్ప్
0: అంత్యకాలంలో. దేనిని మనం ఆధారంగా తీసుకుని స్మరిస్తామో అది ఏ పునర్జన్మము పునాది.
1: వాట్ ఎవర్ వీ థింక్ అట్ ది ఎండ్ విల్ బి ది ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్.
0: కనుక మనము మన పిల్లలకు ఏ పిచ్చి పిచ్చి మాటలో, ఏ పిచ్చి పిచ్చి పలుకులో, ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్, టీచ్ దెం ద డివైన్ స్టోరీస్.
0: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయం లోపల ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
1: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
0: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి,
1: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
0: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
1: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
0: అక్షరాభ్యాసములే లేవు.
1: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
0: డా బ్లాక్ షిప్.
1: They start this bab, bab, black sheep.
0: ఏమిటి ఇవి మన పిల్లలకి చెప్పేటువంటిది?
1: Is that what we should teach?
0: Ding dong bell pushes in the bell అని ఇలాంటివన్నీ పిల్లలకి చెప్తున్నాం మనము.
1: We teach a silly things.
0: ఇవి కాదు మన పిల్లల హృదయాల్లో నాటవలసినటువంటిది. రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇలాంటి పవిత్ర నామాన్ని మనం ప్రబోధించాలి.
1: We should implant and imprint sacred names of Rama, Krishna on their hearts.
0: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
1: చైతన్య సార్,
0: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో, జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో. ఓ రుచి ఎదిగినటువంటి నాలుక,
1: ఓ టంగ్ హూ నోస్,
0: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి పలుకులు కాదు.
1: వాట్ యూ షుడ్ అటర్ ఇస్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్.
0: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి, మధురమైనటువంటి అక్షరాలు నీవు ప్రబోధించాలి.
1: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
0: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
1: వాట్ ఆర్ దే?
0: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
1: What are those sweet words?
0: Govind Damodara Madhaveti.
1: That's the sweet words that you should utter, or Govinda and Damodara.
0: Ee naati bhaktulu yokka kannulu drishti ye vidhanga untundali?
1: What should be our looks, particularly for devotees?
0: Chandruni yokka drishti vale untundali.
1: It should be like that of the moon.
0: Venna vanti palukula vale untundali.
1: Our words should be like that of butter.
0: Tene vanti hrudayanga untundali.
1: Our heart should be like a nectar.
0: Idi ee naati manavuniki athyavasaramu.
1: This most essential today.
0: Palukulu chuste chaala kathinamainatundi palukulu.
1: Today our words are harsh.
0: Kaadu kaadu.
1: No.
0: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
1: It should be so soft like butter.
0: అది మధురమైనటువంటిది గాను.
1: It should be sweet.
0: ఒక సున్నితమైనటువంటిది గాను.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
0: ఇంకా కన్నులతో చూసే దృష్టి ఏమిటి?
1: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
0: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
1: We always have bad looks and watch bad things.
0: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
1: We also watch entertainment.
0: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
1: We don't have the sacred look in particular.
0: కనుకనే కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: It's
1: only to see everything?
0: Kaadu, kaadu, kaadu.
1: No.
0: Kailasavasu nee kannulara choochendukura?
1: Eyes are gifted to see God.
0: Munnu shiridi needu patri unnavadani peru kaane.
1: It's only...
0: Munnu shiridi needu patri unnavadani peru kaane. Tannu bhavana cheyu bhaktula kannulande melagunanna.
1: It is only said for name's sake. Kannu
0: vippi chudaro ranna, ee sai devuni ennaga endaina karadanna.
1: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
0: Kanukane mani yokka bhavamlanta kudanu oka divyamainatundi bhavamuga, దైవ సంబంధమైనటువంటి భావముగా మన హృదయంలో చిత్రించుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ గాడ్లీ థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాటి మానవుడి యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే, దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్పితే మన ప్రయాణాలకంతా మూటా ముళ్ళు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Let us understand the faith today. thinking that God is there in Bhadrachala, Bhadr in Kedar, we make all preparations.
0: These
1: are all the actions because of the thoughts of the mind.
0: Kani Naina, దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయమందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరు విశ్వసించరు.
1: Nobody will believe if you are to say God is present in your heart.
0: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని విశ్వసించరు.
1: He has no faith in God.
0: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమల పడి అయినా చేస్తారు.
1: But if we say God is somewhere, he exerts and strains to travel.
0: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
1: It is only a illusion to think God
0: mana endhe untunnadu mana hrudayam nande untunnadu anipindi adi e satyam.
1: The truth of truths is God is in you.
0: Kanukane atane sarvavidham anipindi yokka guidance istunnadu.
1: It is only God who guides you in every aspect.
0: Atti satyani ee naadu manam vismarinchamu.
1: We have forgotten such truth.
0: Kanukane baita prapanchamulo emi ledu.
1: In the external outer world,
0: ఉన్నదంతా మన ఎందున్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
1: That everything in you, it reflects.
0: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
1: God will give you all the consequences to your actions.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
1: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
0: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
1: This is true philosophy.
0: భగవంతుడు ఎక్కడోనో లేడు.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: నీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ విదిన్ యూ.
0: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ రిజైడ్స్ ఇన్ యూ.
0: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: గాడ్ ఈస్ టోటల్ అండ్ హోల్ అండ్ ఫుల్, యూ షుడ్ డెవలప్ ఫుల్ లవ్.
0: కనుకనే పూర్ణ మదర్ పూర్ణమిదం పూర్ణాత్మ ఉదర్చితే అతను పూర్ణుడే మనము పూర్ణుడే.
1: God is total and full, so also you.
0: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
1: We should develop such a faith.
0: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రార్థిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
1: God who is whole and total, you cannot realize him with this fragmented look.
0: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
1: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: So everyone, that which is ready every time is love.
0: కోపం రావచ్చు పోవచ్చు.
1: Anger may come and
0: go. అహంకారం రావచ్చు పోవచ్చు.
1: Ego may come and
0: go. అసూయ రావచ్చు పోవచ్చు.
1: Jealousy may come and go.
0: అభిమానం రావచ్చు పోవచ్చు.
1: Attachment may come and go.
0: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
1: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్ యూనిక్
0: ప్రేమ సర్వుని యందు ఉంటున్నది.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
0: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
1: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
0: దానినే భక్తి అన్నారు. భక్తి,
1: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
0: జ్ఞానమును పురుషుడు అన్నారు.
1: మ్యాన్ ఇస్ విజ్డమ్.
0: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కనుక ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
1: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: వేరుగా భావించకండి.
1: డివోషన్
0: ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
1: All men here, or they are here because of the women who taught them to be here.
0: వారే అట్టి పవిత్రమైనటువంటి భావం చేత పతులను లాక్కొని వస్తున్నారు.
1: విమెన్ టాక్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్ దెమ్.
0: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
1: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
0: తాము తరించాలి, తమ పతులు తరించాలి.
1: And her life should be redeemed, so also her husband.
0: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
1: Therefore women have that noble exalted feelings and thoughts.
0: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
1: We should not consider an ordinary
0: man. మహాశక్తివంతులు,
1: highly powerful.
0: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల 7 శక్తులు ఉంటున్నాయి.
1: Therefore భగవద్గీత says that a woman has 7 powers.
0: మగవాణి యందు 3 శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
1: Man has only 3 powers.
0: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
1: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
0: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారి హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
1: ఇట్స్ వర్స్ట్ టు ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
1: దర్ మెనీ విమెన్ హూ బ్రాట్ ఎన్నో విధమైనటువంటి ప్రార్థనలు చేసి
0: వాళ్ళకి బ్రతకపోయినప్పటికి వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
1: దో ది హస్బెండ్స్ ఆర్ నో మోర్ యెట్ దే ప్రే ఫర్ దర్ హస్బెండ్స్.
0: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
1: ఇస్ దేర్ ఎనీ వన్ హస్బెండ్ హూ ప్రేస్ ఫర్ హిస్ వైఫ్?
0: పోతే పోయింది అని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
1: ఇఫ్ ది వైఫ్ డైస్ ది హస్బెండ్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
1: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
0: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
0: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
1: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
0: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
1: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
0: come. కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
1: Therefore we should never criticize. We should not consider them ordinary or
0: కలహంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరదు ఉన్నారు.
1: If the woman said this here,
0: కంటి నీరేగిన వచ్చిందంటే ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
1: If a woman sheds a tear, there will be no prosperity, there will be no wealth in that family.
0: కరుకరి ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
1: The sacred Bharat has got such a rich tradition.
0: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
0: ప్రేమ ముదిత మనసే కో

ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಪರಮ ಶಾಂತ.

माता पिता बंधु सख सब ही राम नाम माता पिता

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైన్, ద ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ది నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాలు.
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేయనది ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యు డివైడ్ ఇన్ దెమ్ ఇన్ టు రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపములచే కూడినటువంటి, నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ క్రాస్ వాల్స్ యాజ్ ఆబ్స్టికల్స్ యూ ఫైండ్ సో మెనీ రూమ్స్ డిజైన్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: దెర్ఫోర్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దెర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: Neka bhautikamainatundi vastuvulanu vipajimpa chesetundi vaadu guruva?
1: Is he the guru that shows physical objects?
0: Jagat sambandhamainatundi padartham yokka vignananni ipudamga visudhikarinchi chesetundi vaadu guruva?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: Kaadu kaadu.
1: No.
0: Veerandaru kudanu adhyapakule.
1: All of them are teachers.
0: Nijamaina guru,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమిటి?
1: ఎ ట్రూ గురు ఇస్ బ్రహ్మానంద, ఎటర్నల్ బ్లిస్.
0: బ్రహ్మానందమే నిజమైన గురు.
1: దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ట్రూ గురు.
0: ఎవరి ఈ బ్రహ్మానందం?
1: హూ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హి
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందమును కూడాను బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందమును కూడాను అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: What kind of happiness is this when man is healthy, very strong, peaceful and full of pleasure?
0: ధనకనక వస్తువాహనములతో భోగభాగ్యములు అనుభవించడమే లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property,
0: కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 times more than the pleasure of senses, ఇంద్రియానంద, there is దేవేంద్రానంద beyond that.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 times more than blissful devananda is the devananda.
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 times more than this is దేవేంద్రానంద.
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: More than this 100 times is బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: More than this 100 times is that of ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ ద 100 టైమ్స్ మోర్ దాన్ ప్రజాపతి ఇస్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: దిస్ బ్రహ్మానందం ఇస్ ద ట్రూ మెజర్ యార్డ్ స్టిక్.
0: ఇట్టి మానవునికి ఊహాతీతమైనటువంటి ఆనందమును నిత్య జీవితంలో మనము బ్రహ్మానందం బ్రహ్మానందం అని ఉపయోగపెట్టుకుంటున్నాము.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: Brahmananda jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness, Brahmananda.
0: Na kumarudu pariksha lopala Brahmanandamga result techukunnadu.
1: We say that my son got result Brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo lopala Brahmanandamga untunnadu.
1: My son is in supreme bliss
0: abroad. Ee Brahmanandam ante anta sulabhamainatuntida, anta chinnadeinatuntida, లోక సంబంధమైనటువంటిదా, లేక భోగభాగ్యములతో కూడినటువంటిదా, లేక భౌతికమైనటువంటిదా? కాదు కాదు.
1: ఇస్ దట్ బ్రహ్మానంద ఇస్ సో చీప్, ఇస్ సో లిటిల్, ఇస్ సో ఫ్రాక్షనల్, విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫిజికల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికములకు అతీతమైనటువంటిదే ఈ బ్రహ్మానందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ సోషల్, ఎథికల్, సైంటిఫిక్, టెక్నాలజికల్ అట్స్పియర్.
0: ఈ ఆనందమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa marokariki ee aanandamunu anubhavincheetundi adhikaram ledu.
1: No one excepting God has authority to enjoy this brahmananda.
0: Ee aanandamunante samasta aanandamulu kodanu emini untunnavi.
1: In this ananda the different forms of pleasure are contained.
0: Okka rendo vaadu evadu?
1: Then who is second one?
0: Parama sukhadam ee brahmanandam.
1: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological atmosphere.
0: ఈ ఆనందమును అనుభవించేటువంటి వాడే

0: వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైన ఉంటుంది.
1: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ది సుప్రీం ప్లెజర్ పరమ సుఖదం.
0: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయం లోపల అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ ది బిగిన్ ఎట్ వన్ టైం.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: ది కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖములు కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కనుక అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: What is meant by కేవలం?
0: దేశ కాలమునకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం meant he who is beyond time and space.
0: ప్రపంచంలో ఉన్న సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశ కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: The third guru is the one who is beyond all influences of time and space.
0: Atade Bhagavantudu.
1: He is God himself.
0: Kevalam Jnanamurtim.
1: He is the very embodiment of wisdom.
0: Jnanam.
1: Jnana.
0: Yemti ee jnanam?
1: What is this jnana?
0: Bhautika jnanama?
1: Is it worldly
0: wisdom? Padartha jnanama?
1: Or of the material?
0: Leka rasayana jnanama?
1: Or is it scientific?
0: Inki ye jnanam idi?
1: What sort of knowledge is that?
0: Vaijnanama?
1: Is it science?
0: Kaadu kaadu.
1: No.
0: Ee jnanamunu kudanu kevalamu padarthamulu che nirmimpabadeetundi ee jnanamu.
1: This knowledge is related to the material.
0: Jagatnandagala samasta padarthamulu yokka parinamamunu gurtimpa cheseetundi ee bhautika jnanam.
1: The physical knowledge is that which will make you aware of the material objects in this world.
0: Samasta jnanamulaku mooladharamai.
1: The basis for all forms of knowledge.
0: ఇది సర్వజ్ఞానములకు కూడాను అతీతమై
1: బియాండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్
0: అనంతమై
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్
0: అవ్యక్తమై
1: విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్రెస్
0: ముక్తమై
1: ఇట్ కంటైన్డ్
0: ఏకత్వంగా ఉండేటువంటిదే జ్ఞానం.
1: రిమైన్స్ ఎస్ వన్ యూనిటీ ఇస్ జ్ఞానం.
0: అనగా అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఇట్ మెంట్ నాన్ డ్యూయలిజం అద్వైత దర్శనం.
0: సమస్తము ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: Everything is one unity alone.
0: Rendava padarthame jagattanandu ledu.
1: In this world there is no second.
0: Okavela unnada,
1: even if it is present.
0: Ee padartham yokka reflection, reaction, resound le kaani rendavadi kaadu.
1: If at all it exists, it is merely the reaction, reflection and resound of the first one.
0: Anaga nijamaina jnanam anaga swastharoopa sandarshaname nijamaina jnanam.
1: The true wisdom meant the understanding of the true self.
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
1: Understanding one's own self is true wisdom.
0: తనను తాను తెలుసుకోవాలని చేసేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
1: A person who would like to know his own self.
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
1: Whom does he approach?
0: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: Tananu taru evadu kudunu baita

0: ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించాడు.
1: నో వన్ వుడ్ ఫైండ్ అవుట్ హింసెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: అట్టి మానవుడిగా తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
1: As in the modern times, people are like that. All of us are ignorant.
0: తనను తాను గుర్తింపు చేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really జ్ఞాని, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపు చేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞాన స్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్య స్వరూపుడు.
1: He is a very form of truth.
0: అతను అనంత స్వరూపుడు.
1: He is infinite.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: Therefore Brahma, God is defined this way: satyam, truth, jnanam, wisdom, anantam, infinite.
0: Kevalam jnanamurtim dvandvatitam dvandvatitam
1: dvandvatitam.
0: Emiti ee dvandam?
1: What are these two dvandva?
0: Sitoshtamulaku atitam,
1: that which is beyond heat and cold.
0: Sukh dukkhamulaku atitam,
1: it's beyond pleasure and pain.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: సో దట్ విచ్ ఇస్ బియాండ్ డ్యూయాలిటీ.
0: అతనే నిజమైన గురువు.
1: హీస్ ట్రూ గురు.
0: గగన సదృశం. గగన సదృశం.
1: గగన సదృశం, నెక్స్ట్ ఆస్పెక్ట్.
0: గగనం ఎక్కడ ఉంది?
1: వాట్ ఈస్ మెంట్ బై గగన?
0: సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: దట్ విచ్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్, దట్ విచ్ స్ప్రెడ్స్.
0: ఎక్కడ చూచినా గగనం ఉంటున్నది.
1: ద స్కై, ది ఈథర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గగనం అనగా ఆకాశం అనగాను.
1: గగన మెంట్ స్కై.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై స్కై?
0: ఆకాశం, గగనం శూన్యం.
1: The sky is shunya, emptiness.
0: Kanipinchetundi kadani.
1: It is not apparent.
0: Maina paina chuchi idi aakasham anukuntunnam.
1: We look up and say it is sky.
0: Adi aakasham kaadu.
1: It is not sky.
0: Aakashamunaku avakasham kalipinchinatundi.
1: It gives a scope, avakasha to aakasha.
0: Ee meghamulu yokka sammelita swaroopam.
1: It is just a combination of clouds.
0: Deenini manam aakasham anukuntunnam.
1: That we take it as sky.
0: Aakashame kaadu.
1: It is no sky.
0: Sarvatra untunnadi aakasham.
1: It is spread all over.
0: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
1: No. It cannot be shown. Yes. It cannot be shown.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: It is.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: When you twiddle the finger, it is.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్లో ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is ఆకాశం.
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of akasha?
0: Shabdame akasham yokka gunamu.
1: The sound is the quality of akasha.
0: Kabatti shabdam ekkada untunnado akkadanta akashame.
1: Wherever there is sound, there is akasha.
0: Uchchasam nishwasamulu kodanu shabdame.
1: Even inhalation exhalation is sound.
0: Kanuka akasham leni sthanam ekkada?
1: So where is the position of
0: anantam rahichata sarvavyapya narayana sthitah?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం, అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ.
1: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ.
0: ఎంత ఆకాశం యొక్క గుణములే.
1: దీస్ ఆర్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆకాశ.
0: కనుక ఈ విధంగా సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుకనే ఆ వ్యాపించిన వాడు ఎవరు?
1: Who is the one that is present everywhere?
0: Atane bhagavantudu.
1: He is God.
0: Karuka atane nijamaina guruvu.
1: Therefore he is true guru.
0: Gagana sadrusham tatvamasya adilakshyam.
1: Next aspect is tatvamasya adilakshyam.
0: Ee tattvamulu ante emiti?
1: What is meant by tatva?
0: Chaturvidhamainatvanti mahavakyamulu untunnayi.
1: There are four mahavakyas.
0: Okati,
1: one,
0: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం ఇది.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటెయిన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: అహం బ్రహ్మాస్మి.
1: ద నెక్స్ట్ అహం బ్రహ్మ,
0: ఇది యజుర్వేదం యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ యజుర్వేద.
0: తత్వం అసి.
1: నెక్స్ట్ తత్వం
0: సామవేదం యొక్క సారము.
1: ఇది ది ఎసెన్స్ ఆఫ్ సామవేద.
0: అయమాత్మ బ్రహ్మ,
1: అయమాత్మ బ్రహ్మ,
0: ఇది అధర్వణ వేద యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
0: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
1: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
0: ఈ నాలుగు మహావాక్యములు కూడాను
1: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం
0: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
1: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
0: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ
1: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్,
0: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ
1: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్,
0: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ
1: షోయింగ్ డిఫరెంట్ పాత్స్,
0: గమ్యమును ఒక్కటిగాని ఏర్పరిచినాడు.
1: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
0: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ప్రజ్ఞ?
0: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం, కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
1: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో,
0: ఇది కాదు ప్రజ్ఞ.
1: దాట్ ఈస్ నాట్ ప్రజ్ఞ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
0: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
1: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ఈగో, ఆల్ ఓవర్.
0: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరము యందు కూడా ఉంటున్నది.
1: దిస్ ప్రజ్ఞ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
0: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే ఏమి?
1: వాట్ ఈస్ మీన్ బై అవేర్నెస్?
0: తెలుసుకోవటము.
1: నోయింగ్.
0: ఏమిటి తెలుసుకోవటము?
1: వాట్ ఈస్ టు బి నోన్?
0: ఇంత ఇంత తెలుసుకోవటమా?
1: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్?
0: కాదు కాదు.
1: నో,
0: అంతా తెలుసుకోవటం.
1: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
1: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
0: చర అచరములు ఎందుకు కూడా ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
1: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
0: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
1: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
0: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
1: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
1: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: బ్రహ్మ అనగా ఏమిటి?
1: వాట్ మీన్ బై బ్రహ్మ?
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
1: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
1: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ దట్ విచ్ ఇస్ ఆల్ ఎన్ కంపాస్.
0: ఈ ప్రపంచమంతే కూడా బృహత్ స్వరూపమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
0: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
1: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాన్షన్.
0: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
1: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
0: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
0: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
1: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
1: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్, ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: రెండవది అహం బ్రహ్మాస్మి.
1: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
0: అహం అనగా ఏమిటి?
1: వాట్స్ మీన్ బై అహం?
0: అహం అనగా నేను అనుకుంటున్నారు.
1: వి సే అహం అండ్
0: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
1: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
0: సాక్షి,
1: విట్నెస్,
0: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
1: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: అతనే ఆత్మ.
1: ఈజ్ ఆత్మ.
0: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుంది.
1: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
1: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుంది.
1: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
1: దిస్ ఆత్మ ద అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్
0: ఇది ఏమిటి వస్త్రం
1: వాట్ ఇస్ దిస్ దిస్ క్లాత్
0: ఇది వస్త్రము తీసివేస్తే దారము
1: When you remove it, you find thread.
0: దారము తీసివేస్తే ప్రత్తి
1: When you remove the threads, you find cotton.
0: కాబట్టి దారము ప్రత్తి వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా
1: Therefore, the cotton, the thread, and the cloth are one.
0: వివిధ సమయములందు
1: At different times,
0: వివిధ కాలములందు
1: In different times,
0: వివిధ పరిస్థితులయందు
1: Different positions,
0: ఆత్మ బ్రహ్మ అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు
1: They have these three names, ఆత్మ అహం and బ్రహ్మ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: But it's all one, unity.
0: అహం బ్రహ్మ అస్మి అస్మి అనగా కలవటం
1: అస్మి మీన్స్ టుగెదర్నెస్ కాంబినేషన్
0: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి
1: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, Aham Brahmasmi.
0: Inka moodavadi, Tat Tvam Asi.
1: The third one, Tat Tvam Asi.
0: Idi Samavedam anandu undi netvanti yukka saram.
1: This is the essence in Samaveda.
0: Tat Adi.
1: Tat That.
0: Tvam Idi.
1: Tvam This.
0: అసి ఒక్కటి
1: అసి ఆ వన్
0: నేను నీవు నీవు వేరు నేను వేరుగా ఉన్నప్పుడు నీవు నీవే నేను నేనే
1: వెన్ యూ అండ్ ఐ ఆర్ సెపరేట్ వీఆర్ డిఫరెంట్
0: నీవు నేను రెండు అసి కూడినప్పుడు ఉయి అయిపోతుంది ఇంకా రెండోది నీవు నేను లేరు మనము అయిపోతుంది
1: వెన్ యూ సే యూ అండ్ ఐ ఆర్ వన్ దేర్ నో యూ అండ్ ఐ ఎనీమోర్ ఉయి
0: కనుక రెండు ఒక్కటే
1: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్
0: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు
1: When you have the body, we say Tvam.
0: Upadhi rahitamainappudu tat aipothundadi.
1: When there is no more body, it becomes tat, that.
0: Kanuka upadhi rahitame tat, upadhi sahitame Tvam.
1: That with the body is Tvam, that which is beyond body. Upadhi
0: sahitame jeevudu, upadhi rahitude devudu.
1: With the body is jeeva, the individual, beyond the body is deva.
0: Devudu jeevudu okkate aneetvante ee oka samavedamu chakkaga ఇప్పుడు ఇంకా విశదీకరిస్తూ చెప్తూ
1: ఇండివిజువల్ జీవ ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్ ఎక్స్ప్లెయిన్ బై సమవేద
0: అయమాత్మ బ్రహ్మ
1: ద నెక్స్ట్ వన్ అయమాత్మ బ్రహ్మ
0: ఇక్కడ చక్కగా మీరు విచారణ చేయాలి
1: ప్యూర్ ఎంక్వైర్ క్లియర్లీ
0: ఐఎమ్ సాయిబాబా
1: ఐఎమ్ సాయిబాబా
0: అయమాత్మ ఐఎమ్ ఆత్మ
1: ఐఎమ్ ఆత్మ ఐఎమ్
0: అండ్ బ్రహ్మ
1: ఐఎమ్ బ్రహ్మ
0: రెండు కాదే ఇక్కడ ఉండేది
1: నో టూ హియర్
0: అయం
1: అయం
0: ఆత్మ
1: ఆత్మ
0: బ్రహ్మ
1: బ్రహ్మ
0: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది వన్ యూ రియలీ ఆర్ మూడింటి యొక్క ఏకత్వం
1: దీస్ త్రీ థింగ్స్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్ వే
0: దేహం ఉంది మనసు ఉంది ఆత్మ ఉంది
1: యు హావ్ గాట్ ది బాడీ ది మైండ్ అండ్ ఆత్మ
0: ఈ మూడు చేరి ఒక్కటే
1: ఆల్ దీస్ త్రీ టుగెదర్ ఆర్ వన్
0: శరీరంతో పనులు చేస్తున్నావు
1: విత్ బాడీ యూ ఫంక్షన్
0: మనసుతో విచారణ జరుపుతున్నావు
1: విత్ మైండ్ యూ థింక్
0: ఈ రెండింటినీ సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే
1: యూ జస్ట్ యూ రిమైన్ దేర్ ఎస్ ఎ విట్నెస్
0: జాగ్రత్తలో విశ్వడు నీవే
1: ఇన్ వేకింగ్ స్టేట్ యువర్ విశ్వ
0: స్వప్నములో తేజుడు నీవే
1: యాజ్ ఎ డ్రీమర్ యువర్ తేజస్
0: సుషుప్తిలో నీవే తేజం
1: ఇన్ సుషుప్తి యువర్
0: ప్రాజ్ఞుడు నీవే
1: యువర్ ప్రాజ్ఞ
0: ప్రాజ్ఞుడనగా ఏమిటి
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ
1: దట్ ఈస్
0: ఆత్మతత్వమే ప్రజ్ఞ
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ ప్రజ్ఞ
0: కనుక ఈ నాలుగు వాక్యముల యొక్క అంతరార్థాన్ని ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఏ శక్తి ఉన్నదో అదే నిజమైన గురువు
1: దట్ సింగిల్ పాయింటెడ్ డివినిటీ ఈజ్ ద ట్రూ గురు దట్ ఎక్స్ప్లెయిన్స్
0: అండర్లైన్ బ్రహ్మ
1: వన్ ప్రజ్ఞానం బ్రహ్మ
0: అహం బ్రహ్మాస్మి
1: అహం బ్రహ్మాస్మి
0: తత్ త్వం అసి
1: తత్వమసి
0: అయమాత్మ బ్రహ్మ
1: అయమాత్మ బ్రహ్మ
0: ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు
1: ఈజ్ ట్రూ గురు హూ అండర్స్టాండ్స్ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అండ్ ఎక్స్పీరియన్సెస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్
0: మహావాక్యాది లక్ష్యం ఏకం
1: ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏకం
0: ఏకం
1: ఏకం
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ
1: That ekam, single eva, only.
0: Okkate okkati unnadi.
1: There is only one thing.
0: Idi puttaka puramu.
1: Prior to birth.
0: Maraninchina tarvata.
1: After death.
0: Jeevitamulo.
1: During lifetime.
0: Eppudu kudanu undetundi okkate.
1: There is one that exists every time.
0: Maretundi kaadi idi.
1: It doesn't change.
0: Ekam.
1: One.
0: Ekam anaga Bhagavantudu okkade ekam.
1: Ekam means God is only one.
0: ఇంక ఎవరు ఏకం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: ఇవంతా అనేకముతో కూడినటువంటి.
1: దట్స్ ఆల్ డైవర్సిటీ.
0: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ డైవర్సిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
0: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది? అది
1: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
1: హియర్ ఇస్ ఎ బనియన్ సీడ్.
0: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుంది.
1: దిస్ సీడ్ ఇస్ బనియన్ ఇస్ జస్ట్ వన్.
0: కానీ ఆ విత్తనం అందే పెద్ద వృక్షం ఉంటుంది. అది
1: విత్ ఇన్ ద స్మాల్ సీడ్ ఇస్ ఎ జైజాంటిక్ ట్రీ.
0: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
1: దిస్ ట్రీ హాస్ మెనీ బ్రాంచెస్.
0: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
0: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ ఫ్లవర్స్.
0: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
1: దర్ మెనీ.
0: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
1: దెన్ దర్ ఫ్రూట్స్.
0: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
0: చూడా, రూట్స్ వేరు,
1: రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు వేరు,
1: బ్రాంచెస్ ఆర్
0: డిఫరెంట్. పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద హ్యూజ్ ట్రీ ఈస్ కంటైన్ విత్ ద సింగిల్ సీడ్. ఉన్నది
0: ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
1: సీడ్ ఈజ్ వన్. సమ్ సే లీవ్స్, సమ్ సే బ్రాంచెస్, సమ్ సే ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
0: కనుక ఏకం ఒక్కటే.
1: బట్ ఓన్లీ వన్.
0: ఒక్కటైనటువంటి వాడే నిజమైన గురువు.
1: దట్ ఓన్లీ వన్ ఈజ్ ద ట్రూ గురు.
0: ఆ గురువు ఎవరు?
1: హూ ఇస్ దట్ గురు?
0: భగవంతుడే.
1: గాడ్ హింసెల్ఫ్.
0: ఏకం నిత్యం.
1: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎప్పుడూ మారినటువంటి వాడు.
1: చేంజ్లెస్.
0: నిత్యుడు.
1: ఈజ్ నిత్య. ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
0: వాళ్ళు కదులుతున్నారు.
1: దే మూవ్.
0: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
1: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
0: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
1: సో హీ ఇస్ నిత్య, హూ డజంట్ చేంజ్.
0: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
1: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్
0: బాయ్.
1: At the age of 10 boy.
0: 30 years man.
1: 30 years man.
0: 75 years grandfather.
1: 75 years his grandfather.
0: అంత మార్పు చెందుతున్నాడు.
1: So he changes.
0: కానీ
1: but
0: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
1: But right from birth till the end.
0: అంత్యమే లేదు.
1: There's no end at all.
0: పుట్టుకే లేదు.
1: There's no birth.
0: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడ ఉంది?
1: When there's no birth, how do you find end?
0: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
1: The one who is beyond birth and death is Adhyanta.
0: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైన వాడే నిజమైన గురువు.
1: So the one who is eternal, who is beyond birth and death, he is true.
0: ఏకం నిత్యం విమలం.
1: That one, the eternal విమలం.
0: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
1: Vimala meant who has no dirt or filth whatsoever.
0: పరిశుద్ధమైనటువంటి వాడు.
1: The pure and clean.
0: పవిత్రమైనటువంటి వాడు.
1: Not sacred.
0: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
1: హ్యాస్ నో డర్ట్ రిలేటింగ్ ద వరల్డ్.
0: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
1: వాట్ ఎవర్ దట్ మైట్ జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్డ్.
0: అగ్నిలో ఏమి వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
1: విచ్ ఎవర్ యు పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
0: అది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటది.
1: ఆల్ ప్యూర్ అండ్ సలీ.
0: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారంను కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
1: వెదర్ యూ బర్న్ ద బాడీ ఆర్ ది కోల్ ఆర్ ద వుడ్ ఆర్ ద ఐరన్ ఆర్ గోల్డ్, ఇట్ ఇస్ షూర్ టు యాక్ట్.
0: కనుకనే అతనినే విమలం.
1: సో గాడ్ ఈజ్ విమలం.
0: అట్టి నిర్మలమైనటువంటి వాడు,
1: ప్యూర్,
0: పరిశుద్ధమైనటువంటి వాడు,
1: పర్ఫెక్ట్.
0: ఎవరు?
1: హూ ఈజ్ హీ?
0: అతనే గురు.
1: ఈజ్ గురు.
0: నిర్మలం నిశ్చలం.
1: నెక్స్ట్ నిశ్చలం.
0: చాలా మార్పు చెందుతుంటాయి.
1: దేర్ సో మెనీ చేంజెస్.
0: భూమి ఎన్నో పర్యాయాలు తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
1: అర్త్ రొటేట్స్, రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్.
0: వెయ్యి 116 మైల్ తిరుగుతుంటాయి.
1: ఇట్ రొటేట్స్ 1600.
0: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
1: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్,
0: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైల్ వేగంతో తిరుగుతుంటాయి.
1: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్ 66,000.
0: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
1: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్.
0: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు. భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
1: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
0: కాదు కాదు భూమే తిరుగుతుండాలి.
1: నో ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
0: చంద్రుడే తిరుగుతున్నాడు.
1: ద మూన్ ఆల్సో
0: సూర్యుడే తిరుగుతున్నాడు.
1: సన్ ఆల్సో.
0: ఈ సినిమా పిక్చర్ పైన
1: ఇన్ ఎ సినిమా
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
1: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
0: పర్ సెకండ్.
1: పర్ సెకండ్.
0: కానీ ఇతను నిశ్చలం.
1: బట్ హీ స్టడీ.
0: తిరిగేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ మూవ్.
0: అంతా తన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: అంతగా తానే ఉన్నాడు.
1: హీ ఇస్ ఎవ్రీవేర్.
0: తిరిగేది ఎక్కడ?
1: వేర్ డస్ హీ మూవ్ దెన్?
0: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
1: ఇఫ్ యు గో దేర్ హీ మస్ట్.
0: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
1: హీ ఇస్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హీ ఇస్ హియర్ హీ ఇస్ దేర్. హీ ఇస్ హియర్ హీ ఇస్ దేర్ వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఇస్ దేర్.
0: కనుక నిశ్చలం.
1: హీ స్టడీ.
0: నిర్మలం.
1: ప్యూర్.
0: నిశ్చలం నిర్మలం.
1: ఇస్ ప్యూర్ అండ్ స్టడీ.
0: ఇలాంటి భగవంత తత్వం లోపల
1: ఇన్ సచ్
0: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నింటికీ తానే సాక్షి.
1: హీఈస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: ఎవరు మంచి కార్యం చేసినా,
1: వెదర్ గుడ్ వర్క్,
0: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
1: బ్యాడ్ వర్క్,
0: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
1: ఇన్ ఎనీ పొజిషన్,
0: ఒక సినిమా ఒక డ్రామా వేస్తుంటాము.
1: A drama is an act.
0: ఈ స్టేజ్ పైన,
1: ఆన్ ద స్టేజ్,
0: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
1: As the king speaks,
0: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
1: సో మెనీ థింగ్స్.
0: జవాను దాని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
1: There's one of the stage.
0: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ ఇవ్వటమే తన యొక్క పని.
1: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
0: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
1: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
0: చంద్రమతి ఏడుస్తుండాలి.
1: చంద్రమతి ఇస్ క్రైయింగ్.
0: కానీ లోహితాసుని పాము గర్చింది, వాడు చచ్చిపోయాడు.
1: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
0: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
1: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
0: ఇంత యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రము ఉండదు.
1: There are changes in the actors, but the light is the director, no
0: change. Sakshibhutam. Atane nijamaina guru.
1: He is the true guru, the eternal witness.
0: Ekam, nityam, vimalam, achalam, sarvadi sakshibhutam. Bhavatitam.
1: The next aspect is bhavatitam.
0: Yadavacho nivartante aprapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి వాడు.
1: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు.
1: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్.
0: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
1: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
1: ఇట్స్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్ హౌ డు యూ డిసైడ్.
0: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
1: సిన్స్ ఈస్ బియాండ్,
0: అతనే నిజమైన గురువు.
1: ఈస్ ట్రూ గురు.
0: త్రిగుణరహితం.
1: He has no three qualities.
0: Sattva, rajo, tamo, gunamulu.
1: Three qualities, the pious, the passionate,
0: and sattva, rajo, tamo, gunamulu, prakruti yokka lakshanalu.
1: These three qualities refer to the world.
0: Ee moodu lakshanamulu undinappude,
1: when these three qualities are
0: there, dukkhamu untuntadi.
1: There are pain and pleasure.
0: Ee moodu lakshanalu lekapothe, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
1: When these three qualities are not there, there's no pleasure.
0: Ee moodu gunamule sarva alakshanamulu.
1: These three are bad things.
0: కనుక అలక్షణముల చేత,
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
0: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
1: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
0: కనుక త్రిగుణరహితము, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
1: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
0: అతనే భగవంతుడు.
1: హీఈస్ గాడ్.
0: త్రిగుణరహితము.
1: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
0: అతనే గురువు.
1: హీఈస్ గురు.
0: ఈ గురువు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ గురు?
0: అనేక మంది చెప్తుంటారు.
1: Many say,

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
2: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ.
1: ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద కంట్రోల్.
2: ఈ తానే హిస్ క్రియేషన్, సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
2: ఈ భూత్తరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
2: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
2: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
2: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
2: శంఖచక్ర కదా ధార్యాన.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
2: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
2: కర్త తానే,
1: హిస్ క్రియేటర్.
2: కర్మ తానే,
1: ఈజ్ ఆల్సో యాక్షన్.
2: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
2: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
2: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
2: కారణం తానే,
1: ఈజ్ యాక్షన్.
2: కర్మ తానే,
1: ది యాక్షన్.
2: కర్తవ్యము తానే,
1: డూయర్.
2: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ ఇస్
2: విశ్వం. విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ, ది యూనివర్స్.
2: గురువు.
1: దట్ గురు.
2: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
2: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడా గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
2: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్, రూ ఇస్ ఫార్మ్లెస్.
2: గుకారో అంధకార,
1: గు ఇస్ డార్క్నెస్.
2: రుకారో తన్నివారణ,
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
2: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
2: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలనం చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
2: ప్రకాశమే,
1: ద లైట్.
2: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెంట్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
2: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
2: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
2: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
2: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
2: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్
2: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
2: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
2: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: The whisper mantra in the ear and collect money.
2: Guru yokka lakshanamulu.
1: That is not the quality of the teacher.
2: Guru Vishnu, Guru Devo Maheshwara.
1: The third aspect, Guru Devo
2: Maheshwara. Maheshwara naga evaru?
1: Who is Maheshwara?
2: Anaga.
1: He meant?
2: Ee jagatulandu, samasta jeevanulu, shasinchetunti vaadu Maheshwara.
1: Maheshwara is the one who commands all the beings in this world.
2: Ide. శాశ్వతం ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
2: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
2: ఎవరు ఏ దినంలో ఏ కాలంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధనలు చెప్పేటువంటి వాడు.
1: హీ ఈస్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
2: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
2: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
2: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ కమాండ్.
2: ఋతువులు శాసనమే.
1: సీజన్స్,
2: వర్షము శాసనమే.
1: ద రెయిన్స్ కమాండ్.
2: రాత్రి పగలు శాసనమే.
1: ద డే అండ్ నైట్
2: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
2: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
2: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
2: సమస్తమును తన హస్తమునందుంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
2: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
2: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
2: శంఖ చక్రం.
1: యస్ గట్ శంఖ
2: గదా పద్మము.
1: వన్ ఇస్ గద అండ్ పద్మ.
2: నాలుగు హస్తములు ఉన్నాయని.
1: హస్ ఫోర్ హ్యాండ్స్.
2: ఒక చేతిలో శంఖము.
1: విత్ వన్ హ్యాస్ శంఖ.
2: ఒక చేతిలో చక్రము.
1: ద అదర్ హ్యాండ్ వీ.
2: ఒక చేతిలో గద.
1: హస్ గట్ గద.
2: రెండవ చేతిలో పద్మం.
1: అనదర్ హ్యాండ్.
2: దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
2: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్.
2: చక్రము కాలచక్రము టైమ్ భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: చక్ర ద వీల్ ద టైమ్.
2: గద అనగా బలము.
1: ద
2: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
2: పద్మము.
1: ద పద్మ ఫ్లవర్.
2: హృదయ పద్మములు. అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
2: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో బల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ చక్ర గదా పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వాడు.
1: సో శంఖ చక్ర గద పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
2: అయితే ఇక్కడ విష్ణు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
1: Here you say విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
2: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
1: If you say that they don't see eye to eye, they are not no different.
2: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నారు చూడదు, సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
1: Only the narrow minded people bring about the difference between
2: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
1: One says I am వైష్ణవై, another one says
2: కేవలం సంకుచితమైన భావములే.
1: They are all narrow feelings.
2: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
1: దే ఫైట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్.
2: ఉన్నది ఒక్కడే.
1: ఈజ్ ఓన్లీ వన్ గాడ్.
2: చూడండి, విష్ణు చేతి లోపల శంఖము చక్రము అనగా శబ్దము కాలము బలము హృదయము మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ గోట్ ద సౌండ్ ద టైమ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర్.
2: ఈశ్వరుడు చేతులు ఒకటి ఏమిటి? ధమరకము.
1: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమర.
2: ఇంకొక చేతిలో త్రిశూలము.
1: అనదర్ హ్యాండ్ త్రిశూల.
2: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
1: ద ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
2: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
1: సౌండ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్.
2: త్రిశూలము త్రికాలముల యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
1: త్రిశూల ద త్రీ టైమ్స్.
2: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
1: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
2: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: Does when we say we find God is one, but the names are different.
2: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
1: From the worldly point of view among Bharatiyas, there's one example.
2: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
1: Vaishnavas go to Tirupati.
2: శైవులు తిరుపతికి పోతుంటారు.
1: Shaivites also go to Tirupati.
2: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
1: But there is only Venkatramana, one God.
2: కానీ శైవులు పోయినప్పుడు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
1: బట్ శైవైట్స్ కాల్ ఓ వెంకటేశ్వర.
2: వైష్ణవులు పోయినప్పుడు వెంకటరమణ వెంకటరమణ అంటారు.
1: బట్ వైష్ణవైట్స్ సే వెంకటరమణ.
2: ఈశ్వర ఇక్కడ రమణ.
1: దేర్ ఈశ్వర
2: భావాలకే మార్పు, కానీ వెంకటేశ్వర ఏ మార్పు కలగలేదు.
1: దేర్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫీలింగ్స్ బట్ వెంకటేశ్వర ఇస్ వన్.
2: వెంకటరమణ అనేటువంటి దాన్ని,
1: ద వర్డ్ వెంకటరమణ,
2: ఈశ్వర అనేటువంటి దాన్ని
1: వెంకటేశ్వర,
2: కేవలము అల్ప బుద్ధుల యొక్క తృప్తులు.
1: That is mere satisfaction out of narrow feelings.
2: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
1: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
2: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
1: పశుపతి మీన్స్ ద లార్డ్.
2: పశువులు అనగా ఏమిటి?
1: out of this animal.
2: మనోబుద్ధులతో చేరినటువంటి ఒక జీవతత్వానికి పశుత్వము అని పేరు.
1: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
2: అదే విష్ణువుల లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
1: But from the sense of Vishnu is
2: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
2: Veedu Gopala antadu, vaadu Pashupati antaru.
1: Vaishnava is called Gopala, Shaivas called Pashupati.
2: Ee vidhamainatti peru lopali kodamu ekatvanni chakkaga nirupana chestu vastundaru.
1: But even in the names there is unity here.
2: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamai pothunnayi.
1: Therefore narrow feelings among the human beings lead to this diversity.
2: ఈ ఎంతకాలం ఈ అల్ప బుద్ధులతో మనం సాధన చేసినప్పటికి,
1: హౌ లాంగ్ యూ మే డూ విత్ ఆల్ దిస్ నారో
2: ఫీలింగ్ ఉన్నత స్థాయిని మనం ఏమాత్రం కూడా పొందలేము.
1: యూ విల్ నెవర్ రీచ్ నోబుల్ హైట్స్.
2: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
2: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
2: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
2: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
2: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్
2: వివేకములో మనం ప్రవేశించాలి.
1: డిస్క్రిమినేట్.
2: ఎంత విజ్ఞానం ఉండినప్పటికి
1: విత్ ఆల్ ద నాలెడ్జ్
2: వివేకమే లేకపోతే
1: సర్వము
2: వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్.
2: ఇంతసేపు
1: సో లాంగ్
2: అనిల్ కుమారు,
1: అనిల్ కుమార్
2: టోకియా, జపాన్, హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు, వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
2: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
2: Mee paina nirdaya kaani vaari paina daya kaani rendu levu naaku.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
2: Matramunna yavaru talachina anta matrame neenu. Yavaru enta matram talustaro anta matrame untadu.
1: As you think, so God manifests himself.
2: వారి విశ్వాసం అనేది దీనికి మూల కారణం.
1: Their faith is responsible.
2: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటుంది.
1: Their faith gives them results.
2: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటున్నది.
1: However, good and bad are everywhere.
2: కానీ వారు దూరముగా ఉండటం చేత,
1: since they are far off,
2: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
1: their devotion,
2: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: They are very deep in them.
2: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
1: the feelings which are so deep,
2: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్ష్మంగానే ఉంటాయి.
1: Under any circumstances they are
2: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
1: the devotees,
2: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: They are always restless.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
2: రోడ్డు ప్రక్క లోపల
1: along side of the road,
2: పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: There are huge trees.
2: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: When you look at them, they are gigantic.
2: కానీ క్షామం ఏర్పడింది.
1: But there was famine.
2: Varshamu ledu.
1: No rain.
2: Neeru ledu.
1: No water.
2: Kaani aa vrikshamulu pachagane untunnayi.
1: But those trees are green.
2: Daniki prakkane
1: on one side
2: oka vari panta untundadi.
1: Paddy field.
2: Daniki nityamu neeru pettali.
1: The paddy field has to be watered.
2: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
1: If you don't water paddy field for one day, it would be dry.
2: Ee telivu takku manishi em anukuntadu?
1: Who is the foolish one?
2: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి. వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా
1: కళకళలాడుతుంటారు.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
2: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
2: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: Therefore the roots having gone into the depths could take water.
2: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: But the roots of the paddy field have not gone
2: that deep. పైపైనే ఉంటున్నాయి. పైపై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
1: Roots of the paddy field are just superficial, receive the water there only, then becomes dry.
2: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి, దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
2: మన భావములు ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
2: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
2: అంతా మనం ఫ్లయింగ్ సాసర్స్ మాదిరి తయారైపోయినాం.
1: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసర్స్.
2: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
2: ఆ నమ్మకం మన కుదరాలి.
1: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
2: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
2: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
2: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
2: మనము అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: వీ ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిసాటిస్ఫాక్షన్.
2: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: We listen so many words.
2: Swami matalu nityamu vintune untunnam.
1: We listen to Swami's words.
2: Kaani kontha mandi okka thuri vinte chalu adi life antha pettukoni danni aacharanalo pettuntaru.
1: But some, if they listen once, they'll practice throughout their life.
2: Inta upanyasam chesinatvanti okka Anil Kumar kudanu.
1: Anil Kumar having given such a long lecture
2: ikkada India lo, Bangalore lo, Guntur lo unnanta varaku మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లైక్.
2: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నారు. కానీ
1: దో ది లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్,
2: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్స్.
1: బ But his monkey mind has got bumps and gems.
2: ఒక్కొక్కరు తానే చెప్పుతాడు.
1: He himself says it one time.
2: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: But he doubts, is it true?
2: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: To clarify his doubts, I have sent him to Tokyo.
2: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్రులంతా కండ్లారా చూచాడు.
1: He has seen himself the devotion of those people.
2: దీనికంత మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: He could understand that the faith which is responsible for the foundation.
2: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: wherever it may be,
2: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: The faith will never lead you to failure.
2: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: When the faith is less, there will be anxiety.
2: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద loves హరి.
2: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిప హేట్స్.
2: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప goes on saying, denying.
2: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద has got single faith, God exists, God exists.
2: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడండి.
1: When he was thrown out of the hills, who protected him?
2: విష్ణు కాదు.
1: It's not విష్ణు.
2: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: That faith has assumed the form of విష్ణు.
2: కనుక ఏ ఏ సమయం లోపల ఏ ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్ట వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
2: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
2: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
2: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలని ఆశించింది.
1: She wanted Swami to visit her house.
2: తప్పక వస్తానని మాటిచ్చాడు.
1: Baba promised that he would come.
2: కానీ ఆమె సిద్ధం చేసుకుంది.
1: But she was ready.
2: అన్ని విధాల కూడా కాచుకుంది పాపం.
1: She was waiting anxiously.
2: కానీ చెప్పినట కాలానికి పోలేదు బాబా.
1: But Baba didn't go at the appointed hour.
2: అన్ని తట్టలో పెట్టుకుంది.
1: All materials are sold.
2: పక్కన దగ్గరికి పోయింది. బాబా ఎందుకు నన్ను ఇంత అవమానం చేస్తున్నావు?
1: Then he went to Baba.
2: నాకు అవమానమైనా పర్వాలేదు, మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు ఫాల్స్హుడ్.
2: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్
2: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
2: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
2: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
2: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ది ప్రిపరేషన్.
2: వెనక్కి చూచేటప్పటికి కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. The
2: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరంగొట్టింది.
1: She has beaten the dog with a stick.
2: అప్పుడు చీ, నేను చేసిందంతా కూడా కట్టె కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి ఇది డాగ్ కంత అర్పితమైపోయింది. నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
2: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
1: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ టు షిరిడీ.
2: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా. షుడ్ యూ నాట్
2: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్ వర్డ్.
2: ఇంత అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యూ స్పీక్ లైస్?
2: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ యుటర్ ఫాల్స్హుడ్?
2: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
1: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
2: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
1: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతు దున్నపోతు హీ బఫెలో.
2: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
1: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
2: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడానికి కరలేదు.
1: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. అండ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
2: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫార్మ్.
2: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
2: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
2: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
2: మీది నేరో మైండ్.
1: యువర్స్ ఇస్ నేరో మైండ్.
2: దానివల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
2: కుక్క ఎవరు? నేనే.
1: అండ్ దట్ వెరీ డాగ్
2: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇట్ ఇస్.
2: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని,
1: కీపింగ్ వన్ ఫార్మ్,
2: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకొని
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
2: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
2: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
1: God can assume any form.
2: అన్ని రూపములు తానే.
1: All forms are his.
2: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
1: ఏరి స్వామి.
2: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
1: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
2: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్త మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడి.
2: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
2: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
2: ఒకరి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
2: ఒకరు జారి పడి చచ్చిపోతాడు. జారి
1: వన్ మై స్లిప్ అండ్ డై.
2: ఇవన్నీ జరుగుతుండంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాములు తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
1: ఇప్పుడు
2: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
1: We have here super specialty hospital.
2: ఇది ఎందుకోసం కట్టాలి?
1: Why should it be constructed?
2: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
1: Many people suffer from various diseases.
2: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
1: It's very difficult to have divine feelings in everyone.
2: కొంతమంది మందుల పైన విశ్వాసము,
1: సమయ ఫెయిత్ ఇన్
2: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
1: సమయ ఫెయిత్ ఇన్
2: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
1: సమయ ఫెయిత్ ఇన్ డాక్టర్.
2: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటాయి.
1: పీపుల్ హావ్ ఫెయిత్ ఇన్
2: దేవ్. ఏ రకమైతే ఏమిటి,
1: వాట్ ఎవర్ మే బి,
2: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని, చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
1: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
2: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
1: The disease must be cured, you should be healthy and you should be happy.
2: దాని వల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ మెనీ డాక్టర్స్, డాక్టర్ వేణుగోపాల్, ఢిల్లీ టీమ్, హైదరాబాద్ టీమ్,
2: వేణుగోపాలు, ఈ ఢిల్లీ టీము, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వేణుగోపాల్ అండ్ ఢిల్లీ టీమ్ టు విజిట్?
2: శ్రద్ధా భక్తులే దీనికి మూల కారణం.
1: ఇస్ ఓన్లీ దర్ స్టెడ్ఫాస్ట్నెస్.
2: ఢిల్లీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రి పగలు సేవ పడవలసిన అవసరం ఏమిటి?
1: వై షుడ్ దే లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్?
2: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
1: They have got that good determination that everyone should be happy, that operation should be successful.
2: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
1: They do all this keeping Swami in view, nothing else.
2: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని చేపించాలి.
1: So each work has to be done in a particular person.
2: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
1: Everything leads to same goal.
2: ఒక్క లక్ష్యమే.
1: Only one goal.
2: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ అని
2: బంధువులంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
1: దే యూజ్ టు సమ్మన్ రిలేటివ్స్.
2: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
1: వాట్ వుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆపరేషన్.
2: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
1: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
2: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
1: ఫస్ట్ థింగ్స్ హ్యాపెన్.
2: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాడు.
1: When heart operations are undertaken, Prashanthi Nilayam,
2: heart operations ke bhay mein le,
1: no one is afraid of heart surgery.
2: Kabatti aa yokka nirbhayame nijamainatundi yokka bhayam.
1: That fearlessness is there.
2: Ade abhayamu.
1: That gives you all security.
2: Chinna chinna pillalanta kudalu,
1: even little children,
2: navutu navutu vastunnaru hospital ku.
1: They come to the hospital smiling.
2: In the hospital ki vellalu.
1: Swami went to hospital.
2: Chinna bidda operation jarigindi.
1: A small little child was operated.
2: ఆ మంచం పైన నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
1: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
2: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
1: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
2: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
2: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
1: ఇట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్.
2: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: దట్ ఫెయిత్ ఈస్ ది బేసిస్.
2: కనుక అన్ని విధాల కూడా ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హ్యాపీ వే.
2: ఇవన్నీ కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
1: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: మేం చేస్తున్నామే, మేం ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
1: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
2: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్ధాభక్తితో చేస్తున్నారు.
1: It need not be said on their face. They do it with a lot of
2: devotion. అలాంటి శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఈనాడు లోకానికి అవసరం.
1: For this world, the men of devotional
2: steadfastness are required.
1: When they are missing, what is the fun of doing these things?
2: కూరగాయలు మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
1: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
2: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
1: యు బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
2: మంచి కొత్త ఉప్పు వేశాము.
1: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
2: మంచి మిరపకాయలు వేశాము.
1: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
2: చక్కని సాంబార్ చేశాము.
1: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్డ్.
2: కానీ అది చెడిపోయింది సాంబార్.
1: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
2: ఉప్పులో తప్పుందా?
1: ఇస్ దర్ మిస్టేక్ ఇన్ ది
2: ఉప్పులో తప్పుందా?
1: ఆర్ ఇన్ ద దో
2: లేక చింతపండులో తప్పుందా?
1: ఆర్ డిఫెక్ట్ ఇన్ సమ్మర్
2: కూరగాయల్లో తప్పుందా?
1: ఆర్ ఇన్ వెజిటబుల్?
2: కాదు కాదు కాదు. పాత్రలో కళాయి వేయలేదు అందువల్ల పాయిజన్ అయిపోయింది.
1: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్ దేర్ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
2: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్
2: లక్షల రూపాయల ఖర్చు అయినటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికీ
1: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెండ్
2: అన్ని చేస్తున్నప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్
2: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో కూర్చుండేటట్టు అవుతుంది.
1: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
2: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
2: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసమే మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
2: చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
2: కానీ విశ్వాసం లేకుండా
1: without faith
2: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే
1: ఇఫ్ ఎంటర్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్
2: అహంకారం యొక్క ప్రభావాలు
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో
2: ఆడంబరాల యొక్క ప్రభావాలు
1: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
2: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు.
1: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్
2: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
2: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ
2: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
2: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ
1: ఎయిదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్
2: దైవనామము కానటువంటి వస్తువు కానీ
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
2: లేదు.
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్
2: కనుక గురు పూర్ణిమ అనగా
1: గురు పూర్ణిమ మెంట్
2: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు
1: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్స్
2: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యోజాయత
1: మైండ్ ఈజ్ ది ప్రిసెంట్
2: చంద్రుడనగా ఏమిటి మన యొక్క మనసే
1: ద మైండ్ ఈజ్ ద మూన్
2: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు
1: when the mind is full and pure
2: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
1: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్
2: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ
1: దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్
2: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు.
1: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్ కలెక్టింగ్ మనీ మేకింగ్ దమ్ గో రౌండ్ హిమ్
2: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
1: హి మే జస్ట్ గో రౌండ్ హిమ్ ప్రదక్షిణ బట్ వితౌట్
2: దక్షిణ ప్రదక్షిణ
1: సో దక్షిణ ఆఫరింగ్ ద మనీ
2: దక్షిణ ఏమిటిది
1: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్
2: నీ ప్రేమను అందించడమే దక్షిణ
1: ఆఫర్ యువర్ లవ్
2: ప్రదక్షిణ అనగా ఏమిటి
1: వాట్ ఈస్ మీన్ బై ప్రదక్షిణ
2: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ
1: టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ
2: రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
1: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్
2: నిత్యము గురు పౌర్ణమి
1: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి
2: సర్వము గురుత్వమే
1: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్
2: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి
1: ద మూమెంట్ ది సీక్రెట్ ఇస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
2: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే
1: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ దాట్
2: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే
1: వెన్ ది నేచర్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఇస్
2: కాబట్టి గురువు అనగా ఒక్క దైవమే గురువు దైవమే గురువు దైవమే గురువు ఇంకెవరు గురువు లేరు లోకంలో
1: దెన్ హూ ఇస్ గురు గాడ్ గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు
2: కనుక దైవ చింతన చెయ్యండి
1: దెన్ థింక్ ఆఫ్ గురు
3: भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं

0: ప్రేమస్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ మెనీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడా చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడా గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: People visit foreign countries, they receive various forms of training and acquire new skills.
0: నిజముగా భారతీయులకున్నంత ఓపిక మరొకరికి లేదు.
1: In fact, what all that's not present here is not present elsewhere.
0: విదేశాల్లో పోయి రాత్రింపగలు కూడా కష్టపడి రోగులను చూస్తూ ఎన్నో విధములైనటువంటి యొక్క శ్రమలు పడుతున్నారు.
1: They struggle hard taking care of the patients day and night.
0: కానీ అక్కడ కూడాను అధికంగా రోగులకు తగినటువంటి వైద్యం చేసేది భారతీయులే కానీ విదేశీయులు ఎక్కువ మంది కాదు.
1: బట్ దే ఆర్ అబ్రాడ్, ది డాక్టర్స్ హూ అటెండ్ ఆన్ ద పేషెంట్స్ ఆర్ ఇండియన్ డాక్టర్స్ ఓన్లీ.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా.
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్, ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్. Jewels are many, beauties others. Jewels are mine and beauties others. Beauty others.
0: కనుక చేసేదంతా కూడా భారతీయులు అక్కడ పని.
1: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ బై ఇండియన్స్.
0: కీర్తి ప్రతిష్టలంతా వాళ్లకు.
1: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
0: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఎన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
1: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత విలువ గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండడం దానిపైనే చాలా ఆకర్షణ.
1: దిస్ లాట్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుందని కింద ఉన్నటువంటి వారికి తెలియలేదని.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దే ఆర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
1: though there are many people with such capacity,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివెన్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటివిగా ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్ హియర్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డు దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్త్.
0: హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటా దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: They are doing operations at the rate of 10 and 12.
0: Oddu oddu 4, 2, 3 cheyandi. Meeru kuda aarogyam undale. Meeku tagirakunte shrama ayipothe chaala ibbandi ayipothundi antuntanu.
1: Swami restricted them to number 4 operations per day because of for their comfort.
0: Kaaku alanti doctors anta undinappudu
1: when we have such doctors.

0: నుంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి
1: స్వామి విల్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ ఇస్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయడం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఇస్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఇస్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విన్ ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని
1: so in order to train good
0: nurses college ire pichi start chestunnam.
1: Swami started nurses college.
0: Yavaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanante uddesham undetundi vaadu ma safai daggariki vachi applications ichukoni vaallandilo chetamula ee vidhamaina kharchu ledu free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
0: If you go to nurses training, you can pay tuition fees, you can pay MMO fees, you can pay any fees. Here.
1: In other institutions, they should pay tuition fees like that. Here, no fee.
0: Petrol is also free.
1: Food is also free.
0: Bhojan is also free.
1: Everything is free.
0: Kanuka, yavaraina, manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సినంత మంది ఉంటున్నారు. కానీ ఎంతమంది ఉండినప్పటికీ పని జరగటం లేదు.
1: The number of people, but yet work is not completed.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: Because patients number more.
0: ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క సేవమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపి గరీయసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి జన్మించిన దేశము రెండు స్వర్గముల కంటే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈస్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ద హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీ.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే ద డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురుల మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happiness.
0: ఆరోగ్యమే మహాభాగ్యము.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్లే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణా గాని నేడు కాదు రేపు కాదు ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి నాది కాదు.
1: నో నీడ్ నో వన్ నీడ్ టు హెజిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామీజ్ ఇట్ ఇస్ యువర్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిది ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా ఇక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులను అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Anyone can enter into the hospital as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: కొంతమంది అనుకుంటున్నారు కేవలం బీదవాళ్ల కోసమే పెట్టారేమో, మా బోటి వారు పోకూడదు ఏమో సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు సార్, రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే రోగం కనుక్కొని రాదు.
1: The disease has no relation, recognition of a poor man.
0: రావచ్చును,
1: ఇట్ మే కమ్ ఎనీ టైమ్.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: ఎనీ వన్ కెన్ కమ్ హియర్.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మన దగ్గర కూటి మీద వరకు సమానత్వమే.
1: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్.
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకు ఉంటుండాలి.
1: యు హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కసో.

0: పెట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: The principle and the code, that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karmamulaku kaalu levu, karmamulaku netramulu levu, karmamulaku noru ledu. Attide manavudu anubhavinchetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchite avartaram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది, పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chala chitra vichitramulato koodinatundi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu pancha bhautikamu.
1: We see the five senses.
0: Pancha bhautikamainatundi ee oka dokamu ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: లోకము పంచభౌతికము లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swarupulara,
1: embodiments of law,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are understandable, mysterious.
0: Lenni kalipistundai kalipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu ఎవరు నమ్మగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, ఇన్ఎక్స్ప్లికబుల్?
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: హూ కెన్ కంటిన్యూ టు కీప్ అప్ దిస్ బాడీ ఆఫ్ సెన్సెస్ ఫర్ ఎవర్?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ as it is designed, but it's bound to fall later.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: It does not proceed or respond according to the whims and fancies.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact, it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు.
1: Then can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలులేదు.
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులి స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్కుతో చెప్తున్నారే గాని అనుభవంతో వాళ్ళకి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టోటల్ యు ఫైండ్ సో మెనీ పెక్యూలియర్ థింగ్స్ హ్యాపెనింగ్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: లోక విచిత్రంబులు
1: అండ్ మిస్టీరియస్
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కాని మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
1: This was informed to his parents.
0: కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించట చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కానీ 16 సంవత్సరములు పడేటప్పటికి తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మా ఎందుకు మీరు కంటిదారులు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ, స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్, వాచింగ్ దెమ్ వెరీ మిజరబుల్, వెరీ సాడ్, ఆస్క్ దెమ్, వై డు యూ క్రై, ఈస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయనా, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నం చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here, son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: సరే, నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేడి చేశారు.
1: And at least you today you chose to tell me.
0: ఆనాటి నుంచి కాలం వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడుదని, కాలం భగవత్స్వరూపుడని తాను గుర్తించాడు.
1: He realized full well that the time is most precious and divine.
0: తెల్లవారు లేచిన
1: తర్వాత
0: స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గర పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
0: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం ఫలితం నిమిత్తమే ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this. To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంటి ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: It only meant Ishwara and Parvati accompanied by the
0: అనగా కదలిక జరిగింది.
1: That's what had happened. There's movement in the body.
0: Movement jarigetappudike tandri bharya chaala baadha padutunnaru.
1: The parents noticed the movement in the body of the son.
0: Ee pillavaadu lechadu.
1: The boy got up.
0: Amma nannu tirigi ishwarudu parvati ikkada teeskoni vacharu.
1: The boy said, "Mother, look here. Ishwara and Parvati
0: brought me back to life.
1: You can spend time with me so long I should be with you.
0: Satkarmalu cheyandi.
1: Do good action.
0: Sadalochana salpandi.
1: Entertain good thought.
0: Kalukane nenu satputrudiga maaripothunnanu.
1: I am going to be a deserving son, a good son.
0: Na vallu meeku evarikini ee vidhamainatundi laabha nashtamulu jaragadu.
1: In fact, you are not going to suffer any loss because of me.
0: Nannu nenu eppudikini baadha pettanu.
1: I will never put you to suffering or misery any time.
0: Leji tallidannuku namaskarinchi.
1: He got up and paid his obeisance to his parents.
0: Aa tallidannunu venta pettukoni intiki vachi cheraadu.
1: Accompanied by his parents, he reached home.
0: Ayyo maranichinatvanti Markandeyudu tirigi jeevitham vachindi ani andaru ooru varandaru aashchanyapadutu vacharu.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: Appudu ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకం నందు ఆ దివ్యమైనటువంటి లోకం నందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
1: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ ది కైండ్ ఆఫ్ డిస్కషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ హిమ్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: How God helps the humanity.
0: Antarbhavam parishuddhamga unnappude ee vidhamaina sankalpam maarutuntayi.
1: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
0: Ee Markandeyudu ee vidhamaina korika koraledu.
1: Markandeya didn't ask for anything.
0: Naaku ichinatundi ee kaalamunu sadvinayogam chesukuntunnanu.
1: He only determined to make the best use of the time given to him.
0: Idiye naa yokka sankalpam.
1: This is my determination.
0: Anuka ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుల యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటుంది.
1: The devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11వ శతాబ్దం లోపల
1: in the 11th century
0: Kerala దేశం లోపల
1: in the state of Kerala
0: శంకరాచార్యులు వారు పుట్టారు.
1: ఆది శంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హి హస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యులు వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th సెంచురీ యూ హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచాలు కూలిపోతున్నాయి. మానవుల యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ noticing the conditions prevalent at that time that the devotion is on the decline, ee vidhanga
0: bodhisattvudiki prajari lopana oka vidhamainatundi bhakti prapattulu abhirudhavatu vachayi.
1: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: Mari 14th shatabdam lopana
1: ఇన్ ద 14th సెంచురీ
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ
1: అండ్ హీ సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒక్కటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫార్మ్.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హాజ్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హాజ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by ఈశ్వరత్వ?
0: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
1: The truth is divine.
0: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
1: Meaning the combination of all.
0: స్థితి లయములు.
1: The creation, sustenance and annihilation.
0: దీన్ని పురస్కరించుకునే ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
1: And the scholars gave it a specific name and a form to these three aspects.
0: అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలుసునా?
1: యు నో వాట్ ఈస్ లింగ, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగ ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: The linga above that has no different form.
0: దీన్ని పురస్కరించుకుని ఇదియే నీకు శివలింగము అన్నారు.
1: That we call it శివలింగా. భగవాన్ మెటీరియలైజ్ శివలింగా. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward శివలింగ which has no definite form over there.
0: ఇట్టి దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్ నేచర్.
0: ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగ టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికీ ఏది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యులకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ది ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య
0: ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: The శివలింగ is not anyway unrelated. It is related and associated.
0: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
1: It is not apart, separate.
0: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవుల యందుకును దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
1: Since that time you find the devotion on the rise since that day.
0: Attu lingakaram chetane daivatvam ekatvanga poni.
1: It is only linga that speaks of the oneness.
0: Manavulanta edo kalpinchukoni poojchesukunetundi kutrimainatundi kaadu.
1: It is not the form which is made by man that we worship. No.
0: ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీచరితాన్ని,
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఆనాడు మార్కండేయ,
1: దట్ డే మార్కండేయ,
0: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
1: అండ్ ద ఫాదర్ మృకండ,
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
1: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
0: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల,
1: ది సటిలెస్ట్ ఈజ్ విదిన్,
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇస్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ విదౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: Without silver there cannot be plate, lid here.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: Without clay there cannot be pot.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: Without the gross there cannot be the subtle.
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
1: Without the creator there is no creation.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
1: So creator amounts to the thread, yarn.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: Therefore the creator yarns the fiber into a cloth.
0: కనుకనే సూక్ష్మ, స్థూల, కారణ దేహములు మూడు కూడాను అతనివి.
1: Therefore the grass, the subtle and the causal belong to God.
0: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
1: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: We must see that the thoughts do not prevail, they don't run fast.
0: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రమే వస్త్రం కాలేదు.
1: The mere presence of the thread will never make a
0: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
1: The yarn must be interwoven. In opposite directions.
0: ఇదే ప్రయత్నము, సుప్రయత్నము అనేటువంటిది.
1: That is effort and the divine will should go together.
0: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
1: దీస్ టూ టుగెదర్ ద హ్యూమన్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ గివ్స్ ద షేప్ ఫార్మ్ లింగ.
0: మనం చెప్పేటువంటి పదములు కూడాను, మనం చేసేటువంటి పనులు కూడాను, ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
1: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: Today, people repeat chant Veda.
0: కానీ ఈ అన్నింటికూడా అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting, you will understand everyone has a form.
0: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
1: దట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ.
0: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: Therefore Veda explains clearly the kind of thought that should take a definite form.
0: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: they could not understand this fundamental truth.
0: చాలా మంది,
1: many people,
0: విద్యార్థులు కూడాను,
1: students also,
0: దొంగ చదువు చదువుతున్నారు.
1: They just study not in sincerity.
0: Donga anaga emti? Tanlo tana pradathamulu pettukoni lenattuga natinchadame donga.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: Inta mandiki vedam cheppadam telusunu.
1: Many people can chant Veda.
0: Kani adi vinnappudu లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: వెన్ వీ హియర్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ దట్ సౌండ్ కమింగ్ ఫ్రమ్ విద్ ఇన్.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: వెల్ దట్ అమౌంట్స్ టు థెఫ్ట్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: నేను వస్తాను చూస్తుంటాను, అందరి నోట్లు చూస్తుంటుంటాను.
1: భగవాన్ యాజ్ హి రీచెస్ ఓవర్ హియర్ వాచింగ్ ఎవ్రీబడి.
0: కానీ కొందరికి తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: దో సమ్ నో వేద చాంటింగ్ బట్ దే డోంట్.
0: అది విద్యా దోహము.
1: That is what you call betrayal.
0: అదే విద్యా చోరత్వము.
1: Well, that amounts to theft at this point.
0: అదే దైవ చోరత్వము.
1: That means you are a traitor.
0: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో,
1: those people that declare that
0: వారే నిజమైనటువంటి సాక్షాత్కారములకు అర్హులవుతారు.
1: They deserve the direct manifestation of God.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వసాధారణకును అదియే కారణము.
1: In fact, that is the primal cause for all spiritual
0: paths. చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
1: As boys chant here, we find many ladies
0: also chanting.
1: Nobody can deny that, right?
0: వాడికి ఆ లోపలటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: You see, very young boys seated over there, who taught them? They go on listening to Veda chanting here and they start joining. And in fact, those people who know, they sing
0: like this. But some people don't hear. Swami, watches everybody.
1: But some people don't hear.
0: నేను చూస్తుంటాను.
1: స్వామి వాచెస్ ఎవ్రీబడి.
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్ని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: Highly educated people are seated by the side of these.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in sitting by the
0: పెద్ద దొంగలు?
1: They are big thieves.
0: వింటున్నారు.
1: They listen to chanting.
0: ఇది చెప్పటం లేదు.
1: But they don't repeat.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: Though the other chant, they don't hear.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: So chanting and listening should go hand in hand to experience the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: So everyone who knows Veda should start chanting.
0: వేదమే భగవత్స్వరూపము.
1: Veda is the very form of God.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
1: The five elements are there.
0: Ee panchabhutamulu kodanu pranam nandistunnayi.
1: The five elements are responsible for the life.
0: Ee pranam nandinchetundi panchabhutamule.
1: And the five elements are responsible for life.
0: Prapanchani kuda srushtistunnayi.
1: Also create the whole world.
0: కనుకని పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: The radiance, the brilliance of the five elements is this world, cosmos.
0: కనుక పంచభూతం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
1: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ వాట్ యు ఫైండ్ ఇన్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ ప్రపంచంలో ఉంటున్నాయి.
1: ఆఫ్ పర్సెప్షన్ యు ఫైండ్ దెం ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
1: విల్ బి డూయింగ్ ఇన్జస్టిస్ ఇఫ్ యు ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కంటైన్ ఆల్ దట్ విచ్ ఇస్ అన్నెసెసరీ.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: ది ఎసెన్షియల్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫర్గాటన్, గివెన్ అప్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేదా, ఆల్సో చాంట్ వేదా.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేదా.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: దో దే చాంట్ హియర్ దే ఫర్గెట్ ద మూమెంట్ దే లీవ్ ద ప్లేస్.
0: ఎక్కడైనా పోనీ నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా.
1: యు మే గో ఎనీవేర్ అట్లీస్ట్ యూ షుడ్ చాంట్ విత్ హిమ్.
0: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బిట్రే ద నాలెడ్జ్.
0: విద్యాద్రోహులే దైవద్రోహులు.
1: అండ్ ఇఫ్ యూ బిట్రే యువర్ నాలెడ్జ్ దైవద్రోహులే
0: క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
1: దట్ బిట్రేయర్స్ విల్ నెవర్ డిజర్వ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టిన ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ దట్ వీ సీ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ విల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒకటూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: When once you know it's a mistake, you should not repeat it.
0: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating tomorrow. అందరూ
0: ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: Is pure white beyond the darkness.
0: ఈ వేదము యొక్క శబ్దము,
1: సౌండ్ ఆఫ్ వేద,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ సీక్రెట్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: ద మూవ్మెంట్
0: జ్యోతిర్మయీ,
1: లైట్
0: విజ్ఞాంతమయీ,
1: ది నాలెడ్జ్
0: చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ,
1: ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఎక్స్ప్రెస్ స్పెల్ట్ అవుట్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between the education and Veda chanting.
0: Kanuka prati manavudu kuda nu vedam nechukovali.
1: So everyone must learn Veda.
0: Adhe nechukovalani kaadu, edoti bhagavad namanni nechukovali manam.
1: Not necessarily Veda alone. One should repeat God's name.
0: Isharudu 7th shatabdamlo puttadu. Puttinatundi Isharudu,
1: Ishwara was born.
0: Kaani anni vedamulu nechukunnadu.
1: Has learnt all
0: Vedamu, Yajur Vedamu, Savar Vedamu, Atharvana Vedamu.
1: Became a scholar in all four Vedas.
0: Yajur Vedamu lopala, Ayur Vedamu ga bayil dernai.
1: And the same Yajur Vedas just got itself divided.
0: Ante emi, dantlo mukhyamainatuvanti dani akshramulu cherchukoni.
1: All important letters have been grouped.
0: Bhagavantuni yokka smarana kosamani danini uchcharinchi cheyali.
1: And they must be repeated, which amounts to thinking of God's smarana.
0: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్, బట్ యూ షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు.
1: It is not for publicity.
0: It is
1: not for advertisement.
0: It is
1: to be practiced and one should enjoy bliss out of Veda
0: chanting.
1: It is blissful. It is light. It is delight. It is full of wisdom.
0: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటి మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
1: Therefore, the blissful aspect of the divinity is the cause for the five elements.
0: ఒకటి కర్మం.
1: One is action.
0: రెండవది ఉపాసన.
1: The second ఉపాసన worship.
0: మూడవది ఆచరణ.
1: Third is practice ఆచరణ.
0: నాలుగవది ఉచ్చరించటము.
1: Third ఉచ్చరించటం.
0: ఐదవది అనుభవించటము.
1: Fifth experience అనుభవ.
0: అనుభవం ఆనందమయ కోసము.
1: And this అనుభవ experience is the sheet of bliss.
0: కోసము ఉచ్చరించవచ్చును.
1: That of the sheath of wisdom.
0: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
1: But the sheath of bliss will be full of bliss only.
0: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ తర్వాత ఆనందమయ.
1: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda,
0: the bliss.
1: So everything begins with this action, activity.
0: దాన్ని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
1: When once we chant Veda,
0: సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
1: So those who want to be the recipients of God's
0: grace,
1: to repeat God's name,
0: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: And that has to be
0: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
1: That which is taken in must be enjoyed and experienced.
0: ఈనాడు ఊరికి వారి నేను చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
1: We just repeat as we hear.
0: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
1: It's not enough if you simply repeat.
0: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
1: You should digest it within.
0: అన్నం తినే దేనికోసము?
1: Why do you eat?
0: కడుపులో పెట్టడానికి.
1: Not merely to store in the stomach.
0: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకొని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: ద ఫుడ్ పార్ట్ టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లైడ్ టు ది హోల్ బాడీ.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపు చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: సో ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్.
0: వాకునందును, క్రియ యందును, వేదాంత ప్రచారమునందును, ప్రబోధన యందు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: దేర్ఫోర్ ఇన్ అవర్ యాక్షన్, ఇన్ అవర్ టాక్, ఇన్ అవర్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్ విత్ అదర్స్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్.
0: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడు అని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
1: We say that God is everywhere. In what form?
0: Panchabhuta swaroopudai unnadu.
1: God is in the form of the five elements.
0: Five elements ante okoka element kuda okoka daivame.
1: Each element
0: vinnimpu chesukoni sarvangamuku supply cheyali.
1: So the different forms of knowledge that we acquired must be well digested, assimilated.
0: Vakunandunu, kriyayandunu,

0: ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఫైవ్ ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హ్యాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి ఒక విద్యను,
0: ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
1: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో సిమిలర్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: వెన్ గెస్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్, బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి ఒక నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
0: Everything emanated out of this Vedic knowledge.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం.
0: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం. స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punarpatni. Bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punarmahi. Bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: Dehame lekundina etti chinna karyamulaina kodunu manamu sadhinchalemu.
1: Without this body, we cannot accomplish any simple task.
0: Kanuka danakanaka vastu vahanadulu kante manaku ee shariramme chaala viluvainatundi.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence it's very rare that one has this human
0: life. Jantu naam నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైన త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విత్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ అన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: Within this body is present the divinity.
0: Hai dehamanandu sadgunamulu satravattanlu sadalochanlu satchintanlu ilanti viluvainaatundi gunamulu indulo daachukone unnam.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: Ee viluvainaatundi gunamulu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి ఒక గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand represents the moment.
0: కానీ ఈ మూడు హ్యాండ్లు కూడాను చక్కగా తిరుగుతున్నది కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interests.
0: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: Paropakarartham idam shariram.
1: The body is gifted to render service.
0: Ninnu nee rakshinchukotame kaakunda nee toti manavulu kuda nee rakshinchadaniki tagina kankadam kattukovali.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: Paropakara nimittamai mana praapulaadinappude mana swartham kudunu andaru oka bhaganga imidi untari.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ నో ఐడియా వాట్ సర్వీస్ ఈజ్.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్టవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice self.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after.
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్, ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి?
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములు కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటి.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: త తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: And in fact he keeps all through the name given to him.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: And in fact he has forgotten his original name.
0: అతనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: And we have to go by that original name. I
0: పుట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: The given name may
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: And in fact you make use of it.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: Along with the body the name also will leave.
0: ఎంతకాలం ఈ దేహము?
1: How long this body?
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses and when it will drop off nobody knows.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: The 100 years life span is specified but you cannot go by that.
0: బాల్యమందు
1: either boy
0: hek prayamando
1: or youth
0: hek mudimiyando hek musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దీస్ సటిల్ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap you go around the different countries you are becoming vagabond. What is that you are done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ది బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ది లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణ మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణ సాధనలు సలిపి
1: gradually he
0: సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kudanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi em manam aavirbhavam chesukoni tirigi bayaku teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatunti vaadu evvadu ee jagattilo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: it. దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మధుడి తన్నలుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: వీరుని గుణము మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి సావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ సావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టి నీకు గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాజ్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money. నేను
0: ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపచ్చి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్, నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ they also will have all the food, raiment and
0: shelter. ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులోనైనటువంటి పచ్చిమచ్చి ప్రజాదులు కూడా నువ్వు భుజించడం లేదా?
1: Don't you find birds and bees partaking food
0: without an education?
1: Don't you find them sleeping?
0: ఆ పచ్చిమచ్చి ప్రజాదులు కూడా నువ్వు సుఖాన్ని అనుభవించడం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your
1: rescue.
0: The body may last for a long time, but it cannot be eternal. The messengers of death are prepared to drag your body. When relatives give up the hope and ask the body to be taken
1: out,
0: then the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూస్.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance. What is that you find in the body?
1: Kani mana antarbhavam nandu pavitramaina gunamulu untunnayi.
0: They are present, the sacred qualities within the body.
1: Vaatini kaapaadukune nimittamai ee dehanni manamu poshinchukovali.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలు ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body.
1: You
0: are highly educated now. How is it possible? It's only through this body you
1: can
0: be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body. What are these worldly comforts?
1: French Europe, German yuddham jariginappudu.
0: At the time of German war,
1: French war odipoyinaru.
0: The French lost.
1: Odipoyetappudiki aa sainyadhipati chaala goppa mahaveerudu.
0: And in fact, they're great warriors.
1: Appudu vachi ayana cheptunnadu.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: ఒక దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the sea shore.
1: Dakshinamurti anaga telivi swarupude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the sea shore.
1: Athanu eppudukunu ye chinna vishayani kodunu chaala pramanamulu vedikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ ఇట్ ఇస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు
0: in me
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface. And in fact, to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ తెరయే
1: శృంగార.
0: And whales are the decoration to the ocean.
1: గగనకి చంద్రమని శృంగార.
0: And moon is the jewel to sky.
1: నారికి గుణమే శృంగార.
0: And woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొసట విభూతియే శృంగార.
0: విభూతి is the decoration to a true devotee.
1: కనుకని దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: So we should have that real beauty.
1: మానవునికి గుణమే శృంగారము.
0: To mankind is the character.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: we have given up that precious jewel.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాము.
0: We go by the external jewelry.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యు ఆర్ యంగ్,
1: ఇంకా ఎంత కాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యు ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect it.
0: Not attachment.
1: కాని దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెలింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద ట్రూత్ అండ్ దిస్ రైచియస్నెస్ దే విల్ ప్రొటెక్ట్ ద హోల్ కంట్రీ.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: And if you protect dharma, that dharma will protect.
1: ధర్మయేవ హతోహంతి.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచియస్నెస్
1: మానవుడు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచియస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్
1: గేమ్. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: అటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: వేషానికి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: వేషానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హీ వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్ దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: virtues,
1: సద్బుద్ధి
0: good mind,
1: సత్యనిరతి
0: truth,
1: భక్తి
0: devotion,
1: క్రమశిక్ష
0: discipline,
1: కర్తవ్య పాలనములు
0: duty,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొకటి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డ్ విత్ డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: అండ్ యూ రీడ్.
1: తల్లిదండ్రులు చూడు.
0: యూ సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులు చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతే కాని మిగతా వారు ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతూ ఉంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీలు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే తల్లులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee chedda drishtini chustaro vaallalo nenu kanu drishtinchi vere ayipothanu annadu Suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look
1: into darlo nadustunnavu darin chusukuntu nu po.
0: As you pass by, watchful of the road.
1: Neeku chemame avutundi.
0: నువ్వు
1: రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారి పైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడా ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడా ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
0: దట్ ఈస్ ది
1: బ్యూటీ సత్యం శివం సుందరం అన్నారు
0: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
0: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్
1: కింద చూసుకుంటూ పోతున్నాడు
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై ఈవినింగ్ వాక్
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డీ కొట్టారు
0: బోత్ కేమ్ అండ్ క్లాష్డ్
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు
0: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నాను నేను ఎవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సెడ్ ఇన్ఫాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను
0: హై బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐఎమ్
1: అతనే సోక్రటీస్
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్
1: ఏమిది లౌడ్ స్పీకర్ ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు ఏది వినాలో వాటి వినాలి
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్ యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: ఆర్ వినకూడదు
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్
1: తలచాలి ఏది తలచాలో దాన్ని తలచాలి
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్
1: అనవసరంగా రాత్రి ఇంతకుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది
0: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతను జరుపుతూ వచ్చేవారు
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: పాండవులైనా అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు
0: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్స్
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి
0: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి
0: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనేవాడు
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్
1: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్
1: దుర్భావనలు నిన్ను హతం చేస్తాయి
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ
1: చూడకూడదు
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్
1: ఈ చూపును అదుపులో పెట్టుకో
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తాడు దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్
1: లీడర్ ఎంత ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ
1: కనుక మీరు మంచి వాళ్ళైనప్పుడే దేశం కూడా మంచిది అవుతుంది
0: ఇఫ్ యూఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి
1: పవిత్రమైన భారతదేశాన్ని త్యాగ భూమి అయిన భారతదేశాన్ని కర్మభూమి అయిన భారతదేశాన్ని పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: అందునిమిత్తమే మీరు దేహాన్ని కాపాడుకోవాలి.
0: For that purpose, you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనకు రాదు తిరిగి.
0: When once the body is lost,
1: దేహమును సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
0: సాధించలేము. You can regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: Adiye mee lakshyanga teesukovali.
0: Keep it.
1: Adiye mee pratignaga pattali.
0: Keep it as the chief aim.
1: Pattina pattedo pattare pattutiri pattunna gedda atle undu.
0: You have determined somewhere or other. Hold on, until you are successful.
1: Koru adiye korane korthiri kokki chellu daaka povakundu.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: Adigina adiye adagana adigitiri adigina daaka viduvakundu.
0: Having asked, never give up until it is given.
1: తలచినదేదియో తలచినే తలచితే తలపు తీరుదాకా పోవకుండు.
0: హావింగ్ థాట్ సమ్వేర్ అదర్ అంటిల్ ది థాట్ ఇస్ రియాలిటీ డు నాట్
1: పోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగవలియు.
0: Out of disgust, God should bless you, or you should faint in the
1: way. పోరుపడలేక తానైన ప్రోస్తాడు
0: అంటే
1: వడం తెలియక మీరైన అడగాలి.
0: Out of disgust he might confer the loan, or he may drop
1: down. Pravuta vidyarthi diccha kadu.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Kada vidyarthi dichane kadu.
0: It is not the determination.
1: Annini meeru sadhistu povali.
0: You should achieve
1: that. Adiye vidyarthi diccha.
0: Then that is the determination of a student.
1: Prema swarupulara.
0: Embodiments of law.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

రణరంగమందు పరాభూత రిపుడవుచు రణరంగమందు పరాభూత రిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైనా

దారిద్ర్య దేవత దాక్షిణ్యమున పొందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchatam sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu yendukudanu bhakti sulapam. Devotamainadi.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam chechina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatuvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: త్రిగుణాత్మకమైనటువంటి యొక్క తత్వమును త్రిగుణాతీతమైనటువంటి యొక్క శక్తితో పోల్చుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: వెన్ ఎ పర్సన్ హూ ఇస్ సబ్జెక్ట్ టు త్రీ గుణాస్ అండ్ త్రీ క్వాలిటీస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ క్వాలిటీస్ దెర్ ఈస్ నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఫియర్.
1: భజ సేవాయాం. త్రిగుణములతో మనోవాక్రాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈస్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్ సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపం ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: నారదాస్ వ్యూ ఆఫ్ డివోషన్ ఈజ్ దట్ వర్షిపింగ్ ద లార్డ్ సీజ్లెస్లీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ.
1: ఆరాధన ఎందును అర్చన ఎందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్స్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ offering worship and adoration with full of love.
1: Trikarana Siddhito Sevalu Gavinchi Arpitamanu Gavinchukune 20 yokka chittamunaku bhakti ani Garga Rishi yokka abhiprayam.
0: Garga Rishi opines that devotion is offering a pure heart with a purity of all the three karanas.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: Yajnavalka opines devotion is enjoying supreme bliss, controlling the mind and the senses.
1: Chittamunu aatmavaipana maralchi ekatvamaina aanandamunu anubhavinchatame bhakti ani.
0: It is also described that devotion is turning heart, channelizing the feelings of heart towards the unified God which combines in himself all the aspects.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఉంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖారవిందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ chanting the name of God and offering worship to the God.
1: Anirvachaneeyamainatunti aanandaanupootini antaratma dwara anveshana jaratame bhakti.
0: Devotion is inquiring into in the horizon of heart in the form of supreme bliss.
1: Idi jeevudu paramaatmato koodeetunti yokka aadhyatmika ratiye ani kuda nu cheppavachchu.
0: This may also be described as the bliss emerging at a time when ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెన్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ and flowing in the form of a flooded river towards the Lord in the form of love.
1: Prema yokka manasika parivartane pravruttiye bhakti ani kodanu deeniki maroka peru.
0: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
1: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
0: The most important aspect of devotion is attaining love through love.
1: Ee prema బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమకు కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ ఓన్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: Prayer doesn't mean only seeking or asking for things.
1: Tana yokka aarthini tana yokka baadhanu tana yokka korikalu paramaatmunito cheppukovatame.
0: It refers to expressing and conveying to the Lord his own feeling of want, hurt and whatever difficulties that he
1: tana yokka gamyamunu tana yokka dhanyamunu tana yokka punyamunu పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హి హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హింసెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మెయిర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క జీవితత్వమే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మత ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకమైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ ఎ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ది పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వి కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించడమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ఇస్
1: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
1: Manavattamunandu anantamaina kunti yokka prema pravaham anekuntadi akandanga pravahistune unnadi.
0: In humanity and human beings love is flowing ceaselessly continuously in a torrential flow.
1: Ee premanu praaptamaina margamuna maralchi tadwara praaptamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వం పైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
1: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
0: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
1: Idi hrudayamunandu maatrame untunnadi.
0: This is found in the heart itself.
1: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
1: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పూల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ న్యాచురలీ టెండ్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించునా?
0: A man who has enjoyed the nectar sweetness of a sweet fruit, can he like a tamarind fruit?
1: దివ్య భావముల చేత, పవిత్రమైన ఊహల చేత, అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున,
0: ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్, లాఫ్టీ ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్, కెనెక్ట్ ఎంజాయ్ ది వర్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ, నారో అండ్ మీనింగ్లెస్?
1: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భక్తి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్.
1: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
0: ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ ది మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
1: కాయి కాయిగా ఉండేంత వరకును దీని యొక్క రుచి పురుపుగానే ఉంటుంది.
0: సో లాంగ్ గా ఎ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్, ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
1: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
0: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ రైప్నెస్, ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
1: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు, కృంగడు, ఆనందించడు, దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్, ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
0: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
1: వేదము కేవలం ఒక మార్గమే.
0: వేదాన్ని బి డిస్క్రైబ్ ఓన్లీ యాజ్ అ పాత్.
1: వేదాంతమే ఒక గ్రామము.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యు రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత, యు హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవస్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారం ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ అ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ అ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందు కూడాను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: కోపమునందు కూడాను కరుణను వెలువరుతుంది.
0: Compassion is expressed even in anger.
1: దండనయందు కూడాను దయను ప్రసరింపజేస్తుంది.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: కనుక దండన దండన అని మనము దుఃఖించరాదు.
0: We should not feel sorry and feel sorrowful.
1: ఇది దయను పొందేటువంటి యొక్క మార్గమే దండన.
0: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ ఎ మెథడ్ ఆఫ్ రీచింగ్ దిస్.
1: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
0: యాంగర్ ఈజ్ ఆల్సో యూజ్ ఓన్లీ టు అక్వైర్
1: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షణ.
0: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ టు గెట్ ప్రొటెక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క అర్థమును గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
0: దట్ పర్సన్ ఈజ్ ఎ ట్రూ డివోటీ. Who recognizes this truth and welcomes all these things as such?
1: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
1: ఇటు దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం కీర్తనో

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యము చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలో మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే
0: ది మూమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హాస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of
1: kalam vyattham jeevitame vyattham ani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: having Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadamani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని. ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునే మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: హీ వెల్కమ్డ్ ది రిషి శుఖ అండ్ ప్రే టు హిమ్, వెల్ మై లైఫ్ ఈస్ జస్ట్ sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రింపవలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుఖ ట్రై టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాజ్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: అయ్యారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: King who recognized this particular state of affairs was submerged in bliss.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థము చేయక దైవ చింతన శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: King Parikshit, not even wasting a moment of time, listening to the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka Sravanamu Chetane Divyatvanni Anubhavinchina Chuntivadu ee Chakravarti Parikshit Maharaja.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam Cheta Bhagavantuni Nirantaramu Kirtinchuchu భజించుచు స్మరించుచు తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనను సలపచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు,
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామంను చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమును చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హీ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతన గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ ఎన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: పాదసేవనం.
0: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీవన్ కెన్.
1: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
0: ఈవెన్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వీ డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
0: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ,
1: సమస్త సృష్టికి కూడా ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
0: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్,
1: ఇది కేవలం బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
0: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ,
1: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
0: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
1: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
0: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్
1: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
1: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
0: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
1: అర్చనము. ఈ అర్చన అనగా పృథు చక్రవర్తి.
0: ది నెక్స్ట్ వన్ హిస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి
1: కాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్
0: థౌజండ్
1: అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతని.
0: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్ హూ ఈస్ సీన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
1: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడా పరమాత్మని అంశములే.
0: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్
1: స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజగానే భావించాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్, వాట్ ఎవర్ హీ థాట్, వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మము సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
0: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్
2: బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
1: కేవలం వందనమనగా రెండు హస్తములు చేర్చటం మాత్రమే కాదు.
2: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫార్మ్స్ టుగెదర్.
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
2: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్ దేవాటర్గన్.
1: దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాస్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
1: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
2: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
1: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవే.
1: పాదసేవనం.
2: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది హనుమంతుడు.
2: దిస్ ఈజ్ హనుమాన్.
1: ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ సర్వీస్ టు.
1: ఇతను సామాన్యుడు కాదు.
2: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వైచారిక విద్యయందు మహాప్రవీణుడు.
2: హీ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
1: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడా మహాప్రవీణుడు.
2: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
1: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను పైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
2: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ ఒరిజినలీ ద గీతా విచ్ వాజ్ ఎక్స్పాండెడ్ బై భగవాన్ కృష్ణ.
1: వ్యాసుల కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
2: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
1: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు. శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నాడు.
2: దట్ ఈస్ వై రామా గేవ్ ఎ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
1: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
2: హనుమాన్ వాజ్ వన్ హూడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామ ఇస్ ఫౌండ్ ఇన్
1: రామనామే లేనటువంటి ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
2: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
1: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
2: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
1: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామా అని రాయలేదు. ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
2: He is an extremely virtuous person and an intelligent person. Therefore, he wrote one letter Ra on one stone, Ma on another stone, and these two joined together because Rama together form one name.
1: తన దేహమునందరిన ఉన్నటువంటి రోమ రోమము రామనామమునే తెలుస్తూ వచ్చేటువంటిది.
2: Each hair on his body was repeating the name of Rama.
1: మనము కష్టాల సమయంలో ఏ దైవ చింతను మనం చేయము.
2: When we are in difficulties, we will be thinking of God.
1: సుఖల సమయం నందు కూడా దైవాన్ని మర్చిపోతుంటాము.
2: At a time when we are happy, we forget the name of God.
1: సుఖ దుఃఖ సమయం నందు రెండింటి యందు కూడా సమత్వాన్ని వహించినటువంటి మహాబలవంతుడు ఈ హనుమంతుడు.
2: హనుమాన్ వాజ్ సచ్ ఎ గ్రేట్ సోల్ హూ ఎక్సర్సైజ్ ఈక్వానిమిటీ ఇన్ ది టైమ్స్ ఆఫ్ సారో యాజ్ వెల్ అస్
1: అహంకారము లేనటువంటి గుణవంతుడు.
2: He was such a virtuous person who was free from ego.
1: అహంకార మమకారాన్ని తెలించినటువంటి మహనీయుడు.
2: He was one who had given up ego sense and mindless belonging.
1: లంకలో స్వేచ్ఛా విహారం కల్పుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయమునందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
2: When he was bound in Lanka and asked a question was put to him, who are you? Hanuman replied, I said, I am servant of Rama.
1: Yetti paristhitulu endu kudanu dveshalu yokku mundu kudanu nenu ramadasudani gattiga nirvachinchetunte yokka shakti.
2: In whatever circumstances be, even when the question of hatred comes, he was always considering himself.
1: ఈనాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
2: బట్ టుడేస్ డివోటీస్ ఆర్ డిఫరెంట్. వెన్ ద ఎంటర్ ది మందిర్ ష్రైన్ రూమ్, దే అప్లై విభూతి అండర్ ఫోర్హెడ్. వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ష్రైన్ రూమ్, దే రిమూవ్ ఇట్ విత్ దర్ కర్చీఫ్.
1: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాల కూడాను భక్తులుగానే ప్రకటిస్తారు.
2: వెన్ దే ఆర్ విత్ స్వామి అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ది విసిబిలిటీ ఆఫ్ స్వామి, దే విల్ బి కండక్టింగ్.
1: ఏదైనా భక్తికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
2: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of Swami?
1: Yetti pradesham nundu poyinappudiki danini kotti chaatali alanti dheeramainatunte yokka shakti tho kaligi untundali bhakti.
2: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
1: Avunu nenu bhaktudanu.
2: Yes, I am a devotee.
1: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
2: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
1: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకం గావించుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
2: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున బి టేకన్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
2: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
1: ఎన్నో బాధలను అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
1: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
1: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
2: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
1: నీవే తప్పని తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
2: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
1: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
2: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్, ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
1: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
2: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
1: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
1: ఇతన్నే పార్థసారథి అని పిలువబడుతుంది.
2: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
1: పార్థుని యొక్క జీవితమునకు సారథి.
2: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
1: ఇంకా కడపటిది తొమ్మిదవటి వాడు ఆత్మార్పణం.
2: ద నైన్త్ వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
2: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్, దట్ ఈస్
1: ఇతనే బలి చక్రవర్తి.
2: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
1: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
2: హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీలమైనటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద లార్డ్.
1: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
1: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిజ్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
1: ఏ విధముగానైనప్పటికీ తమ యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
2: హి వాజ్ వన్ హూ ఫర్మ్లీ బిలీవ్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ ఓన్లీ
1: గాడ్. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా నువ్వు భగవత్ అర్పితమే అని భావించాడు.
2: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్ ఎట్ హి సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
2: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed 9 types of devotion.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
2: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
2: They also believed that collective prayer and approach is also needed.
1: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము ఎవరికి వారు భగవంతుని చింతించటము ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
2: వి ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థమనేటువంటిది పరాత్మను పొందలేరని కూడాను విశ్వసించారు.
2: వి ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
2: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్. దిస్ ఈజ్ ఎ కస్టమ్.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
2: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: లోకస్వస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
2: దే ఫర్మ్లీ బిలీవ్డ్ దాట్ విత్ ద బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్ మస్ట్ బి హ్యాపీ.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడాను తలంచారు.
2: దే ఆల్సో థాట్ దట్ వెన్ ద ఫాలో దిస్ పర్టికులర్ పాత్ ద ఎంటైర్ హ్యూమానిటీ విల్ బి హ్యాపీ.
1: 1469 లోపల
2: ఇన్ 1469
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్
2: హూ వాస్ గురు ఆఫ్ సిక్స్
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనలను ప్రారంభించాడు.
2: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
1: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
2: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
1: ఇది క్రమక్రమేణప్పుడు పెరుగుతూ వచ్చింది.
2: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
2: లేటర్ ఆన్ ఇన్ 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
2: త్యాగరాజ గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పాటు నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
2: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ స్టార్టెడ్.
1: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
2: భజన్స్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ ది టైమ్.
1: అందరి మనసులు అందరి భావములు అందరి రాగములు అందరి తాళములు అందరి స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన అని గుర్తిస్తూ వచ్చారు.
2: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్ యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్
1: ఏ తర్వాత. దీని యొక్క అంతరార్థం ఏమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి సమర్థమైనటువంటివి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ ఆర్ ఫుల్లీ ఎఫికేషియస్. దే బ్రింగ్ అబౌట్ వెరీ గుడ్ రిజల్ట్స్.
1: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
2: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
1: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైనటువంటి భజనలు కావాలి.
2: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: పల్లలి యందు ఇది క్రమక్రమేణా మొట్టమొదట ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
2: When this was started in the beginning, when this was sung in
1: Rangi Punyat Pulara శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా, రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము రండి పుణ్యాత్ములారా, శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా. ఈ పాటను ప్రారంభించాడు
2: త్యాగరాజ. స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, వెల్కమ్, ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్,
1: రండి మనమందరం కూడి కోదండ రాముని భజన చేద్దాం.
2: ప్లీజ్ కమ్, లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన ఆఫ్ కోదండ రామ.
1: ఈ కోదండ రాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
2: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండ రామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
1: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
2: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
1: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
2: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యూ, దండపాణి
1: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
2: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
1: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
2: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
1: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
2: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
1: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
2: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్ ద
1: భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
2: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీట్ ఆన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
1: ఆ విధమైనటువంటి ఒక దీనితోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
2: Only then this kind of devotion can emerge.
1: Prema swaroopulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatram ledhu.
2: They are giving all importance to the tune and tone and not to the feelings at all.
1: Padi mandiki oka impainatundi oka raagamunu manam prayatnam chestunnam kaani impaina bhavaanni manam andinchu

0: ఒక విధమైనటువంటి యొక్క భగవంతుని పూజలు మాత్రమే కాదు, ప్రధానమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అందరి యందు ఉండినటువంటి ప్రేమనే. ఈ ప్రేమను ఏకత్వం గావించుకునేటువంటి మార్గమే నిజమైన భక్తిగా మనం విశ్వసించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డివోషన్ డజంట్ రెఫర్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్ అలోన్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ యూనిఫైయింగ్ ద లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ లార్జ్ మెజర్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: దేవుణ్ణి పూజించటము, జీవుల్ని బాధించటము భక్తి కానేరదు.
1: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అండ్ హర్టింగ్
0: సర్వులు ఎందు ఉండినటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి.
1: We have to pray to God who is resident of all hearts.
0: Bhagavantudu evadu? Love is God. Live in love.
1: Who is that God? It is love.
0: Adane prema swarupudu.
1: He is the embodiment of love.
0: Prema nimittamai manam premanu abhivruddhi parchukovali.
1: We should develop love for the sake of love.
0: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపము.
1: లవ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అదియే భక్తికి రూపము.
1: దిస్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ డివోషన్.
0: అదే దివ్యత్వానికి ప్రతిబింబము.
1: దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ.
0: అదే ఆత్మానందమునకు గమ్యము.
1: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
0: కనుక ఆనందం మనయందే ఉన్నది.
1: బ్లిస్ ఈస్ హిడెన్ ఇన్ అస్.
0: మనం ఎక్కడో వెతకపోవనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ అవుట్ సైడ్ ఆఫ్ అస్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
1: వెన్ గాడ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ హిమ్ ఇన్ వన్ ప్లేస్?
0: వెతకడం అనేటువంటిది వెర్రితనము.
1: Searching itself is a type of foolishness.
0: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
1: Introvert your own vision.
0: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపును మరల్చండి.
1: Control your own feelings which are going outside. Introvert them and worship the Lord in
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థంగా భావించండి.
1: Consider every activity as an offering to God.
0: ఇదే గొప్ప విద్య.
1: This is real education.
0: ఈ విద్యను మనం అభ్యసించాలి.
1: This broad type education we have to cultivate and develop.
0: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
1: We should enjoy the bliss which cannot be explained in this way.
0: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
1: We should enjoy the supreme light which is expansive.
0: ఇది జీవితం యొక్క ప్రధాన గమ్యము.
1: This is the ultimate goal of life.
0: ఇదే నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
1: This is the correct path which will have to take life to the goal.
0: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
1: We should start loving for the sake of love.
0: ఇదే way of life.
1: This is the way of life.
0: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తిని పూజలు పునస్కారములు యాత్రలు పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
1: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.
0: Bhajan bina sukha shanti nahi.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: కనుక ఇది ఆనాటి నుంచి వారు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయం.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేసినట్టు చెప్పాను.
1: What is the fun of simply singing is the glory. The mere singing is the quality of a lazy man.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: కేవలం కీర్తనం

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana mem namamnu atme cheppudu gaani nama rasamane pitidi nee endunnadi nee va rasam ichinappudeve mem dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Aya, nee chetiki 5 veelu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okadi chooptuntunte mita 3 fingers ni nee chooptuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: Chudu adi nevu gurtinchukovatam ledhu. Okati nevu vaadu ani cheppiste nenu 3 nuvvu ani cheptuntaru.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: Adhe vidhamgane kontaru velli naalantu chepparu.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meeru cheppinattuga mem chestune unnamu kaani daivam maaku kanipinchatam ledhu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru tarachina antamatrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపల నేను మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellale Prabha undadi.
0: But Radha's sister Prabha,
1: Prabha anetutama na krishnudu, na krishnudu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే హి హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యు టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పాడు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken in what he said.
1: And she cried.
0: And she cried. This is all the divine play. And she, followed by her husband, went to the public. Krishna did so many miracles like this, so many. And the question was put, who is the husband of this lady?
1: And
0: she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: కృష్ణ సెడ్, రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్, యు సీ, అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ అర్లియర్.
1: రాధా, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యూ ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కలుపునే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి. బ్రహ్మ స్వరూపం ధరించి
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: రాధ హర్డ్ దిస్.
1: రూపలికి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: But Prabha went on criticizing, accusing.
1: కానీ నా భర్త ఈమెంచి ఎందుకు వచ్చాడు?
0: How is that my husband has come this way?
1: అని చాలా దూషించింది.
0: And she accused.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారంలన్నీ కూడా నాకేమీ అంటవు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తలుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu ante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవబ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు చేయడు భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రము వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
1: అటాచ్మెంట్ లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకములుగా అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: కృష్ణుడు వలే వస్తాడు.
0: Comes as Krishna.
1: పాపరు వలే వెళ్తాడు.
0: And he returns as innocent one.
1: పాపరుడుగా వెళ్ళాడు కృష్ణుడు.
0: Krishna being so innocent,
1: తిరిగి పాపరుడు కాడు.
0: And he is not innocent any longer.
1: అసలు కృష్ణుడు కృష్ణుడే.
0: Krishna is Krishna at any time.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: Krishna has been changing like this only to see that people, by being carried away by this attachment, they will get attached to God once for all through the path of devotion.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతూ ఉంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడు ఎట్టి వాంఛనలు లేవు.
0: కృష్ణ ఈజ్ డిజైర్లెస్.
1: డిజైర్స్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: అండ్ హి హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: కట్ట కనిపడికి రాధ ప్రభు ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనలీ వాట్ హ్యాపెండ్, రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ప్రభ.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడాను నా వల్లే మార్చాలి.
0: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటైపోయినారు.
0: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభ.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: హీఈస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఈస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వాడి మనసు మార్చండి స్వామి, నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: And they also say, you should only set him right, Bhagavan.
1: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి,
0: having transformed,
1: కృష్ణుడు తన యొక్క కార్యములను తన జరుగుతూ వస్తున్నాడు.
0: And Krishna went on fulfilling his own tasks.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ, భారత, భాగవత, ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
0: You can just change the bend and straighten any tree.
1: కానీ రాయి మార్చారు.
0: కెన్ ఎనీవన్ చేంజ్ ద మైండ్?
1: కానీ మనసు మార్చగలరా?
0: బట్ కెన్ ది ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్ మెంటాలిటీ?
1: మార్చడానికి వీలే లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా వాచ్ చేసేస్తున్నాడు. తానే మారి వస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ బట్ హీ హాజ్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
1: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
0: యు మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అదొక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి,
0: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
1: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడా కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
1: కృష్ణ, మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలేదు.
0: కృష్ణ, వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ, సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: హావింగ్ సెడ్ సో, కృష్ణ
1: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభుడు.
0: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము కథ వచ్చింది.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
1: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
0: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
0: అండ్ కృష్ణ గాడ్ డౌన్ దేర్.
1: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కనులతో చూస్తూ వచ్చారు.
0: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
1: కృష్ణుడు ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
0: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్?
1: అక్కడ వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ ఈ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? హీస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
1: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరినీ తీసుకుని ద్వారక వెళ్ళారు.
0: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
1: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
0: రాధా చంద్రిక హెడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ద డిజైర్స్.
1: రాధా చంద్రికడే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
0: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు?
0: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
1: కానీ దేహం ఒక్కటే.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: ద There may be many parts and many forms, but the divine power is one and the same. You think that the divine power varies from person to person. That's not different. Atma present in this body is very much present in that body also. The same atmic principle is present in every one of you.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు, అంటే మార్చు మరి కరెంట్ ఏమో ఒకటే.
0: యు మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్, బట్ కరెంట్ ఇస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about changes.
1: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
0: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
1: కీర్తి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
0: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుక మనోమార్పులు మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటి అంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ if only God wills it.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: God can do anything.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: He can reach anywhere.
1: ఎవరినైనా కూడా చేసుకొని పోగలడు.
0: He can know anybody and approach and be him.
1: కానీ ఎవరిని తీసుకెళ్ళి వెళ్ళినప్పటికీ అది ఒక్కడే.
0: But God is one. He may be with any number of people.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినప్పుడు, పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: Whether he is in the company of Kauravas or Pandavas, Krishna is one and the same.
1: Kani andulo veri veri rupalaga garpichadu.
0: But he appeared in a myriad ways in different forms.
1: Kani etti roopam koru attindi kaadu.
0: But in fact none of these forms, none of the names belong to him in reality.
1: Kani taanu okkade.
0: But God is one, Krishna is
1: one. Ekam eva advitiyam brahma.
0: God is only one and not two.
1: Enduga nenu cheyadu.
0: And he is not two, he is not dual.
1: ఒక్కడే ఉన్నాడు.
0: God is non-dual one.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ, God ఒక్కడే ఒకడు.
0: You may be anywhere, you may go anywhere, you may be whatever you may be, but God is present in you all the time.
1: కనుక భగవంతుని మారడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు.
0: God will never change, he is changeless.
1: God change అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
0: సో గాడ్ ఈస్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధంగా మనసు చెప్పి తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మోర్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
1: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
0: The divine love is unparalleled. No other love would ever match it.
1: Kanuka ee prema maareetundi kaade kaadu.
0: The divine love is changeless.
1: Enni roopamulu dharinchinappudiki aa yokka roopam maareetundi kaadu.
0: There may be any number of forms, but the divine love is
1: nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupam.
0: It is pure, it is ever effulgent. It is immortal, it is nectarine, it is existential.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: Who can bring about change in God?
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ నీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారినాయి గాని తాను ఎవరు కాదు.
0: There are many names, Venkateswara, Rama, Krishna, any name, but God is one and the same.
1: అందుకోసమే చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Therefore Bhagavan says God is only one, not two.
1: రెండుగా లేదు.
0: He is not dual.
1: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
1: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
0: It is all the change in your mind, but God is changeless.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుని మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: We should have full faith in the divinity that is changeless.
1: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: Because there is a change in the name, but God is one and the same.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
0: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
1: అది మారినందుకే సర్వము మారవచ్చు.
0: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
1: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
1: కానీ ప్యూరిటీనే యూనిటీ.
0: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
1: యూనిటీనే డివినిటీ.
0: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
0: Convert the individual love into divine love.
1: అప్పుడు డివైన్ లవ్ నిజమైనటువంటి యొక్క భగవద్గీతగా మారుతుంది.
0: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
0: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
0: యూ డౌట్ డివినిటీ. And you question the divinity. Some people do it.
1: కాని ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
0: We can never question the will of God.
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: And we think that we have changed the mind of God. That God has changed our mind. We think so.
1: కాని భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: But God's mind is changeless. It is uniform. It is one and the same.
1: అది స్థిరమైనటువంటిది.
0: It is steady and strong.
1: Steady and strong.
0: It is steady and strong.
1: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
1: ఒక చెక్క ఉంటుండాలి, వుడ్ ఉంటుండాలి.
0: And here lies the wood.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: You can make with that
1: అంబు మాదిరి చేయవచ్చును.
0: You can make it into a ball.
1: అంబుగా చేయవచ్చును.
0: And you can make it into a bow and an arrow.
1: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
0: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇంటూ కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌ.
1: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంటుంది.
0: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
0: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
0: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
0: గాడ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ చేంజ్ టు
1: ఎనీ. ఏమైనా చేయగలడు.
0: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
1: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనం ఇవ్వచ్చు.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: బట్ ఈచ్ వన్ విల్ నాట్ హ్యావ్ ద దర్శన్ సెపరేట్లీ మెంట్ డిజైన్ ఫర్ హిమ్.
1: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
0: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకమైన చేయొచ్చు.
0: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైం.
1: ప్రేమ స్వరూపులార,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఇట్టి రహస్యం ఎంత కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
1: Oka divinity telusukunte universe anta telusukunnatte.
0: And once you know the divinity, you will be knowing the whole of the universe.
1: Kaluka ee okka dani meer gurtinchandi.
0: This factor you should know.
1: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
0: Some people experience but they get changed.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: గాడ్ రూపంలో మీరు లీనమైపోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
0: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: All of you remain with one pointedness, with one mind.
1: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్ ద సీకర్స్ ద రిచ్ ద అఫ్లుయెంట్ ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
0: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠకేవలో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
1: వశిష్ఠ కేవ్
0: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
1: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
0: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
1: అందులో చిన్న దీపం పెట్టుకుని
0: అండ్ హెస్ గాట్ ఎస్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్.
1: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
0: అండ్ ఈ రిమైండ్ ఇన్ సాలిట్యూడ్.
1: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us some milk.
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్ సో ఎవర్,
1: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదెది కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, you used to ask, would you give me some milk?
1: Whatever he is, then he would drink a bit of water.
0: And he takes from them the milk and keeps it in a safe place.
1: Tea cheskunevadu.
0: And then he used to make use of it.
1: Dantlo konchu neeru posi deeni tea tho kalpukunevadu, chakra veskunevadu.
0: He will mix it with water and add some tea and sugar and consume.
1: కట్ట కలబడికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
0: ఈ ఇండియా సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయే చాలా ఎత్తైనటువంటిది.
0: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
1: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్ట కలిపి కొండ ఎక్కేవాడు.
0: అండ్ హ్యాడ్ టు క్రాస్
1: టీ చేసుకునేవాడు.
0: And then he used to make use of it.
1: Dantlo konchu neeru posi deeni tea tho kalpukunevadu, chakra veskunevadu.

0: केवल and he had to crawl with both the legs and hand.
1: పై ఎవరైనా కొంచెం పాలు ఇచ్చిందంటే అది ఒక వారం రోజు పెట్టుకునేవాడు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూస్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్
1: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
0: అండ్ దెన్ హీ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్
1: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
0: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్
1: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
0: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
1: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
0: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు రిషికేష్ పురుషోత్తమానంద సా భగవాన్ దే
1: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
0: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
1: దర్శన దర్శన దేవ్ దర్శన దేవ్
0: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్ ఐ వాంట్ యువర్ దర్శన్ హీ ప్రేడ్.
1: ఒక్క జాబు చూశాను ద
0: మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
1: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
0: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
1: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది గోల్డ్ బరువు.
0: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
1: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
0: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
1: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
0: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ ద టైమ్.
1: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాము.
0: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
1: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
0: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
1: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి
0: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
1: మీరు ఇద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది.
0: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
0: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
1: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉంది.
0: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
1: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
0: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
1: ఈ పురుషోత్తమానంద దృష్టి నా పైన పెట్టాడు.
0: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
1: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
0: భగవాన్ గేవ్ ఎ డేట్.
1: ఎప్పుడే నేను కనిపించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను. ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఐల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
1: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
0: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
1: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
0: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
1: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
0: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
1: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడ్డు, ఆయన నాకు కనపడ్డు.
0: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
1: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
0: He was watching and he was staring and fell.
1: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
0: And then he sent a telegram to Bhagwan.
1: I am coming today.
0: He sent a telegram to Bhagwan. I am coming today.
1: Be ready, be ready, be ready.
0: Be ready, be ready.
1: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు.
0: రాజారెడ్డి,
1: రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: And there is also Rajareddy in the company of Bhagwan. He is now there in Bombay.

0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇక పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలిసింది కానీ నాకు తెలియదు.
1: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ సచ్ డేట్ ఎట్ పర్టికులర్ టైం.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: There in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: అందరూ కాచుకున్నారు.
1: They were all waiting for him.
0: Waiting చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
1: Then there was broadcast news.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: And they could tune their radio and they all could see Swami.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: As all were watching, పురుషోత్తమానంద fell down and breathed his last.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: And all sent telegrams to Bhagavan.
0: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes, yes, he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యూ గెట్ ఇన్ దట్ వశిష్ఠ కే వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యూ గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే,
1: when they opened the door and started seeing the whole cave,
0: guha anta kuda nu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayanu teesukoni poi ayanu ganga lo kalipaaru.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kuda nu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day, Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 dinalu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kanuka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్లీ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andaru chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalo nenu rendu dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodam anukunnanu.
1: One day he wanted to return.
0: Kaani ayana koraadu inka oka dinam undi chesipondi vachinarante nenu ayana cheppu.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతని సంతోష పెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ 1 day ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టబోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: Enta sepa aina inka deyaledu.
1: And he didn't get up for any length of time.
0: Kaani inkoka disturbance cheyakoddu.
1: But no one should be disturbed.
0: Appratne untundi nenu kuda akade unnanu.
1: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
0: Chikati ayipoyindi.
1: And it was dark.
0: Ekkada emi kanapadaledu.
1: And nothing is visible at that time.
0: Adi chusi kasturi evatho cheppadu. ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద. ఉత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే శివానంద ఒకే కోపం.
1: శివానంద ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండకూడదు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్, భగవాన్ యూ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకోని నాకేమి,
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే ఫీల్, భగవాన్ ఇస్ నాట్
0: బాదర్డ్. దగ్గర ఉండేవారు,
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నా నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీవన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉంటున్నాను అని పేపర్లో వచ్చేటప్పటికి అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి, ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ ఐ హ్యాపీ అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇఫ్ యూఆర్ ఆల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చి పెట్టేసారు.
1: దట్ వశిష్ఠ కేవ్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయినతో ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: When Bhagavan visited Delhi and Bhagavan made everybody to join bhajan.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: There are many sages and saints who are yearning, praying for Bhagavan.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: చుట జరిగి ఉండు.
1: ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ కాంటాక్ట్ ఫ్రెండ్షిప్స్ విత్ ఎవ్రీబడి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్నింగ్.
0: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
0: కానీ అంత్యంబుల కదలిలేక,
1: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది ఆబ్జెక్టివ్.
0: ద్రవ్యమార్జించుట తగిలియుండు.
1: హీ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
0: ప్రపంచమున విద్యావంతుడు కోట్ల కొలది ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
1: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్, హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
0: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the ultimate result of all this reading, this study?
0: కడపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నవి.
1: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
0: Kani kutiki modalu kotisina varaku kulanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
1: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
0: Inta chesinappudigani aa tallidandrulu paina sariyainatvanti oka krutagnatanu choopatam ledhu.
1: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
0: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు యోచించరు.
1: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
0: ఇట్టి పరిస్థితి యందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
1: Under these circumstances, let us understand what education is.
0: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
1: వన్ హ్యాస్ గాన్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్, గాట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ద బుక్స్.
0: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
1: ఐ హావ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వెరీడ్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టేపటికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
1: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
0: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడా కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
1: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
0: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: ఇన్ఫాక్ట్ The true education is latent and immanent in every human being.
0: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
1: We also know the women being highly educated.
0: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
1: People expect very high standards of respectability and esteem by learning.
0: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
1: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
0: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
1: Every parent sends his children to schools.
0: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
1: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
0: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
1: With all this job oriented education, what is that you do?
0: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
1: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
0: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
1: But he is highly egoistic because of his knowledge.
0: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
1: Why should you be egoistic at all for all the education that you acquired?
0: విద్య యొక్క విశిష్టత వినయము.
1: The significance of education lies in humility.
0: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
1: Without wisdom, without the sense of discrimination and humility, what for all education?
0: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
1: We study keeping in view the welfare of the whole society.
0: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
1: What is that we are doing for the society?
0: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
1: From the society only we are benefited and learn many things.
0: తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
1: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
0: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
1: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఎందు కేవలం వినయం శూన్యమైనది.
1: In modern students, there is no iota of humility at all.
0: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
1: How to respect elders?
0: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
1: How one should render service to the community?
0: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
1: So there is no service, no humility, but one gets satisfied with this bookish knowledge.
0: ఈ bookish knowledge వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
1: By this bookish knowledge, your life becomes totally artificial.
0: Life anta artificial gaane untundadi.
1: The entire life is full of this artificial.
0: Tindi anta artificial gaane untundadi.
1: Learning is artificial.
0: Nadachadamu kuda artificial gaane untundadi.
1: Even the walking style is artificial.
0: Anni style gaane untundadi.
1: Everything is of this type, artificial nature.
0: Idi nechukodaniki college lo pampinchalana?
1: To lead an artificial life, should you go to a college?
0: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకోవాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు క్వశ్చన్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ దట్ హ్యాస్ బ్రాట్ మీ టు దిస్ కాలేజ్.
0: అప్పుడే తాను సరి అయినటువంటి యొక్క మననం చేయవచ్చు.
1: దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ ట్రూ లర్నింగ్.
0: గ్రంథములు పరిచయం చేయటము చదువు కాదు.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్, ద బుక్ ఇస్ నాలెడ్జ్, ఈజ్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోలేదు.
1: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ and again start writing the book. It is a matter of bi-directional flow of information, pustaka the book and mastaka the head.
0: Kani pustakamulinda mastuva chaduvunde.
1: In books, pustaka, there is lot of information, mastuka, lot of information.
0: Mastakamulayandu matti vendu.
1: But mastaka the head is full of matti, the mud. You don't expect any positive results out of such education. Every educated man should think in this spiritual direction. The chief guest in his address mentioned, though all people learn and study, what is the ultimate result out of this?
0: ఇంత మాత్రమనకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము.
1: ఫర్ దిస్ వి స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
0: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
0: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
1: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
0: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
1: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
0: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
1: There is no discipline among the children of these educated people. They behave with all the humility in front of their parents. But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds. Therefore, it is absolutely necessary.
0: ఈనాడు మీరు చదివే చదువంతా కూడాను బయట ప్రపంచం కోసమని చేస్తు.
1: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వాడు ప్రచారం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
0: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
0: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
0: ఏంటి knowledge?
1: What is this knowledge?
0: ఈ knowledge అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
1: We say knowledge, but ultimately it lands up in allergy.
0: దీనికోసం మనం చదవటం.
1: Should we study to develop allergy?
0: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
1: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
1: In the modern world, wherever you go, you listen to nice words.
0: పోయి తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
1: But does anyone observe in practice what he speaks? Embodiments of law.
0: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
1: It is not this bookish knowledge that is important.
0: ఆ గ్రంథ పరిచయం గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
1: Out of all this textual knowledge, grantha, we should draw the gantha, the essence out of it.
0: కనుక ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య.
1: Drawing the essence, gantha, is the true education.
0: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
1: We go on reading, referring books.
0: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
1: What is the ultimate use of all this knowledge, education?
0: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
1: After all, what is that we know? We go on quoting what people say about it.
0: నీ హృదయం నీకు ఏం బోధిస్తుండాలి అది నీకు చెప్పాలి.
1: What is the knowledge of the self? What is the teaching of the self?
0: కానీ దాన్ని ఎవరు విచారించడం లేదు.
1: Nobody is inquiring in this path.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
1: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
0: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
1: All great people studied, no doubt.
0: కానీ చదివినారు, కానీ వారికి వారే మాత్రం చూసుకోవడం లేదు.
1: They studied to a very high standard, But they have not understood their true nature.
0: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
1: Their conduct is so cheap.
0: చీప్ లో చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
1: But though he is the chief, his conduct is so cheap.
0: కనుక మొట్టమొదట చీర పరీక్ష చేసుకోవాలి.
1: Therefore, we should acquire the true knowledge.
0: The end of education is character.
1: The end of education is character.
0: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
1: To take care of this character constitutes the very essence of life.
0: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
1: Education bereft of character is useless.
0: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
1: It is all the half-boiled rice, half-baked.
0: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
1: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
0: మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు.
1: Man has got 3-dimensional nature.
0: Mind, Atma, Buddhi.
1: The mind, intellect and the self, Atma.
0: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
1: What is the nature of Atma, the self?
0: అది సర్వత్రా ఉంటుండాలి.
1: It's present all over.
0: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
1: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
0: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
1: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
0: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
1: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
0: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
1: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
0: చదివిన మహనీయులందరూ కూడా ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
1: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
0: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడా ప్రయోజనం లేదు.
1: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
0: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
1: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్ వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
0: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
1: ఇట్ ఈస్ నాట్ వాట్ యు స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ వాట్ యు డూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాడు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
1: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హీ ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
0: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ ది యూనియన్ విత్ గాడ్.
0: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ సింప్లీ హ్యూమన్స్.
0: అందరూ డివినిటీ.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వన్ హ్యాస్ టు బి ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ ది ఐడియల్.
0: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది ప్రాక్టికల్ లైఫ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
0: ఆనందించాలి.
1: అండ్ వీ షుడ్ అటైన్ బ్లిస్.
0: ప్రతి మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ఫుల్ నేచర్ ఈస్ దాట్ క్వైట్ న్యాచురల్ గిఫ్టెడ్ టు మ్యాన్.
0: న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పట్టుకోవాలి?
1: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
0: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
1: యూ గో టు ఎనీ స్కూల్ ఆర్ ఏ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
0: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
1: యూ క్యాన్ టీచ్ అదర్స్.
0: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాము.
1: Our life has become a sort of a book.
0: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
1: Out of this book, how to learn, how to be practical.
0: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the true learning comes out of one's own heart, hridaya.
0: మన యొక్క జీవితమైనటువంటిది మొట్టమొదటి హార్ట్తో పుట్టుతుంది.
1: In fact, the life begins with the heart.
0: బిడ్డ పుట్టిన సమయమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
1: The moment child is born, the people will be attentive, will be noticing the heart beat of the child.
0: కనుక మనం హార్ట్ని ఆధారంగా తీసుకోవాలి.
1: Therefore, we should rely on the heart.
0: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: ఇది కాన్షియస్నెస్ అంటారు.
1: ది ట్రూ హార్ట్ ఈస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
0: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ దిస్ కాన్షియస్నెస్ ఇన్ ది కరెక్ట్ ఫామ్.
0: అదే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దిస్ షుడ్ బి ద మెయిన్ ఫ్యాక్టర్.
0: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: That act which is done with all the love will give you total
0: bliss.
1: And in fact, the bliss is present in everybody. But one is not aware of the bliss within. Therefore, one should be aware of the bliss of one's own self.
0: Nityanandam.
1: The eternal bliss,
0: Parama Sukham,
1: is supreme happiness,
0: Kevalam Jnanam Muttim,
1: is one of wisdom,
0: Dvandvatitam,
1: non-dual.
0: Ee Dvandvatitanga Untundali.
1: The true bliss is non-dual.
0: Manaki ekkada poyinappudiki dvandave.
1: And therefore you find this dual bliss everywhere if you want to see.
0: Kaani dvandam anetundi unnanta varaku manaku aanandame ledu.
1: So long there is duality, there is no bliss.
0: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
1: Therefore we should understand the underlying unity.
0: ఈ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
1: This unity should take you to purity.
0: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
1: It is with this purity you can attain divinity.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: ఈ మూడింటి అందు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: You are a true human. If you have got this three-dimensional view of unity, purity and divinity. In fact, we find the blissful state enjoyed by all animals, birds and beasts. Therefore, first, let be there the purity first. Let all the five senses be unified.
0: అదే జ్ఞానం అంటారు.
1: And this is what is called meditation.
0: Kanuka motta motta manamu unity chestukovali.
1: And we have to foster unity.
0: Manam andaru kudunu oka annadamlole akachellentavale manu jeevinchali.
1: We should lead our lives considering everyone as brothers and sisters.
0: Kani antuntaru brothers and sisters ani ekkadina meeting lo vachinappudu matram brothers and sisters antaru.
1: But at every meeting you find this people addressing you as brothers and sisters.
0: Kani aa brothers and sisters lopala lopala aikamatyam undada?
1: But do you find unity among brothers and sisters?
0: Ekkada ledu.
1: No unity anywhere.
0: Unity undinappude andro undinatunte aanandam.
1: The true bliss can be attained where there is unity.
0: Mana jeevitame oka chettu.
1: In fact, the human life is a tree.
0: Ee kommalu remmalu ivanni kuda mana bandhutvale.
1: All the branches and sub branches are our relations.
0: దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్.
1: అండ్ ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
0: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఓన్లీ యూ గెట్ ద ఫ్రూట్ అల్టిమేట్లీ ద బ్లిస్.
0: ఆనందమే మన ఫలం.
1: దేర్ఫోర్ బ్లిస్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్.
0: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ బ్లిస్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎనీ ఫ్రూట్?
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇది భౌతికమైన విద్య.
1: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
0: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
1: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ అండ్ అక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి జరుగుతుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్ when only you get spiritual knowledge.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమ లేనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
1: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
1: Therefore, we have to develop, cultivate.
0: దేహములు వేరు వేరైనప్పటికీ దేహి ఒక్కడే.
1: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
0: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
1: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
1: సో మెనీ అసెంబ్లెడ్ ఇన్ దిస్ హాల్.
0: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
1: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్లెడ్ హియర్ బట్ ఆల్ అవర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఈజ్ ఆన్ స్వామి.
0: ఒకటే
1: but only one view, one center.
0: Ade bhagavat chintana.
1: That's what is called thinking of God.
0: Padidinamala nundi pastundi variki manchi bhojanam labhinchinattu.
1: It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
0: Tinilenatunte variki tindi chupinchali.
1: You should feed those who are hungry.
0: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
1: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
0: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, వెన్ ఆల్ ద రివర్స్ లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై, సపోజింగ్ యూ ఫైండ్ ఎ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హౌ హ్యాపీ యూ విల్ బీ.
0: ఈ విధమైనటువంటి ఏంటో, ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
1: బట్ వి స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
0: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
1: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థులు.
1: యు ఆర్ స్టూడెంట్స్.
0: విద్యను మీరు అర్థం చేయలేరు.
1: నేచురల్లీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
0: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ జస్ట్ గోయింగ్ త్రూ ద బుక్స్.
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
1: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
0: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
1: Though there are so many assembled here, many many here, but life is one.
0: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, దివ్యతని మీరు గుర్తించాలి.
1: Therefore you must recognize the basic factor of divinity present in everyone.
0: Adhe nidi motta motta deham.
1: That is the chief objective.
0: Adani adharaga teeskoni,
1: relying on this,
0: migilinatvanti anta kuda adheyanga pettukoni,
1: the rest of things can be taken up.
0: Adheyamo adharamo rendittini yokka teeni chusukunte aatmatvam manaku vastundi.
1: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
0: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
0: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ కెన్ సే దేర్ ఇస్ నో వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
0: ఎలుకలు కూడాను తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటుంది.
1: ఈవెన్ ర్యాట్స్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ యంగ్ వన్.
0: దోమల మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
1: Right from mosquito or an ant, there is this awareness.
0: Kani avi bhashanto chepalevu.
1: But they cannot express verbally.
0: Pravartanto chuptundali.
1: You find them in their behavior.
0: Vijanga, meeru vicharam chestunte inta pedda pedda grandhalanta chadivaru.
1: You have gone through big books so many.
0: Kani indulo meeru nerchukovali anukunnatundi emti?
1: What is it you have exactly learned?
0: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
1: You have become stone hearted, so hard.
0: హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకి ఏమి చిక్కుతుంది?
1: విత్ దట్ స్టోనీ హార్ట్, హార్ష్ హార్ట్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బిగిన్ విత్ లవ్.
0: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
1: విత్ దిస్ బేసిక్ లవ్ యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్.
0: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
1: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
0: కనుక మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి.
1: Therefore, all of you develop love.
0: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
1: We are all studying in one college.
0: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
1: And that college is our life.
0: ప్రేమనే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
1: Without love, life is meaningless.
0: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
1: Love your neighbor.
0: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
1: And there will be love spreading in the neighborhood.
0: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
1: Like this, when you go on expanding love, you can grow more and more.
0: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
1: There should not be any hatred in us.
0: కనుక మీరందరూ కూడా అనంతముల వలె అకసలేంటి వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెరగాలి.
1: Therefore, you should mingle among yourselves. As brothers and sisters.
0: Kani brothers brothers antuntaru, sisters sisters antaru, sisters ku sisters ku, brothers ku brothers ku ladai jarugutuntari.
1: But we find a conflict, an infighting among brothers and sisters too.
0: Kalu ini undi prayojanam ledu.
1: With us all this controversy and conflict, there's no use.
0: Ekkada unnadu brother?
1: Where are brothers? Where is this brotherhood?
0: Ah, brothere nenu, nene brother.
1: In fact, the brother whom you call is verily yourself.
0: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
1: If you have got this feeling of love, naturally you can understand the oneness.
0: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
1: But this love is diverted and perverted.
0: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
1: We should consider the basic love as love itself.
0: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
1: When there is love to love, we'll all be one.
0: సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
1: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
0: కానీ అన్నిటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
1: But there is only one that is common.
0: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
1: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
0: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏది అవసరమో అదే దానికి అవసరము.
1: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
0: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సెపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
0: ఒకనాడు ఐదు కూడా కొట్లాడకపోతే.
1: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
0: ఎవరు మనలో పెద్దవారు?
1: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
0: ఎవరు మనలో మంచివారు?
1: హూ ఇస్ గుడ్ అమంగ్?
0: చెప్తే అప్పుడు ఇది చెప్పింది బొట్టలు లేదు.
1: నేను
0: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
1: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: నేను చాలా ప్రధానమని.
1: ఐఎమ్ చీఫ్.
0: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
1: ఎదర్ ఇన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
0: Tachana ee reel navindata.
1: And then the pointing finger got up.
0: Ayyo, patta reel, nuve em pan chestavu? Nene ki lekapothe palani vaaru veeru, palani vaaru vaaru, palani vaaru vaaru ani nenu cheppukunna pothe nuve em pan cheyalevu annadu.
1: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
0: Pedda vaadni annam.
1: And therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger. You all seem to talk ridiculous way. I am greatest among you. And after all, two of you on one side, the remaining two fingers on the other side are like Aedes.
0: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
1: Therefore, I am greatest.
0: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
1: Then fourth finger started saying,
0: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి, ఏ యొక్క వజ్రవజ్రుడి వారికి ఓ మీద పుష్యరాగములు చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
1: The fourth finger went on saying, what is it that you are talking? It all seems to be funny. His only ring is given decorated to this ring finger. Therefore, I am greatest. No matter that. Therefore, I am the chief greatest of all. Then comes the little finger.
0: Ayya, ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
1: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
0: I am leader.
1: I am the leader, says the little finger.
0: కాబట్టి నేను లేకపోతే మీరెవరు నన్ను ఫాలో చేయలేరు.
1: Without my leadership, none can follow.
0: కరెక్ట్గా బట్టి హృదయం చెప్పిందట పిచ్చివారు. ఐదు మంది చేతిని ఐదు గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
1: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్, యూ సీమ్ టు మ్యాడ్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
0: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకుని పోయినాయి.
1: దెన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ బెంట్ దేర్ హెడ్ ఇన్ షేమ్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటికంటే గొప్పది ఏది అంటే హృదయమే.
1: Therefore, if you investigate, you will understand.
0: Manasu, buddhi, chittamu, ahankaramu, ivanni kudanu kevalamu, ee angamule tappa veru kadu.
1: The ego and the jealousy and the pride are all associated with the exterior.
0: Kanuka evariki vaare goppa.
1: Everyone is great in his own way.
0: Meerandaru kudanu evariki vaare vaaru goppa gaani anukoni oka kaalamlo vyaktam cheyagandi.
1: But don't go by this greatness and feel egoistic.
0: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
1: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్.
0: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు అంటూ ఉంటున్నాయి.
1: ఇన్ లైఫ్ దే వీ హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
0: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ సేస్ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
0: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
1: If you say, who is Sai Baba? You get the response, I.
0: Who is Vice Chancellor?
1: Who is the Vice Chancellor?
0: Atana Vice Chancellor.
1: He will say, I am the Vice Chancellor.
0: Atani chuptundi ee velu.
1: It is a pointing finger.
0: Kanuka, the direction. Ati vaguti point in chuptundi.
1: Therefore, it is one that points out.
0: Kanuka, ee point in pain unnatvinti anto, motta motta, yavaru Atma.
1: Therefore, we should also be one point in.
0: Andri yendu unnatvinti yavaru Atma ne, adi okkate.
1: In fact, the self, Atma, is uniform, same in everyone.
0: Ekam eva adhitiyam brahma.
1: It is only one, not two, the one without the second.
0: Ajatvikanga meeru paikkolakkaledu.
1: You don't expect to grow to heights.
0: Ajatvikanga kevalam ane andu unnatvanti tattvame.
1: Therefore, spirituality means to know your own true nature.
0: Ninnu chusukoni ahankara padutunnavu.
1: In fact, you go by the external form.
0: ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము.
1: And you are egoistic. With this ego, you cannot expect.
0: మనం అందరూ ఒక్కటే.
1: We are all one.
0: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
1: You will consider everybody's welfare and prosperity as your own.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
1: We should have this sort of unity.
0: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ ఉంటుంటే డివినిటీ బయలుదేరుతుంది.
1: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
1: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
1: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
0: వేదమదే చెప్పింది, కలిసి కలిసి తిరుగుదాము.
1: It is Vedic dictum that says, let us mingle together.
0: కలిసి మెలిసి మెలుగుదాము.
1: Let's move together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
1: Let us grow in intelligence, having learnt together.
0: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
1: This is Vedic dictum.
0: అందరూ కలిసి మెలిసి ఉండాలి.
1: All should mingle together.
0: కలిసి మెలిసి చదవాలి.
1: They should learn together.
0: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకొకరి పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ట అవుతుంది?
1: You are not prepared to share with each other, then how do you expect the ultimate?
0: Kanuka andaru ekam kavali.
1: So all should stand united.
0: Appude aanandam bayaltundi.
1: Then only you will feel blissful.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Meelu nechukovalsinatundi okkate okati.
1: There is only one thing that you should learn. No.
0: Prema penchukondi.
1: Develop love fundamentally.
0: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
1: This love is within you and also in everybody.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే నా యందు కూడా ఉన్నది.
1: The love which is spread in everyone is present in me
0: too. నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమనే చూచు.
1: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక నాకు వారందరూ ఒకటే.
1: Therefore we are all one. Basically being
0: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
1: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వీ షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
0: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
1: వీ వర్షిప్ అండ్ వర్షిప్.
0: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
1: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
0: ఆల్ ఆర్ వన్.
1: All are one, in fact.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
1: This is the lesson that you have to learn.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: చదివే చదువుతున్నారు.
1: You study, no doubt.
0: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
1: And you should have the single pointed attention on oneness.
0: అప్పుడే ఈ అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
1: Then only you will find unity and perfect
0: harmony. Navagrahalu poojistunnam manam ippudu. Navagrahalu.
1: We speak of 9 planets. Planets.
0: Ah, 9 lopane ekatvam untundi. Ivanni cheri oka ring ga tayaravutundi.
1: And in fact, all the 9 planets work in perfect harmony and total unison. Likewise, there is unity among you.
0: Chudu, inni rekal cheri ee gulabi ayipindi.
1: All the petals here made this flower.
0: కానీ ఇది ఒక్కొక్కటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు ఇక.
1: If you separate out petals, you don't get the flower.
0: కనుకనే మనం ఒకటి అవుతుంది.
1: Then only you will find unity and perfect
0: harmony. నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు.
1: We speak of 9 planets. Planets.

0: A flower.
1: Our human heart is the flower.
0: అదే మన గులాబీ పుష్పము.
1: That is a rose flower.
0: కానీ ఈ రోజ్ ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచినట్టే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
1: As the time passes by, the petals wither.
0: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
1: You see the flower, all petals should be united together.
0: ఇది
1: Watch this.
0: ఇది నైన్ రత్నాలు.
1: This ring has 9 gems.
0: ఈ నైన్ చేతినే ఒక రింగ్ అయిపోయింది.
1: All the 9 gems made one ring.
0: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు కొన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
1: The one who wears this ring with 9 gems, he'll be safe and secure. 9 planets will bless him wherever he goes.
0: కనుకనే ఈ నైన్ ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
1: Then you will have proper result of all your endeavors.
0: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
1: You stand united, study, learn, and you should be yet in a position as to protect everybody wherever there is a problem in society.
0: అతి ఏకత్వం ఉండేటువంటి యొక్క చదువును చదవండి.
1: స్టడీ టు బి యునైటెడ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
1: వీ హావ్ గాన్ బియాండ్ ద టైం.
0: కనుక ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేం జరిగిందో అన్ని మీ హృదయంలో ప్రింట్ చేసుకోండి.
1: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హావ్ బీన్ టోల్డ్ టు యూ.
0: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సాత్వికత పొందుతారు.
1: దెన్ ఓన్లీ యు విల్ అటైన్, యు విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికి నా ప్రేమ ఆశీర్వాదములు.
1: భగవాన్ బ్లెసెస్ ఆల్. హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
0: వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలంలో గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి.
1: You be united, you study well, you be happy, and make your parents equally happy by
0: serving them.
1: In fact, you have got this body because of your
0: parents.
1: Therefore, you should express your gratitude to
0: parents.
1: Then only the essence of education is realized.
0: ప్రేమముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీరామ.

Rama Rama Rama. Rama Rama Rama. Rama Rama Rama. Rama Rama Rama.

0: மௌழி உள்கெடு சந்திர மர்க்கண்ட கடத்தோட பெழுதாருகும் பெடு ஜடலத்தோட ஜடலலோ பிரவகிஞ்சு செதலேட்டி ஜிகுத்தோட டம்பைன பால நேத்திரம்புத்தோட குதிரு தீச்சின தொட்ட குங்கும பொட்டுதோ தாம்பூல ரகாதரம்புத்தோட தடஹேம மயவஜ்ர தாட்டங்கமுலத்தோட வீச்சாஸ்திரவத்தைய வஷ்டித்தோட நல்ல கொலுவரு துனுமாடி கொல்லலாடு மெருகு சாமன சாயல மேனித்தோட மெருகு சாமன சாயல வேனித்தோட வெலசே கைலாசநாதுண்டு வெலசே கைலாசநாதுண்டு கண்டி எதுட வெலசே கைலாசநாதுண்டு கண்டி எதுட மௌழி குள்கெடு சந்திரம் மக்கண்ட கலத்தோட பெடதாரு கும்பெடு ஜடலத்தோட ஜடலலோ பிரவகிஞ்சு செதலேட்டி ஜிகுத்தோட டம்பைன பால நேத்திரம்புத்தோட நல்ல நேரிடு வண்டி நல்லனி மெழத்தோட நல்ல ரேகடி வண்டி நல்லனி மெழத்தோட குதிரு தீச்சின தொட்ட குங்கும பொட்டுதோ தாம்பூல ரகாதரம்புத்தோட தடஹேம மயவஜ்ர தாட்டங்கமுலத்தோட விச்சாசிரவத்தைய வஷ்டித்தோட நல்ல கொலுவரு துனுமாடி கொல்லலாடு மெருகு சாமன சாயல மீனித்தோட நீடு கண்டி எதுட பிரத்யட்சமாயன் கண்டி எதுட பிரத்யட்சமாயன்
1: The shining moon above with all the light and the splendor and the four locks so closely intertwined and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead and with that of the complexion of the flower we find the lord of the kailasa the very personification of compassion has manifested himself right in front of us whom we see right now here
0: prema swarupulara
1: embodiments of law
0: prati dinam kudanu ishratamulu gurinchi aneka mandi aneka vidhamulaga kudanu telipthu vacharu
1: every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity
0: ishrudanaga కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకొని వస్తుంటాడని అనేక మంది భావములు
1: మెనీ ఫీల్ దట్ ఈశ్వర ఈజ్ ఎ ఫార్మ్ విత్ మాప్ ఆఫ్ హెయిర్ ఇంటర్లాక్డ్ డెకరేటెడ్ విత్ స్నేక్స్ ఆల్ రౌండ్ హిస్ బాడీ
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుడి యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు
1: దో ఇన్ రియాలిటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ టు సాటిస్ఫై ద నోషన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డివోటీ God comes down in the form of his choice and taste.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను, దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: నిజముగా విచారించి చూచిన భారతదేశంలో ఎవరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని, వారికంటే తక్కువ వాడని, వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకంగా మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద మెంటల్ వీక్నెస్ దట్ కన్సిడర్స్ అదర్ పర్సన్ ఇన్ఫీరియర్ టు హిమ్ అండ్ దట్ ఈస్ సో పోర్ అండ్ అదర్ పర్సన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరు కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపర్మెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. దిస్ హాజ్ బీన్ ది ఫీలింగ్ అమంగ్ మెనీ ఆఫ్ ది ఫారినర్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఈజ్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: భారత్ ఈజ్ నాట్ ఎ వెరీ పూర్ కంట్రీ.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరు కూడా సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: పీపుల్ కన్సిడర్ దెమ్ యాజ్ బెగర్స్ బికాస్ దే ఆర్ వీక్.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను బిచ్చగాండ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాండ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: If any person approaches you for money, asks for food, we consider that person as a beggar.
0: కాని యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాండ్లు కూడాను లేరు.
1: In fact, there are no beggars in this country, Bharat.
0: మనమే మనమే బిచ్చములు పెడుతూ వారిని బిచ్చగాండ్లుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడా బెగ్గర్ గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, You are great. You are noble. That's how we feel like that.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాండంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంత తామే సృష్టించుకుని వారి బీదవారిగా భావించి వారికి పిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ అ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణా భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ should be slowly, gradually given up.
0: Tirupati Venkatrama Swamini kudanu beggar ga bhavistuntaru.
1: Some consider Tirupati Venkateshwara also a beggar.
0: Maaku idi ivandi, maaku adi ivandi ani veeru prashnanga adeyatamu, atanni bichchagaaniga chesukovatamu, atanu ichinatuvanti bichchanni veeru andukovatamu, ee rakamga jarugutu undali.
1: We go on begging God. We go on asking him to give that and this and consider him also a beggar.
0: Kanuka bhagavantanni bichchagaaniga bhavinchukokoddu.
1: Never consider God as a beggar.
0: Mana swantamu tandriga bhavinchali.
1: God is your own father.
0: Daiva pritini manava pritini penchukovali.
1: You should develop love for God and love for the whole of the humanity.
0: అంతేకాని కాని మే మానవులకు బెచ్చగాళ్ళుగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ ఎ హ్యాబిట్ నాట్ టు కన్సిడర్ ఎనీ వన్ ఎ బెగర్ అండ్ కమ్ ఆస్క్ హిమ్ టు కమ్ క్లోజ్ టు యూ సో దట్ యూ కెన్ ఆఫర్ హిమ్ సంథింగ్ దట్ హీ నీడ్స్.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: Love all those that suffer, that are in pain.
0: Daiva pritini, papa bhitini.
1: Develop love for God and fear of sin.
0: Kanuka atanu emi chetikaanatvanti vaadani, atanu edo manunu adukodaniki vachadani, atanni manamu cheekotti oka vidhamainatvanti bichchagaaniga bhavinchukokoddu.
1: Never consider anybody helpless. Never humiliate anyone.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody, you find the manifestation of God.
0: నా సోదరుడే కాని పిచ్చగాడు కాదు.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరు కూడాను సోదరు సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ యు సర్వ్ అదర్స్, దట్ యు ఫీడ్ అదర్స్, దట్ అదర్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు యూ.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: వి ఆల్సో హ్యావ్ బిజినెస్ మెన్.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people, on the other hand, also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చము అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీ బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనంద పెట్టు, అంతేగాని అదని ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food, but never underestimate him.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: We should never give any scope for this habit of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మా మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికింత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్ట నింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: ఇట్టి బిచ్చగాళ్ళుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: The glory of the Bharat is lost as we entertain begging and beggars.
0: భారతదేశము ఏ నాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time, Bharat has never poor.
0: ఇలాంటి బీద దేశమే గినైపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వాళ్ళందరూ
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు?
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కానీ బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతక తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవడం జరుగుతూ ఉండాలి.
1: This feeling is born out of comparison. We consider others as poor and we want to help them.
0: ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: If anyone approaches you begging, ask them to go.
0: నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: You are not a beggar. You are just as good as me. That's what we should say.
0: నీకు ఈ సమయంలో చేతి లోపల కొంచెము అన్నం లేకుండా నన్ను నీవు వచ్చి ఆశించవచ్చును, అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country, Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపూర్వకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: శాస్త్ర పురాణంలంతా కూడా బోధించి నిన్న దినం ఆడవారు చెప్పారు. ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: ప్రతి దాని కూడాను మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటారు.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది?
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావని యందు
1: in the sacred land of
0: Bharat, శాస్త్రం అన్నది మనకు చక్కదనము.
1: And this tolerance for barrenness is beauty.
0: మనకు ప్రీతియగును. నీతి అన్నది మనకు ప్రీతియగును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
0: మధుర భావం ఏది మన దేశం అందన్నా మాతృభావము కంటే మాన్యమైంది.
1: The nectarine feeling, there cannot be greater than this, other than the feeling towards a mother.
0: నా తల్లి నా భారతదేశం.
1: This Bharat is my mother.
0: నా తల్లి బీదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: If my mother is poor, I am also poor.
0: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
1: No, my mother is rich.
0: మధుర భావం ఏది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమేది.
1: What is the sweetest feeling in this world? It is the feeling towards mother.
0: కనుక నా దేశము నాకు మాతృదేశము.
1: This country is my motherland.
0: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
1: Therefore, we should treat this country with all the dignity and the honor, uphold its greatness.
0: సకల శాస్త్ర పురాణ సంవాదాలను అందరికీ బోధించి పెంచి పెద్ద చేసినటువంటిది భారతదేశం.
1: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all other sacred texts.
0: కనుక ఇంత శాస్త్రములంతా సంపాదించినటువంటి తల్లి బీదెట్టవుతుంది.
1: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: మదర్ల్యాండ్ చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: భారతదేశమునందున్నటువంటి నీతి నిజాయితీలు,
1: the morality and the integrity in this country,
0: inke desham nandu kuda nu kaalaravu,
1: are not noticed anywhere in the world.
0: Kanuka ee Bharat desham kante minchinatvanti deshamu maroka deshame ledu.
1: There is no other country greater than Bharat.
0: Bharat desham ana bangaram anukunda vendi bangaru kai vetakaneela.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: దేశమే మనకు గొప్ప. భారతదేశము బంగారు దేశము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ కంట్రీ మదర్ ల్యాండ్ భారత్ ఇట్ సెల్ఫ్.
0: ఇంకా తిరిగి దీనికి వెండి పిట్టాడి బంగారు కొనటం ఎందుకు?
1: వై డు యూ నీడ్ టు బై ది అదర్ మెటల్స్ లైక్ సిల్వర్ అండ్ అదర్ మెటల్స్?
0: ఎక్కడ కాలు పెట్టినప్పటికీ అక్కడ ఇంత బంగారు ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ గోల్డ్.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాళ్ళు వెళ్ళిన దగ్గర అంతా కూడాను ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: మనం భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇది తీసుకొని ఒక వస్త్రం కావాల్సింది ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్. యూ వాంట్ క్లోత్స్? ఎస్, యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తిరగడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారిని అందరికి ఇంటికి పిలిచి వారందరికీ బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడాను ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: Lanchalu puchukotamu, lanchalu ichukotamu. Ee ichukotam puchukotam rendu kudanu chaala chaddavi.
1: Bribing the other person, accepting the bribe, corruption or very bad.
0: Evaru kudanu ee vidhamainatvanti oka prayatnam anukunna manam poolukokoddu.
1: Nobody should get into this sort of corruption.
2: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
2: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
2: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
2: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
2: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
2: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
2: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
2: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
2: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
2: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజారు తట్టనెచ్చి పెట్టారు.
1: యూ గో టు ఎనీ టెంపుల్ యూ ఫైండ్ ది ప్రీస్ట్ విత్ ఏ ప్లేట్.
2: దాంట్లో ఇంత దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: అండ్ హీ ఎక్స్పెక్ట్ సమ్ దక్షిణ సమ్ మనీ అండ్ వీ రిసీవ్ ప్రసాదం.
2: దక్షిణే మనకొద్దు.
1: లెట్ అస్ నాట్ యాక్ట్.
2: ఈ బిచ్చమే మనకొద్దు.
1: వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్.
2: రిచ్ వాడిగా ఉండాలా?
1: You cannot be bhiksha the
2: beggar. లేకపోయినా కానీ చావచ్చును, కానీ ఈ భిక్షాన్ని అడిగి మనము చావకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ భిక్ష ఆర్ బెగింగ్.
2: కనుక ఎవరైనా కూడా ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు ఏంటి బుద్ధి చెప్పండి.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్ యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
2: నీవు భరత మాత పుత్రుడవు.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ భారత్.
2: భరత మాత భిక్షది వేది కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ భారత్.
2: రిచ్ది.
1: Bharat is rich.
2: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
2: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ బిగింగ్ బీయింగ్ ద సన్ ఆఫ్ భారత్.
2: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ క్యారీ మనీ ఇన్ యువర్ పాకెట్.
2: అడిగిన వారికి ఇంత పెట్టడము, వాళ్ళు వెళ్లిపోవటము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దోస్ పీపుల్ దట్ వాంట్ జస్ట్ ఫినిష్ ద మ్యాటర్.
2: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే, కానీ అది ఇచ్చడం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
2: the giver. Ichcha konta kasulu kani talli yokka keethini enta pogottukunnadu.
1: Though you received money, in fact you have lost the very name of your country.
2: Kanukani nee talli yokka gauravanni kuda nee kaapadali.
1: It is necessary to keep up the honor of the mother.
2: Ee vidhamainatundi yokka kumarulu ee naadu bharat deshamlo abhivruddhi kavali.
1: Such sons of bharat are very much essential today.
2: Intiye kaakunda,
1: not only this,
2: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
2: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: ఇఫ్ యూ గో టు దేవాలయం యూ ఫైండ్ విభూతి.
2: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్.
2: కాదు, ధనం కూడా ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఈజ్ ఆల్సో విభూతి.
2: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఈజ్
2: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్
2: పెండి ఒక విభూతి.
1: సిల్వర్
2: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
2: కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవెరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
2: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
1: వీఆర్ బౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
2: ఎందుకోసం మనం పుట్టాము, దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానిక, పిచ్చం పెట్టడానిక కాదు. కాదు.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
2: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
2: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
2: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మెయింటైన్ ద నేమ్.
2: మా పిల్లలు రామాయణం పాడుతుంటుంటారు.
1: ఆ స్టూడెంట్స్ ఆల్సో సింగ్ దట్ సాంగ్.
2: అమ్మా ఎందుకు కంటిదారులు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: హర్ సన్స్ దిస్ వే క్వశ్చన్ సీత.
2: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: అండ్ ద చిల్డ్రన్ సే దట్ మదర్ Are you crying, feeling sad that we are under control of someone else?
2: Kaadu kaadu. Ramana kante minchina varam memu.
1: In fact, we are greater.
2: Kalaki ilanti kumarulu undaga neevu mammanu bichigaadiga bhavistunnavu.
1: When you have sons of this type, never consider us cheap or beggars.
2: Kanuka kantidarala kaarchakoodadu annaru.
1: You don't need to shed a tear.
2: నీవు కంటిదారులు కాచుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: ఓ మదర్, ఇఫ్ యూ షెడ్ టియర్స్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
2: తన కన్న తల్లి యొక్క కంటిదారులు కాచనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
2: అమ్మా, నీవేమాత్రం కంటిదారులు కాచకూడదు.
1: ద సన్స్ టోల్డ్ సీత,
2: మేమున్నాము.
1: We are here, don't cry.
2: మేము ప్రాణాలైనా వడ్డి మిమ్మల్ని కాపాడుతాము.
1: We are ready to sacrifice our life and
2: అంతే కాని కంటిదారులు కాచకూడదు అని చెప్పి చెప్పారు.
1: ఓ మదర్, నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాజ్ దేర్ ప్రేయర్.
2: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు.
2: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
2: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఫీల్స్ దట్ వీఆర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ
2: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీడికి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
2: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: Never have a feeling that you do not have.
2: మీకు తెలుసు, ఒకానొక సమయం లోపల
1: at one time
2: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: Wanted 5 rupees.
2: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
1: And he sent him to a businessman.
2: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ యూ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
2: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మెన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
2: రెండవ చెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
2: మెన్. ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
2: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
2: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్ దేర్.
2: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: And he found another businessman by his side.
2: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడాను వీడుకు మా శిష్యుడు పోయిన దగ్గరంత లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: And he went on saying it. How is it that no one is saying having 5 rupees, though I need it now?
2: అయ్యా, నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు? నీవు ఒక త్యాగానికి పూనుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
2: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman shared his 5 rupees. And he tore to 5 pieces.
2: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడం అనేటువంటిది లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
2: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
2: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా, రా నా వరుణాలు కూర్చో అని ఇంట్లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాల.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
2: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
2: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani neevu variki vaddinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
2: Kanuka ee rakamainatvanti oka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
2: Tyagamu aneetvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
2: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
2: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
1: Today we don't find sacrifice in anyone.
2: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలుంటి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
2: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
2: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్
2: హార్మనీ. మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ హీస్ ఎ ట్రూ మ్యాన్.
2: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. తీసుకుని
2: వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
2: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
2: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్.
2: బిచ్చగాళ్లను తయారు చేయటము ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
2: ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్?
2: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్? to entertain beggars.
2: That education is not required.
1: You may be great people with degrees, undergraduate, postgraduate. You may be rich and affluent with all the name and fame for charity. You may be very healthy with all the perfect physique and strength. You may be scholars reciting the Vedic texts every moment in each Veda. None can ever equal a devotee.
2: ఇలాంటి వాళ్ళు ఇంక చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్,
2: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి ఎందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్,
2: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
2: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్, ద
2: గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
2: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్, బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ఇట్.
2: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యువర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
2: తల్లి గౌరవాన్ని పోగొట్టి నీవు గొప్ప విద్వాంసుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
2: Kanukane anni charitrale enduku nu Ramakrishna Paramahansa Swami charitra enduku nu Rabindranath Tagore charitra enduku nu Vivekananda charitra enduku nu anni chagatadu ilanti beggar ga tayar kavatame.
1: In the biographies of all great people, Ramakrishna Paramahansa, Vivekananda, you also find this particular aspect. People maintaining the name and the fame of the family.
2: Kanuka pernu mam chudala.
1: So it is the name, reputation.
2: Nen evaru, nen Bharatamata putrunu.
1: And the son of Bharat.
2: Nen Bharata putrunu.
1: And the son of Bharat.
2: Bharata putrulainatundi pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
2: Naaku lekapoyina paravaledu, vaani konchi pettali.
1: I may not be having, but I am prepared to serve.
2: Ee vidhamainatundi tyaga bhavam raavali.
1: This spirit of sacrifice should be there.
2: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
2: భరతునికే రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: అండ్ హీ వాజ్ కరోనేటెడ్.
2: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటీస్డ్ ఎనీబడీ.
2: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: అండ్ లక్ష్మణ బై ది సైడ్ వాజ్ ఫ్యూరియస్.
2: తల్లి మనల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: ఇట్ ఇస్ లక్ష్మణ హూ సెడ్ ద మదర్ హ్యాస్ డ్రివెన్ అస్ టు ద ఫారెస్ట్ అండ్ ద సన్ హ్యాస్ కమ్ హియర్ నాట్ టు డినై దిస్ షెల్టర్ ఇన్ ద ఫారెస్ట్.
2: లక్ష్మణ, నీకు రాజ్యంపైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సెడ్ లక్ష్మణ యు వాంట్ టు బి ది కింగ్, యు వాంట్ టు బి ది రూలర్, బెటర్ యు గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
2: త్యాగమయుడు
1: Bharat is one of sacrifice.
2: Shilamayudu.
1: One of character.
2: Atan daggara unnatundi oka tyaga buddhi mari evvar daggara ledu.
1: The spirit of sacrifice noticed in him is not present in anyone.
2: Kadapatiki tanni ye vidhamainatundi oka deeni korinappatikini kumarudu dani khandistu vachadu.
1: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
2: Kanuka Bharatudu ante chaala goppa gunam kalagavadu.
1: Bharat is highly virtuous.
2: అలాంటి గొప్ప గుణం కలిగినాడు కనుక రాములు భరతుడిని ఆశిస్తూ వచ్చాడు.
1: దట్స్ ద రీజన్ వై భరత్ వాస్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
2: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే
1: ద మూమెంట్ యూ వెంట్ టు ద ఫారెస్ట్,
2: నాయన భరత అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
1: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాస్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
2: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
2: కైక బాగుందా?
1: In fact, he asked about the welfare of Kaika.
2: Kaika ani peru cheppetappudike Bharatuniki leni kopam vachindi.
1: The moment Kaika's name was mentioned,
2: aa dummargulala valane nivi aranya paraipothavu.
1: Because of that wicked woman you are here in the forest.
2: Chi, aa pere na vedda cheppakoddu.
1: What a shame it is never mention her name.
2: Appudu daggara pilchi Ramulu, Bharata nee talli chaala goppadi.
1: Rama came close to Bharata and said, your mother.
2: Ramulu yokka satkeertini jagatruku vyapippa chesinatundi nee talliye.
1: And in fact, she was responsible for the name that has been widespread today.
2: Kanuka bahyamainatundi oka bhavam cheta ee vaamanu thoru nadaddu.
1: Never insult her Because of external consideration. Her inner feelings are so great and lofty. And he went to meet Kaika. And he fell at her feet. He said, Mother, because of you, I am very fine here. Better Bharat be coronated. Let him
2: teach
1: him all conduct and code.
2: After 14
1: years, I will come back and take care of
2: Bharat.
1: But I must follow the command of my
2: father.
1: It is not only following the command of the parents of father and mother,
2: I will also adhere.
1: One should follow the regulations of the government. We should follow the rules and the regulations of the government, of the administration. When this is followed, then only we can call ourselves fitting citizens.
2: Kanuka, Ramana cheppinatvanti anni kudanu kevalam mata pitrulaki matrame kaakunda.
1: What Rama said, not merely the parents only. The feelings and the welfare of the people also have got to be taken into consideration. We should also desire for the advancement of the people. We should also work for the bliss of the people. Then only we will be true citizens of this country. And having been born in this Ramarajya, they have conducted themselves accordingly. And as listening to this teaching, the mind of Lakshmana also changed. And Lakshmana said, now my mind has settled. I'm so angry because I saw Bharat here and the army around him.
2: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు గాని అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్, యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్, యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెన్సెస్.
2: కనుక నేను దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హి కాల్డ్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్.
2: కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్.
2: భరత,
1: భరత,
2: నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఆర్ సర్టెన్లీ.
2: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father. You follow your mother. Follow your father. Make both of them happy, then I will be extremely happy.
2: కనుకని ప్రజావాక్యములంతా కూడాను పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people, why do you feel
2: రాజు కావాలనుకోవటం నీ స్వార్థము?
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling. And in fact, let your love transcend your relationship. When once you sacrifice, you can certainly enjoy life. Vasishtha and Vishwamitra, who followed them, they heard the teachings of Rama and started shedding
2: Rama,
1: tears. This is your position, Ramachandra.
2: And
1: these are all your
2: actions.
1: Though people did so many things against your interest, yet you could pardon them. We are very happy noticing your intelligence. At least you should step in this Ramarajya once. Then Rama said, right now it is Bharatarajya and not Ramarajya. Because of Bharatarajya, this is Bharata Desha, Bharat. When you have gold, the Bharat, then why do you suffer?
2: పవిత్రమైనటువంటి దేశము ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: సేక్రెడ్ ల్యాండ్ యాజ్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
2: దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: The Bharat has progressed once, stands at the top of the world because of sacrifice.
2: ఈ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: No other country got this great name.
2: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: It is a name of reputation and esteem, honor.
2: కన్న తల్లి గాని,
1: మదర్
2: తండ్రి కాని,
1: ఫాదర్
2: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
2: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: All started sacrificing everything for this country.
2: భారతదేశానికి త్యాగం చేయకంటే మరొకటి త్యాగం ఉండదా?
1: There cannot be greater sacrifice other than sacrificing. You may be a man of charity.
2: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
2: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
2: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
2: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
2: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: love everybody.
2: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: Consider everyone as yourself.
2: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: This is the righteous conduct.
2: ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము ఇది కాదు ధర్మము.
1: ధర్మ does not mean acts of charity.
2: హృదయమును ధర్మం చేయాలి.
1: We have to do this dharma wholeheartedly.
2: We
1: should sacrifice.
2: స్వార్థమును త్యాగం చేయాలి.
1: We have to sacrifice.
2: ప్రేమించాలి.
1: We should love the other. 10 మందిని
2: ప్రేమించాలి.
1: We should love everybody.
2: 10 మందిని దగ్గర చేర్చుకోవాలి.
1: And we should join the society.
2: వారు పరాయి వారని భావించకూడదు.
1: We should not consider anybody separate
2: from
1: you.
2: ఎవరు దూరం వచ్చినప్పుడు నాన్న రా రా అని దగ్గర పిలిచి వారిని ఎంతో ప్రేమించాలి.
1: You should mingle with love. Talk to people lovingly.
2: ఈ ప్రేమ ఒక్కటి ఉంటుంటే ఎందరినైనా మనం సాకవచ్చు.
1: With this love, you can certainly win any number of people.
2: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమని.
1: What we have to learn, what we have to develop today is love.
2: దైవ ప్రేమ,
1: love for God.
2: బీదలు బాధ లేకుండా చూసుకోవాలి.

0: ఈయనకు
1: ఎంక్వైర్ భరత్ హౌ ఇస్ టాక్సేషన్ దేర్
0: అన్న నేను చాలా పొరపడ్డాను.
1: He said, "Brother, I am mistaken."
0: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
1: I could not do what all you wanted me to do.
0: కావలసినంత ధనం ఉండి కూడాను,
1: though there's lot of money,
0: ఖజానా నిండిపోతుండాలి గాని దాన్ని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
1: Then Lakshmana by his side was very angry.
0: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
1: And this is a cheating of the father.
0: దశరథుడు అన్ని విధాలా కూడాను రాముని సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
1: దిస్ ఈజ్ ఆల్ ది చీటింగ్, దిస్ ఈజ్ ఆల్ ది డిసీట్ ఆఫ్ ద ఫాదర్.
0: అప్పుడు రాముడు భర్తుని కూడాను లక్ష్మణ్ కూడాను నిందించాడు.
1: అండ్ ద లక్ష్మణ ఆల్సో బ్లేమ్
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: నీవెవరి కుమారుడు?
1: హూ సన్ ఆర్ యూ?
0: దశరథుని కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దశరథ.
0: తల్లి ఎవరు?
1: హూ ఇస్ యువర్ మదర్?
0: నీవు సుమిత్ర.
1: సుమిత్ర ఇస్ యువర్ మదర్.
0: సుమిత్ర కుమారుడివే. నీవు సుమిత్రకి ఇచ్చినటువంటిది ఎందుకోసం ఇచ్చాడు భగవంతుడు?
1: అండ్ వై ఇస్ ఇట్ దట్ దే బోర్న్ యాజ్ యువర్ బ్రదర్స్?
0: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించవచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: ద మెయిన్ ఐడియా ఈస్ దట్ బ్రదర్ షుడ్ స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ అనదర్ బ్రదర్ లైక్ లక్ష్మణ హూ స్టుడ్ బై ది సైడ్ ఆఫ్ రామ, ద శత్రుఘ్న హూ స్టుడ్ బై ది సైడ్ ఆఫ్ భరత.
0: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: భరత శత్రుఘ్న ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై సైడ్.
0: రాముని దగ్గర లక్ష్మణ్ పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి.
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్.
0: చిరంజీవిగా నిలపాలి.
1: దట్ ఈ షుడ్ బి మోర్టల్
0: అని రామునికి బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: And that was the feeling of Lakshmana.
0: Shatrughnudu Bharatuniki bodhisthu vachadu.
1: And Shatrughna taught in different ways to Bharat.
0: Anna, meeru ye maatram kodunu talli paina prem pettukoni naa tallini nindinchakoddu.
1: Never blame your mother because of the things that have happened.
0: Idi kevalam peddalu chesinatundi parapaadato jarigipoyindi.
1: And these are the mistakes of the elders.
0: Nee velin tarvata ee paadukulanu pooja chestu paadukale neeku Ramachandruduga bhavinchukoni neevu tallini preminchu.
1: You love your mother keeping the sandals on the throne.
0: Ramayanamlo ekkada chusina kodanu Sumitra ane pere raavatam ledu.
1: And in fact Ramayana we don't find the name of Sumitra.
0: Aa Sumitra ane tundi peru lone untundi adi enta mitrutvam.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kaluka aa Sumitra ane tundi amine ee rajyananta kodanu chaala premaga choopinchi biddal cheta premaga penchinchi vaaru chaala gauravani chesaru.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya
0: Sumitra ne goppa tyagavantaralu.
1: Sumitra is the one of sacrifice.
0: Sumitra kunnatvanti gunamulu
1: the qualities of Sumitra
0: Kausalya kani Kaikeyi kani evariki levu
1: are not noticed in Kausalya and Kaikeyi.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాముని అరణ్యానికి వెళుతున్నాడు.
1: రామ వాజ్ ప్రొసీడింగ్ టు ద ఫారెస్ట్.
0: కౌశల్యకి నమస్కరించి
1: He paid respect to his
0: ప్రయాణం కావాలి.
1: అండ్ హి వాస్ టు స్టార్ట్.
0: అప్పటి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్నంతా రాస్తుండాలి.
1: అట్ దట్ టైం సుమిత్ర వాజ్ పెయింటింగ్.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: షీస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామ షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాజ్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: రాముడు సుమిత్రి రూమ్ కు వెళ్లాడు.
1: రామ విజిటెడ్ సుమిత్ర.
0: తల్లి, మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
1: మదర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
0: అడవికి పోవడం నాకు ఇష్టమే.
1: In fact, I would like to go to
0: the father. శిర్సావహించడం నాకు ఇష్టమే.
1: I like to follow the command of my father.
0: కానీ కౌసల్యనైనా వదులుతాను గాని నిన్ను నేను వదలలేను తల్లి.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: అని చెప్పి సుమిత్రకు
1: నమస్కారం.
0: తిరిగి తిరిగి నమస్కారం చేసి
1: he paid his respects.
0: తల్లి, నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
1: And he said, mother,
0: నాకు అది ఒక్కటి చాలు.
1: See that you love me, that is enough.
0: అని చెప్పి
1: so saying
0: తాను అయోధ్యను వదిలాడు.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: The nature of Sumitra is full of friendship

0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకు ఉన్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
1: ద గ్రేట్ నోబుల్ ఫీలింగ్స్ ఆఫ్ సుమిత్ర.
0: కౌసల్య కూడాను లేదు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య.
0: సీత కూడాను లేదు.
1: నాట్ ఈవెన్ ఇన్ సీత.
0: కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ ఎ వర్చువస్ వన్
0: అని ఆమెను చాలా వర్ణించారు.
1: అండ్ దే వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హర్ గ్రేట్నెస్.
0: ఈ విధంగా అందరికీ గొప్పదనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడాను ఎవరిని చిన్న భావంతో చూడకండి.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి.
1: Have broad feelings.
0: అందరూ నావలే నా వంటి వారే వీరు కూడాను.
1: Consider everybody equal to you.
0: సోదర, మనం భోంచేస్తాం రండి అని పక్కనున్న వాడిని కూడా పిలిచి మనం గట్టిగా భోంచేసేయాలి.
1: You can just go and dine in the company of your another brother.
0: ఎవరిని కూడాను బీదవారిగా గాని లేక బిచ్చగాని గాని మనం చూడకూడదు.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: అందరూ కూడా రిచ్మాన్లే.
1: ఆల్ ఆర్ రిచ్ ఎనఫ్.
0: కనుక మేము బీదవాళ్ళుగా కావడానికి వీలు లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ బెగర్స్.
0: నీ భావములు బీదగా మారిపోతున్నాయి కానీ
1: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్
0: కానీ వారిలో బీదతనం అనేది ఎప్పుడు లేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
0: భారతదేశంలో.
1: ఇన్ భారత్,
0: భారతదేశంలో,
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్,
0: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరు లేరు.
1: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
0: విశాలమైన హృదయులు వారు.
1: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
0: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
1: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
0: పూర్వము జనక మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
1: అండ్ సీత టోల్ జనక మహారాజా,
0: నాన్న, నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేటువంటి.
1: షీ ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగరం.
0: నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి.
1: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
0: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసేవి.
1: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీత కుడ్ లిఫ్ట్ అప్.
0: శ్రీరామచంద్రుడు దీన్ని కాదు, దీనింత పదింతలైన భారం కూడా నువ్వు ఎత్తగలడు.
1: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ heavier things, heavier
0: than
1: and that itself is a highly sacred
0: అదని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
1: His love is most sacred.
0: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కోరింది.
1: And see that I marry Rama.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ to a person of the type of Rama.
0: Kanuka ee Ramalakshmana Bharata Shatrughna naluguru kodanu okka palamloni kotala vanti vare.
1: Ramalakshmana Bharata Shatrughna basically or essentially one only.
0: Veerandanni okanaku samayalopala kamala pandu valustu
1: as they are taking away the peeling of the orange fruit.
0: Sumitra vada valustu okokutana okokutana idi Ramudu idi Lakshmanudu ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి పూజించేటువంటిది.
1: యాజ్ ద పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్ ఫ్రూట్ వాజ్ టేకెన్ అవే, దే స్టార్టెడ్ ఈటింగ్ ద ఫ్రూట్ వన్ ఆఫ్టర్ అనదర్ పీస్, రిపీటింగ్ ది నేమ్స్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
0: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
1: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది కంపెనీ అరౌండ్.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్.
0: ఈ కుమారుడు కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ దేర్.
0: ఒక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ భరత్ వాజ్ కరోనేటెడ్
0: కొంత పని లోపల చేరిపోయి
1: హావింగ్ గాన్ టు ద ప్లేస్
0: కొంచెం అలసిపోయి
1: బికాస్ టైర్డ్
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
1: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
0: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్లాడు.
1: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ happened to go to get into the room of Rama.
0: Akkada aa room lo Sita unnaru untunnaru.
1: There mother Sita was there.
0: Sita unnatundi chuchi
1: Having noticed
0: అక్క నన్ను క్షమించమని పాదాల పైన పడింది.
1: And he said, pardon me, and fell at the feet.
0: అరచిపోవటం వల్ల
1: బికాస్ ఆఫ్ టైర్స్
0: నలుగురు రూములు కూడా నువ్వు సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడు రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: As all the rooms are of the same pattern, by mistake I stepped into Rama's.
0: నచ్చని భార్య
1: and then the wife
0: లేచి వచ్చి
1: got up and said,
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు?
1: Sir, why do you feel sad?
0: మీది మాదే మాది మీది.
1: And in fact,
0: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
1: In fact, we belong to the same, all belong to us.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: And in fact, all the four brothers stood by the same word.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: So also their counterparts.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: This is the reason why Ramarajya has become so great.
0: కనుక మీరు ఈ భారతదేశమునందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: I've been born here in this country, be true Bharatiya.
0: భారతీయులు
1: భారతీయస్
0: ఈ భారతీయగా ఉండాలి.
1: భారతీయుల తీయ స్వీట్నెస్ యూ షుడ్ బి స్వీట్.
0: మీరు ఆ భారతీయులుగా మీరు బయలుదేరి
1: కన్సిడర్ యువర్సెల్ఫ్ సో స్వీట్.
0: ఏ ఒక్క విషయమునందు కూడా నువ్వు ఎవరిని చిల్లరగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడీ లో ఇన్.
0: ఎవరైనా బజార్లో పోతుంటుంటే బిచ్చగాడిగా వస్తుంది, వారు మన ఇంటికి వస్తారు ఏమో అని కాచుకోనుండి వారికి ఇక్కడ పెట్టాలి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ దోస్ పీపుల్ దట్ నీడ్ యువర్ సర్వీస్.
0: ఈ త్యాగభావం మీలో ఉండినప్పుడే
1: వెన్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్
0: నిజమైన భోగభావం మీలో చేరుతుంది.
1: యూ కెన్ సడన్లీ ఎంజాయ్ ద భోగ ఇన్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పవిత్రమైన ఈ భారతదేశం నందు,
1: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్,
0: ఈనాడు
1: టుడే
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: బీయింగ్ ఎ ఫెస్టివల్ డే, సీక్రెట్ డే,
0: ఈ దసరా పెట్టేళ్ళు,
1: ది దసరా,
0: దసరా అంటే దాశమి,
1: దసరా దిస్ బీయింగ్ ద టెన్త్ డే దశమి,
0: తొమ్మిది దినములు రోజు చాలా బాగా చేసి
1: హ్యావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 days.
0: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: అందరూ కలిసిమెలిసి
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్,
0: కలిసిమెలిసి మెలగాలి,
1: మూవ్ టుగెదర్,
0: కలిసి మెలిసి మెలుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ మూవ్ టుగెదర్, లెట్ అస్ లివ్ టుగెదర్, గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే మీరందరూ కలిసి మెలిసి మెలగాలి.
1: వీ షుడ్ మూవ్ టుగెదర్.
0: మీ తెలివిని పోషించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
1: వీ షుడ్ వర్షిప్ అవర్ మదర్.
0: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చన తోరణం.
1: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్, ఎ గ్రేట్ సెలబ్రేషన్ ఫెస్టివిటీ అరౌండ్.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరు అందరికీ ప్రదర్శించాలి.
1: What all you have learned today, start practicing from tomorrow.
0: అందరి ముఖములు ఎందుకు కూడాను నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: There should be smiling face on everybody.
0: ఎవరి ముఖం కూడాను క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోండి.
1: Nobody should have a castor oil face.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Sarva.
1: Serve all.

0: సుందరం ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం అప్పుడే ఈ కృష్ణ జన్మము.

0: ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి ఇస్ బర్త్డే ఆఫ్ లార్డ్ కృష్ణ. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure, and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయంలందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాజ్ బోర్న్ అట్ మిడ్ నైట్ ఆన్ అష్టమి డే.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: The day Ashtami is considered to be inauspicious.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిది లేదు.
1: But from the point of the advent of God, there's nothing like inauspiciousness.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభములను దినములే.
1: ఆన్ ద పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాము.
1: We consider Ashtami inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతయును మంగళకరమైన దినమే.
1: Let there be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should it be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళమై సర్వమంగళకరమైనటువంటిది కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: కృష్ణుడు పుట్టిన స్థానము చెరసాల.
1: Krishna was born in a prison.
0: ఆ చెరసాల యందు ఉండినటువంటి వారు దేవకి వసుదేవులే.
1: There in the prison were present Devaki and Vasudeva.
0: ఈ ఇరువురు మాత్రమే జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: These two, Devaki Vasudeva, were in the waking state.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కానీ వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: All guards there near the prison, as per the command of Kamsa, have got to be highly vigilant and be awake.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: But all were sleeping at that time.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: They have forgotten the waking state.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: They are even beyond the dreaming state.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: They were in deep sleep.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: నెమ్మదిగా ఒక బట్టలో చుట్టి ఒక బుట్టలో పెట్టి తలపైన పెట్టుకుని తాను ప్రయాణమైపోతున్నాడు.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: చెరసాల తలుపులు అన్ని కూడాను తెచ్చుకోబడ్డాయి.
1: The doors of the prison opened.
0: గొప్ప వర్షం కురుస్తూ ఉండాలి.
1: There was downpour of rain.
0: సెలయేరు చిరుకుండలను హిమశిలలు చిత్రాది చిత్ర ప్రణోచనం ధాతుత్కరమొప్ప నభ్రతరమం జుంబింపుచు నైత్యం వర్తిల ఎస్త్రీ విశృతిని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నాచులు ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనం ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: Atti samayamnandu tan talapaina pettukunnatvanti putta paina varsham kurtunnademo ani bhayapadto tiriki Himadri rajyamane prarthistu vachadu.
1: As it was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
0: Atti pavitramainatunti yokka varsham kushkalam nandu krishnudu challani bhavamto mellani tudukulato sarpamunu aavirbhavimpi chesadu.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: Kani induku ye vidhamainatunte parinamam jarugutundoni vasudevudu marinta aavedana padutu vachadu.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ దట్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: ది సర్పెంట్ వెంట్ ఆన్ మూవింగ్ ఇట్స్ హుడ్ సో దట్ ది చైల్డ్ వుడ్ నాట్ బి డ్రెంచ్డ్.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్డ్ ది షోర్.
0: అదే సమయమునందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నది.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ ఎట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ హిస్ సిస్టర్ హ్యాపెన్స్ టు బి రాధ.
0: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: కన్సిడరింగ్ దట్ షీ వాస్ యంగర్, The author, the composers have not given proper place to Radha.
0: Kani Krishna kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 dinamulu 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అర్థములు పెంచుకొని ఈ ఘోరమైనటువంటి ఒక పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ పీపుల్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ అట్ దట్ మోమెంట్ వాచింగ్ ది సినారియో అండ్ ద సిచ్యువేషన్ ప్రెవలెంట్ దెన్.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: ఇట్ వాస్ లేట్ ఇన్ ద నైట్ బై ది టైమ్ దే రీచ్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యు ఆర్ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోదకు ప్రక్కలో పండబెట్టి యశోదకు ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్ అన్ అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి ఒక చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatanu tejo tanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ది సీక్రెట్ థాట్ ఆఫ్ రాధా టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికి తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ద ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ దట్ దట్ టైమ్ ద డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే అవిధంగా శేవంగా ఉన్నాయి.
1: అండ్ ద డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu chaala palinchukuntu vachadu vasudevudu.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: Aa yokka shabdamlu vinnagane charsallo unnatvanti prajalandaru kudanu dikkunu lecharu.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికి తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞను ప్రకారంగా ఆ చంటి బిడ్డను ఒక ఎడమ చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకీ వసుదేవులకు పుట్టవలసినటువంటి, ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక స్వరూపును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవికీ దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకీ దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా దేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ ఉంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being away from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుణ్ణి ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూచినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుడు చూచినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఒక ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టైనా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or another.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me, was the question he has put to him.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆదేవకి దుష్టుని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో, యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story is known to everyone here.
0: అనేక రకములైనటువంటి లీలలు చూపుతూ వచ్చాడు.
1: Krishna demonstrated many of the miracles.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: He changed many forms.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే,
1: as things were happening, so
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: Kamsa could not understand what's happening.
0: కట్టకడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: Kamsa commanded that all newborn children be kids, be killed there in that Vraipalya.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: ఫర్ సమ్ టైమ్ హీ గేవ్ ద కమాండ్ దట్ ఆల్ మేల్స్ బి కిల్డ్.
0: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: అండ్ హీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది బేబీ గర్ల్స్ సో హీ గేవ్ ద ఆర్డర్ దట్ దే షుడ్ ఆల్సో బి కిల్డ్.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: ఇట్ వాస్ ఓన్లీ హిస్ ఫియర్ దట్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే
1: as he went on killing,
0: Krishna charitra dinadinaniki perigipothu vachindi.
1: The mystery and the glory of Krishna was spreading very fast.
0: Ee perigipoyetundi Krishna lilanu thanu e vidhanga arikattagaladu.
1: How can he control the glory of Krishna and his actions?
0: Daiva chitramulu enta vichitramayye.
1: God's deeds are mysterious and unnecessary.
0: Kattagaladiki ee kamsuniki vinashakale viparita buddhulu puttu vachayi.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
1: He was in intense search of the boy where he was born.
0: వ్రేపల్లెలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
1: He could get the news that he was there in Vraipalya.
0: వ్రేపల్లెకి అంతా కూడా పంపిస్తూ వచ్చాడు మాయాదూతలను.
1: And he sent so many messengers to Vraipalya to find out the baby.
0: Enta mandi poi vetikinappatikini Krishnudu yokka sankalpam em vattam kuda evariki artham kaledu.
1: No one could understand his whereabouts.
0: Kattagadapatiki itaniki kaalam pandindi idanne champi vechaniki vachesindi.
1: The time approached that the Kamsa had to be killed.
0: Ee Krishnudu champadaniki evaraina oka manchi upayam vaadu ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
0: కృష్ణుడి నుంచి చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెసెన్స్.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: A ritual was taking place.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్న పిల్లల్ని తీసుకుని రామని చెప్పి పంపించాడు.
1: He wanted the children to go over there and watch the sacred ritual.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్లారు.
1: The messengers of Krishna brought Krishna. Kamsa brought Krishna and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేప్పటి చాలా మాయగలిగినటువంటి వచ్చి
1: when Krishna Balarama approached over there, people were deluded at that moment.
0: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే
1: as they were about to step into the village,
0: ఈ పూలమాలలు కట్టుకుని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
1: There was a flower vendor who is to make garlands for Krishna.
0: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలలు తీసుకుని పోతుండాలి.
1: She was carrying all the garlands and waiting there at the door.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో రెండు మాలలు తీసుకున్నారు.
1: ఫస్ట్ కృష్ణ నోటీస్డ్ ద బాస్కెట్ ఆఫ్ గార్లెండ్స్ అండ్ కలెక్టెడ్ ది టూ.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: అండ్ వన్ గార్లెండ్ వాస్ యాక్సెప్టెడ్ బై కృష్ణ అండ్ అనదర్ గార్లెండ్ బై బలరాముడు.
0: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
1: వాట్ ఈస్ ద షీ కెన్ రిపోర్ట్ బ్యాక్ టు కంసా దెన్?
0: సరే ఈమె మాలలు వేసుకున్నారు కృష్ణుడు ఆస్థాన పద్ధతులకు వెళ్లారు.
1: అండ్ విత్ దీస్ గార్లెండ్స్ కృష్ణ అండ్ బలరామ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే
1: as these actions were taking place,
0: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు.
1: And there he gave a small device.
0: ఓ కృష్ణ నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు.
1: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
1: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
0: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
1: In the meantime, Krishna blessed that vendor.
0: ఈ పూలగత్తె చాలా వంపరింపరిగా ఉండేటువంటిది.
1: And the body of the flower vendor is bent.
0: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
1: Krishna desired good dress at that time.
0: అతని దగ్గర ఆ పూలగత్తి దగ్గర అనేక రకమైనటువంటి యొక్క దుస్తులు ఉన్నాయి.
1: That lady was carrying so many silk robes.
0: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: Krishna picked up the robes of Kamsa.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: And Balaramakrishna wore them.
0: ఈ యొక్క పూలగత్తికు తెలుసును.
1: This lady knows.
0: ఇతను దేవుడే.
1: She knows that he is God.
0: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
1: Because he is God, he is able to act like that.
0: Krishna, నా వంపులు కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
1: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
0: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
1: She made her rest under his feet.
0: ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
1: And she trampled over her.
0: చేతులు ఎత్తి పైకి లాగాడు.
1: And just lifted her body with both of his feet.
0: బెండ్లన్నీ పోయినాయి.
1: And the bent was straightened.
0: చక్కని స్త్రీగా రూపొందింది.
1: And she could be a very beautiful lady thereafter.
0: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
1: Then Kamsa summoned her.
0: నా దుస్తులంతా వాడికి ఎట్టుపోయి చేరాయి.
1: And he questioned, how is it my dress reached those boys?
0: Swami, నాకు తెలియదు.
1: He said, Swami, I don't know.
0: అతని మాయలు ఎవరికి తెలియదు.
1: Nobody can understand his mysterious action.
0: కనుక నీవు ఈ మాయలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయవద్దు.
1: Don't make any attempt to know the mystery of God, she said.
0: నీవు నోరు మూసుకుని ఉంటే మంచిది అని చెప్పి.
1: He said, better you keep your mouth shut and remain silent.
0: ఈ పూలగత్తె ఇంత కఠినమైనటువంటి వాక్కులు పలుకుతుందా? దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
1: And Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
0: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
1: And there came a washerman with bundle of clothes.
0: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
1: As he was approaching, this lady escaped from the sight.
0: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
1: Like that Krishna demonstrated so many mysterious experiences and leelas. The child played at that moment and demonstrated to everybody.
0: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
1: Both were taken.
0: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
1: Where?
0: కంసుని ఆస్థానం తీసుకుని పోతున్నారు.
1: They were to be taken to the court of Kamsa.
0: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు,
1: as they were ushered there,
0: ఈ పనికత్తె
1: and the servant maid,
0: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
1: వాస్ క్యారింగ్ సెంట్స్.
0: కృష్ణుడి పైనంతా చల్లింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ స్ప్రేడ్ ది సెంట్స్.
0: కృష్ణ, నాది ఎంత భాగ్యమో ఏమిటో.
1: Krishna, I am very lucky.
0: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
1: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యూ
0: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
1: She applied all the scents on the body of Krishna.
0: కంసుడు వచ్చాడు.
1: Kamsa came in the meantime.
0: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వల్ల తిరిగాడారు.
1: These two boys got up like lions and started moving around.
0: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరు ఎగిరినాడు కృష్ణుడిపై కంసుడి పైన.
1: And Krishna jumped at once towards
0: మెడ పట్టి అదిమినాడు క్రిందికి.
1: And he made his head bend down.
0: కాని బలరాముడు కూడాను అంత బలమైన వేలాడు.
1: Balarama was also equally strong.
0: ఈ ఇరువురు చేరేటప్పటికి
1: both together
0: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
1: And they made Kamsa a chutney or paste.
0: అంత హింసించేటప్పటికి కంసుడు చాలా భయపడిపోయాడు.
1: And not watching the whole situation as the two boys were approaching,
0: ఆ వేపల్లి అంతా కూడాను చాలా వణికిపోయింది.
1: All were wonder struck, fear stricken.
0: ఈ విధంగా జరిగేటప్పటికి,
1: as things happen like that,
0: చిన్న పిల్లవాడైన కృష్ణుడు ఇంత గొప్ప కార్యం ఏ విధంగా చేస్తూ వచ్చాడు?
1: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
0: బాలుడు ఈ చిన్న పిల్లవాడు,
1: so young at that time.
0: కంసుడు మహా దుర్మార్గుడు.
1: Kamsa was
0: మహా బలవంతుడు.
1: So strong.
0: అలాంటి బలవంతుడైన కంసుడిని ఏ విధంగా హతమార్చాలి?
1: How could this boy kill that strong, wicked person like Kamsa?
0: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
1: In the meantime, Kamsa gave an order.
0: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
1: And that special battalion specifically meant there to kill Balaramakrishna.
0: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
1: And he sent both.
0: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
1: నోబడి కెన్ విత్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ.
0: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
1: ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
1: ద హోల్ ఆర్మీ వాస్ సబ్డ్యూడ్ వాస్ డిఫీటెడ్
0: ఈ విధంగా సైన్యాన్ని అంతా హతమార్చి,
1: హావింగ్ కిల్ ది ఎంటైర్ ఆర్మీ.
0: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
1: కృష్ణ అండ్ బలరామ ప్రొసీడెడ్ దట్ సోజర్న్.
0: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ అన్నోటిస్డ్ బై ఎనీబడీ.
0: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందని చాలా భయపడుతున్నారు.
1: హౌ హాస్ హీ గాన్, వేర్ హాస్ హీ లెఫ్ట్, పీపుల్ డిడ్ నో అండ్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ హిస్ సిచ్యుయేషన్.
0: కనుక కృష్ణుడు వస్తున్నాడా వస్తున్నాడా అని పేపర్లలో ఉన్నటువంటి ఒక గొల్లతు భావాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
1: All cowherd boys, all were waiting there in Repalle for the arrival of Krishna.
0: కానీ ఎక్కడ చూసినా కృష్ణుడు యాక కనిపించలేదు.
1: They could not find the trace of Krishna in the vicinity.
0: అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను మాయలు పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
1: With the knack and the device, Balarama Krishna could step into the village.
0: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
1: Yashoda was very much worried what would happen to Krishna and Balarama in the hands of Kamsa.
0: ఈ గోపికలంతా కూడా ఏడుస్తున్నారు.
1: Gopikas were crying.
0: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా, లేదు వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
1: They were blaming Kamsa. They were accusing him because the boys left long back. They travel long distance and have not returned till now.
0: ఈ యొక్క ప్రేపల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
1: All women there in Repalle went on praying to Krishna again and again.
0: కానీ కృష్ణుడు వచ్చాడు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధమునంతా కూడా చల్లార్పించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
1: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ and saw to it that the inhabitants would not have any problem thereafter.
0: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపడం ప్రారంభించాడు.
1: And then he started sending messengers.
0: ఇంకా కంసుడు చావలేదు.
1: Kamsa did not die.
0: కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
1: Still time is there.
0: వీడికి అన్ని విధాలు కూడాను వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యం అంతా కూడా నిర్మూలన చేసి గాని తాను చావడు.
1: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
0: ee vidhanga anta chestu chestu kattagadapudiki athanni shaktulu anni kodunu kunipoyina tarvata thanu maraninchadu.
1: Ultimately Kamsa lost all his potentiality and died.
0: kaani charitralo vrasayatvanti oka vichitramulanta kodunu deeniki sambandhinchinatundi kaadu.
1: But all the narrations by the composers do not contain this particular description.
0: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
1: దిస్ ఇస్ ఎంటైర్లీ డివైన్
0: చిత్రంబులు, త్రైలోక్య పవిత్రంబులు, ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రములు.
1: ద స్టోరీ ఆఫ్ గాడ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ ఈస్ సో సీక్రెట్, సో మిస్టీరియస్, సో ఎండేరింగ్ టు ఆల్ ద సీకర్స్ అండ్ ద సెయింట్స్ అండ్ ఆస్పిరెంట్స్, సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: నేరుగా ఇంకా ప్యారిస్ లో బయలుదేరారు.
1: They proceeded straight and got into the palace.
0: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
1: It was an open court where people were highly emotional.
0: ఈ ఇద్దరు పిల్లలు కూడా రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
1: The two boys jumped towards proceeding towards Kamsa as if they were birds with wings.
0: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
1: The boys have pulled him down from his throne and killed him there itself.
0: ఇతను మరణించగానే
1: soon after the death of Kamsa,
0: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
1: And the two boys were planning to go back and they feel so sad.
0: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులందరూ చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
1: All the scholars over there assembled and made arrangement for the return and the safe journey of the boys.
0: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
1: Where have they gone?
0: జరాసంధం దగ్గర ఇంటికి వెళ్ళాడు.
1: Went to Jarasandha.
0: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం కోరారు.
1: Jarasandha was also highly furious because his children died.
0: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
1: All had utter hatred towards Krishna.
0: అందరూ వాళ్ళ రిలేషన్స్
1: they are all related.
0: కనుకనే కృష్ణుడు ఈ విధమైన దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
1: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరితో ద్వేషం పూనుకున్నాడు.
1: So everyone had enmity towards him.
0: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
1: after this hatred
0: వేపల్లి అంతా కూడా చాలా తికమకలైపోయినది.
1: The whole Vepal inhabitants were totally confused.
0: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలములే.
1: Everywhere there were disturbances.
0: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూచి
1: వాచింగ్ ఆల్ దిస్
0: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
1: Nobody could not bear any longer.
0: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.

0: కృష్ణ నోస్ ఫుల్లీ వెల్ వాట్ ఈస్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్.
1: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ నోస్ ది మాస్టర్ ప్లాన్.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: నో వన్ నోస్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: అనేక రకంగా ప్రయత్నం చేసి
0: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్.
1: వీళ్ళ ఇద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్.
1: ఇంతనే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ రుక్మా ఇంటికి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
1: అప్పుడు ఒకవైపు కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: And on one hand, Rukmini is very much interested in Krishna.
1: Inka aneka mandi gopikalanta kudanu Krishnudu korthu vacharu.
0: So also is a situation with many gopikas.
1: Ee paristhiti lopala evanni rakshinchali evaru shikshinchali aneetvanti plan anta kudanu Krishnudu vestu vacharu.
0: So it was the plan of Krishna. He was thinking who are to be safeguarded, who are to be protected.
1: Appudu Balaramunto cheppi,
0: he told Balarama,
1: Balaramuni itannandri kaapadamani cheppi,
0: he wanted Balarama to protect everybody.
1: Krishna paina deshanga unnatundi vaar paina Krishnudu jalavadtu vachadu.
0: And in fact Krishna handled those who had enmity for him.
1: Ee vidhanga jarugutu undangane
0: as things went on like
1: ee vaartha anta kodanu Yashoda devataiki vachadu.
0: The news reached Yashoda
1: devataiki,
0: they got the news message.
1: Ee desh Yashoda nandudu
0: దేవికి వసుదేవులు దేవకి వసుదేవ
1: వీళ్ళ కోర కూడా చాలా ఎక్కువైపోయింది.
0: అండ్ దే కుడ్ ఆల్సో కమ్ టు నో వాట్ హాడ్ హ్యాపెండ్.
1: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి,
0: వాట్ వుడ్ హ్యాపెన్ టు కృష్ణ నౌ, దట్ వాస్ మ్యాటర్ ఆఫ్ ఎంగ్జైటీ.
1: కానీ దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
0: దేవకి దేవి వాస్ వన్ ఆఫ్ కరేజ్.
1: గొప్ప పరమ భక్తురాలు.
0: షీ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికీ వారిని ఏమాత్రం జలించుకుంటారు చేశాడు.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
1: Krishnani evaru kodanu e maatramu muttaleru.
0: She was quite sure that none can ever touch Krishna.
1: Ani dhairyamto untundali.
0: She had all the courage and strength.
1: Vaaru cherasal nunchi vacharu.
0: They came out of the prison.
1: Vachina sakshame Devaki Vasudeva intiki vacharu.
0: And they reached Devaki Vasudeva.
1: Devaki Vasudevulu iddaru kodanu Nandu intiki vacharu.
0: Both of them came to Nanda's residence.
1: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
0: దేర్ వాస్ బలరామ.
1: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
0: యశోద అపియర్స్ టు బి ది,
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: హి ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి దేవుడికి ఎట్లయినా చేర్చాలని చేర్చున్నాడు.
0: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
1: ఆమె ఒక పండితుని వెంట ఒక జాబు రాసి పంపించి,
0: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్,
1: కృష్ణ నేను ఇంకా తాళలేను,
0: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్,
1: నేను ఇంకా భరించలేను,
0: ఐ కాంట్ బేర్,
1: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్.
1: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
0: And in fact they started making all of them tomorrow.
1: Even nannu ikkada tappinchukunna undina na pranam undadu.
0: If you don't rescue me, I am doubtful of my life, she wrote.
1: Appudu ivanu devaki devi oka divini panni oka grama devata ko dagariki poorvam namaskaram cheyadaniki pappatu vacharu.
0: It was the time she was taken to offer her prayer to that village goddess.
1: Grama devataku andaru poojalu cheyadanikani mottamodati dinam potharu.
0: In fact, on the very first day, all the inhabitants of the village would offer their prayers to that village goddess.
1: ఆయొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకొని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
0: They were all proceeding over there to pray.
1: ఇక్కడ ఒక తట్టు కంసుడు,
0: on one side Kamsa,
1: ఒక తట్టు దేవకి వసుదేవులు,
0: దేవకి వసుదేవ on the other hand,
1: ఒక వైపున బలరామకృష్ణుడు,
0: బలరామకృష్ణ on the other hand,
1: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
0: And all people gathered there.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
0: పీపుల్ వర్ వెరీ మచ్ వరీడ్ బికాజ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ దే హావ్ టు ఫేస్ ఆన్ దట్ డే.
1: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల దంతవక్ర ఆల్సో జాయింట్ కంస.
1: ఇంతమంది

0: శేషుని దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
1: హౌ కెన్ కృష్ణ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్ ఆల్ దోస్ వికెట్ పీపుల్?
0: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు మ్యారీ దిస్ రుక్మిణి?
0: రుక్మిణి శిశుపాలనికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
1: అండ్ ఇఫ్ హర్ ఫాదర్ డిసైడెడ్ దట్ రుక్మిణి షుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు శిశుపాల.
0: ఈ శిశుపాలని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
1: And in fact, Shishupala was surrounded by many.
0: He may devalayamku vastundadi.
1: And on one hand, Rukmini is proceeding towards the temple.
0: Devadwaramlo vachedappudiki dwaram daggane Krishnudu kaachukunnadu.
1: And Krishna was waiting there at the main door.
0: Ee Rukmini tammudu unnadu Rukmangadudu ani.
1: This Rukmangada, the brother of Rukmini.
0: Vaadu maha durmargudu.
1: He is highly wicked fellow.
0: ఆ ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: He was making effort to take her away from that spot.
0: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
1: by the time they approached the temple,
0: ఇంకేం గతి నా గతి, ఇంకా దేవాలయంలో వచ్చినాను, ఇంకా నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నది.
1: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
0: ఆ ద్వారం దగ్గరని కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ దట్ మోమెంట్ కృష్ణ పిక్డ్ హర్ హ్యాండ్ అండ్ టుక్ హర్ అలాంగ్ విత్ హిమ్.
0: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ దట్ టైమ్.
0: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
1: హి బ్రాట్ హర్ సేఫ్ సమ్ వే
0: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
1: అండ్ హి మ్యారీడ్ హర్.
0: ఈ విధమైన చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
1: మెనీ థింగ్స్ హడ్ హ్యాపెన్డ్ లైక్ దిస్.
0: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
1: ఇన్ఫాక్ట్ కృష్ణ హాడ్ టేకెన్ బర్త్ టు కిల్ ద వికెడ్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్.
0: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రము హింసించలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ ట్రబుల్ ఎనీ పైయస్ పీపుల్ గుడ్ నోబుల్ సోల్స్.
0: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ హూ హాడ్ గాట్ ద డ్యూయల్ అచీవర్ పనిష్డ్.
0: ఒకవైపున కృష్ణుడు కావాలి కృష్ణుడు,
1: వన్ సైడ్ వన్ హ్యాండ్ దే వాంట్ కృష్ణ,
0: ఇంకొక వైపున గోపికలు కావాలి,
1: అదర్ హ్యాండ్ గోపికాస్ ఆర్ నీడెడ్.
0: ఇది ఎవరు సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
1: అండ్ కృష్ణ హాస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్ రుక్మిణి.
0: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
1: అండ్ హూ కెన్ ప్రొటెక్ట్ హర్? హూ కెన్ టేక్ హర్ బ్యాక్?
0: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఆల్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ కృష్ణ.
0: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
1: అండ్ కృష్ణ డిడ్ నాట్ కీప్ క్వైట్.
0: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణి తీసుకుని పోయాడు.
1: హి వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ అల్టిమేట్లీ టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: ఇటువైపు
1: వేపల్లె అండ్ వన్ సైడ్
0: ఇటువైపు
1: మధుర
0: ఇటువైపు
1: బృందావనం,
0: మూడు రకములైనటువంటి ద్వేషాలు కూడా పెరిగిపోయినాయి.
1: హేట్రెడ్ వాస్ రాంపెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ ప్లేసెస్.
0: ఎందుకనగా కంసుని యొక్క దీని లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
1: బికాస్ దర్ క్లోజ్ రిలేషన్స్ ఆఫ్ కంస లొకేషన్.
0: శిశుపాలుడు కూడా చాలా ద్వేషమే.
1: శిశుపాల ఆల్సో హ్యాడ్
0: శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
1: ఇన్ఫాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
0: కానీ ఆ శిశుపాలుడికి తన చేతి నుంచి తప్పించుకోలిపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
1: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
0: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
1: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
0: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
1: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
0: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
1: Hearing the news, the brothers of Rukmini were highly furious.
0: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
1: And they made every attempt to kill.
0: ఎవరి పని ఏమి జరగలేదు.
1: Nothing whatsoever had happened.
0: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
1: In fact, the life of Krishna commenced with all this conflict.
0: కనుక ఈ కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
1: And therefore the very birthday implied so many difficulties and challenges.
0: Marriage kudanu kashtamato jarigindi.
1: The marriage was a matter of challenge.
0: Namakaranamu chaala kashtamato jarigindi.
1: Every christening naming was also a matter of difficulty.
0: Kamsa himsanu kashtamato jarigindi.
1: And he had to face so many troubles.
0: Chisparu dantavakrun yokka deeni kudanu kamsa tho jarigindi.
1: And there was also moments of worry and anxiety in respect of
0: చాలా కష్టమనే.
1: అండ్ కృష్ణ ఫేస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ విధంగా జరిగి
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
0: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
1: హి వన్, హి వాస్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
1: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
0: ఈ విధంగా దుష్ట సమాజం చేతుల లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
1: అండ్ హి వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ హి వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
0: కానీ తను ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
0: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
1: దంతవక్ర కేమ్.
0: శిశుపాలుడు వచ్చాడు.
1: ఆల్సో శిశుపాలు.
0: శిశుపాలుని ఎంతవరకు చేశాడంటే కట్టగలపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
1: అండ్ ది సిచ్యువేషన్ హ్యాపెండ్ అంటిల్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది హోలీ రిచువల్ ఓవర్ దేర్ వెన్ ది ఫస్ట్ ఆఫరింగ్ వాస్ టు బి మేడ్.
0: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: As the first offering was about to be given and Shishupala was highly furious.
0: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
1: Then Shishupala got up.
0: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
1: Whom do you consider great?
0: చాలా రుక్మాంగుడు ఉన్నాడు.
1: And there's man there.
0: అతను గొప్పవాడు.
1: He's a great man.
0: ఈ యొక్క గొల్లవాడికి అతని తాంబూలం ఇవ్వడానికి పొందుకున్నావా?
1: Why do you specially honor this cowherd boy?
0: Cowherd boy కి ఏమాత్రం అధికారం లేదు.
1: Cowherd boy has no eligibility whatsoever.
0: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
1: హౌ ఇస్ దట్ యు ఆనర్ హిమ్ ఫస్ట్?
0: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
1: అండ్ హి అబ్జెక్టెడ్.
0: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
1: అండ్ అట్ దట్ టైం కంస డై.
0: దీనివల్ల
1: వై
0: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
1: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ
0: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలందరినీ వదిలిపెట్టి
1: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్.
0: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు ఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
0: చూడడానికి వీలు లేదండి.
1: నౌ యూ షుడ్ డూ సో.
0: వీలు లేదని చెప్పి కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాడు.
1: అండ్ దే ఆర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
0: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
1: And then he has sent the wheel.
0: Chakramanaga chaala mandi vishnu chakram ani meeru anukuntuntaru. Chakram em kaadu, agratambulam istunnadu kamsudu.
1: Wheel people think it is vishnu chakra. No, they honor this.
0: Aa tattane
1: tisukoni the plate.
0: Aa tattane tisukoni utre paina visiraadu.
1: The very plate was thrown at him.
0: Evara paina visiraadu?
1: On whom is it thrown?
0: Kamsudu paina.
1: On kamsa.
0: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం వెళ్ళిపోయింది.
1: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
0: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు. చక్రం పంపలేదు.
1: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
0: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు. అది పంపలేదు.
1: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
0: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలు అంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి. కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
1: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వి రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్.
0: కృష్ణుడు యొక్క సహజ చక్రమే. ఏది పడితే అదంత చక్రమే.
1: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూజ్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
0: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
0: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు హరించినందుక అర్చమిట.
1: యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
0: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
1: యు డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
0: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా కృష్ణుడు మారుపిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్
1: కౌహర్డ్ బాయ్
0: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఈమె ఇంత అగ్రతాంబులం ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
1: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దర్ ఆర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
0: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుని యొక్క దీన్ని కొట్టేసేసింది.
1: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
0: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
1: అండ్ హి వాస్ హైలీ ఫ్యూరియస్.
0: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
1: బలరామ వాస్ దేర్ బై సైడ్.
0: స్నానంబు చేయు ఆ చవరాండ చీరలు కాజేపు చిన్నందుక పూజ నీకు.
1: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్ కృష్ణ ఆర్ యూ టు బి ఆనర్డ్ ఫస్ట్
0: చారునికి కట్టి పెట్టి పంచాంగం. ఇంకా
1: is it because of your closeness intimacy with cowherd girls? And then says stop all this talk, shut your mouth.
0: Mui nor annadu itanu.
1: And Krishna said shut your mouth.
0: Krishnudipai endu cheppadu.
1: And that's what he says to Krishna.
0: అప్పుడు కృష్ణుడు కోపం వచ్చింది.
1: And Krishna was angry.

0: అప్పుడు తత్వం తీసుకుని విసిరేటప్పటికి కంసుని యొక్క ఇదిని శిశుపాలుని యొక్క తలలో పరిగిపోయింది.
1: అండ్ హస్ థ్రోన్ ద ప్లేట్ అండ్ దట్ హస్ చాప్డ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్.
0: ఈ విధంగా కృష్ణుడి జన్మం మొదలుకొని కృష్ణుడి అంత్యం వరకు కూడా ఈ యుద్ధంలో జరుగుతూ వచ్చాయి.
1: Right from the birth till the end, there is conflict and war in the life of Krishna.
0: కృష్ణుడి జన్మం అనేటువంటిది చాలా దుఃఖములతో కూడినటువంటిది అని పెద్దలంతా వర్ణిస్తూ వచ్చారు.
1: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
0: పుట్టినప్పుడు బిడ్డలతో బాధపడ్డాడు.
1: In fact, he had so many difficulties in his childhood.
0: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి వివాహాలతో బాధపడ్డాతో వచ్చారు.
1: Later, as he grown up, he has got problems because of the marriage.
0: ఎవరికి ఏ సుఖము లేదు.
1: No one had any pleasure whatsoever.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
1: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
0: Ashtami Rohini Puduna. Ashtami Rohini Nakshatram.
1: Ashtami, day is Ashtami and star is Rohini.
0: ఈ రెండు చేరినటువంటి వాడి జన్మములు చాలా దుఃఖమైనటువంటి వేణి.
1: When these two join the birth of any babe, he will have so many difficulties.
0: ఈ రెండు కలిగినటువంటి వారు దేశాన్ని ఉద్ధరించగలరని మరొక అర్థం.
1: But there is also another interpretation. These two joining will also make a person a champion.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
1: Therefore one has to know the birthday of Krishna is noble and sacred.
0: దుర్మార్గులు హతమార్చి సన్మార్గులు పోషించారు.
1: The pious people were protected and the wicked were killed. Their life the auspiciousness.
0: కనుక కృష్ణ దినము చాలా దుఃఖకరమైనటువంటి దినం కాదు.
1: Therefore the birthday of Krishna is not to be considered inauspicious.
0: కట్టగడపటికి అతను వెండే సమయంలో కూడా చక్కని మంచి దీనిగా చేసుకుపోయాడు.
1: And he did everything that is good for the humanity till his end.
0: కృష్ణుడు వస్తున్నాడు చెప్పని
1: unknowing, on coming to know that Krishna was coming.
0: అర్జునుడిని పంపడానికి అని పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుడిని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
1: Arjuna who has sent Krishna over there.
0: ఇన్ని దినములు అయినప్పటికీ నీ వాపసు రాలేదు.
1: And Arjuna has not returned.
0: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి.
1: కుంతి ఇస్ మదర్ ఆఫ్ అర్జున.
0: ఆమె మధురిపోతున్నది.
1: అండ్ షీ వాస్ వెరీ
0: కన్నులు కనిపించవు.
1: అండ్ షీ కుడ్ స్లీప్ వెరీ మచ్.
0: చేతులు ఏమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
1: అండ్ షీ కాంట్ క్యాచ్.
0: ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
1: షీ ఇస్ వెరీ ఓల్డ్.
0: ఆమెను పిలుచుకుని వస్తున్నాడు అర్జునుడు.
1: అండ్ దట్ ఓల్డ్ లేడీ వాస్ బ్రాట్.
0: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెసింగ్ మదర్ మదర్.
0: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది నాయన కృష్ణుడు ఎక్కడ రానాయన కృష్ణుడు ఎక్కడ.
1: ద మదర్ ఆస్క్ వాట్ హ్యాపెండ్ కృష్ణ వేర్ ఇస్ కృష్ణ.
0: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
1: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
0: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
1: అండ్ దెన్ అర్జున సెడ్ వాట్ ఇస్ ఇట్ ఐ కెన్ టెల్ యూ నౌ.
0: మన వయమామ మన బావ మన అల్లుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని.
1: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
0: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణమైంది.
1: అండ్ కుంతి ద మదర్ డ్రాప్డ్ హర్ బాడీ దేర్.
0: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి.
1: అండ్ షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: ప్రాణమైంది.
1: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ.
0: కుంతి దేవి చాలా దుఃఖంతో ప్రాణమైంది.
1: కుంతి దేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు.
1: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేర్ ఫర్
0: 1 ఇయర్.
1: ఫర్ 1 ఇయర్.
0: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకి గురిలో వాళ్ళ చేరిపోవడానికి ప్రయత్నం చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ టు మర్జ్ ఫైనల్లీ హావింగ్ కమ్ టు నో దట్ కృష్ణ ఇస్ నో మోర్ విత్ దెం.
0: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికీ జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది యాదవ యుద్ధం.
1: దెర్ వాజ్ నాట్ ఓన్లీ ద వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్, దెర్ వాజ్ ఆల్సో ఇన్ ఫైటింగ్ అమంగ్
0: యాదవుల యుద్ధం లోపల
1: ఇన్ దట్ వార్
0: కృష్ణుడు మొదలాడు దేశాన్ని వదిలాడు.
1: అండ్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్.
0: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములంతా ఉన్నాయి.
1: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవర్స్.
0: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
1: వన్ సోల్జర్ షాట్ ఎన్ యారో.
0: తన దేహాన్ని వదిలాడు.
1: ఇట్ వాజ్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ.
0: అప్పుడు దేవకీ దేవి వసుదేవులు వీళ్ళందరూ అంత మరణించారు.
1: It was the time when Devaki Vasudeva also were no more.
0: Yashoda kuda maranichindi.
1: Yashoda also died.
0: Oka Arjunudu matrame menchadu.
1: Only Arjuna was remaining.
0: Ee Arjunudu
1: Arjuna
0: ee oka deeni teesukoni pothunnadu.
1: He collected all his weapons. documents and proceeded.
0: తీసుకొని రేపల్లెకు చేరుకోవడానికి.
1: And he wanted to reach రేపల్లె.
0: అప్పటిలోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
1: There's so many poems composed.
0: గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాని.
1: And just leaving the company of such a mighty great man, that was his feeling.
0: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
1: And he returned ultimately.
0: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
1: And Arjuna was waiting there.
0: అందరూ కాచుకొని ఉండగానే,
1: when they were all waiting,
0: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము, ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము,
1: on one hand the son was to be coronated,
0: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు,
1: on one hand the obituary rites have to be performed for the mother,
0: మరొకటి కుమారునికి పట్టాభిషేకము,
1: at the time the son has to be coronated,
0: అర్జును యొక్క కుమారుడైనటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
1: అండ్ సో కరోనేషన్ సెరిమనీ వాస్ టు టేక్ ప్లేస్.
0: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
1: అండ్ ద లాస్ట్ రైట్స్ హాడ్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఒకవైపున పట్టాభిషేకము, ఒకవైపున అంత్యక్రియలు, ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
1: దెర్ఫోర్ ద కరోనేషన్, ద లాస్ట్ రైట్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్ హావ్ గాట్ టు బి డన్.
0: ఈ విధంగా జరిగిండేది ఒక్క భారతంలో తప్ప మరెక్కడా జరగలేదు.
1: So many things, contradictory things happening at the same time is described only Bharat, nowhere.
0: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
1: కుంతి కేమ్ అండ్ సెడ్ వాట్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కృష్ణుడు ఎక్కడ అని పలికేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
1: అర్జున క్రైడ్ బిట్టర్లీ బికాస్ హీ నోస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
0: అప్పుడే ఈమె మరణించింది.
1: At that moment she died.
0: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
1: అండ్ Kunti was to be cremated.
0: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
1: And he made her head rest on his lap.
0: భీముని పిలిచాడు.
1: He summoned Bhima.
0: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
1: He wanted Bhima to make arrangements for the coronation.
0: ఇంకా మిగిలినటువంటి వారిని పిలిచాడు.
1: And he called others to come close to him.
0: శత్రుగ్ను కూడా పిలిచాడు.
1: And he called all others there.
0: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు. తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
1: ఆల్ ది త్రీ టాస్క్స్ హావ్ గాట్ టు బి అటెండెడ్ సైమల్టేనియస్లీ.
0: ఒకే దినం జరిగినాయి.
1: అండ్ టు లీవ్ the whole thing and go get into the
0: అది పరమాత్ముడు ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు అచీవ్ ఆల్ ది త్రీ అట్ ది సేమ్ టైం.
0: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ గ్రిప్.
0: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
1: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
0: కనుక కృష్ణుని యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కానీ, చాలా పర్వదినమే కానీ, దీనికి పవిత్రమైన దినమే కానీ, అశుభమైన దినం కాదు.
1: దేర్ఫోర్ కృష్ణాస్ బర్త్డే ఈజ్ హైలీ సీక్రెట్, ద బెస్ట్ పాసిబుల్ డే, ఇన్ నో సెన్స్ ఇట్ ఈస్ ఇన్ఆస్పీషియస్.
0: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినట్టు మరి ఎవరి జన్మదినం అట్టు జరగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ ఈజ్ సెకండ్ టు నన్.
0: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
1: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పీషియస్.
0: దీంతో మరొకటి కూడా ఉంది.
1: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
0: ఈ దేహము పుట్టినప్పుడు,
1: అట్ ది టైమ్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ భగవాన్,
0: చాలా అల్లకల్లోలగా ఉంటుండాలి.
1: దేర్ వర్ మెనీ డిస్టర్బెన్సెస్.
0: చుట్టూ గ్రామాలంతా కూడా కలరా ప్లేగులు.
1: దేర్ వాస్ ఎపిడెమిక్ cholera and plague in the
0: ఒకరింటికి ఒకరు పోకూడదు.
1: The neighboring villages,
0: ఒకరింటికి ఒకరు తీసుకోకూడదు.
1: Nobody visited anybody.
0: ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉంటుండాలి.
1: That was the situation.
0: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
1: The mother, Bhagwan, did not visit anybody.
0: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ట కలిగినటువంటి వాడు.
1: కొండమరాజు is a man of discipline.
0: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
1: And he too should not accept anything brought from anywhere.
0: Inka ee pillavanni evaru chetikicchedi.
1: And the boy who has to take care of him.
0: Iniki anek kaaranalu kuda untunnayi.
1: There are so many reasons associated.
0: Kondamaraju ee pillavanni teeskoni arintiki vellaadu.
1: It was Kondamaraju who has taken Bhagwan along with him.
0: Evanni Venkamma gaani, Parvathamma gaani, inka evanni kuda ikkada raani valedu.
1: And he did not permit anybody to follow him.
0: Meerandaru vasthe pillavadiki anta antukuntundi emo, pillavanni evaru chetiki ivanu.
1: As it was highly infectious, he did not permit anybody to follow him.
0: There
1: are so many disturbances at that time like this.
0: అప్పుడు నేనంతా కూడాను సరైనటువంటి ఆయన తెలియకుండా నేను వెళ్ళిపోయేవాడిని.
1: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
0: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు విట్టి చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
1: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ వితౌట్ ఎనీబడీస్ నోటీస్, కొండమరాజు యూస్ టు క్వశ్చన్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో లైక్ దాట్.
0: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూడబెట్టాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ సమ్ పీపుల్ అసెంబుల్ క్లోజ్ బై.
0: ఎక్కడే కానీ చూస్తుంటే మా పిల్లవాడిని ఇంటికి తీసుకురండి.
1: ఇఫ్ యూ నోటీస్ దిస్ బాయ్ ఎనీవేర్ బ్రింగ్ హిమ్ హియర్ హి సెడ్.
0: ఈ విధంగా కట్టుదిట్టాలు చేశాడు.
1: హి ఎన్ఫోర్స్ ఎవ్రీబడి టు
0: ఆయన కట్టుదిట్టాలకి ఎవరు లొంగుతారు.
1: బట్ నోబడి కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
0: నేను ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
1: నోబడి కుడ్ నోటీస్ భగవాన్ యాజ్ హి వాస్ మూవింగ్ అబౌట్.
0: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
1: భగవాన్ యూస్ టు గో ఓ విజిట్ ద ప్లేస్ డైన్ ఓవర్ దేర్ రిటర్న్.
0: ఎక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
1: But Bhagwan accepted.
0: ఒక్కొక్క దినం 10 ఇండ్లలో పోయి భోంచేసేవాడు.
1: Bhagwan dined at 10 residences per day.
0: ఒక్కొక్క కళం శుభం పిలిచేటువంటిది.
1: One day కళం శుభం I invited him.
0: నాయన రా అని.
1: He wanted Bhagwan to go there.
0: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
1: And she kept the pack there near the window.
0: ఆమె చాలా భక్తితో చేసింది.
1: She is an ardent devotee.
0: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
1: There are so many things that had happened at that time, and that's how the things went on.
0: ఈ విధంగా కలుగుతుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
1: కొండమరాజు was very angry.
0: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణింటికంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
1: He did not appreciate Bhagwan going to different places, so many people inviting him.
0: దీంట్లో ఇంకోటి జరిగింది.
1: And he said another thing had happened.
0: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
1: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
0: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
1: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
0: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మ.
1: అండ్ ద వైఫ్ ఆఫ్ ద రెడ్డి ఇస్ ఆల్సో సుబ్బమ్మ.
0: ఆమె కూడాను ఈ సుబ్బమ్మ ఇంట్లో పోతున్నాడు, మా ఇంటికి రావటం లేదని ఆమెకు ఒక ద్వేషం పుట్టింది.
1: షీ టు హ్యాడ్ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ జెలసీ బికాస్ హీ విజిట్స్ ది రెసిడెంట్స్ ఆఫ్ సుబ్బమ్మ, ద వైఫ్ ఆఫ్
0: కరణం సుబ్బమ్మ, రెడ్డి సుబ్బులమ్మ.
1: టూ సుబ్బమ్మస్ హియర్, కరణం సుబ్బమ్మ అండ్ రెడ్డి సుబ్బమ్మ.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది.
1: అండ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు హిమ్.
0: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని అట్టేది కూడా చంపాలి.
1: అండ్ రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
1: One day the Reddy Subbamma came to Bhagwan and said, you should visit us today.
0: Evariki cheppaddu.
1: Don't tell anybody.
0: Nu maatrame vachese ee manchi vadalu chesi pettaru.
1: He said, you come alone, I'll serve you very good vadas.
0: Chesindi vada.
1: She made.
0: Anta edo verlanta techi aa verlanta anta pindini kalipi chaala poison ga chesi vadalu pettindi.
1: She made vadas mixing poison.
0: Avu techi pettindi.
1: And such vadas were served to him.
0: తినేసేసినాను.
1: భగవాన్ ఎయిట్
0: నాకు తెలుసును.
1: స్వామి నోస్.
0: తిన్నాను. తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది.
1: ద హోల్ బాడీ టర్న్ ఇన్ టు బ్లూ కలర్.
0: అందరూ పరిగెత్తి వచ్చారు.
1: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్.
0: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
1: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్డ్.
0: అమ్మా వాడి ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్లు మెక్కింది అని చెప్పారు.
1: దే ఆల్ వెంట అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హెడ్ accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
0: Anadu Reddi Subbammaku Karanam Subbammaku ayyaledu.
1: There was rivalry between Reddi Subbamma and Karanam Subbamma.
0: Ee Reddi Karanariki anni oorlo kuda ayyaledu.
1: The same thing is there, similar situation in every village.
0: Aa vidhanga chestappudiki andaru aa middipaina pettaru.
1: And people blamed her for serving such food.
0: Kollam Raju telisindi.
1: కొండమరాజు కేమ్ టు నో దిస్.
0: ఆయన ఉండేదంతా బోయవాళ్ళకి బజారు.
1: అండ్ హీ జస్ట్ హీ ఇస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సో మెనీ పీపుల్.
0: ఒక్కతూరి లేపించాడు అందరినీ, బోయవాళ్ళందరినీ.
1: అండ్ హీ సమన్ ఆల్ పీపుల్, విలేజ్ పీపుల్.
0: హే మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పోయి పరిపడండి.
1: అండ్ హీ సెడ్, కమ్ ఆన్ యు గో అండ్ క్వశ్చన్ హర్ రెడ్డి సుబ్బమ్మ, అటాక్ హర్ హీ సెడ్.
0: ఇంకా వాళ్ళంతా తాగినారు, ఇష్టం వచ్చినట్టుంతా తిరుగుతున్నారు.
1: దే వర్ ఫుల్లీ డ్రంక్ అండ్ వర్ రెడీ టు అటాక్ హర్.
0: నేను నెమ్మదిగా పోయి తాత మీరు ఇట్లా పని చేయకూడదు, గొప్పవాళ్ళైపోయి కూడాను వరులను హింసించడము మంచిది కాదు.
1: భగవాన్ వెంట్ దేర్ సాఫ్ట్లీ అండ్ ప్లీడెడ్ ది గ్రాండ్ ఫాదర్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ లైక్ దిస్.
0: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే నేను ఆమెతోనే పోయి ఉంటాను.
1: If you want to kill her, now I tell you that I will stay with her if you make any attempt like this.
0: ఆమె చెప్పేటప్పటికి తిరిగి ఆమెతో పోయి ఉంటాడేమోని కడవ సుబ్బమ్మకుడు కోపం పోయింది.
1: On coming to know Bhagwan's stand, Karana Subbamma was also free from her anger.
0: ఈయనకు కూడా కొంచెం కోపం పోయింది.
1: And he was also pacified.
0: అప్పుడు అందరూ సమానమైపోయారు.
1: All became close.
0: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా ద్వేషాలంతా పెట్టుతూ వచ్చాయి.
1: In that, those times also in villages there was rivalry.
0: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేదు.
1: Bhagwan has no sense of fear at all in those times.
0: ఏ విధంగా నన్ను చేయని.
1: You may act in any way.
0: ఈ కమ్మ కొట్టు కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
1: And in fact when Bhagwan stayed there at one place, it was set ablaze.
0: అంతా మట్టి కొట్టి ఎదురు కొట్టము
1: it was thatched hut.
0: దానికి అంతా అగ్గి పెట్టారు.
1: It was burnt.
0: మీ అందరికీ తెలిసి ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి, పాత మందిరం అంతా కూడా హట్ ఉండే.
1: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్
0: అంతా కాలిపోయింది.
1: అండ్ దిస్ హోల్ థింగ్ వాస్ బర్న్ టు యాషెస్.
0: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
1: It rained that night.
0: ఆ యొక్క ఇంటిపైన మాత్రమే కురిచింది, ఇంకెక్కడ కురవలేదు.
1: There is rain right on the top of this location of the hut, nowhere else.
0: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
1: People have come to know this.
0: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాల్లో అంతా భక్తిగా బయలుదేరింది.
1: రైట్ ఫ్రమ్ దట్ డే దేర్ స్టార్ట్ డివోషన్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ఇన్ ద నైబరింగ్ విలేజ్.
0: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేసి వాళ్ళు.
1: అండ్ దర్ భజన్స్ ఇన్ ఆల్ విలేజెస్ అరౌండ్.
0: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
1: ఇట్ హ్యాపెన్ రీసెంట్లీ.
0: నేను బెంగళూరు లోపల
1: బెంగళూరు భగవాన్
0: పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
1: దేర్ ఇస్ అ వైడ్ ప్రాపగాండా దట్ భగవాన్ సస్టైన్డ్ ఎ ఫ్రాక్చర్ వెన్ హి వాస్ దేర్ ఇన్ బెంగళూరు.
0: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
1: దట్ వాస్ అకేషన్ వెన్ దేర్ వర్ భజన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్
0: విలేజెస్ కూడా భజనలు మొదలు పెట్టారు.
1: భజన్స్ వర్ దేర్ ఎవ్రీవేర్.
0: చిన్న చిన్న పల్లెల్లో కూడా సత్యనారాయణ వ్రతం చేశారు.
1: అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సత్యనారాయణ వ్రత ఎవ్రీవేర్.
0: ఏ పల్లెల్లో వచ్చినా కానీ భజనలు భజనలు భజనలు
1: భజన్స్ భజన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్.
0: ఆ విధంగా స్వామి యొక్క ప్రేమను ఎంతనో నోచుకునేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ లక్కీ పీపుల్ రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అనిపించేటువంటి వాడు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ద మూమెంట్ భగవాన్స్ నేమ్ ఇస్ మెన్షన్డ్ దే విల్ బి హైలీ రెస్పెక్టెడ్.
0: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
1: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
0: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
0: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా తెలిసిపోయింది.
1: అండ్ ఆల్ నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ది ఎస్టీమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద బాడీ అండ్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
0: నేను మొన్న వైట్ పీట్ నుంచి వస్తుంటే
1: భగవాన్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్
0: అన్ని గ్రామాల్లో కూడా నిలిపి ఆర్తలు పెట్టేటువంటి వాడు.
1: అండ్ ఎవ్రీ విలేజ్ భగవాన్ వాజ్ గివెన్ హారతి.
0: చిక్కుపడాపంలోకి వచ్చాము, రోడ్డంతా నిండిపోయింది జనాలు.
1: Chikbalapur, which is there along the route, it is highly crowded.
0: Rodanta bhajan le.
1: And there are bhajans all along the route.
0: Rodanta harati le.
1: Harati everywhere.
0: Satya Sai Baba ku jai, jai, jai, ni. A jai karanlu, ikkya gani vidipit jai.
1: And people went on shouting in praise of matchless glorified name of Bhagwan.
0: Akkad nunchi vachi Kapalabanda ku vachamu.
1: And Bhagwan reaches the Kapalabanda place.
0: Mamidakunta vachamu.
1: Mamidakunta.
0: Ee pallallo kuda ekkada chusa gani, oke jai, jai.
1: And in all these villages are full of praises.
0: Harati ichukuntu.
1: And harati was given everywhere.
0: Puttapatti chere enta varaku harati tone cheyalani.
1: And Bhagwan reaches this spot accepting harati in the prayers of all the people.
0: Puramanta gurunte tagilin daggara maatrame untadi. Idi eppudiki gaane poraliki veedu kaadu. Idi oka samvatsaramanta gurunu rest iskovalanna.
1: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
0: నాకు సంవత్సరమే వద్దక్కడ.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
0: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
1: The devotion, the prayer of my devotees will certainly give a cure to me, the Bhagwan said.
0: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వవిధాలు సరిపోతుంది అన్నాను.
1: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్, ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్, ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
0: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
0: నవ్వుకుంటూ వచ్చాను.
1: భగవాన్ రిటర్న్డ్ స్మైలింగ్.
0: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రికి పోయినప్పుడు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
0: అందరూ ఏడుస్తున్నారు.
1: ఆల్ వర్ క్రైయింగ్.
0: నేను నవ్వుతున్నాను.
1: భగవాన్ వాస్ స్మైలింగ్.
0: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండిచ్చేవాళ్ళు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ ఆఫ్ అవర్ క్రైయింగ్. హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
0: మీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
1: యు మే క్రై ఫర్ ఎనీ రీజన్ బట్ ఐ గెట్ హ్యాపీ, సేస్ భగవాన్.
0: నాకు అదే ఆనందం, అదే నాకు మెడిసిన్.
1: దాట్ ఈస్ ద మెడిసిన్.
0: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
1: విత్ దిస్ ఫీలింగ్ భగవాన్ వెంట్.
0: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
1: వాచింగ్ భగవాన్ దే సెడ్ వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్.
0: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
1: ఇట్ విల్ బి హైలీ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ ఫ్రాక్చర్.
0: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ కరెంట్ షాక్.
0: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడలేదు.
1: భగవాన్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది పెయిన్.
0: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాస్ దేర్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్.
0: ఆ విధంగా చెప్పి నేనంటే ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఏ బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను.
1: భగవాన్ వాక్స్ ఆల్ లాంగ్.
0: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
1: దే సెడ్ దట్ యు షుడ్ టేక్ ఇట్ వన్ ఇయర్.
0: నాకు సంవత్సరం అక్కర్లేదు.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ ఇట్.
0: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం కానీ నేను తీసుకుని పోతాను.
1: అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ఐ మూమెంట్ షిల్ పాస్ బై అన్ నోటీస్.
0: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తులే.
1: భగవాన్స్ ప్రాపర్టీ కంప్రైజెస్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
1: అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డివోటీస్ ఇస్ భగవాన్ హింసెల్ఫ్.
0: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
1: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ during this period and he is sure to visit many more places hereafter.
0: Inka pai anni nan chuttitaavle naaku.
1: Bhagavan will be going on tour hereafter more and more.
0: Kanuka evvaru ee vidhamaina baada padakandi.
1: No one needs to feel sad.
0: Aanandanga untundandi.
1: Be happy.
0: Andaru sukhayavachu.
1: Let all you be prosperous and be happy.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి బాధ పడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ విల్ బి బ్లిస్ఫుల్, దట్ విల్ బి హెల్దీ, దట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.

Thank you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఈజ్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈజ్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetvanti vyaktulaku, satyame deham aneetvanti visvasincheetvanti vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of Paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aite ఇది నిత్య జీవితంలో ఉండున్న కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman, even to a small extent, only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు ది వే టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయాలు చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హ్యాస్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా, హ్యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లెర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితుల యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి.
2: Forbearance offers a type of test for us under circumstances which are trying, which are full of problems, which are full of trials, tribulations, etc.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయమునందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: We will have to cultivate and achieve forbearance only under circumstances which put us to tests and trials and tribulations.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడన్ వీక్నెస్ మానిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం and is hatred.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: Therefore, when circumstances put us to test, we'll have to practice forbearance.
1: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: If we do not have forbearance, we get different types of unhappiness and lack of
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: We may take to wrong and evil ways also.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we have to recognize the truth and the permanent qualities of this forbearance and practice it.
1: ఎన్నియో విద్యలుండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తి చే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
2: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
2: Lack of forbearance has made people scholars lose their prestige.
1: Kanaka orpu aneetvantadi manavuniki pradhanamainatvanti oka andamainatvanti oka nagavantidi.
2: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: Ilanti prana samanamainatvanti orpunu మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు కష్టములకు నిందలకు నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
2: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్ వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్ దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ సారో ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
2: The most important thing which humanity should have is forbearance.
1: ఇది మానవతా గుణము.
2: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
2: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
2: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు ఏ బాధలు ఏ నష్టములు ఏ నిందలు ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
2: వన్ హూ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్ ఎనీ డిఫికల్టీ ఎనీ ప్రాబ్లం ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ. వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
2: వేమన హాజ్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్. ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
2: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్ కామెంట్ కండెమ్ వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ షుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
2: When some people criticize, admonish, we are not going to lose much.
1: కానీ ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
2: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
2: బట్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ విల్ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ యూజ్ అండ్ ఎంప్లాయ్ ఫర్బరెన్స్.
1: జగత్తులో జీవకోటికి ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులైనటువంటిది వృక్షము నదులు గోవులు.
2: దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. వన్ ఈస్ ద ట్రీ, ది అదర్ ఈస్ ద కౌ అండ్ ద థర్డ్ ఈస్ ద రివర్.
1: వృక్షములు నదులు గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
2: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni entha mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kuda dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani phalamulu ichi varini aneka vidhulaga aananda aanandanni chekurustundi.
2: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: ఇంకా నదులు. ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైన సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
2: Then the rivers. In case of rivers also, however much the rivers would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: Trees have been

0: however may the way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
0: Water gives life to the
1: prana samanam entunte jalamunu ee vidhamainatunte yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునట లేదు.
0: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
0: దెన్ కౌస్, denying their own milk to the children, to their own cows, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu maduramainatundi cheerangane andistu vachaya kaani idi kevalam oka chedu rakamainatundi yokka cheeramunu andinchatam ledu.
0: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
0: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ది హ్యూమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా నువ్వు కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
0: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
0: హీ నాట్ మేర్లీ ఇన్వేడెడ్ ది కంట్రీ 17 టైమ్స్, హీ డిస్ట్రాయిడ్ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీ,
1: సిరి సంపదలను దోచుకున్నాడు.
0: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
0: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు.
0: In spite of all these things done by him, Prithviraj, he excused him and he allowed him to go back.
1: పట్టుపడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్, ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
0: యాజ్ టోల్డ్ బై ద్రౌపది, ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్,
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
0: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ ఘోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
0: పృథ్వీరాజు ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యావ్ ఎక్స్క్యూజ్ ఘోరి మహమ్మద్.
1: వెరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
1: దైన్యమున వేదురునుందిన వాని,
0: a person who is humble and who just
1: nidramai marachina vani,
0: a person who has lost consciousness,
1: saukhyamuga madhyamutravina vani,
0: a person who is drunk,
1: bhagnudai parachina vani,
0: a person who is with a broken heart,
1: sadhu jana bhavam vani ni kavu manchuva tarachina vani,
0: a person who just approaches and requests
1: kaminula sthilanu,
0: a woman
1: champuta dharmam kaadu palguna.
0: ఓ అర్జున, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
1: అదే విధంగానే ఘోరి మహమ్మద్ శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
0: సిమిలర్లీ వెన్ ఘోరి మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్.

0: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు ఘోరి మహమ్మద్.
0: బట్ ఘోరి మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజ్ పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతని చిక్కించుకుని దక్కించుకుని అతని కన్నులు తీసివేశాడు.
0: ది సెకండ్ ఇయర్ ఇట్సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
1: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
0: We should not use forbearance to people who are ungrateful like that, like a snake.
1: Telugulo cheptaru tumba chettuku neeru posina paamuku paalu posina pramadam tappadu untaru.
0: It is said in Telugu that giving water to a particular small plant called tumi plant and to
1: thorny bushes
0: and giving milk to a snake is not proper and appropriate.
1: Kanuka mana yokka vorpu ఇలాంటి కృతజ్ఞుల పైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: Forbearance should not be shown towards people who are ungrateful.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు పరోపకార సంబంధమైన మార్గమునందు పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
0: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
0: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: Kani tana shishyule ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
0: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్. Tempted by money, he turned out to be a treacherer to his
1: జూడాను కూడాను క్షమించాడు జీసస్.
0: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెచరస్ ఫెలో.
1: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
0: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: Evaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
0: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఎ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైన తప్పునన్న.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్, బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
1: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
0: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
1: రాములంతటి వాడు రమణి సీతను బాసి పామునుని వలె ఏర్చెనన్నా.
0: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామా హింసెల్ఫ్ had to cry like an ordinary person.
1: Tondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
0: On account of haste alone all these consequences will
1: evaro chakale vaadu emo annadani moorkudainatundi vyakti edo dushinchadani vinna tachaname sitanu adaviki pampinchadu oorpunu koolipoyadu.
0: Rama did not have sufficient patience and immediately after listening to the criticism and the comment of some useless washerman.
1: దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
0: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
1: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
0: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే ఆన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ సోదరులైనటువంటి యొక్క పాండవ ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికి తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక జూదములు ఆడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
0: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
1: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
0: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
1: కొంతవరకు మనం ఓపికతో ఉండవచ్చునే కాని మితిమీరి పోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
0: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
0: Under what circumstances should we lose patience?
1: ఇది ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
0: Under what circumstances when we forego or when we lose the patience, what would be the consequences?
1: కొన్ని సమయం లోపల పూర్తి ఓర్పు ప్రమాదమే తెప్పిస్తుంది.
0: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
1: కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది.
0: Under circumstances haste will lead to certain problems.
1: వేగిరించినచోనది విషం యగును.
0: If you are unduly hasty it will become poison.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: But it is also said if you are unduly if you are a little slow
1: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamuluga untunnayi.
0: Slowness and haste are two opposite words.
1: Alasyam amrutam visham nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
0: And the one hand it is just said you should not unduly delay turns even
1: వేగిరించిన తోనది విషయం ఎగును తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
0: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి.
0: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు యూజ్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: వీ హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
0: A particular person who is not well, who
1: ni chamlo pranam idichetundi paristhitilo untundali,
0: he is likely to lose his life itself within a few minutes.
1: Akkada vegirinchinatho unadi visham yagununte pothundi ga oka tondar paatu avasaram.
0: There you should be very hasty, you cannot delay there.
1: Akkada alasyam amrutam visham akkada alasyam cheyakuddu mottamota aarogyam sambandhinchinatundi treatment oka vaidyam manam sarpali.
0: And under those circumstances delay becomes poisonous. You should be hasty there, you should be hurried up.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
0: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
1: ఆ సందర్భమునందు కొంత సౌండును కూడాను మార్చడం అవసరమవుతుంది.
0: Under such circumstances changing the sound and voice a little is also good.
1: ee sound nu maarchinanta maatram oorpu nu kolipoyinamani bhavincharadu.
0: By merely increasing the volume of sound it is not as if we have lost patience.
1: ee oorpu nu kolipokunda sound nu maarchi mani yokka hriday pavitratanu అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ట్రూత్ ఇట్సెల్ఫ్ ఈస్ ఫర్
1: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: Without changing the truth itself but by changing the sound we'll be able to follow the path of
1: meek andarki telisinaatundi vishayame ashwatthama vishayam.
0: It is a thing which is very well known to all of you about ashwatthama.
1: Tellavaraka puramee pandavulnu hatam cheyalani cheppina pratigna pattadu ashwatthama.
0: Ashwatthama has taken a vow that he was going to destroy all the pandavas before the sunrise.
1: Ardharatri kaabothundadi.
0: It was becoming midnight.
1: Pandavulu chikkaledu.
0: He was not able to get at Pandava.
1: కానీ తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
0: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
0: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: ఇక్కడ దుర్వాసుడు అసత్యమాడేటువంటి వాడు కాదు.
0: Durvasa was one who was not prepared to tell a lie.
1: Maha kopiste kani asatyam matra adadu.
0: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
0: That particular anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
0: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri krishnudu ee durvasunu daggariki vellaadu.
0: The previous night, Krishna happened to go to Durvasa.
1: Durvasa was santasinchi swami yokka rakanuku karanam emtane prashninchadu.
0: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, Swami, what is the reason for your coming?
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
0: Krishna said that I need your help today.
1: లోకర్ సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
0: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: But even in the help extended, there is a particular limit.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
0: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie.
1: Durvasa, rushimanas sanchari nenu, nenu matram asatyam adamani cheptana, ilanti daniki nenu kuda nu palapadanu annadu.
0: Krishna said, well, I am the indweller of all the hearts of beings.
1: Dharma samsthapana thaya sambhavami yuge yuge, dharma samsthapana cheyatame naa yokka pratigna.
0: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?
1: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyam ane punadi pai dharmam anetundi goda nilchi undi.
0: Dharma or righteousness is based on the foundation of truth.
1: Kaana asatyam aadamani nenu kuda nu cheppanu.
0: I would not ask you to tell a lie.
1: Aithe kontha shabdam marchu annadu.
0: But you change the sound a little.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్ ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్ గివ్ మీ ది ప్లాన్స్
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తోవమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్ టు డిగ్ ఎ పిట్ వేర్ ఇన్ 5 పీపుల్ కెన్ స్టే
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
0: కృష్ణ ఆస్క్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్
1: పైన పలకలు వేశాడు.
0: Plans were put on the pit.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
0: Durvasa's chair was put on those planks.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: Durvasa sat in that chair.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్ బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు, స్వామి త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
0: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి యు నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద 3 టైమ్స్ ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
1: చెప్పినట్టుగా సౌండ్ పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
0: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
1: He kopanga ee Durvasudu naa kinda unnaru anetappatiki ee Ashwatthamaku bhayam vesindi. ఏ పాండవును నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: When Durvasa pretending anger told Ashwatthama that those Pandavas are under him alone, Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
1: Kanuka సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు కానీ ఆ సత్యం చెప్పలేదు.
0: దూర్వాస True to his own stature and nature as Maharshi, he, in order to follow the command of Lord himself, in order to give protection to people, he uttered
1: kanaka manamu chama chama ani anni samayamulandu anni vishayamulandu kodanu diri upayoginchukotam pramadam avutundi.
0: If we say patience and patience, well, we should know under what circumstances how to use
1: sadhanalu yendu pavitramaina karyamulu yendu పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గములు యందు మనం ఓపికను సాధించాలి.
0: వీ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గములకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపికను సాధించాలి.
0: వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ టైప్ ఆఫ్ టెస్ట్.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ అచీవింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ డివినిటీ.
1: ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం.
0: ఫర్ ప్రాక్టీసింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ దేర్ ఆర్ టూ అదర్ థింగ్స్ విచ్ విల్ హ్యావ్ టు బి ప్రాక్టీస్.
1: ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ దెర్ షుడ్ నాట్ బి యాంగర్ అండ్ హేట్.
1: ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములు కోల్పోతాం మనం.
0: ఇఫ్ యూ హ్యావ్ హేట్రేట్ అండ్ జెలసీ ఈవెన్ ఇన్ ది స్మాలెస్ట్ మెజర్ యూ విల్ నాట్ బి హ్యావింగ్ పేషెన్స్.
1: ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.
0: These are things which are essential virtues for every sadhana.
1: ఈ ద్వేష అసూయముల గురించి రేపటి దినం మాట్లాడుకుందాం.
0: About hatred and jealousy, we will speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

క్రమము తప్పక మింట ప్రతిదినంగును పాను ఉదయాస్తమయముద నొందనేల భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు.

0: పవనుండు జీవకోటిని ప్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని ప్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఈజ్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వతపాణి పాదం తర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలము యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: హౌ ఈజ్ ఇట్ టు బి taught, how is to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration. With the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchatakolanu sadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kaani ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: In this world, as we know, Each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. Why does the child cry?
0: కాని అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veri veriga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srishtinchukoni దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము, తాను ఆనందించటము, ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని, ఎట్టి జన్మం కాని, ఎట్టి ప్రకృతి యొక్క లక్షణములు కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleneetti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: గాడ్ బీయింగ్ ఆల్ పవర్ఫుల్ ఆర్ పర్వేసివ్, వాట్ నేమ్ కెన్ యూ గివ్ హిమ్?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్, దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: Kanuka prati praniki kudanu neeru atyavasaram,
1: and hence every creature requires water.
0: Ee water vallane sarva vidhamulainatundi yokka aakalanu champukottundi,
1: and is the water which is equally essential as that of appetite.
0: Aaharam lekapoyinanu జీవించవచ్చును, కాని నీరు లేకపోతే క్షణమైనా జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ఫుడ్ దట్ వి డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ రిచ్ మ్యాన్, ఇట్ ఇస్ ఈక్వలీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
0: అతనే దైవము.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: ఇన్ఫాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ద వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
0: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: Kana bhagavantudu idi istadu adi istadu aneetundi karanam cheta atanni poojinchadakadu.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: Prarthanalu bhagavantuni nimittamai prarthana cheyali.
1: We have to pray God. For God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ సప్లైస్ ఆల్ దట్ వీ నీడ్.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, వేర్ టు గివ్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ మేక్ ఎఫర్ట్ God will confer that what you need.
0: Manam kevalam kori vifalamainantha maatramana manam baadhapattam idi bhaktulu yokka lakshanam kaadu.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: Ee prani enta varaku undali, enta varaku deenni bhujinchali, enta varaku deenni visarjinchali aneetundi satyanni bhaktule kanukoni ప్రజలే దానిని గుర్తించుకుని వర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ రిక్వైర్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్ ఆల్ పారామీటర్స్.
0: అది ఇది అనగనేలా
1: వై దిస్ అండ్ దట్
0: విపేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: Adi Erungaru.
1: They do not know that.
0: Madagarangaru.
1: Cannot understand.
0: Mudumichandaru.
1: They are not happy.
0: Bhuvini Kondaru.
1: Of some, you know.
0: Vivekamana Vartinchidani Kadu Virravigedaru Kani.
1: They are highly egoistic because of the intellect.
0: Kadavadiki Edi Yettamano Evariki Teliyadu.
1: No one can decide what would happen at the end.
0: Kanuka Daivam Yokka Ninnayaru Manamu Gurtinchukoni Cheppadaniki Sadhyam Kadu.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వములు నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమించేలా ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all the
0: ప్రపంచం అంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలనప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంతా భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: as things come to us,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: We also send likewise to the whole world.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యమే తప్ప అన్ని కార్యములు లేవు.
1: All these are divine works, divine master plan.
0: మేము ఈనాటి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: And even this day, nothing is desired for.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: Whatever you want, pray to God.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need based.
0: కోరికలు లేకుండా.
1: Without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి ఒక ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవతత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేము ఎంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదు అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently. But we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కాని జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య విచిత్రంబులు,
1: and important for all the three words,
0: వంజనాల విత్తంబులు,
1: and it's that so endearing, so close,
0: munichanavana bhautambulu,
1: and that so intimate to all the
0: saints. Charitambulu,
1: that is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jaragaka tappadu.
1: Whatever that you want is bound to happen.
0: Kaani maaku yedi kuda tappipoledu.
1: But in fact, we have not missed anything till now.
0: Maa prayer jalutune untundadi,
1: and things prayer is going on.
0: Sankalpam jalutune untunnai,
1: divine will is there.
0: Aa sankalpam cheta anni karyamulu parisiddha avutunnai,
1: and the divine will guarantees the fulfillment of all planned for.
0: Memu jalapavasatri karyakramalu anni kudu siddhanga jarigipothunnai.
1: All programs go as per divine master plan.
0: Inadu Christmas.
1: Today is Christmas.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్ యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్ డిజైర్స్.
0: జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్,
0: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా శాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్.
0: ఇది పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలను సిద్ధింప చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: And today is Christmas.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టవచ్చు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్, హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్
0: పార్ట్? చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: తక్షణమే,
1: ఇమీడియట్లీ
0: ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్.
0: రెండో దినమే,
1: ఫాలోయింగ్ డే,
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి, నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, ద చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, will be successful.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: You don't need to go through big books.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: And you turn mad by too much reading.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need to read any books.
0: ప్రేమను మాత్రం హృదయమునందు ప్రతిష్ఠ చేసుకుని
1: installing love in your heart.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: And just repose full faith in him. Surrender to him. And you'll be successful in every task that you undertake.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా యొక్క సంభాషణలంతా కూడా ప్రేమ చేతనే జరిగేటువంటివి.
1: భగవాన్స్ కన్వర్సేషన్, ద క్వింటిసెన్స్ ఆఫ్ హిస్ స్పీచ్ ఇస్ లవ్.
0: నా శక్తి అంతా కూడా ప్రేమ శక్తియే ప్రధానమైనటువంటి.
1: భగవాన్స్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి యొక్క ఫలం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ లవ్.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంతనే కట్టనే ఉంటుంటాడు.
1: అండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యూఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ప్రేయింగ్?